పాపానికి వెళ్లే మార్గం బహు విశాలమైంది, సుందరమైంది. అయితే క్రీస్తు సన్నిధికి వెళ్లే మార్గం చాలా ఇరుకైనది. ఇరుకుదారిని వెళ్లటం కష్టమే, అయినా నీ హృదయపు వాకిటనే ఉంటానని ధైర్యమిస్తున్నాడు నీ తండ్రి. అడుగు

మనం అంత్యకాలంలో ఉన్నామన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే వాస్తవాన్ని గ్రహించి మంచిగా మెలుగుట ఎంతో మేలు. ఇది ఎలా గ్రహించగలం? వాక్యం, బైబిల్ వాక్యమే గమనింపునకు మూలాధారం. కావున ఈ లోకం ఎక్కడికి పోతుంది, యేసు ఎప్పుడు వస్తారు అనేది వాక్యము ద్వారా గమనించుదామా మరి.

అందరం పాడదాం. నాది మాట చెప్పండి, అవమానం అందరు నేను అబ్బా, నేను నీ బిడ్డను ఏసయ్యా, నేను నీ బిడ్డను, ఎన్నడు నా పరిచర్యలో అవమానం అందను. అందరం కలిసి పాడదాం.

మరొకసారి, ఏ మేలు నాకు, ఏ మేలు నాకు. ఈ మాట నమ్మిన వారు మాత్రమే గట్టిగా ఏ మేలు. అందుకే అవమానం అందను.

ఈ రోజు వరకు మనమంతా క్షేమము. మీకు తెలిసిందో లేదో కానీ మా తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో అక్షరాల 300 మంది సేవకులు చనిపోయారు. 300 మంది సేవకులు ఒక్క కరోనాతో చచ్చిపోయారు. 300 మంది దేశవ్యాప్తంగా 10 లక్షల మంది చచ్చిపోయారు. కానీ ప్రభు మనల్ని ఎందుకు ఉంచాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం చేయాల్సిన పని ఏదో మిగిలి ఉంది. నమ్మిన వారు మాత్రం ఆమెనానండి. అన్ని 100 మంది ఉంటే నోవాహు కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు. అంటే ఏదో చేయాల్సిన పని ఉంది. యాకోబు కుటుంబంలో అందరూ గొర్రెలు కాసుకునేవాళ్ళే, కానీ ఒక్క యోసేపు మాత్రమే రాజసింహాసనం ఎక్కగలిగాడు. దావీదు కుటుంబంలో అందరూ సైనికులు గొర్రెలు కాసుకునేవాళ్ళు, దావీదు మాత్రమే చక్రవర్తి అవ్వగలిగాడు. ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నామంటే ప్రభు ఏదో చేయబోతున్నాడు మన పరిచర్య ద్వారా. నమ్మిన వారంతా 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని కుదిరితే లేచి నిలబడి ఒక్క నిమిషం అందరం ప్రభువుని ఆరాధిద్దాం. నా కాపరి వైనందునా

అందరు స్వరం ఎత్తాలి, నా కాపరివైన నా కాపరి రీబాలామా శబాలాలా రామహందన్యానా మజ్య హల్వో శకల మందేజ్యహానా ఓ మా సంపద పైనందు రీబాలాలా మా శబ్లహతు జహానా నందేజ్యానా.

కొండ మీదకి దిగి వచ్చిన దేవాది దేవుని సన్నిధి, మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవాది దేవుని సన్నిధి, కర్మేలు కొండ మీదకి దిగి వచ్చి నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని తెలియజెప్పిన దేవాది దేవుని సన్నిధి, ఆదిమ సంఘం మేడగది మీద ఆరాధిస్తుండగా దిగి వచ్చిన దేవాది దేవుని సన్నిధి.

దైవాశ్యాలతో మాట్లాడుతూ కొద్ది నిమిషాలు సేవకులైన మాట్లాడాలి పర్లోక భాషలతో అన్య భాష.

తండ్రి, మీకు మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావము కలుగునుగాక. మీరు నడిస్తే అద్భుతాలు జరిగినాయన, నిలబడితే అద్భుతాలు జరిగినాయి నాయన, పడవలో పడుకుని ఉండగా కూడా అద్భుతాలు జరిగాయ్యా. మీ ఉమ్మి అద్భుతం చేసింది నాయన, మీ చూపు పేదరు అతను స్వస్థపరిచింది నాయన. అయ్యా, అటువంటి అద్భుతాలు మా ద్వారా కూడా జరిగిస్తున్నందుకు స్తోత్రం. ఈ రాత్రి మా పరిచయంలో అటువంటి మార్పు చూచేది కృపణిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మీరు మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు వందనాలు. పరిచర్యలో సమృద్ధినిస్తున్నందుకు స్తోత్రం. నెమ్మదినిచ్చి క్షేమాన్ని ఇచ్చిన వాడా, ఈ రాత్రి మీరే హెచ్చాలి, మేమే తగ్గాలి నాయన. మీకే మహిమ ఘనత ప్రభావమును చెల్లిస్తూ ఈరోజు కూడా మేమే నేల మట్టుకు తగ్గిపోతూ మీ నామాన్ని ఆకాశాన్ని మించే ఇచ్చిస్తున్నా. నా ప్రభువును ప్రిరక్షకుడు, అసలు ఓట మెరుగని పాప మెరుగని ఇచ్చిన మాట ఎంతవరకు తప్పని రోషం కలిగిన యేసు క్రీస్తు ప్రభునామని మనవలన్నీ ఇప్పటికీ అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. రెండు చేతులు పైకి తీసేకి గట్టిగా మంచిగా ఒక స్తోత్రం.

0: మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం.

0: కార్యక్రమం వినడానికి సిద్ధంగా ఉన్నారా?
1: మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ చుట్టూ కొంతమంది అయినా స్నేహితులుంటారు కదా, అలాగే మమ్మల్ని కూడా మీ స్నేహితులుగా భావించండి. మాతో కలిసి ఈ సమయాన్ని సంతోషంగా గడపండి. మొదట మీకు ఓ ప్రశ్న, మీ ఇల్లు ఎప్పుడైనా వరదల్లో చిక్కుకొన్నదా?
0: నాకు బాగా జ్ఞాపకముంది. నేను స్కూల్లో చదువుకునే దినాలలో వర్షం వచ్చినప్పుడల్లా మా ఇంటి క్రింద భాగమంతా నీళ్లతో నిండిపోయేది. ఆ నీళ్లలో గంతులు వేస్తూ మా సొంత ఇంట్లోనే అలలను సృష్టించుకోవడం చాలా గమ్మత్తుగా ఉండేది. అయితే ఇంట్లో సామాన్

0: బాధలలో మునిగి పోతున్నట్లు అనిపించవచ్చు. ఓవైపు బ్రతకాలన్న ఆశ ఉన్నా ఈ బాధ భరించడం కన్నా చచ్చిపోవడం మేలు అని అనుకుంటాము. కానీ నన్ను గూర్చిగాని మిమ్మల్ని గూర్చిగాని దేవుని చిత్తం అది కానే కాదు. ఒకవేళ ప్రస్తుతం మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఈ కార్యక్రమం మీకోసమే.
1: ఒకవేళ మీరు ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కోకపోయినా మీరు ఇతరులకు సహాయం చేయటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని వినాలని ప్రోత్సహిస్తున్నాము. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: అసలు కృంగుదల లేక డిప్రెషన్ ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏవో, దాని నుండి మనం ఎలా బయటికి రాగలమో వివరించడానికి మధురిమ గారు మనతో ఉన్నారు. జీవితానికి పాఠాలు అనే భాగంలో వారు చెప్పే సలహాలను విందామా?
2: ఒక మహిళ కృంగుదలలో ఉన్నప్పుడు ఆమె తాను ఒక్కతే ఒంటరిగా ఉన్నట్లు భావిస్తుంది. నిజానికి కృంగుదల అనే ఈ బాధ చాలామందిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కృంగుదల అని నేను చెప్తున్నప్పుడు దానర్థం ఒక వ్యక్తి ఊరికే కృంగిపోయినట్లు భావించడం కాదు. మనందరం ఏదో ఒక సందర్భంలో అలా భావిస్తాము. నిజమైన కృంగుదల అన్నది ఒక రుగ్మత. అది ఆ వ్యక్తి జీవితంలో ప్రతి భాగంపై ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు నిస్సహాయులుగా, నిరీక్షణ లేనివారుగా, ఎప్పుడూ విచారంగా ఉండేలా మరియు ఎందుకు పనికిరాని దానను అని భావించేలా చేస్తుంది. దానిని ఎవరూ నిరోధించలేరు. సామాజికంగా వివిధ స్థాయిలకు చెందినవారికి, వివిధ దేశాలకు మరియు సంస్కృతులకు చెందినవారికి కృంగుదల ఉండవచ్చు. వాస్తవానికి పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా కృంగుదలకు లోనవుతున్నారు. 10 మంది పురుషులలో ఒక పురుషునికి సమస్య ఉంటే స్త్రీల విషయానికొచ్చేసరికి 4లో 1 కృంగుదలతో బాధపడుతున్నారు. అసలు కృంగుదలకు కారణాలేంటి? దాని లక్షణాలెలా ఉంటాయి? ఒకవేళ అది సంభవిస్తే మీరేం చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. అనేక విషయాలు కృంగుదలకు కారణమవుతాయి. ఒక ప్రధాన కారణం ఏమంటే జీవితంలో ఒక అనూహ్యమైన మార్పు కలగడం, అంటే ప్రమాదకరమైన జబ్బు చేయడం లేక ఎక్కువ కాలం జబ్బు పడడం లేక విలువైన దానిని గాని ప్రేమించిన వారిని గాని పోగొట్టుకోవడం, సంబంధాలలో ఒత్తిడి, ఆర్థిక సమస్యలు కూడా కృంగుదలకు కారణమవుతాయి. కృంగుదల లేక డిప్రెషన్ వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఒకవేళ మీ తండ్రికి జబ్బు ఉండి ఉంటే మీకు గాని మీ పిల్లలకు గాని అది సంక్రమించవచ్చు. ఏది ఏమైనా మీ కుటుంబంలో ఒకరు అలా బాధపడుతున్నారు కాబట్టి మీకు కూడా అలా అవుతుందేమోనని భయపడనక్కర్లేదు. అది వచ్చే అవకాశం ఉందన్న గ్రహింపుతో జాగ్రత్తగా ఉంటే చాలు. మీలో కృంగిపోయిన భావన ఉందని లేక కృంగుదల ఉందని మీకెలా తెలుస్తుంది? కృంగుదల ఉన్నవారిలో ఉండే లక్షణాలు ఇవి. దాదాపు ప్రతిరోజు మీరు నిరుత్సాహంగానే ఉంటారు. మీరు చేయాలనుకున్న పనులపై ఆసక్తి తగ్గిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది లేక అందుకు భిన్నంగా విపరీతమైన ఆకలి వేయవచ్చు. అది మీ నిద్రపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువ నిద్రమత్తు ఉంటుంది మరియు ఎప్పుడూ నిద్రపోవాలనిపిస్తుంది లేక నిద్రలేమితో బాధపడతారు. మీకు బాగా పరిచయం ఉన్నవాళ్లు మీ వైఖరిలో మార్పును చూస్తారు. మీరు చాలా చికాకుగా, ఆందోళనతో, సంక్షోభంలో, భయంతో ఉన్నారని మీకు చెప్తారు. శక్తిహీనత మిమ్మల్ని ఆవరిస్తుంది. మీకు ఎంత బలహీనంగా ఉంటుందంటే కనీసం ఉదయం లేవడానికి కూడా మీకు శక్తి లేనట్లు అనిపిస్తుంది. మీరేం చేసినా అది మీ పరిస్థితినేమీ మార్చలేదని నిరాశపడతారు. మీరు నిస్సహాయులని, ఏ నిరీక్షణ లేదన్న తలంపుతో మరియు పూర్తిగా అపరాధ భావంతో నింపబడతారు. మీ మనస్సు చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద సమస్యలుగా భావిస్తుంది. తీర్మానాలు చేసుకోవడం కష్టమవుతుంది. చివరగా వీటన్నిటినీ భరించడం కన్నా చావడం మేలు అని అనుకుంటారు. మీ జీవితాన్ని ఎలా అంతం చేసుకోవాలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. బహుశా మీరు ఇదివరకే ఆత్మహత్య ప్రయత్నం చేశారేమో. ఈ లక్షణాలను విన్నాక ఇవన్నీ నన్ను గూర్చే చెప్పారని మీరు తలస్తున్నారేమో. అయితే దయచేసి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. కృంగుదల తీవ్రంగా బలహీనపరుస్తుంది, కాని దానికి చికిత్స ఉన్నది. మిమ్మల్ని గూర్చి మీరు ఎంత తక్కువగా భావించినా మీ జీవితం దేవునికి మరియు మీ చుట్టూ ఉన్నవారికి ఎంతో విలువైనది. దయచేసి మీ జీవితాన్ని ముగించాలని తలంచవద్దు. దేవుడు మిమ్మల్ని సృష్టించి

మాట్లాడతాడు. మీరు ఎంతో జాగ్రత్తగా అద్భుతమైన రీతిలో చేయబడ్డారని బైబిల్ చెప్తోంది. ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాడు, మీకు హాని చేయాలని కోరడం లేదు. మీకు ఒక భవిష్యత్తును, ఒక నిరీక్షణను ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సోదరి, మీకు మీరు ఏ హాని చేసుకోవద్దు. దయచేసి ఈ పాటలోని మాటల్ని జాగ్రత్తగా ధ్యానించండి.

మీరు కృంగుదలతో బాధపడుతున్నారని మీ మటుకు మీరు గ్రహిస్తే మీకు తప్పకుండా సహాయం అవసరం. అయితే మొదట మీరు చేయాల్సిన పని ఏమంటే, మీ మట్టుకు మీరే బాధపడకుండా మీకున్న ఈ సమస్యను గూర్చి ఎవరితోనైనా పంచుకోనండి. మీ మనోభావాలను అర్థం చేసుకోగల వారితో పంచుకోనండి. ఒకవేళ మీరు భరించలేనన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉంటే, మీ కుటుంబంలో నమ్మదగిన వారితో లేక స్నేహితురాలతో మాట్లాడండి. మీ భారాలలో కొన్నైనా తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఒకవేళ మీకు అంత మంచి స్నేహితులు లేరనుకుంటే, మీ మనోభావాల్ని సమస్యలను మాతో పంచుకోవచ్చు. మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుని వాక్యం నుండి మీకు పరిష్కారాన్ని చూపిస్తాము. చివరగా మీకు ఉపశమనం కలగడానికి, కృంగుదల నుండి కోలుకోవడానికి కొన్ని సూచనలను చెప్పాలనుకుంటున్నాను. మీకు సంతోషం కలిగించే ఏదైనా కార్యకలాపంలో పాలు పంపులు కలిగి ఉండండి. ఉదాహరణకు, తీరికగా వాకింగ్ చేయడం, స్నేహితురాలతో కొంత సమయం గడపడం, లేక మీకు ఇష్టమైన కాలక్షేపం కొరకు కొంత సమయం కేటాయించవచ్చు. ఒంటరిగా ఉండకుండా ఇతరులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ అంతట మీరే అసాధ్యమైనవి చెయ్యాలనుకోవద్దు. ఎక్కువ పనిచేయాలని ప్రయత్నించవద్దు. అది మీకు మరెక్కువ భారం కావచ్చు. మీకు ప్రతికూలమైన తలంపులు వస్తున్నాయంటే మీలో కృంగుదల ఉందని అర్థం చేసుకోవాలి. మీరు దానిలో నుండి కోలుకుంటున్న కొలది మీకు మంచి తలంపులు వస్తాయి. మీ కృంగుదలంతా పోయేంతవరకు జీవితంలో మార్పులు కలిగించే తీర్మానాలేమీ చేసుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఓ పెద్ద తీర్మానం ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరత ఉంటే, మీ కుటుంబస్తులను లేక స్నేహితులను సంప్రదిస్తే మీరేం చేస్తే బావుంటుందో వాళ్లు సలహా ఇస్తారు. చివరగా, దేవుడు మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడని జ్ఞాపకముంచుకొనండి. మీ ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. మీ హృదయంలోని ప్రతి బాధ ఆయనకు తెలుసు. వాటిని ప్రార్థనలో మీ నోటి ద్వారా వినాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మీ బాధలన్నీ ఆయనతో చెప్పుకుంటారు కదూ.

0: శ్రోతలు విన్నారు కదా, దేవుడు మీ ప్రతి అవసరాన్ని గూర్చి వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గూర్చి ఆత్మకు పాఠాలు అన్న భాగంలో షారోన్ గారు మనకు వివరంగా చెప్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను.
1: శ్రోతలకు శుభాశీస్సులు. శ్రోతలు, మీలో ఎంతమందికి నీళ్లు అంటే ఇష్టం? నాకు చాలా ఇష్టం. నీళ్లను చూడాలన్నా, నీళ్లలో ఆడుకోవాలన్నా ఇష్టం. దాని గూర్చి నాకు ఒక లోతైన గౌరవ భావం కూడా ఏర్పడింది. కాని మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. నీటి మట్టం మన తలకంటే పైకి ఉన్నప్పుడు మనకు ఊపిరాడదు, కాబట్టి అది ప్రమాదం. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి నాకు అలాగే సంభవించింది. నేను నీళ్లలో కొట్టుకొనిపోయాను. అక్కడ నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. నాకు ఊపిరాడడం లేదు. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఇక మునిగిపోతున్న సమయంలో ఈదాలన్న ఆలోచన తట్టింది. అలా నన్ను నేను రక్షించుకోగలిగాను. ఈరోజు మనం ఒత్తిడిని గూర్చి మరియు చింతలను గూర్చి చర్చించబోతున్నాం. మహిళలుగా మనకు ఇవి బాగా తెలుసు కదా. కొన్నిసార్లు మనం మునిగిపోతున్నట్లు, కొట్టుకొనిపోతున్నట్లు అనిపిస్తుంది. మనం సముద్రానికి, నదికి లేక కాలువకు దూరంగా ఉన్నా అలా బాధపడుతూ ఉంటాము. మీరు ఎప్పుడైనా అలా బాధపడ్డారా? మీరు విచారంలో లేక బాధలో మునిగిపోతున్న భావన కలిగిందా? మీరు అలా బాధపడేంతగా ఏమి జరిగింది? మీ బాధకు కారణం ఏంటి? ఆ విచారకరమైన పరిస్థితిలో మీకు ఎవరైనా సహాయం చేశారా, లేక ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారా? నేను ప్రతిభ అనే ఒక అందమైన మహిళను గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఎంత కృంగిపోయింది అంటే కనీసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఆమె బాధలో, వేదనలో కొట్టుకొనిపోతున్నట్లు భావించింది. ఎందుకో తెలుసా? ఆమె గర్భంలోని శిశువు పుట్టకముందే చచ్చిపోయింది. ఆమె తాను గర్భవతి అయిందని తెలుసుకోగానే ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేకుండినవి. ఇక పుట్టబోయే బిడ్డ విషయం ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభించింది. ఆ బిడ్డ కోసం బట్టలను సిద్ధం చేసుకొన్నది, తానే వాటిని కుట్టుకొన్నది. ఆ బిడ్డను ఎత్తుకొన్నట్లు, లాలిస్తున్నట్లు కలలు కనేది. ఆమె భర్త కష్టపడి పనిచేసేవాడు. కాని సంపాదన ఎక్కువ లేదు కాబట్టి ఆమె కూడా ఉద్యోగం చేసేది. అలా పుట్టబోయే బిడ్డ ఖర్చుల కొరకు కొంత డబ్బు సమకూర్చుకున్నారు. వాళ్లకు పాప పుడుతుందో బాబు పుడతాడో అని చర్చించుకునేవాళ్లు. పాప పుడితే ఏ పేరు పెట్టాలి, బాబు పుడితే ఏ పేరు పెట్టాలి అని మాట్లాడుకునేవాళ్లు. ఒకరోజు రాత్రి ప్రతిభకు విపరీతమైన నొప్పి వచ్చింది. తాను లేచి భర్తను లేపేయంతలో తన పడక అంతా రక్తమయమైపోయింది. ఆమె భర్త ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్లాడు. వైద్యులు ఆమెకు గర్భస్రావమైందని చెప్పారు. ఆమె బిడ్డ ఇక లేదు. ప్రతిభ జీవితమంతా చితికిపోయింది. ఆమె దినమంతా అలా కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది. ఆమె కుట్టిన చిన్న చిన్న దుస్తులన్నీ ఓ ప్రక్కన పెట్టేసింది. తన బిడ్డ విషయం కన్న కలల్ని, వేసుకున్న ప్రణాళికలను మర్చిపోవడానికి ప్రయత్నించింది. అయితే తన హస్తాలు ఖాళీగా ఉన్నాయన్న వాస్తవంలో నుండి ఆమె బయటికి రాలేకపోయింది. వాళ్లు చూడని బిడ్డ కోసం వాళ్ల హృదయాలు బాధపడసాగాయి. రాత్రుళ్ళు ఆమె భర్త నిద్రపోతూ ఉంటే ఈమె మేల్కొనే ఉండేది. ఆమె బాధను ఎవరైనా అర్థం చేసుకుని ఆదరిస్తే బాగుండును అనుకునేది. శోకమనే సముద్రంలో అలలతో మునిగిపోతున్నట్లు తలంచేది. గర్భవతిని లేక పిల్లలను ఎత్తుకున్నవాళ్లను చూస్తే ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయేది. అలా ప్రతిసారి కొంత కోలుకుంటున్నది అనుకున్న సమయంలో మళ్లీ ఎవరో ఒకరు కనిపించడం, మళ్లీ ఆమె శోక సముద్రంలో మునిగిపోవడం జరుగుతున్నది. ఒకరోజు ప్రతిభ వాళ్ల పక్కింటావిడ ఆమెను చూడ్డానికి వచ్చింది. ఆమె ఒక కూడికకు వెళుతూ ఉన్నది. ఆమె చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ప్రతిభ కోసం దానిలో నుండి కొన్ని మంచి మాటలు ఆమె చదివింది. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకుని మహాజలరాశులలో నుండి తీసెను. ప్రతిభ ఆ మాటల్ని జాగ్రత్తగా విని, ఇదంతా నన్ను గురిచే చెప్పినట్లుంది. నేను మహాజలరాశులలో చిక్కుకొని ఉన్నాననిపిస్తుంది. నేను బయటికి తీసుకుని రాబడాలి అని ప్రతిభ ఆవిడతో చెప్పింది. ఆమె స్నేహితురాలు ఆమెను దగ్గరికి తీసుకున్నది. ఆమెతో పాటు ఏడ్చింది. తర్వాత ఆమెకు ఒక అద్భుతమైన సంగతి చెప్పింది. ఈ పుస్తకం బైబిలు. నీకు సహాయం చేయగల మాటలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. అది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నీకు సహాయం చేయాలని కోరుతున్నాడని చెప్తుంది. నీకు సంభవించినదంతా ఆయనకు తెలుసు. ఆయన నిన్ను, నీ బిడ్డను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆమె కోసం ప్రార్థన చేసింది. ప్రియ సోదరి, ఈ దినాన మీరు ప్రతిభలాగా విచారకరమైన పరిస్థితిలో ఉన్నారా? సంతానం లేని అనేక మంది స్త్రీలు మాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అలాగే పిల్లల్ని పోగొట్టుకున్న వారు కూడా వ్రాస్తూ ఉంటారు. ప్రియులారా, ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన తన సొంత కుమారుణ్ణి పరలోకము నుండి మీ కొరకు పంపించాడు. మీ పాపాల కోసం, మనందరి పాపాల కోసం ఆయన ప్రాణాలివ్వడానికి ఇష్టపడ్డాడు. అలా మన పాపాలకు క్రయధనాన్ని చెల్లించాడు. మన బాధ ఎలా ఉంటుందో యేసు ప్రభువుకు తెలుసు. ఎందుచేతనంటే ఆయన కూడా అలాంటి బాధనే అనుభవించాడు. ఆయన వ్యసనాక్రాంతునిగా ఎంచబడ్డాడు. ఆయన మన బలహీనతలలో సహానుభావము గలవాడు అని వాక్యం చెప్తుంది. ప్రతి బాధ అంతా దేవునికి తెలుసు. ప్రస్తుతం మీరు పొందుతున్న వేదన అంతా కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనను నమ్మండి. మీరు సహింపగలిగినంతకంటే మిమ్మల్ని ఎక్కువగా బాధపడనివ్వడు. ఆయన చెయ్యి చాపి మిమ్మల్ని పట్టుకుని మహాజలరాశులలో నుండి పైకి తీస్తాడని వాక్యం చెప్తుంది. మిమ్మల్ని ముంచివేస్తున్నాయి అని మీరు తలస్తున్న మీ కష్టాలు, బాధలు అని అలలు, జలరాశులు ఏవో మీరు ఆయనతో చెప్పుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ఎదుట మీ హృదయాన్ని కృమ్మరించండి. ఆయన ప్రేమను మీకు రుచి చూపించాలని, మీ హృదయాన్ని ఆదరించాలని ఆయన ఆశపడుతున్నాడు. అలా ఆయన మీ గాయాన్ని స్వస్థపరుస్తాడు. తద్వారా మీరు తిరిగి సంతోషంగా జీవించగలుగుతారు. ప్రతిభ స్నేహితురాలు ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి తన బాధ అంతా తెలుసునన్న అవగాహన ఆమెకు ఆదరణనిచ్చింది. దేవుని వాక్యం ఎప్పటికీ సత్యమే. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే, ఆయన మనల్ని కాపాడతానని వాగ్దానం చేశాడు అంటే, ఆయన మనతో అబద్ధం చెప్పడం లేదు. ఆయన వాగ్దానం చేసిన దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. ఈరోజు 18వ కీర్తన 16వ వచనంలో నుండి ఇవ్వబడిన వాగ్దానాన్ని మీరు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోనండి. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఈ వాగ్దానం జ్ఞాపకం ఉంచుకుంటారు కదూ. ప్రతిభ ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకున్నది. దేవుని ప్రేమ ఫలితంగానే తనకు ఆదరణ దొరికిందని నమ్మింది. ఇంతకాలం తన జీవితాన్ని విషాదంతో నింపిన గాయన్నంతా, బాధనంతా ఆయన స్వస్థపరిచాడు. ఆమెకు నెమ్మదినిచ్చాడు, శాంతినిచ్చాడు. దేవుడు ఆమె ప్రార్థనను విన్నాడు. మీ ప్రార్థనను కూడా వింటాడు. ఇప్పుడే నాతో కలిసి ప్రార్థన చేస్తారా? ప్రేమగల మా తండ్రి, నేను దుఃఖం, బాధ అనే జలరాశులలో మునిగిపోతున్నాను. విస్తారమైన అలలు నన్ను ముంచెత్తుతున్నాయి. అవి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాటిలో నుండి నేను పైకి రాలేకపోతున్నాను. నా బాధ అంతా మీకు తెలుసు తండ్రి. ఈ శోక సముద్రంలో నుండి మీరే నన్ను పైకి లేవనెత్తగలరని నమ్ముతున్నాను. దయచేసి నా చెయ్యి పట్టుకోనండి. నన్ను బయటికి లాగండి. తిరిగి నా జీవితాన్ని కొనసాగించడానికి నాకు సహాయం చేయండి. ఏ సునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.
2: శ్రోతలు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా నన్ను గూర్చి ఆలోచించేదాన్ని. యేసు ప్రేమను గూర్చి ఆలోచించడం ప్రారంభించాక నా డిప్రెషన్ తగ్గుతూ వచ్చింది. నా దృక్పథంలో మార్పు వచ్చింది. నన్ను గూర్చి ఆలోచించడం తక్కువైంది. నన్ను ప్రేమించే ప్రభువును గూర్చి ఆలోచించడం ఎక్కువైంది. మనకు ఒక నిరీక్షణనిచ్చి తిరిగి ఆరోగ్యవంతులుగా చేయడానికి ప్రేమగల శక్తిగల దేవుడు మనకు ఉన్నాడని మనం తెలుసుకోవాలి. నా సొంత అనుభవాలలో నుండి మీకు చెబుతున్నాను. ఇక మాధురి గారు ఈరోజు ఆభరణాల పెట్టెలో నుండి మనకు ఏమిస్తారో చూద్దామా?
3: ఈరోజు మనం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత్రి ఫ్యాన్నీ క్రాస్బీ వ్రాసిన ఒక పాటలోని కొన్ని మాటలను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రచయిత్రి పసిపాపగా ఉన్నప్పుడు కళ్ళజబ్బు వచ్చింది. వైద్యులు పొరపాటున వ్రాసి ఇచ్చిన మందును ఫ్యాన్నీ క్రాస్బీ తల్లి ఆమె కళ్ళలో వేయడం వలన బాల్యంలోనే ఆమె గ్రుడ్డిదైపోయింది. ఆమె తల్లి మరియు ఆత్మీయ పరురాలైన అమ్మమ్మ ప్రోత్సాహంతో క్రాస్బీ ప్రభువును రక్షకునిగా తెలుసుకుని చిన్ననాటి నుండే పాటలు వ్రాస్తూ దేవుడు తనకు ఇచ్చిన తలాంతును దేవుని మహిమ కొరకు పొయిగించింది. ఈనాడు క్రైస్తవ లోకం ఆ పాటలోని మాధుర్యాన్ని, అందులోని భావాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారు. ఈ పాట శీర్షిక నన్ను పైకి ఎగరని, నీ చెంతకు చేరని. ఈ పాట ద్వారా ఫ్యాన్నీ క్రాస్బీ ఈ ప్రార్థన మనకు నేర్పిస్తున్నది. నా ప్రియ బిడ్డ, నీ హృదయం ఎందుకు కలవరపడుతున్నది? దేవుడు నీకు అత్యంత సమీపంగా వస్తున్నాడు. నీ హృదయంలోని భావోద్రేకాలను దాచిపెట్టకు. నీ కళ్ళలో నుండి కారుతున్న కన్నీళ్లను ఆపకు. ప్రభువా, జీవితమనే భయంకర సముద్రంలో తుఫాను చెలరేగుతున్నప్పుడు నన్ను దాచు. మహాసముద్రపు తరంగాలపై పావురంలా నన్ను పైకి పైకి ఎగరని, నీ చెంతకు చేరని.
0: మనలో కృంగుదల వచ్చినప్పుడు దేవుని వైపు తిరగడం అవసరం. ఆయన వాక్యాన్ని ధ్యానించటం వలన నిరీక్షణ లేని మనకు నిరీక్షణ కలుగుతుంది.
2: సంతోషంగా ఉండాల్సిన మీరు దుఃఖంలో ఎందుకుంటున్నారు?
0: నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నా కుడి చేతిలో నిత్య సుఖములున్నాయి అని దేవుడు చెప్తున్నాడు.
2: శాంతితో ఉండాల్సిన మీరు ఎందుకు కలవరపడుతున్నారు?
0: ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు.
2: కన్నున్న మీరు ఎందుకు గుడ్డివారిలా ఉంటారు?
0: యేసు చెప్పాడు, చూడని వారు చూడాలని నేను ఈ లోకానికి వచ్చాను.
2: క్షమాపణ పొందాల్సిన మీరు తీర్పులోనికి ఎందుకు వస్తున్నారు?
0: క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియూ లేదు.
2: మీరు ఆయనకు దొరికేలా ఉండాలి గాని ఎందుకు తప్పిపోతున్నారు?
0: యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు.
2: మీ పాపాల నుండి విముక్తి పొందే అవకాశముండగా మీరు పాపాలను మీలోనే ఎందుకు దాచుకుంటున్నారు?
0: మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను, నేను నిన్ను విమోచించియున్నాను అని దేవుడు చెప్తున్నాడు.
2: దేవునితో పరలోకంలో ఉండాల్సిన మీరు నరకానికి ఎందుకు వెళ్తున్నారు?
0: నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలున్నాయి, నేను వెళ్లి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానని యేసుప్రభు చెప్పాడు.
2: ఇక ఆలస్యమెందుకు? ఈరోజే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి.
0: యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్లే ఈ ఆశీర్వాదాలన్నీ పొందగలుగుతారు. మీరు మందిరంలోనికి వెళ్లనక్కర్లేదు, మీకోసం ఎవరో ప్రార్థించనక్కర్లేదు, మీరే ప్రార్థన చేసుకోవచ్చు. మీరు సర్వోన్నతుడైన దేవునికి కుమార్తె కావాలంటే నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రియమైన ప్రభువా, నేను పాపినని నాకు తెలుసు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడవైన మీరు నా పాపాల కొరకు చనిపోవడానికి ఈ భూమి మీదికి వచ్చారు. నేను మీయందు నమ్మకముంచుతున్నాను. నా శేష జీవితమంతా మీతో కలిసి జీవించేందుకు, మీతో పరలోకంలో ఉండేందుకు దయచేసి నా పాపాలను క్షమించండి, నన్ను రక్షించండి. వేదనతో ఉన్న నా హృదయాన్ని కడగండి ప్రభు, మీ ఆనందంతో నన్ను నింపండి. నేను మీ బిడ్డనని, ఒక నిరీక్షణ గల మహిళను అని నమ్ముతున్నాను. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
2: ఈరోజు మీరు పల్లవితో కలిసి ఈ ప్రార్థన చేసి ఉంటే మీ తీర్మానాన్ని మాకు తెలియజేయండి, మీకు తగిన సహాయం చేస్తాము.
0: మళ్లీ వచ్చేవారం నిరీక్షణ మహిళ సమయానికి కలుసుకుందాం. మీ ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఇక సెలవా మరి.
2: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
4: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఫిక్ట్రీ గురించి, అంజరపు చెట్టు గురించి. ఈ ఎపిసోడ్ అర్థం కావాలంటే దీనికి ముందు ఎపిసోడ్ అర్థం కావాలి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. పరలోకపు రహస్యములు గత నమోదులో మనమైతే ఈ అంజరపు చెట్టు నాటిన విషయాలు చూసాం. అది మాత్రమే కాకుండా ఒక వినియాడ్లో ద్రాక్ష తోటలు ఒక అంజరపు చెట్ట అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకని ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్తున్న ఆ ఎపిసోడ్ చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. గత నమోదులో కొన్ని విడిచిన విషయాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం, ఈ అంజరపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అంజరపు చెట్టుకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు సంబంధం ఏమిటి, మనం దీన్ని ఎలా జాగ్రత్తగా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రహస్యాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం మాత్రం కాదు మన జీవితంలో ఎలా కొనసాగించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా ప్రారంభిద్దాం?
1: నేనొక 1 మినిట్ మాత్రం గత ప్రోగ్రామ్ ని రివ్యూ చేస్తా.
0: సమరీ
1: అది చెప్పామంటే
0: కరెక్ట్.
1: ఈ రోజు చూసే వారికి
0: ప్రయోజనంగా ఉంటుంది.
1: ద్రాక్ష తోట అన్నది ఇస్రాయేలీల వంశం, యెషయా 5:7 ఉంది.
0: కరెక్ట్.
1: సో ఇస్రాయేలు జనులు ఆ ద్రాక్ష తోటగా ఉండి వారు ఫలాలను ఇవ్వాలని దేవుడు ఎదురు చూశాడు, ఫలించల. అందువల్ల వారిని విసర్జించాడు. వారొక 1800 ఇయర్స్ కి పైన వారు వచ్చి చెదరగొట్టబడ్డారు.
0: రైట్.
1: దీనికి మధ్యలో అంజూరపు చెట్టును నాటుతున్నాడు. అంజూరపు చెట్టు అన్నది జెంటైల్ పీరియడ్, అంటే అన్యజనుల కాలం, మన యొక్క కాలము అందులో ఉంది. ఇప్పుడు మన యొక్క కాలాన్ని అందులో నాటుతున్నాడు. అంటే ద్రాక్ష తోట అన్నది మరొక విధానంలో చెప్పాలంటే అదొక కవనెంట్. ఆ యొక్క కవనెంట్లో జెంటైల్స్ వారితో కవనెంట్ ని కలుపుతున్నాడు.
0: చెప్పాలంటే అదే కవనెంట్ లో మనకు కూడా అవకాశాన్ని
1: ఇస్తున్నాడు. కానీ ఈ కవనెంట్ దానికంటే ముఖ్యం, మనల్ని తెచ్చి నిలుపుతున్నాడు. అప్పుడు ఈ అంజూరపు చెట్టును తెచ్చి నాటుతూ అందులో పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. ఈ పండ్లు వెదకినప్పుడు అంటే దీనికి ముందు ఎవరైనా అంజూరపు చెట్టు పండ్లు వెదికారా అనేది
0: క్వశ్చన్
1: వస్తుంది కదా. ఎవరు వెదికారు? క్రైస్టు యెరూషలేముకు వచ్చే దారిలో అంజూరపు చెట్టులో పండ్లు వెతుకుతున్నాడు. ఆయన వచ్చేప్పుడు ఆయనకు ఆకలి కలిగింది. అప్పుడు అంజూరపు చెట్టులో పండ్లు వెతికాడు. అప్పుడు ఆ అంజూరపు చెట్టులో పండ్లు వెదకడం అన్నది దేని సూచిస్తుంది అని చూసినట్లయితే, ఈ అన్యజనుల కాలములో ఇజ్రాయెల్ జనులను తీసుకొచ్చి ఈ అన్యజనుల మధ్య నాటుతున్నాడు. వీరిని పెట్టుకుని వీరి యొద్ద ఫలాన్ని ఎదురుచూస్తున్నాడు. ఈ ద్రాక్ష తోటకును మనకి, అంటే ఇజ్రాయేలీలకి మనకి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్, అది మీరు చూడగలరు. ఈ అంజూరపు చెట్టు అన్నది అన్యజనుల కాలం, అది మార్గంలో ఉండింది. ఒకరోజు ఇందులో దేవుడు ఫలాన్ని వెతికాడు, అందులో లేదు.
0: అవును.
1: ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఒక ఇందులో ఒక చిన్న ప్లస్ వారిలో ఉంది. అదేంటంటే యెషయా 5 చదివాం కదా.
0: అవును.
1: యెషయా 5 మనం చదివేప్పుడు ఆయన ద్రాక్ష తోటను నాటి కంచె వేసి అన్ని చేస్తున్నాడు. 5:2 చూస్తే దానికి ఆయన ఇచ్చే కాపుదల ఇన్ఫ్రాస్ట్రక్చర్
0: క్లియర్గా
1: ఉంది. గాని అది కారు ద్రాక్షలు కాచినట్టుగా ఉంటుంది.
0: ఫలం ఇచ్చింది,
1: ఫలిచేది కాని పులుపుగా ఉంటుంది. అందులకైనటువంటి కారణాన్ని కూడా అక్కడే చెప్పడం జరిగింది. బలాత్కారము, రోదన. వారి దగ్గర బలాత్కారము, అదేవిధంగా అక్రమ క్రియలు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ అంజూరపు చెట్టు దగ్గర చూస్తే ఫలాలే ఉండవు.
0: ఓ, అక్కడ చేదు ఉంది.
1: ఎక్కడైనా ఫలాలు చూడగలిగామో అవి కారు ద్రాక్షలుగా ఉండే, ఇక్కడ ఫలమే లేదు. ఇప్పుడు కారు ద్రాక్షలుగా ఉండినవనుకోండి, అది దేనికైనా కొంత యూస్ చేయొచ్చు. ఉదాహరణకు వేప చెట్టు కాయ ఉంది, యూస్ చేస్తున్నారా లేదా?
0: ఏదో ఒక
1: మెడికల్ పర్పస్ కి దాన్ని మనం తీసుకుని యూస్ చేస్తున్నాం. కాకరకాయ ఉంది, యూస్ చేస్తున్నామా లేదా? దేనికన్నా యూస్ చేస్తాం. చేదుగా ఉందని మనం వదిలేయడం లేదు.
0: అవునవును.
1: దేనికన్నా ఉపయోగిస్తాం. నేను సమీపంలో బయట దేశాలకు వెళ్ళాను. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, అక్కడ వారి దగ్గర చీస్ ఉంది. ఆ చీస్ ని ఫంగస్ పట్టించి పాడు చేస్తున్నారు. దాని తర్వాత తింటున్నారు. ఆ స్మెల్ వారికి నచ్చిందట.
0: అలా ఒక విషయం,
1: అలా యూస్ చేసి అదెంతో మంచిది, ఒంటికి ఇలాగవుతుంది అలాగవుతుందని చెప్తున్నారు. మనల్నే చూడండి, పెరుగుకి పాలు విరిగితేనే కదా పెరుగు.
0: అవును.
1: అలా ఏర్పడిన పెరుగును మంచిదని మనం తింటున్నాం కదా. ఎంతో మంది డాక్టర్స్ చెప్తున్నారు పెరుగు తింటే ఎంతో మంచిది అంటున్నారు. అయితే అది చెడిపోయిన వస్తువు. అదే ఇక్కడ నేను చెప్పదలుస్తున్నా. ఈ ద్రాక్ష చెట్టు పులుపైన పండ్లనిచ్చింది. అయితే ఆ పులుపులో ఏవైనా కొన్ని మంచి జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ అంజూరపు చెట్టులో ఫలమే లేదు. ఇప్పుడు ఈ జెంటల్స్ పీరియడ్లో దేవుడొచ్చి ఈ అంజూరపు చెట్టును నాటాడు. వెతుకుతున్నాడు కాని అందులో ఏమీ లేదు, ఫలమే
0: లేదు,
1: ఏదీ లేదట. అప్పుడు దీని యొక్క పరిస్థితి ఏంటి?
0: వినడానికి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇన్ని విషయాలు చూచే దీన్ని నాటుతున్నాడు. అంటే ఇందులో హిస్టరీ కలిసి ఉంది. వీరైనా అదేమంటే జెంటిల్స్ మనల్ని మన యొక్క ఫలాన్ని ఎదురు చూస్తున్నాడు. అది ఇవ్వలేకపోవడం ద్వారా అందులో ఒక డిఫరెన్సు, లోతైన ఒక వార్నింగ్ ఉంది. అన్నీ కలిసి ఉన్నాయి, అందులో అన్నీ ఉన్నాయి.
1: ఇంకొకటి గమనించండి, నేనే ఆల్టర్నేట్. నాకు మరొకరు మిస్ చేసిన ఛాన్స్ దొరికింది.
0: ఒక అవకాశం
1: అవకాశం దొరికింది. అప్పుడు నేను ఎలా యూజ్ చేయాలి?
0: మాక్సిమం యూజ్ చేసుకోవాలి.
1: హఠాత్తుగా ఒక ఎంతో ముఖ్యమైన ఆటగాడు హర్ట్ అయ్యాడు, తనకేదో జరిగి ఆడలేడు.
0: అవును,
1: సబ్స్టిట్యూట్ని లోనికి తెస్తున్నారు.
0: అది ఛాన్స్ టు,
1: ఆ సబ్స్టిట్యూట్ గోల్ వేశాడనుకోండి తను మెయిన్ ప్లేయర్ గా మారిపోతాడు కదా.
0: అవును,
1: ఆ విధంగా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. సబ్స్టిట్యూట్ కొరకు లోనుంచి హఠాత్తుగా లోనుకొచ్చి
0: మరి వారు
1: రెండు గోల్ వేసిన తర్వాత తను మెయిన్ ప్లేయర్ అయిపోయాడు.
0: అవును, ఆ ఛాన్స్
1: ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ సబ్స్టిట్యూటే నేను, లోనికొచ్చాను ద్రాక్ష తోటలో అంజూరపు
0: చెట్టు.
1: అయితే నా దగ్గరకొచ్చి సబ్స్టిట్యూట్ గా నుంచున్నా పర్వాలేదు, అతడైనా గోల్ ఇవ్వబడి దాన్ని మిస్ చేసిన వాడు, తప్పుగా హ్యాండిల్ చేశాడు.
0: ఇక్కడ మనం ఏం చేయలేము,
1: ఇంకా గోలే వేలేదే.
0: అప్పుడు ఆ అవకాశాన్ని మిస్ చేయడం మాత్రమే కాదు,
1: చర్చ్ లో చివరి పరిస్థితి ఇదే. చివరి పరిస్థితి అంటే ఆయన ఫలమును వెదకినప్పుడు అందులో ఏది కూడా కనపడలేదు. అది ఎన్ని సంవత్సరాలని బైబిల్ చెప్తుంది? 3 సంవత్సరాలుగా
0: వెయిట్ చేస్తున్నాడు.
1: వెయిట్ చేస్తున్నాడు,
0: వెంటనే డిసైడ్
1: చేయలేదు. మన దేవుని దగ్గర ఉండేది అదేనండి. ఈ మధ్య మాట్లాడుకున్నాం, దీర్ఘ శాంతము అన్నందులకు ఒకే ఎగ్జాంపుల్ గాడ్ మాత్రమే. మీరు ఏ వ్యక్తిని కూడా చూపించలేరు. కొందరు చెప్తారు ఆ తల్లి ఎంతో ఓర్పుతో ఉండింది, ఆ తండ్రిలాగా ఓర్పుగా ఉన్నాడు, అటువంటిది ఏది లేదు. దేవుని వంటి ఒక దీర్ఘశాంతము ఓళ్ళో మరి ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ చూడలేరు. ఇంతటి అక్రమాన్ని జరగడం చూసి ఆయన ఓర్పుగా ఉన్నాడే. ఇన్ని విషయాలు మన దగ్గర వెతికి దొరకకుండా ఇంకా ఓర్పుగానే ఉన్నాడే. అదే చెప్తున్నా, ఆదాము పండుతిన్న వెంటనే తరిమివేశాడేగాని చంపలేదే. తరిమివేసి తోటకు కావలి ఉంచాడే గాని తోటను నాశనం చేయలేదు. అప్పుడు ఆయన మోటివ్ ఏంటి? నువ్వు తిరిగి రావాలి, ఈ పండును తినాలి, తిరిగి నీవు మంచిగా ఉండాలి, నువ్వు ఉండకూడదు, తోట ఉండకూడదు అని ఒకరోజు కూడా అనుకున్నది లేదు.
0: చివరిగా అందులోకి తిరిగి రావాలనే కదా,
1: రావాలని ఇష్టపడుతున్నాడు. గాని ఇటువంటి ఛాన్స్ ఇచ్చేటువంటి దేవుడు, లవబుల్ గాడ్ ని మీరు ఇంకా లోకములు ఎక్కడ చూడగలరు? ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేపి తిరిగి నిలవబెట్టేటువంటి దేవుడు గదా. మరొకటి, మీరు గత ఎపిసోడ్లో ఒక విషయాన్ని చెప్పారు, మనమది నెక్స్ట్ ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే మనము నిద్రపోయినా సరే, లేక బురుజు నాటబడినా సరే, అటువంటి మొక్క ఎదిగినా సరే అది వేరెవరు పెరికివేయద్దు, నేనే లేపుతానంటాడు. దాని మోటివ్ ఏంటంటే ఆయన చెప్తాడు, మీరు పెరికివేసేప్పుడు మంచి వాటిని, మంచి విషయాలను కూడా మీరు పెరికివేస్తారు.
0: అవును, మిస్ అవుతుంది వారు.
1: పలు సమయాల్లో మనము అనేక మందిని, అంటే వాక్యానికి అగేన్స్ట్గా వెళ్తున్నారు, సంఘం ఇలాగ అవుతుందని చెప్పి మనం వాటిని సరిచేయడానికి కొన్ని విషయాలు తలుస్తున్నాం కదా. అలా అనుకున్నప్పుడు కొందరు మంచివాళ్ళు కూడా అందులో హర్ట్ అవుతున్నారు. ఒక ఉదాహరణకు చెప్తున్నాను, మా వీడియోస్ అన్ని తీసి అనేక మంది యూట్యూబ్లో వేయడం ఆరంభించారు. మేము ఆపడం లేదు, ఆ సరి గాస్పుల్ వెళుతుందని వాటిని వదిలేశాం. అయితే ఏమైందని చూస్తే దాని యొక్క తంబ్లైన్ వారు ఎంతో ఘోరంగా పెడుతూ ఉన్నారు.
0: ఓహో, మీ వద్ద పర్మిషన్ అడగకుండానే.
1: తంబ్లైన్ ఎటువంటిదిగా ఉంటుందంటే ఆ మెసేజ్కి దానికి సంబంధమే లేదు, క్యాచింగ్గా ఉంటే వచ్చి చూస్తారని చెప్పి
0: ఏదైనా
1: ఏదంటే అది లేటెస్ట్గా చెలరేగుతున్న ఒక ఇష్యూని వారు తీసుకొని
0: మీరు
1: నేను మాట్లాడింది ఉంచి తంబ్లైన్లో ఉంటుంది, లోనికి వెళ్ళి చూస్తే దానికి సంబంధం ఏంది కాదు. అప్పుడు నేనేం చేశానంటే ఒకరోజు దాని గురించి ఎంతగానో చెప్పి చూశాను, నాకది వింటున్నట్టుగానే తెలియడం లేదు. అన్ని ఛానల్స్కి కాపీరైట్ పెట్టాను, అలా అన్ని ఛానల్స్ వారికి ఇవ్వడం జరిగింది. చూస్తే నిజంగా సేవ చేసే 10 మంది ఫోన్ చేశారు, అయ్యా మా ఛానల్ స్ట్రైక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, దయచేసి తీయండి, మేమందులో కమర్షియల్ చేయలేదు, ఏం చేయలేదు, ఓన్లీ గాస్పలే చేస్తున్నాం అని చెప్పి. అప్పుడే నాకు అర్థమైంది, నేను మొత్తంగా చేస్తే 10 మంచి విషయాలు ఏం చేస్తున్నాను,
0: అది కూడా స్పాయిల్ అవుతుంది.
1: ఈ పనిని దేవుడే చేస్తున్నాడు, ఆయన చేసేప్పుడు కరెక్ట్గా చేస్తున్నాడు,
0: ఆయనకది తెలుస్తుంది,
1: అదే ఆయన యొక్క ప్రేమ. అందువల్ల ఆయన చెప్తున్నాడు నువ్వు ఈ పని చేయొద్దు. అప్పుడు ఆ దీర్ఘశాంతము ఎటువంటిదిగా ఉందో చూడండి, అట్లే పెరగనిచ్చి ఓపికతో చూస్తున్నాడు, ఉండని ఉండని అంటున్నాడు. సో గాడ్ ఈ అంజూరపు చెట్టైన మన దగ్గర ఇంకా ఫలాన్ని వెతుకుతూ ఉన్నాడు. అతని దగ్గర కారు ద్రాక్షలైనా కనబడ్డాయి, ఏదో ఒకటి కాసిందండి, పంటిచ్చిందండి, పండిపోయిందండి. సో ఈ పులుపుతో ఏం చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చా అని చూడొచ్చు. అయితే ఇక్కడ ఫలమే లేదు. నాకిందులో మరొక పార్ట్ నాకెంతో ఇష్టమైంది ఏదంటే, ఆ తోటమాలి చెప్పేది ఎంతో నాకు ఇష్టమైంది. ఎందుకంటే యజమాని చెప్తున్నాడు అది క్లోజ్ చేసే అంటున్నాడు. అదింకెందుకు అన్న వెంటనే తోటమాలి విన్నవిస్తున్నాడు, లేదు ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మరొక అవకాశం ఇవ్వండి. ఆ మరొక అవకాశములో మనం వెళుతూ ఉన్నాం, ఆ మరొక అవకాశంలోనే ఇస్రాయేలు వెళుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, జ్ఞాపకం ఉందండి, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి ఇస్రాయేలీయులను ఏం చేశాడు, దేవుడొచ్చి ఆ విధేయతలోనికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు.
0: అపొస్తల పాలన గురించి కూడా
1: మెన్షన్ చేశా, ఆయనట్లే వారు వెళుతున్నారు, సరే వెళ్ళు, మరొకరిని తెద్దాం. ఇప్పుడు అట్లే ఇలా యోచించండి, ఇప్పుడు తిరిగి ఇస్రాయేలీలు వస్తున్నారు అంటే ఏంటర్థం? మనమిప్పుడు బయటికి వెళ్తున్నామనే అర్థం. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, దేవుడు అనుమతిస్తున్నాడు, సరి వెళ్ళనివ్వు. అతనికి 2000 సంవత్సరాలు ఇచ్చా, ఎక్కడా? అబ్రహాం టు క్రైస్ట్. 2000 సంవత్సరాలు ఇచ్చాను, చెప్పి చూశాను, విలపించాను, ఆ దీర్ఘదర్శులను పంపాను, ఎంతో చెప్పాను.
0: సొంత కుమారుణ్ణే
1: పంపాను. వారేం చేశారు? వినలేదు. అట్లే బయటికెళ్లారు. ఒక దగ్గర డిసైడ్ చేస్తున్నాను, ఆ ద్రాక్ష తోటను వదులు, కంచిన పడగొట్టు, మేయబడనివ్వు, మనమందులో మరొకటి చేద్దాం, వేరొక ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి అంజురపు చెట్టును నాటాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలైంది. ఇప్పుడేంటంటే, వారికి చివరిగా క్రైస్ట్, మనకి మొదటే క్రైస్ట్. వారికి క్రీస్తు చివరిగా మినిస్ట్రీ చేశాడు,
0: అవును.
1: మన ఆరంభదశే క్రైస్ట్. ఇప్పుడు అట్లే కొనసాగుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే, మిగతా 2000 సంవత్సరాలు తిరిగి వీరును మనమును వారిలాగునే. మీరు యోచించండి. ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్టర్ గారు చెప్పింది, మీరొచ్చి సంఘములో ఉన్నటువంటి కొరతలన్నీ చెప్తున్నారు, ఎందుకు చెప్పకూడదు? మనమది సరిచేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నా రోగాన్ని తెలియజేయకపోతే ఎలాగా? ఇప్పుడు స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బాయి దగ్గర ఉన్నటువంటి వట్టి మంచి విషయాలు మాత్రమే టీచర్ చెప్తుందా? తనింకా చదవటం లేదు, బెటర్ అయ్యేది చెప్తారా?
0: బెటర్గా ఉండాలని చెప్తారు.
1: బెటర్ అవడం చెప్పాలి కదా, అదే మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, 7 సంఘాలున్నాయి ఇందులో. రెవల్యూషన్లో ఫ్రమ్ ఎఫిషియన్స్ టు లవోదికియా, ఈ 7 సంఘాల్లోనూ దాని గురించి మనం చెప్పుకున్నాం. మీరు చూస్తూ రండి, ఎఫెసి సంఘంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. స్ముర్ణ సంఘంలో చెడ్డదే ఉండదు, మంచి మాత్రమే ఉంటుంది. అటు తర్వాత స్ముర్ణ తర్వాత వచ్చే సంఘాలు పెర్గెము, తుయత్తైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, వీరి దగ్గర చూసినట్లయితే మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఫిలదెల్ఫియాలో చెడ్డదుండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే చివరిగా వచ్చే లవోదికియాలో చూడండి, మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది. ఫిలదెల్ఫియాలో చెడు ఉండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే లవోదికియాలో మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది.
0: అంటే ఆ స్టేజ్లోనే
1: మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఫలాలే లేవే, ఇక్కడి నుండి మరో స్థాయికి
0: బేసిక్గా ఉండాలి. విత్తిన ఆ స్థలానికైనా
1: ఇంతవరకు నేను ఇన్వెస్ట్ చేశానే, నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు.
0: సో ఆ గాస్పల్ వినడం అయితే మనం విన్నాం, జీవించామని మాత్రం కాదు, ఆ ఫ్రూట్.
1: ఇప్పుడు ఇందులో నుండి వీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎలాగంటే ఇప్పుడు అన్ని చర్చలు కూడా ఇలాగున్నాయా అలా చెప్పడం,
0: మనం తప్పు చెప్పడం
1: లేదు. మనం ఏం చెప్పదలుస్తున్నామంటే, ఆయన చేసిన కృషికైన ఫలితం ఎక్కడా? అలా వెళ్లే కొద్దీ
0: ఫ్రూట్.
1: ఇప్పుడు మనం చెప్పడం లేదు. ఇప్పుడు సాధారణంగానే అందరి మైండ్ సెట్లో ఏముందంటే, ఒక 30 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్ ఎదుగుదల, మనలో ఉండవలసినటువంటి దేవునిపైన ప్రేమ, విశ్వాసం అన్నీ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు
0: అయితే విజ్ఞానం పెరిగిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
1: అది పెరిగింది, వరల్డ్ భయంకరంగా పెరిగింది. ప్రపంచం డెవలప్ అవుతుందంటే చర్చ్ అంతకంటే అధికంగా పెరగాలి కదా,
0: మన స్పిరిచువాలిటీ పెరగాలి,
1: అధికంగా పెరగాలి. ఈరోజు ఎలాగుంది చర్చ్ పెరిగిందంటే, మనం దేన్ని చూస్తున్నామంటే ఎన్నికను చూస్తున్నాం. ఎన్నికనేది ఒక ఎదుగుదల కాదు, ఎన్నికనేది ఒక కౌంట్ మాత్రమే. ఎదుగుదల ఎందులో ఉందంటే, నా దగ్గర ఎంతమంది పిల్లలున్నారనేది ముఖ్యం కాదు, పిల్లలందరూ కూడా బలంగా ఆరోగ్యంగా ఉన్నారన్నదే ముఖ్యం. హాస్పిటల్లో 10 మంది చేరుంటారు, 10 మంది పేషెంట్లే, అందులో ఏమీ ఉండబోతుంది? అయితే ఇంట్లో ఉన్న 10 మంది కూడా బలంగా ఉంటారు. ఆ 10కి ఈ 10కి డిఫరెన్స్ ఉంది కదా. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎంతమంది ఎలాగున్నారనేదే ముఖ్యం. నా దగ్గర 10 మంది ఉన్నారు, నా చర్చిలో 50 మంది ఉన్నారు, వారిలో అంతమంది పరలోకానికి వెళ్లడం ఎంత బాగుంది.
0: అయితే ఆ గార్డ్నర్ వచ్చి చూస్తున్నాడు, ఏదో ఒక ఫలం వస్తుంది అని.
1: అదే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు,
0: సిన్సియర్గా ఆయన
1: వర్క్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ సంఘానికై ఇంకా పని చేస్తున్నాడు.
0: ఎందుకంటే ఆయన సరే నరికేయండి అని చెప్పలేదు, మరొక
1: ఛాన్స్ ఇవ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. అదే మీరు ఈ యొక్క మీరు మీడియాలో ఉండడం వల్ల ఇది ఇమాజిన్ చేయగలరో చూడండి. రెవల్యూషన్ చెప్తుంది, సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. సాతాను మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని ముందు
0: నేరం మోపుతూ
1: ఉంటాడు. ఇప్పుడు యోచించండి, ఒకటిక్కడ నుంచుని నిందిస్తూ ఉంటాడు,
0: అక్యూస్ చేస్తాడు,
1: ఇతని చేస్తున్నాడు, చూడండి ఇలా యోచిస్తున్నాడు, చూడండి ఇలాగ ఆలోచిస్తున్నాడు, చూడండి ఫోన్లో ఇలా చూస్తున్నాడు, చూడండి మనల్ని గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మన మీద కోపడతాడా లేదా?
0: న్యాయంగా కోపం రావాలి,
1: న్యాయంగా కోపగించుకోవాలి. కానీ ఇటువైపు ఒకరు కూర్చుని, లేదు తండ్రి లేదు, ఇతను ఇందువల్లే పడిపోయాడు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, సరే అయిపోతాడు, తను ఈ వారం మీటింగ్కి వెళ్తాడు, సరే అయిపోతాడు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, సరే అయిపోతాడు, నువ్వెలా చెప్తున్నావు, నా రక్తంలో కడిగానయ్యా, ఆ రక్తం చేతులు ఉంచితే ఆయన సాఫ్ట్ అయిపోతాడు. ఇది నేను చెప్పేది ఒక ఒరిజినల్ సీన్,
0: ఇది ఒక అర్థమైంది.
1: ఇది బైబిల్ చెప్పేటువంటిది. మన ఊహకై అది చెప్పి చూస్తున్నాను మీతో. ఒకడు ఒక ప్రక్క నుండి అక్యూజ్ చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే నేను దానికి పాత్రుడను, అక్యూజ్నే.
0: ఇంకా చెప్పాలంటే వాడు పడిపోయి మనం పోకూడదనే ఒక ప్రయత్నం అంటారు.
1: ప్రయత్నం. ఇతన్ని ఎలాగైనా ఆయన చేత కోపంగా ఒక మాట చెప్పించి ఏదో ఒకటి చెయ్యాలి. అలాగే ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు. ఒకవైపున ఇతను నిలిచి ఉండి
0: ఆయన చెప్తున్నాడు, యోబును గురించి, యోబును చూసావా, ఆయన గొప్పతనాన్ని ఆయన చెప్తున్నాడు.
1: నడుచుకుంటే ఆయన చెప్పడం జరుగుతుంది కదా, ఇతను అక్యూజ్ చేయలేడు కదా. అలా చెప్పినందుకే వీడేం చెప్తున్నాడంటే, మీరు బాగా సేఫ్టీగా ఉంచారు కాబట్టి అలాగున్నాడు. ఒక పీరియడ్లో అన్ని ముగించి విజయవంతుడైనప్పుడు ఆయన ఎంత సంతోషపడి ఉంటాడు చూడండి. చూసావు కదా, నువ్వెన్ని చేసినా నా దగ్గర నుండి పోలేదే. ఈరోజు మనల్ని చూసి దేవుడు అలా చెప్పగలడా? రక్తము చేత పట్టుకుని విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ త్రవ్వి ఎరువు వేస్తున్నాడు. బైబిల్ చదివేప్పుడెల్లా లేఖనములు దైవావేశం వల్ల కలిగినవి. చదివేప్పుడు మీకు స్పర్శ ఏర్పడుతుంది కదా, అయ్యో మనల్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం మాట్లాడుతున్నాం, మాట్లాడేప్పుడు ఇతరులకు ఎలాగుందో లేదో మనకొకటి కలుగుతుంది కదా. ఇది మనకెంతో వర్తిస్తుంది కదా, మనం చేయాలనుకుంటున్నాం కదా. ఇదే ఆత్మదేవుని యొక్క ప్రేరణగా ఉంది. వీ వాంట్ బి మోర్ పర్ఫెక్ట్. అదే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండని, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనేమో. ఇప్పుడున్న వారు ఏం చెప్తున్నారు? ఇది చాలు, ఇప్పుడు నువ్వెందుకు ఇంకా పరిశుద్ధం పరిశుద్ధం అని మాట్లాడుతున్నావు, ఎందుకు నీతి నీతి అంటున్నావు, ఆల్రెడీ మనం పరిశుద్ధులమై ఉన్నామని చెప్తున్నారు.
0: అదేంటంటే వన్స్ అయ్యాం
1: ఇంకా అయిపోయినట్టే. అయితే బైబిల్ చెప్తుంది పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు కానిమ్ము. ఏ స్థాయికి నువ్వు అవ్వాలి? నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా మీరు పరిశుద్ధులై ఉండు. అదే మీరు క్రైస్ట్ లెవెల్కి పరిశుద్ధులై ఉన్నారని మీకు కన్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు పరిశుద్ధతను గురించి చెప్పడం ఆపండి. అయిపోయామా? లేదు కదా, అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఒక టార్గెట్ని ఫిక్స్ చేసి ఉంచాడు, ఒక 100ని. నేను 99 తెచ్చుకున్నా, ఇక దీనిపైన ఎందుకు మాట్లాడుతున్నావు? నేనే 99. బైబిల్ చెప్తుంది నువ్వు 100% పొందాలి. 100 సంపాదించేంత వరకు టీచర్ ఏం చెప్తుంది? ఇంకా కొంత ప్రయత్నం చేస్తే 100 తీయచ్చయ్యా, ఇంకా కొంత ప్రయత్నిస్తే స్టేట్ ఫస్ట్ తీయచ్చు. అదే మంచి టీచర్కైనా లక్షణం. సరే, ఇలా మీరు చెప్పి చూడండి, పర్వాలేదు నువ్వు 90 తీసుకున్నావు, ఇది చాలు, సంతోషపడు, ఇది చాలు. అలాగని చెప్తే వారు మంచి టీచరే కాదు. తండ్రి చెప్పుంటాడు, తండ్రి వేరేలా చెప్పుంటాడు, పర్వాలేదు చాలా స్ట్రెయిన్ చేయదు, ఇంతవరకు ఇదే గొప్ప విషయం, రైజెస్ట్ చూడు, కుదరకపోతే పర్వాలేదని తండ్రి చెప్తాడు. టీచర్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈనాడు మనము
0: అది
1: దానికి ఆపోజిట్గా వెళ్తున్నాం.
0: ఇప్పుడు ఈ పేరబుల్లో మనం లోపలికి ప్రవేశించాం, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, ఇప్పుడు ఏమని చివరిగా చెప్తున్నాడు ఈ పేరబుల్ ద్వారా?
1: విషయాలే ఉన్నాయి. మంచి ఫలాలను ఇస్తే తీసుకెళ్ళి నా కొట్టులో చేర్చి పెడతాను అంటాడు.
0: ఓకే.
1: అయితే ఇవ్వకపోతే అదే ఇక్కడ ప్రశ్న.
0: అక్కడే ఒక వార్నింగ్ వస్తుంది.
1: అక్కడే వార్నింగ్. దేవుని యొక్క ఏ మెసేజ్లోనూ వార్నింగ్ లేకుండానే ఉండదు. అందులో ఏం చెప్తున్నాడు చూడండి, అది ఫలించినా సరి, 39.
0: అవును,
1: ఫలించినా సరి లేని ఎడలా నరికించి వేయుమని అతనితో చెప్పాను.
0: ఆయనే చెప్తున్నాడు.
1: ఇప్పుడు ఇది ఇలాగైందే, దీని యొక్క ముగింపు మనకు తెలిసింది.
0: ఇక్కడ కంక్లూషన్
1: ఇచ్చేశాడు.
0: అందుకనే ఆ పరలోక రాజ్యమును గురించి మనం అర్థం చేసుకున్నాం. పరలోకానికి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి ఫాస్టింగ్ ఉండొచ్చు, వేదకొచ్చు, అన్ని చేయొచ్చు, ఫైనల్గా మనం అక్కడికి వెళ్ళాలి కదా.
1: అంటే కొన్ని స్ఫూర్తిదాయక మాటలు, పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది చెప్పి క్రియ లేకుండా పోయినట్టయితే మీరేం చేస్తారు?
0: క్రియ లేని విశ్వాసం.
1: ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు బాగైపోతారో, దిగులు పడద్దండి, ఇంకొక 1 వీకే మీరింటికి వెళ్ళొచ్చు. అది దేని ఆధారంతో చెప్తున్నాడంటే,
0: మన డిసిప్లిన్ బేస్ చేసుకుని,
1: డిసిప్లిన్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ని కరెక్ట్గా వేసుకుని, చెప్పిన ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే, చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే సరిగ్గా ఒక వారంలో ఇంటికి వెళ్ళచ్చు.
0: కరెక్ట్.
1: డాక్టర్ ఒక వారంలో ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు, మాత్రలు అవసరం లేదు. అదే డాక్టర్ ఒక వారంలో వెళ్ళిపోవచ్చు అన్నాడే, ఇక నేనేమైనా చేయొచ్చని చెప్పి మటన్ చికెన్ తినని చెప్తే ఇక వారంలో వెళ్తారా?
0: వేరే ఎక్కడికో పోతుంది,
1: వేరింకెక్కడికో వెళ్తాం. అదే మీరు చెప్పిందే, మీరు జోక్గా చెప్పినా అదే నిజం, వేరింకెక్కడికో వెళ్తాం. దేవుడేం చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపం అంటున్నాడు, నేను తీసుకెళ్తాను, అన్ని చేస్తానంటున్నాడు. బట్ నేను చెప్పేది నువ్వు ఒకటి చేయాలి కదా, ఫలాన్నివ్వాలి కదా.
0: అది ఇచ్చాడు కదా, ఇన్స్ట్రక్షన్
1: ఇస్తున్నాడు. లేని ఎడలా, అదే ఈ మాటను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు చూడండి, లేని ఎడలా. 9 ఉంది, లేకపోతే ఏమవుతుంది? ఇఫ్ నాట్,
0: అంటే ఇందులో ఒక క్లియర్ వార్నింగ్ అనేది ఉంది.
1: ఇదే ఇంపార్టెంట్. అప్పుడు నేను ఫలిస్తున్నానా అనేది మొదటిగా నేను స్వీయ పరిశీలన చేసుకోవాలి కదా. నేనెప్పుడునూ ఈ ఉపమానం చదివేప్పుడు ఒక మాటను తలపోస్తూ ఉంటాను, అతడైనా కారు ద్రాక్ష ఫలాలను ఫలించాడే, మనమేమి కూడా ఇవ్వకుండా కూర్చుని ఉన్నామే. అప్పుడు దేవుడు వెదకినప్పుడు అనేక సమయాల్లో నన్ను ఒక ఈ విషయాన్ని చెప్తుండగానే అది చెప్తాను, ఈ అంజూరపు చెట్టు దగ్గర ఫలాన్ని వెతుకుతున్నాడు కదా. ముందుగానే ఒక స్థలంలో అది చదివాం కదా అండి. ఆయన ఎక్కడ ఫలాలను వెతికాడంటే మార్గం మధ్యంలో వెతికాడు.
0: అవును,
1: ఆ అంజూరపు చెట్టులో ఎందుకు ఫలాలు లేవు అన్నందుకు రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే ఫలాలు ఇచ్చే కాలం కాదు, సీజన్ కాదు.
0: అవును,
1: కానీ దేవుడు అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే సీజన్ కాదు బట్ ఫలము నాకు కావాలి.
0: ఎదురు చూస్తున్నా
1: ఆనాడు.
0: సీజన్ ఆర్ అవుట్ ఆఫ్ సీజన్,
1: యు మస్ట్ గివ్ ద ఫ్రూట్,
0: సమ్ ఫ్రూట్
1: ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇదేంటంటే అర్థం,
0: పరిస్థితుల గురించి మనం మాట్లాడరాదు.
1: ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్. ఈ రోజు మనం అదే కదా చెప్తున్నాం,
0: మన పరిస్థితులు, మన సమస్య,
1: మన పరిస్థితి
0: ఉంటే నేను కరెక్ట్ గా ఉంటాను.
1: ఇప్పుడు నేను అనేక మంది పేరెంట్స్ దగ్గర అడిగాను, మా దగ్గర ఉన్నంత వరకు వారు బాగుండేరండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పాడైపోయారు, ఆ సిటీకి వెళ్ళారు పాడైపోయారు, కాలేజీకి వెళ్ళారు పాడయ్యారు. నోవహ్ కాలం నుండి భూమి చెడిపోయే ఉంది.
0: అర్థమైంది.
1: దానిలో ఒక నీతిమంతుడు ఉండేడు కదా,
0: సాల్ట్ అండ్ లైట్
1: ఉండేడు కదా, నోవహు ఉండేడు కదా. సొదొమ కంటే కూడా మోసమైన సిటీ ఒకటి ఉందా?
0: లేదు.
1: దాని మధ్యలో నీతిమంతుడు ఉండేడు కదా, అతని ఫ్యామిలీ ఇద్దరు పిల్లల్ని మంచిగా పెంచాడు కదా. అదే అన్సీజన్లో ఫ్రూట్ ఇవ్వడం.
0: సో మనం పరిస్థితులను తప్పు చెప్పరాదు,
1: పరిస్థితిని చెప్పలేము, దేనిని కూడా చెప్పలేము.
0: క్లియర్ గా చెప్పు.
1: అవును, అతనితో ఉండి ఇతను చెడిపోయాడు. అప్పుడు ఎందుకు నీతో ఉండి అతను మంచిగా మారలా?
0: ఆ ప్రశ్న రాదు.
1: ప్రశ్న తలెత్తలేదు కదా. అంటే దేవుణ్ణి ఎరిగి లోపల పరిశుద్ధాత్మని పొందుకొని మీతో కూడా ఉన్న ఒకడు మారలేదు, మంచిగా
0: మారలేదు.
1: ఇవన్నీ లేకుండా సాతానుతో ఉన్న ఒకడు మిమ్మల్ని చెడ్డవానిగా మార్చాడు. అప్పుడెవరు పవర్ఫుల్? ఈరోజు ఎవరిని చెప్తున్నాం, ఆ పిల్లోడు వలన నా పిల్లోడు చనిపోయాడు? జస్టిఫై చేస్తున్నాం.
0: సరే, మనం ప్రేక్షకులకు, సరేనండి మీరు చెప్పేదంతా రైట్ అండి, నేను మిస్ కాకుండా ఉండాలి అనే వారికి మీరు ఏం చెప్తారు?
1: అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్థలంలో అక్కడ అన్సీజన్, ఇక్కడేం చెప్తున్నాడంటే 3 సంవత్సరాలుగా ఉంది. 3 సంవత్సరాల్లో ఒక సీజన్ టైం వచ్చి ఉంటుంది కదా,
0: అంటే పలు సీజన్లు వచ్చాయి,
1: ఫలానిచ్చే ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా. అప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎటువంటిదై ఉంటుంది? సీజన్ లోని ఫలాన్ని ఇవ్వలేదు,
0: స్టబన్ గా ఉంది. అప్పుడు మనసుని క్లోజ్ చేసింది.
1: ఇప్పుడు ఇది సీజనే కదా, హోలీ స్పిరిట్ ఉన్నారు, చర్చ్ ఉంది, చర్చ్ లో మనకి ఎల్డర్స్ ఉన్నారు, మనకి టీచర్స్ ఉన్నారు. ఇంకొకటి మీరు చెప్పండి, ఈనాటి వలె మీడియాలో లభించేటువంటి స్టఫ్ ఏ కాలంలో దొరికింది?
0: అన్ని అవైలబుల్ ఫింగర్ టిప్ లో ఉన్నాయి.
1: ఇప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, బైబిల్లో ఉండేటువంటి వాక్యానికి ఒరిజినల్ గా హీబ్రూలో ఏముందని తెలుసుకోవాలంటే హీబ్రూ టీచరే అవసరం లేదు. ఈనాడు ఒక కాలంలో అనుకున్నా దొరకరు,
0: లైబ్రరీకి వెళ్ళాలి.
1: కొందరైతే ఇస్రాయల్కి వెళ్ళి చదువుకున్న వారున్నారు, 30 సంవత్సరాల క్రితం అంత కష్టపడి చదివారు. ఇంతకుముందు ఇన్ని రెవల్యూషన్ మాట్లాడిన సేవకులకు ఈ స్టఫ్ని బయట దేశాల నుండి తెచ్చుకోవడానికి మార్గాలు ఉండేవి. ఫోన్లో మరి ట్రంకాల్ చేసి అలా పొందుకున్నాను. ఈరోజు అలా కాదు, అలాగనే ఒక సెకండ్లో పొందుకుంటున్నారు. ఇది సీజన్ టైం.
0: ఇప్పుడు ఎంత సీజన్లో మనం విని మనం సీజన్కి మారాలి?
1: ఎందుకు ఫలించడం లేదు?
0: రీజన్
1: చెప్పలేకపోతున్నాం కదా. మీరు కొంచెం ఓవరాల్గా థింక్ చేసి చూడండి, 3 సంవత్సరాలు ఆ చెట్టు ఉండిందంటే అప్పుడు 3 సంవత్సరాల్లో ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా,
0: ఖచ్చితంగా
1: ఫలాన్నిచ్చే ఒక సీజన్. అప్పుడు ఆ యజమానుడు ఏమడుగుతున్నాడు, 3 సంవత్సరాలు అంటే ఫలాన్నివ్వల, ఎందుకంటే సీజన్ లేదు, కానీ ఇది ఫలించింది కారు ద్రాక్ష, ఇది ఉత్తినే ఉంది, సీజన్లో ఊరికనే ఉంది, స్థలాన్ని ఆక్యుపై చేసింది. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ లైక్ దట్? మనలో ఎంతమంది ఆ విధంగా ఉన్నాం? నేను మనుషులకు ప్రయోజనంగా ఉన్నామా లేదా అని అడగలేదు. మీరేంటి ఆయనకెంత ఇచ్చారు ఇవి అడగలేదు. ఆర్ యూ యూస్ఫుల్ ఫర్ గాడ్?
0: సరే, ఫలం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను, నేను ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు అని ప్రేక్షకులు చెప్తున్నారు. దానికి మనం ఏం చేయాలి? ఆ స్టెప్కి రండి.
1: వదులుకోవాలి, దేవునికి వదిలిపెట్టాలి. ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని ఒట్టి వాక్యముగా చదవకుండా నా జీవితంలో ఇది అభ్యాసం చేయాలి,
0: అప్లికేషన్తో ఉండాలి.
1: అదే ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు మొదటిగా కమిట్ చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఒట్టి ప్రోగ్రామ్కి మాత్రం చెప్పి వెళ్లాలంటే మరలా చెప్తున్నా, ఇందులో రిజల్ట్ ఉంటుంది. ఏ రిజల్ట్ దొరుకుద్ది? వినేవారికి ప్రయోజనంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మన ఇద్దరి పరిస్థితి ఏంటి? 500,000-600,000 మందిని ఇస్రాయేల్కి నడిపించి మోషే వెళ్ళలేదే, మనం వెళ్ళాలే. అదే చెప్తున్నాను, ఆ విధంగా వాక్యాన్ని చదివే అంతమంది కూడా ఈరోజు ఇతరులకు మనం బోధించడానికి వీఆర్ రెడీ, ఇతరులను అక్యూజ్ చేయడానికి మనం రెడీ, ఇతరులను జడ్జ్ చేయడానికి వీఆర్ రెడీ. అయితే బైబిల్ చెప్తుంది మనల్ని మనమే పరీక్షించుకుంటే న్యాయం తీర్చబడం. నన్ను నేను సరిచేసుకోవాలి, నేను ఫలించాలి. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఇచ్చే ఫలము, అక్కడైతే బలాత్కారము, రోదన అనేది ఇస్రాయేల్ గురించి చెప్పబడుతుంది. ఇక్కడ వేరొక విషయం చెప్పబడుతుంది. అయితే మనకి న్యూ టెస్టమెంట్లో ఫలాలనేవి ఆత్మఫలాలు, ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
0: మనకిచ్చి
1: ఉన్నాడు. ఇందులో మనం ఫలిస్తున్నామా? త్రవి ఎరువు వేయడం ఉంది కదండి, అదే హోలీ స్పిరిట్ న్యూ టెస్ట్మెంట్లో. ఆయనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఒకే ఒక పండు, ఆ ఫలమేది? ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
0: ఆ హోలీ స్పిరిట్ విల్లింగ్ టు డూ.
1: నేడాయన అది చేస్తున్నాడు, దిగి చేస్తున్నాడు.
0: మనం ఎలా వచ్చేసి
1: చేసి ఆయన చెప్పేటువంటిది నేను విని ఇప్పుడు మీ అబ్బాయి మంచిగా ఆ జీవితంలో ముందుకెళ్లి సంపాదించి మంచిగా జీవించాలనేదే తండ్రి యొక్క హృదయం, అవునా?
0: అవును.
1: కొందరు బిడ్డలు చూస్తే సరేనా చేస్తాను కాని చేయనిచేయడు, కూర్చుని వింటాడు. కొంతమంది బిడ్డలైతే అస్సలు వినరు కాని చెవులు వింటూ ఉంటాడు, చేస్తాడు. ఇప్పుడు మనం ఏ గ్రూప్లో ఉన్నామనేటువంటిదే ముఖ్యం. ఆయన ఫలాన్ని ఖచ్చితంగా ఎదురుచూస్తున్నాడు, లేకపోతే నరికి వేయబడేటువంటి కాలము వస్తుంది.
0: ఓకే.
1: ఇస్రాయేలీలో ద్రాక్షతోట కంచెను కొట్టివేసినవాడు అంజురుపు చెట్టును నరికి వేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. రెండునూ మనకి ఉపమానాలుగా ఉన్నాయి.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పారాబుల్ని మాత్రం దేవుని ప్రేమ మాత్రం కాదు, వార్నింగ్ ఇందులో ఉంది. అయితే మొత్తంగా వార్నింగ్ ఇచ్చేది మన దేవుని వైపు రావాలి, ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఆ వార్నింగ్. సో అందులో దేవుడు ఎంత ప్రేమగా చెప్తూ ఉన్నాడు అని మనం గ్రహిస్తే చాలా డీప్గా ఉంటుంది. చివరిగా 30 సెకండ్సే ఉన్నాయి, ఏం చెప్పి ఫైనల్గా ఎలా ముగించాలి అని చెప్పండి.
1: ఇస్రాయేల్కు అవకాశం ఇచ్చినవాడు మనకిప్పుడు అవకాశాన్ని
0: ఇచ్చాడు.
1: తనను ఆ అవకాశం నుండి బయటికి పంపించినవాడు మనల్ని బయటికి పంపే అవకాశం ఉంది. తను ఫలించలేదు, తను కారు ద్రాక్షలు ఫలించాడు. మనము మంచి ఫలాలు ఇచ్చేవారంగా మారాలి. ఇది లాస్ట్ ఛాన్స్ అంటున్నాను నేను. క్రైస్ట్ వచ్చే పీరియడ్ వచ్చింది. ఇప్పుడు ఫలాన్నిస్తే రెవల్యూషన్ చెప్తుంది, ఆ ఫలము కోసే కాలం వచ్చింది. అది కోసి ఆయన ఏం చేశాడు? తన దగ్గర ఉంచుకున్నాడు. మిగిలినది దారిలో వేసి తొరికినట్టుగా ఉంటుంది, అదే నిత్యాగ్నిలో వేయబడేది. సో మంచిది చెడ్డదియు న్యాయ తీర్పు పరలోకము మన కంటికి ముందుగా ఉంది. ఫలిస్తే పరలోకం, లేకపోతే న్యాయ తీర్పు, రెండు ఇక్కడే ఉన్నాయి.
0: ఇంకో ముఖ్యమైన విషయం మనం గ్రహించాల్సి ఉంది, పరిస్థితులు చూడకూడదు. పరిస్థితులు కొరత చెప్పి చివరిగా పరిస్థితులు మనకి మైనస్ గా మారడానికి అవకాశం ఉంది. పరిస్థితులని కొరత చెప్పకుండా, దేవా ఇది నాకు ఇచ్చాడు, నాకు మైనస్ ఇచ్చాడు ప్లస్ ఇచ్చాడు, మీరే నన్ను లీడ్ చేయండి, పరిశుద్ధాత్మ నాతో రండి అని అలా ఇన్వైట్ చేసి మనం ఫలం ఇవ్వగలం అనే అష్యూరెన్స్ ఇందులో ఉంది. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మరో కార్యక్రమంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్తో కలుద్దాం. వందనములు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: ఈ లోకల్ ఏదైనా ఎక్కువ విలువైంది ఉందంటే, ఏదైనా మరలా తిరిగి సంపాదించుకోలేదని ఉందంటే, అది సమయం. దేవుని వాక్యం చూస్తానండి, యోహాను సువార్త 9:4 చదువుదామా.
1: పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు,
0: పగలున్నంత వరకు
1: నన్ను పంపిన వాని క్రియలు,
0: నన్ను పంపిన వాని క్రియలు
1: మనము చేయుచుండవలెను,
0: మనము చేయుచుండమను. పగలున్నంత వరకు ఈజ్ టాకింగ్ అబౌట్ టైం. వెలుగు ఉన్నంత వరకు, సమయం ఉన్నంత వరకు, పనిచేసే అవకాశం ఉన్నంత వరకు, బ్రతుకుతానికి బ్రతకాల్సినంత వరకు నీవు పని చేయాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ పర్పస్? ఎందుకంటే ఉద్దేశము, చిత్తము, ప్రణాళిక, పని ఏదైనా కూడా సమయంతో లింక్ అయి ఉందండి. సమయంకి తగ్గట్టుగానే నువ్వు ఏంటన్నా ప్లాన్ చేయగలవు. ఈ వాక్యం ఇంటి మీరు ఈ సంవత్సరంలో ఏంటి మీ ప్లాన్, ఈ సంవత్సరంలో ఏంటి మీ దృష్టి, ఈ సంవత్సరంలో ఏంటి మీ సాధన? డోంట్ వాక్అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ వితౌట్ ఎ ప్లాన్. సమయం పోతా ఉంది, సమయం గతించిపోతా ఉంది, దినాలు గతించిపోతా ఉన్నాయి. యూని బెటర్ ప్లాన్ యువర్ వే. దేవుని వాక్యం చూస్తానండి, కొంతమంది ఉంటారు, లెట్స్ జస్ట్ గో క్విక్లీ ఇంటు ఇట్. పట్టుదల పట్టు పట్టినోరు మామూలు కాదు. దేవుని వాక్యం చూస్తే యెహోషువా గ్రంథం ఒకసారి తిప్పితే, జాషువా చాప్టర్ 8:18.
1: అప్పుడు యెహోవా యెహోషువాతో ఇట్లా, నేను నీవు చేత పట్టుకుని ఈటిను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువా తన చేతిలో ఈటిను ఆ పట్టణం వైపు చాపెను.
0: ఆగండి. దేవుడు అన్నాడు, యెహోషువా నీ చేతిలో ఉన్న ఈటని చాపు, ఆ పట్టణాన్ని నీ చేతులకు అప్ప చెప్తున్నా. ఆ మాటకు అర్థమేంటి? ఆ పట్టణాన్ని నీకు ఇచ్చారంటే ఆ పట్టణం వచ్చేస్తా, వెళ్ళి ఏ పట్టణం నాది నువ్వు అని చెప్తున్నాడా? నో నో నో, పట్టణాన్ని అప్ప చెప్తున్నాడు, ఈటను చాపు. ఇంకో మాటలు చెప్పాలంటే, నీ చేతిలో ఉన్న ఈటతో పట్టణాన్ని స్వతంత్రించుకో. ఫైట్, జయం నీదే, కాన్క్వర్. ఈరోజు ఈ మాట అడుగుతున్నాను, ఎంతమందికి న్యూ ఇయర్ రోజున ప్రామిసెస్ తీసుకున్నారు? చేతులు ఎత్తారా? వాగ్దానాలు తీసుకోకుండా నూతన సంవత్సరం మాత్రం వెళ్ళకండి. దేవుని మాట, దేవుని వాగ్దానాలు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ పట్టణం నీకు ఇస్తున్నా, తీసుకో. కానీ తీసుకున్నది ఎలాగా? నీ చేతిలో ఈట ఉంది చూడు, దాన్ని ఎత్తుపట్టు. ఈ ఈటతో నీకు జయాన్ని ఇస్తున్నా. ఈట ఎత్తాడంట, పోరాడతాం ఆపలే. మీరు గమనిస్తే ఆ రాత్రి దేవుడు అన్నాడు నీకు ఇచ్చానయ్య అంటే, ఆ రాత్రే బయలుదేరాడంట. ఆ రాత్రే సైన్యాన్ని తీసుకుని బయలుదేరి పొద్దుటే సర్ప్రైజ్ అటాక్, అంటే పొద్దుటికి అంటే రాత్రి తెల్లవారుజామున తెలియదు, తెల్లవారుజామున అవ్వచ్చు, సర్ప్రైజ్ అటాక్ ఇచ్చాడంట. సర్ప్రైజ్ అటాక్ చేసి వారిని హతం చేస్తే దేవుడు ఏం చేశాడంట చదవండి, అక్కడ అమ్మోనీయుల్ని వారి చేతులకు అప్పచెప్పాడంట దేవుడు. 24 చదవండి.
1: వీటిలోను పొలములోను హాయి నివాసులు తరిమిన ఇస్రాయేల్ వారిని చంపుట చాలింపగా కత్తివాత కోలక మిగిలిన వాడొకడను లేకపోయినప్పుడు ఇస్రాయేలీలందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి
0: ఒక్కడు కూడా మిగలలేదంట, అందరు చచ్చాడంట. దాని నెక్స్ట్ 25:20.
1: దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది యెహోషువా హాయి నివాసులందరినీ నిర్మూలము చేయ వరకు ఈటను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.
0: ఏంటంట, ఎప్పుడు వరకైతే తను పోరాడాడో పోరాడి ముగించేంత వరకు ఈటను కిందకు దింపలేదంట. పట్టాడు, దేవుడు అన్నాడు ఈట ఎత్తిపెట్టు నీకు జయమిస్తా. ఎంతసేపు జయమో? నువ్వు ఈట పెట్టినంత వరకు. సో ఎంతసేపు నువ్వు పట్టుకోలేదు ద టైం, జయం వచ్చేంత వరకు. ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టిల్ ద టైం యూ గెట్ విక్టరీ, యూ హ్యావ్ విక్టరీ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, రాత్రంతా ప్రయాణం చేసి పొద్దుట పోరాడి ఈట పట్టుకుని ఆపకుండా లిఫ్ట్ చివరి వరకు ఆపకుండా జయం సంపాదించుకుంటానికి సిద్ధమా? ఎందుకంటే ఈట అన్నదప్పుడు లెట్స్ టాక్ లిటిల్ రియాలిటీ, అప్రాక్సిమేట్లీ 50 kilos ఉంటుందంట లైటెస్ట్. ఆన్ అన్ యావరేజ్ వీరులు వాడేది 150 kilos ఉంటుందంట. సో 50 kilos అన్ యావరేజ్, లెట్స్ టాక్ అబౌట్ యావరేజ్ వన్. 5 నిమిషాలు చేతులు ఎత్తి పెట్ట అంటే 30 సెకండ్ల చేతులు దిగిపోతుంది. ఇందులో 50 కిలోల్ని ఎత్తి పెట్టాడు, యుద్ధమయ్యేంత వరకు వదల్లా, యుద్ధమయ్యేంత వరకు వదల్లా. ఎంత కష్టమై ఉంటుంది, రాత్రంతా ఫుల్ రెస్ట్లో రాలే, పట్టుదలతో వచ్చాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో పట్టుదల ఉందా? దేవుడు వాగ్దానం చేశాడు తీసుకో. మీరు వాగ్దానాల కార్డు తీసుకున్నానని చెప్పారు, వాగ్దానాల కార్డు కాదు, వాగ్దానాలు మీరు తీసుకోవాలనేది నేను చెప్తున్నాను. వాగ్దానాలు తీసుకున్నారు, వాగ్దానాలు తీసుకున్న వారు పట్టుదల ఉందా టు క్లెయిమ్ ఇట్? వాట్ వాజ్ ద థింగ్ దేవుడు వాగ్దానం చేసింది నువ్వు స్వతంత్రించుకుంటా ఆగకుండా నాన్ స్టాప్ కొట్టింది. ఏంటది నువ్వు ప్రయాసపడింది? నువ్వు చేయకుండా దేవా నాకు ఇచ్చేయంటున్నావు, నువ్వు ఆలోచించుకున్నావు, ఒక ప్లానింగ్ లేకుండా, ఒక స్ట్రాటజీ లేకుండా దేవా చేసే దేవా చేసే దేవా చేసే ఇది ఏం చేయడు దేవుడు. కొలసీ రాసిన పత్రిక 4:5-6 వచనంలో ఒకసారి చదువుదామండి.
1: సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఏలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియుడి.
0: సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి. ఈరోజు అపవాది చేసే పని టైం వేస్ట్, టైం పాస్, టైం వేస్ట్, టైం పాస్. ఎంతమంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు, టైం పాస్ చేసుకుంటున్నారు? నో, టైం ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్. ఈరోజు జీవితాలు అక్కర్లేని నిర్ణయాలు చేసుకుని రిలేషన్షిప్స్ అని, అఫేర్స్ అని, అదని, ప్రేమ దోమ ఇదే దాంట్లో టైం గడుపుతున్నారు. నో నో నో నో నో, డోంట్ యూజ్ యువర్ టైం. ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ అన్నెసరీ థింగ్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైం అండ్ సీజన్. ప్రతిదానికి కాలము సమయము తగును, దాని తగినట్టుగా చేయండి, దాని తగినట్టుగా బ్రతకండి, దాని తగినట్టుగా జీవించండి. దేవుడు నాకు తెలియజేసేది అదే. ఎలాగా మీరు ఈ సంవత్సరంలో ముందుకెళ్ళాలి? సింపుల్, ఐఎమ్ గివింగ్ యూ వన్ రూల్. ప్లాన్, ప్లాన్, లెట్స్ మేక్ ఇట్ ప్రాక్టికల్ ప్లాన్. మీకు అసైన్మెంట్ ఈరోజు, వేకప్ రెడీ ప్లాన్. ఏంటి ప్లాన్? మీ ఇయర్ని రాయండి. ఇయర్లీ ప్లానింగ్ మీకు ఉందా? ఎంతమంది ఇయర్ అంతా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నారు ప్లానింగ్? Oh, there is one sister, praise God. There is another sister, praise God. Any brothers? One brother. Yeah. Two brothers. Anakapatana next plan of money. Because I want to see the plan. What month, what? What month, what achievement? By the end of the year, what is the task? What is the income? What is the revenue? What is the profitability? What is the loss? What if things go wrong? I'm not talking only about money. I'm talking about life. Eppudu em cheyabothunnaru? Eppudu ela undabothunnaru? ఈ సంవత్సరం టైమర్, టైమర్ వెళ్ళిపోతూనే ఉంది, టైమర్ వెళ్ళిపోతూనే ఉంది. హౌ యూ గోన్ యూజ్ ఇట్? ఎలా వాడబోతున్నారు? ఈరోజు చాలామందికి సంవత్సరం ఉండదు. లెట్స్ టాక్ అబౌట్ మంత్. సార్, చాలామంది మంత్ ఉండదు. లెట్ మీ కీప్ ఇట్ వెరీ సింపుల్. హౌ డూ యూ స్టార్ట్ థింగ్స్? నేను ప్రాక్టికల్గా స్టార్ట్ విత్ ద డే. ఒక రోజుకి ప్లాన్ చేయండి, ఒక రోజుకి ప్లాన్ చేయండి. ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తారు, ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే టైం అయిపోయింది. కానీ రేపు ఏం చేస్తారు, ఈరోజు రాత్రి ఆలోచించండి. అంటే ఇప్పుడు ఆలోచించుకుంటా నైట్గా రాయండి అంటున్నా. ఈరోజు నుండి మీకు ఒక సవాల్, ఒక పెన్ పేపర్ పెట్టుకోండి, రాయ్, టేక్ ఇట్ వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్, రాయ్, పుట్ ఇట్ డౌన్, మేక్ ఇట్ అ ప్లాన్. ప్లానింగ్ ఇస్ వన్ థింగ్, సెకండ్ ఇస్ అకౌంటబిలిటీ, లెక్కలు చూసుకుంటాం రెండోది. ఈ రెండు ప్రాక్టికల్ మీరు స్టార్ట్ చేయాలి ఈరోజు నుండి. నిజంగా మీ జీవితంలో మార్పు చూడాలంటే, దేవుడు కార్యము చేయాలంటే, దేవుడు వాక్యం చదివారు, మీరు ప్లాన్ చేస్తే దేవుడు స్థిరపరుస్తాడంట. యోషువకి దేవుడు ఎల్లు నీకు ఇస్తానా అన్నాడు. ఈయన రాత్రి ప్రయాణం చేసి సర్ప్రైజ్ అటాక్ కొట్టాడంట. దేవుడిచ్చాడు ప్లాన్. ఇంకా మీరు యోషువ గ్రంథం మొదటి నుండి చివరి వరకు చదువుతా అంటే ఎన్నో ప్లాన్స్ యోషువ వేస్తున్నాడు, దేవుడు జయం ఇస్తున్నాడు. ప్లాన్ లేసేది యోషువ, దేవుడేమో జయము. ఇఫ్ యూ ప్లాన్, గాడ్ విల్ గివ్ యూ విక్టరీ. దేవుడు నీకు ఇచ్చిన పెద్ద బహుమానం ఏంటంటే టైం. టైం, ఆ టైం కరెక్ట్గా వాడు జయం లేదు. I'm asking you, plan. ఏం చేయబోతున్నా, రేపేం చేస్తా, రేపేం చేస్తానని ఒక తలంపు నీకు రావాలంటే ఫస్ట్ నా బ్రతుకు ఏంటి, నా బ్రతుకు ఏంటి, నాకు కలిగి ఉన్నది ఏంటి. ఈరోజు నీకేం లేదంటే పెద్ద లిస్ట్ ఇస్తాం. నీకేముందో చెప్పు నాకు. నీ దగ్గర ఏముంది? వాట్ డూ యూ హ్యావ్? నాకు ఏం లేదు, ఇది లేదు, నాకు అది లేదు, నాకు నో నో నో. వాట్ డూ యూ హ్యావ్? అది చిన్నదో పెద్దదో రాయ్. నీలో ఏముంది, నీకేముంది? ఇంక మాటలు చెప్పాలంటే వాట్ ఆర్ యువర్ టాలెంట్స్, వాట్ ఆర్ యువర్ రిసోర్సెస్? నీ టాలెంట్ ఏంటి, నీ రిసోర్సెస్ ఏది? దీన్ని బట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే దేవుడు నీకు ఇవ్వన దాని గురించి నేను లెక్క అడగడు, నీకు ఇచ్చిన దాని గురించి లెక్క అడుగుతాడు. వాట్ ఈస్ గివెన్ ఈజ్ గోన్ ఆస్క్ అకౌంటబిలిటీ. నీకు కలిగింది ఏంటి, రాయ్. రాస్తే నీకు ఒక పిక్చర్ కనబడుతుంది. డాట్స్ పెట్టావు అనుకో, దాని తర్వాత షేప్ వస్తుంది. ఫస్ట్ డాట్స్ పెట్టు, దెన్ యూ కెన్ కనెక్ట్ ద డాట్స్. ఇది ఉందా అయితే ఇది చేయొచ్చు కదా, ఇది ఉందా అయితే ఇది వాడచ్చు కదా. ప్లాన్. ఈ సంవత్సరంలో నీలోన్న దేవుడు పెట్టిన తలంపు ఏంటి? మంచిది ఏదైనా సరే దేవుని దగ్గర నుంచి వచ్చిందంట. ఏంటి అది? మంచిది ఆలోచించదు నువ్వు. ప్లాన్ రైట్ డౌన్, రాయ్ రాసి దేవా ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇది నిశ్చితం అయితే జరిగించు. నిశ్చితం అయితే జరిగించాలి, గాలి ఉదరస్తం కాదు. దేవుడు రిసోర్సెస్ పెట్టాడు, యూ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. దేవుడు తలుపులు తెరుస్తాడు, అవకాశాలు ఇస్తాడు, యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ఇట్. అదే సమయంలో అకౌంటబిలిటీ రాసుకో, లెక్కలు రాసుకో, లెక్కల పుస్తకం సపరేట్ పెట్టుకో కావాలంటే. నాకే పెద్ద డబ్బులు లేవండి, 10 రూపాయలు ఉందా లెక్కలు రాయి, 10 రూపాయలు లెక్కలు రాయి. ఆ 10 రూపాయలు దేనికి ఖర్చు పెట్టావు? లెక్క రాయి. లెక్క ఎందుకు రాయమంటున్నావు? నువ్వు లెక్క రాసినప్పుడు నువ్వు ఖర్చు పెట్టింది అవసరమా? నువ్వు ఖర్చు పెట్టింది అవసరమా? ఉన్నదే 10 రూపాయలు, ఇది కొంటాం అవసరమా? ఇది తింటాం అవసరమా? ఇది లేకుండా బ్రతకలేవా? ఇది లేకపోతే ఏం పెద్ద మిగులుతుంది? కొంచెమే మిగులుతుంది. మిగులుసు ఎప్పుడు అన్ని చిన్న ప్రారంభాలే. ఎత్తింది ఎవరికి ఘనమైన ప్రారంభాలు రావు, అందరికీ చిన్న ప్రారంభాలే. చిన్న దాంట్లో నేర్చుకోవాలి. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు దేవుడు వాటిని తెలియజేయబడుతుంది. కొంచెంలో నమ్మకత్వం, కొంచెంలో నమ్మకం ఉంటే అధికంలో కూడా నమ్మకం ఉంటాడంట. సో స్టార్ట్ స్మాల్. ఈరోజు మీకు ఛాలెంజ్ ఇస్తున్నాడు, దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ మీరు వాడింది ఎలాగుందో చూసుకోండి. ఒకటి మీ జీవితం, రెండోది మీ లెక్క. ఈ రెండు టాలీ అయ్యాయనుకో, ఎక్స్ట్రాడినరీ, యు విల్ సీ ఇంక్రీజ్. నువ్వు ఎప్పుడైతే లెక్కలు చూసుకుంటా నేర్చుకుంటున్నావో, నీ ఖర్చు పెట్టమని కాదు, అవసరత కొరకు, మేలు కొరకు ఖర్చు పెడతావు, లాభం కొరకు ఇన్వెస్ట్ చేస్తావు. మీరే చూడండి మీ జీవితంలో. ఇంకా నేను నెక్స్ట్ ఇన్వెస్ట్ గురించి మాట్లాడాలి. ఐ కెనాట్ టాక్ అబౌట్ ఇన్వెస్ట్ అంటిల్ యూ లెర్న్ దిస్. నో పాయింట్. వేర్ విల్ యూ ఇన్వెస్ట్ యువర్ మనీ? వేర్ విల్ యూ ఇన్వెస్ట్ యువర్ టైమ్? వేర్ విల్ యూ యూటిలైజ్ యువర్ లైఫ్? యూ కెనాట్ డూ దట్ అంటిల్ యూ లెర్న్ దిస్. ఇది నేర్చుకుంటే నెక్స్ట్ అక్కడికి వస్తారు. ఈరోజు చాలామంది దే ఆర్ యూజింగ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గాల్లో, గాల్లోకి వెళ్ళిపోతాయి, గాల్లో ఖర్చు పెడతారు. హౌ విల్ యూ ప్లాన్ లైఫ్? ఒక 10 లక్షల చేర్చిపెట్టు, 10 లక్షలు చేర్చిపెట్టి ఏం చేస్తావు? ఏం చేస్తావు నిజంగా? ఫస్ట్ ఎక్కడ పోతున్నాయి చూడు. ఆ 10 రూపాయలు నేర్చుకో ఫస్ట్. ఆ 10 రూపాయలు నేర్చుకో. ఆ 10 రూపాయలు నేర్చుకున్నావా? ఆ 10 రూపాయలు 1 రూపాయి ఎత్తి పెడతాను నేర్చుకో ఫస్ట్. ఇదేం పెద్ద, ఈరోజు ఏం పెద్ద ఉండదు. లర్న్ ద డిసిప్లిన్. ఆ క్రమశిక్షణ ఉంటే మాత్రమే జీవితంలో వర్దిల్తారండి. ఈరోజు లోకంలో ఉన్నవారు ఈ నియమాలు నేర్చుకుని గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. కానీ దేవుడు ఒకటి అంటున్నాడు, ఏం తెలుసా? లోకంలో వారు అంత ప్రయాసపడి గొప్ప వాళ్ళు అవుతున్నారు, నేను నీ తోడుంటా, నేను నీకు నా ఆశీర్వదిస్తా, నీకు జ్ఞాన హృదయాన్ని ఇస్తా, నేను నీకు వాగ్దానాన్ని ఇస్తా, నీ చేతి పని నేను చేస్తానో ఆశీర్వదిస్తా. అంటే నువ్వు పడిన దానికి, లోకంలో వాడు పడి దానికన్నా నీ పనిని నేను ఆశీర్వదిస్తాను, నీకు అధిక లాభం వస్తుంది. నువ్వు నమ్మకంగా బ్రతుకు, నువ్వు నా మహిమార్థమే బ్రతుకు, నువ్వు నా సాక్షిగా బ్రతుకు, ఇతరులకి మాదిరికరంగా ఉండు, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండు, ఇతరులకి దీవెనకరంగా ఉండు, ఇతరులను నాలో నడిపించి నా ప్రేమను చూపి. అది దేవుడు కోరేది. ఈరోజు మనమైతే దేవా నాపలు తీర్చి, దేవా సాగించి, అప్పిస్తావా? డబ్బులు ఏమైనా ఉంటావు పంపిస్తావా? 10,000 అంటే కొట్టు, 2 రోజులు ఇస్తా. ఆ 2 రోజులు 2 సంవత్సరాలు. ఈరోజు చాలామంది అజ్ఞానంలో బ్రతుకుతూ, ఎర్రితనంలో బ్రతుకుతూ, వారి జీవితాలను వారు పాడు చేసుకుంటూ, వారి కుటుంబాలను పాడు చేసుకుంటూ, పిల్లల జీవితాలను పాడు చేసుకుంటూ బ్రతుకుతున్నారండి. ఈరోజు ప్రభు నామంలో తెలియజేస్తున్నాను, మీరు సమయం ఎంతో విలువైంది. దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడంత, నూతన అవకాశాలు ఇచ్చాడు. మీరు రాసుకోవాలి, మీరు సిద్ధపడాలి. అందరున్న అదే దృష్టితో, అదే పాత బ్రతుకుతో, అదే రీతిగా ఉంటాను లేదు. వాక్యం చూస్తానండి, కొన్ని వచనాలతో జస్ట్ చెప్పి ముగించేస్తాను. కీర్తనలో 90:12, మాకు జ్ఞానము కలుగునట్లుగా చేయము,
1: మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
0: ఏంటంట? మా దినాలు లెక్కిస్తాం మాకు నేర్పించయ్యా. అంటే టైంని లెక్కిస్తాం మాకు నేర్పించయ్యా, టైం లెక్కిస్తాం మాకు నేర్పించు. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంది, టీచ్ అస్ టు నెంబర్ ఆర్ డేస్ దట్ వీ మే గెయిన్ ద హార్ట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన హృదయాన్ని కలిగినట్లుగా సమయాన్ని లెక్కిస్తూ నేర్పించయ్యా. సమయాన్ని లెక్కించిన వాడికి జ్ఞానం ఉంటుందంట. క్యాలిక్యులేట్ యువర్ టైం. దేవుని వాక్యం చూస్తాను, రోమీయులకు రాసిన పత్రిక 13, Romans 13:11.
1: మరియు మీరు కాలము నిరిగి నిద్ర మేలుకొను వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.
0: ఈ మాట చాలా పెద్ద హెచ్చరిక అండి. అండర్స్టాండింగ్ ద ప్రజెంట్ టైం, ఇప్పుడున్న ప్రస్తుత సమయాన్ని ఎరిగిన వారుగా ఉండాలంట. అండర్స్టాండింగ్ ద ప్రజెంట్ టైం, ఇప్పుడు పరిస్థితి కాలం సమయం ఎరిగిన వారుగా ఉన్నారా? 10 సంవత్సరాల ముందు నీకు పని చేయదు. ఇప్పుడు టైమింగ్లీ ఆన్సర్, టైమింగ్లీ డెసిషన్, టైమింగ్లీ స్టెప్, టైమింగ్లీ మూవ్, టైమింగ్లీ మేక్, తగినట్టుగా ఉండాలి. ఎప్పుడో అన్నట్టు కాదు, ఇప్పుడు కాలము సమయము. ద అవర్ ఇస్ ఆల్రెడీ కమ్ ఫర్ యూ టు వేక్ అప్ ఫ్రమ్ యువర్ స్లంబర్. నీ నిద్ర నుండి లెగుస్తానికి ఇదిగో సమయం వచ్చింది. లే, ఇట్స్ అ టైమ్ యు ఆర్ అవేక్, యు ఆర్ ఫైటింగ్, యు ఆర్ కాన్క్వరింగ్. అదే రీతిగా బికాస్ అవర్ సాల్వేషన్ ఇస్ నియర్ నౌ దెన్ వీ వర్ ఫస్ట్ బిలీవ్డ్. దేవుడు మన జీవితంలో కార్యం జరిగించే దేవుడు అండి, నిశ్చయంగా. నో డౌట్ అబౌట్ ఇట్. 1 యోహాను 2:17,
1: లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును.
0: ఏంటంట, లోకము దాని ఆశ గతించిపోతుంది గాని దేవుని చిత్తము జరిగించువాడు
1: నిరంతరము నిలుచును.
0: ఈ మాట చెప్తున్నాడు దేవుడు. నిత్యత్వంలో ఉన్న దేవుడు, నిరంతరంలో ఉన్న దేవుడు. నిరంతరంలో తెలిసిన టైం లిమిట్, అక్కడ కాలం సమయం లేదు. సృష్టి చేసినప్పుడు దేవుడు కాలం సమయం, నక్షత్రములు పెట్టినప్పుడు దేవుడు ఏంటంట కాలానికి సమయానికి సాదృశ్యంగా పెట్టాడట. జస్ట్ టు క్యాలిక్యులేట్ టైమ్ అండ్ సీజన్. మనం చూసినప్పుడు చూస్తే ఇక్కడికి ఇక్కడికి తేడా. దేవుడు నిత్యత్వంలో ఉన్నాడు, ఇక్కడ శాంపిల్ పెట్టి టైమర్ పెట్టాడు. ఇందులో సరిగా ఉన్నావా, ఇందులోకి వస్తావు. ఇందులో సరిగా లేవా, ఇందులోకి రావు. ఈరోజు మీరు యూఆర్ ఇన్ దిస్ ట్రయల్, వీఆర్ ఆల్ ఇన్ దిస్ ట్రయల్. ఆవిరి వంటిది జీవితం, యూఆర్ ఇన్ దిస్ ట్రయల్ పీరియడ్. ఇది సరిగా వాడితే నిత్యత్వంలో ఉంటావు, ఆయనతో పాటు ఉంటావు. దేవుడితో కోరేది ఒకటే, ఇవన్నీ లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి కానీ ఎవరెవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో దే లివ్ ఫర్ ఎవర్. నిత్యత్వంతో దేవునితో నిత్యత్వంలో ఉంటారు. యాకోబు 4:17 చివరికి చదువుదామండి.
1: కాబట్టి మేలైనది చేయ నిరిగియు,
0: మేలైనది చేయ ఎరిగియు,
1: అలాగు చేయుని వానికి పాపము కలుగును.
0: ఆహా, ఎంత కఠినమైన మాట ఇది. మేలు ఏది చేయాలో తెలిసి చేయని వాడు పాప అంట. ఇంకా మాటలు చెప్పాలంటే, నోయింగ్ వాట్ టు డూ రైట్ అండ్ నాట్ డూయింగ్ ఇస్ అ సిన్. మీకు చెప్తానన్ను, Do you know what is right? మీరు ఏం చేయాలో తెలుసా? చాలా మందికి తెలుసు. చేస్తున్నారా? చేయట్లేదు. పాపం అంట. జాగ్రత్త. దేవుడిచ్చిన అవకాశము, దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన వరములు, దేవుడిచ్చిన కృప అన్నీ నువ్వు వ్యర్థపరుస్తున్నావా? దేవుడు లెక్క అడుగుతాడు. సేమ్ తలాంతుల ఉపమానం, సేమ్ మంచి దాసుల ఉపమానం. సైమ్ టైం ఇచ్చాడు, కొంతకాలము అని ఉంటుంది. కొంత సమయము, ఫర్ ఎ సీజన్, కొంతకాలం దేవుడు వదిలిపెట్టాడు. ఇచ్చాడు, అన్నీ ఇచ్చి టైం ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా అన్నీ ఇచ్చి టైం ఇచ్చాడు. చెడ్డదాసుడు అనుకున్నాడంట, నా యజమాని వస్తాం ఆలస్యం అవుతాం చూసి. ఒకప్పుడు మంచి దాసుడు కాబట్టే ఆయనకు అన్ని ఇచ్చాడు. ఆ మంచి దాసుడు ఏమనుకున్నాడంటే, యజమాని వస్తాం ఆలస్యం అవుతాం చూసి తిని తాగి పొక్కడిని కొట్లాడుతున్నాడంట, పొక్కడితో గొడవ పెట్టుకుంటున్నాడంట. టైం ఏం చేస్తున్నాడు ఇతరులకి? హీ వాజ్ ఇంగ్లీష్లో ఎలాగ ఉంటుందంటే నోటితో గాలితో కొడతనట్టు. ఆ మాట గ్రీక్ నుండి చూసినప్పుడు ఇస్ రిపీటెడ్ బ్లౌస్ అంటే నోటితో పంచింగ్ చేస్తున్నట్టు. ఈరోజు చాలామంది మాటలతో దూషిస్తూ ఉంటారు, వేస్టింగ్ దర్ టైం, క్రిటిసైజింగ్ అదర్స్. దేవుని వాక్యంలో చూడండి, ఈ చెడ్డదాసుడు సమయాన్ని వ్యర్థపరచుకుంటా ఉంటే, ఇతరులని దూషిస్తూ ఇతరులతో గొడవలు పెట్టుకుంటా ఉంటే వచ్చాడంట యజమాని. వాడి సంగతి ఎలా ఉంటుందో మీరే చదివి చూడండి. అయ్యో ఘోరం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు, మీ సమయం అతి విలువైంది. యూనో ఐ ఆల్సో వాంట్ టు కన్క్లూడ్ వన్ మోర్ థింగ్. మీకు ప్రాక్టికల్, ఫస్ట్ ప్లాన్ యువర్ లైఫ్. ప్లాన్ దృష్టి ఏంటి? ప్లాన్ యువర్ లైఫ్ స్టార్ట్ విత్ ద డే. ఒక రోజుతో ప్రారంభించాను. ఈరోజు ఏంటి తెలీదా? ప్రభు ఏం చేయమంటావు? నీవు ప్లాన్ చేయాలంటే మొదటిగా నీ కలిగింది ఏంటి, నీలో ఉన్నదేంటి, నీవు ఆశపడేది ఏంటి అన్నీ రాసుకోవాలి. రైండ్, ఒక ట్యాబ్ రైండ్. వాట్ డ్యూ వాంట్, వాట్ డ్యూ డిజైర్, వాట్ ఈస్ దట్ యు గాట్, రైండ్. రాస్తే లింక్స్ అవుతాయి, కనెక్టింగ్ ద డాట్స్. అదే టైంలో ప్లాన్ యువర్ రిసోర్సెస్. నీకు దేవుడు ఇచ్చింది ఏంటి? డబ్బమనే, రిసోర్సెస్ ఏమనామనే, ప్లాన్. అండ్ ఐమ్ సజెస్టింగ్, మీరు పడుకున్నప్పుడు వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, డిసిప్లిన్ యువర్ లైఫ్. మొబైల్ ఫోన్లు పక్కన పెట్టండి, మనుషులతో మాట్లాడతా పడుకోవద్దు. ఈ మధ్యకాలంలో స్టడీ కూడా తెలుసు కదా, ఎప్పుడు నుండో ఉంది స్టడీ, పక్కన పెట్టుకోవద్దు, బ్రెయిన్లో సెల్స్ చచ్చిపోతాయి, డ్యామేజ్ అవుతుంది రేడియేషను, మంచిది కాదు. ఇంకా బోల్డ్ ఉన్నాయి రీజన్స్, వద్దురా బాబు పక్కన పెట్టుకుంటారా అంటే నేను పక్కనే పెట్టుకుంటానంటే ఇంకెవడేం చేస్తాడు చెప్పు. వాడికి డ్రగ్ అడిక్ట్కి ఏమైనా తేడా ఉందా? డ్రగ్స్ తీసుకున్న నేను తీసుకోకపోతే బ్రతకను అంటాడు, నువ్వేమో ఫోన్ పక్కన లేకపోతే బ్రతకను అంటావు. ఏదైతే నేను పట్టు పెట్టుకుంటున్నా తీసి పడి, కీప్ ఇట్ ఫార్ అసైడ్, కీప్ ఇట్ ఫార్ అసైడ్, దగ్గర తీసుకురావు, దగ్గర పెట్టదు. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, మన జీవితాలను మనం సరిగా ఆర్గనైజ్ చేసుకుంటాం. ఎవరో మన కొరకు చేస్తారు కాదు, నువ్వు చేసుకోవాలి. దేవుడు నీకు నచ్చింది ఏది ఆయన తీయడు, నీకు ఇష్టం లేనిది ఏది నువ్వే ఉంచుకో. సింపుల్. నువ్వు ప్రేమించే పాపాన్ని దేవుడు తీసాడు, నువ్వు అసహించుకుంటేనే దేవుడికి చేతులు సమర్పించుకుంటేనే దేవుడు తుడిచివేస్తాడు. ఇఫ్ యు లవ్ సిన్ అండ్ లివ్ ఇన్ సిన్ గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు పుల్ యు అవుట్ అండ్ రాడ బయటకు తీయడు. నీ ఇష్టం, జీవం మరణం నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. బ్రతకాలని ఆశపడుతున్నావా? బ్రతుకులోకరా. చావాలని చస్తాను నాకు తెలిసే చేస్తానంటావా? చావు. అజ్ఞానంలో ఉన్నావా? ఇదిగో నా వాకుని తెలియజేస్తున్నాను, జ్ఞానాత్మని నా జ్ఞాన హృదయాన్ని కలిగి ఉంటావని. కానీ నువ్వు ఇంకా అంధకారంలో ఉంటానంటే నీ ఇష్టం. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు కూడా నీ సంవత్సరం, నీ కాలం, నీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి, వ్యర్థపరచుకోండి. డోంట్ యూటిలైజ్ ఇట్ ఫర్ అన్నెసరీ థింగ్స్, డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ ఎనీథింగ్ ఎల్స్. బీ ఎ బ్లెస్సింగ్. Be blessed and be a blessing. Nobody can be a blessing until they are blessed. Remember that. Nu aashirvadinchabadakunna itharike edo pedda aashirvadam anta kaadu. First nee jeevithamlo neeku undala aashirvadam. You have to learn. You have to discipline. Kramashikshana anadi must andi. Adi mee ishtam. Adi mee chittam ante devudu akka telijabadutundi. Nee chittam ayina chittanni samarpinchukunta maatrame ayina karyam chestadu, left cheyadu. Devudu sarvashaktimantudu, vaari vishwasa parimalana choppuna anta. అంటే వాని వాని విశ్వాస స్తోమత చొప్పున దేవుడు కార్యం చేస్తాడు. అంతే, ఎంత ఉంది నీ విశ్వాసం? సమయము పోనవద్దయ్యా, జీవితము పోతుంది, కాలము పోతుంది, లైఫ్ అయిపోతుంది. టేక్ కంట్రోల్, టేక్ కంట్రోల్. గాడ్ ఇస్ సేయింగ్ యూ టేక్ కంట్రోల్. దేవుడు అందరికీ, మంచోడికి చెడ్డోడికి, నీతి మంతుడికి అవినీతికి, దుష్టుడవనే పాపమనే పరిశుద్ధుడవనే సెయింట్ అవనే ఎవరైనా సరే, దేవుడు అంటాడు సమయం ఒకటే ఇచ్చా నేను, ఎవ్వరికి అన్యాయం చేయట్లేదు, నేను సమయాన్ని అందరికి ఒకటే ఇచ్చాను. లోకంలో ఉన్న అందరికి దేవుడు సమయాన్ని సమానంగా ఇచ్చాడు. ఈరోజు మీది అవకాశం. హౌ యు యూటిలైజ్ యువర్ టైం, మీ సమయాన్ని ఎలా వాడతాడో దేవుడు లెక్క అడుగుతాడండి. దయచేసి స్థలం నుంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు నాకు తెలియజేస్తుంది సమయాన్ని పోను, ఒక సద్వినియోగపరచుకో, సద్వినియోగపరచుకో, సద్వినియోగపరచుకో, సద్వినియోగపరచుకో. వ్యర్థమైన వాటితో నింపుకోవద్దు, వ్యర్థమైన కార్యాలు చేయొద్దు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడు. Be led by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు. మీరు ఎవరి ద్వారా నడిపించబడుతున్నారు? మీరు ఏ రీతిగా నడిపించబడుతున్నారు? ఏ ఆత్మ ప్రభావం మీ పైన ఉంది? లోక ప్రభావం అంటే అపవాది ప్రభావం, పరిశుద్ధాత్మ ప్రభావం అంటే దేవుని ఆత్మ ప్రభావం అంటే నీ జీవితంలో మేలండి, నీ జీవితంలో మార్గదర్శనం అండి. మీ జీవితంలో ఇప్పటికే అజ్ఞానంతో ఎంతో సమయాన్ని వ్యర్థపరుచుకున్నారా? ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడండి, ఒక నూతన ప్రారంభం, నూతన సృష్టిగా, నూతన రీతిగా నీవు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని నూతన సంవత్సరం ఇచ్చాడు. నూతన సంవత్సరం అనే ఎక్సైట్మెంట్ పోగొట్టుకోవద్దు. యు ఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్. స్టార్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యువర్ గుడ్నెస్. నీవు ఆయన చిత్తంలో చేసింది అన్నీ నీకు జయమేనండి. నీవు చేయాలి, నీవు పోరాడాలి, నీవు జీవించాలి. ఇప్పటికే మీ జీవితంలో సమయాన్ని వ్యర్థపరుచుంటే ప్రభుతో చెప్పండి, దేవా తప్పు చేశానయ్యా, ఎంతో వ్యర్థపరుచుకున్నాను ప్రభా, నూతన అవకాశం దయచే. నీ రక్తం ద్వారంగా నాకు నిరీక్షణ ఉంది, జయం ఉంది, వాగ్దానాలు నెరవేర్పు ఉంది ప్రభా. నా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ, దృష్టి దయచేయ. నా స్థితిని గ్రహించుకోగలిగిన అవకాశం దయచే ప్రభా. నా జీవితంలో నువ్వు కలిగి ఉన్న తలంపుల్ని ఎరిగే జీవితం నాకు దయచేయ్యా. నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలయ్యా, నీ కొరకు గొప్ప రీతిగా బ్రతకాలి ప్రభా. నీ నామాన్ని మహిమపరిచే సాక్షిగా బ్రతకాలి ప్రభా. నీవు నాకు ఇచ్చిన ఈ జీవితం ఏ ఉద్దేశమా, ఉద్దేశం నెరవేరాలయ్యా. ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. వందనాలు దేవా, థ్యాంక్ యూ జీసస్. నువ్వు చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా. ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు అయ్యా. మాకు ఇచ్చిన ఈ జీవితం అనే వరంను బట్టి వందనాలు ప్రభా. నీ మహిమ కొరకు జీవించే భాగ్యము మా అందరికీ దయచి విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజే ప్రభా. కాలము సమయం ఎరిగిన వారిగా, జ్ఞాన హృదయాన్ని కలిగిన వారిగా మా

ఇచ్చిన ధనాన్ని ఎలా చక్క ఖర్చు పెడుతున్నారా, ప్రతిదీ లెక్క చూసుకుని జీవితాన్ని చక్క పెట్టుకున్న వారిగా చేయమని అడుగుతున్నానయ్యా. నీ చిత్తము తెలియజేసే దేవుడు, నీ బిడ్డలకి చిత్తాన్ని తెలియజేయి. వారు ఇప్పటికే ఎందులోనో సమస్యలు ఇరుక్కున్న వారుగా, పోరాటాలు ఇరుక్కున్న వారుగా, అక్కర్లేని ఇబ్బందులు ఇరుక్కున్న వారు ఉంటే ప్రభువా, వారు బయటపడే మార్గాన్ని తెలియజేయ ప్రభువా. ప్రతి సమస్యకు ఒక మార్గం ఉంది కదా ప్రభువా, ప్రతి పోరాటానికి నువ్వు జయమిచ్చే దేవుడు కదా ప్రభువా. ఇదిగోని నీ బిడ్డల జీవితాలు, మా జీవితాలను చూడు, నీ మహిమార్థమై జీవింపజే. ఈ బలలో పాల్పొందడం ప్రతి ఒక్కరికి నీ శక్తిని అనుగ్రహించు. ఇది మాకు శక్తి అయి ఉందని నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. నీ శక్తిని దయచే, అపవాది మమ్మల్ని ముట్టనవద్దయ్యా, మా కుటుంబాలను ముట్టనవద్దయ్యా. నీ రక్తంలో జయముందని ప్రకటించామయ్యా, నీ రక్తం ద్వారా మమ్మల్ని అభిషేకించు. నీలో ఏకమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాము, నీ ద్వారా నడిపించబడాలని కోరుతున్నాము. నీ ఆత్మ సహాయం, నీ ఆత్మ నడిపి అన్ని విషయాల్లో మాకు అనుగ్రహించి నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని అడుగుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వచ్చు నామ తండ్రి, ఆమేన్.

మనకు కలిగినప్పుడు, బాలాకు ధనములు ఆశ చూపినప్పుడు, అతి బలవంతుడైన యేసువైపు చూస్తూ చెంగు చెంగున సాగిపోదాం.

యేసు రక్త ప్రభావం అమోఘమైనది. యేసు రక్తం కెమిస్ట్రీలో శక్తి, విడుదల, విజయం, బలం, జీవం, విమోచన, స్వాతంత్ర్యం, పరిశుద్ధాగ్ని, జ్వాలాగర్భితమైన మహాత్మ్యం ఉన్నాయి. ఆయన రక్తమందలి ప్రతి కణము ఆరోగ్యప్రదమైనది. యేసు రక్తమే జయం, దిగ్విజయం.

ఆప్తులైన వారిని, ఆత్మీయులైన వారిని పోగొట్టుకున్నప్పుడు మనకెంతో వేదన. అలాంటి సమయాలలో బాధాతప్త హృదయాలను వదార్చి ఆదరణ కలిగించేది యేసుక్రీస్తే. ఒకనాడు మనం కూడా ఆయన సన్నిధికి చేరతామన్న నిరీక్షణతో ముందుకు సాగాలి.

బెత్లహేములో జన్మించిన ప్రభు రాజాధిరాజు కన్యక కన్న కుమారుడు. రండి, ఆయనకు నమస్కరించండి, ఆరాధించండి. పవిత్ర జన్మ ఎత్తిన యేసు, శరీరము ధరించిన అనాది వాక్యం, సర్వేశ్వరుడు నరరూపమెత్తాడు. ఆయనను ఆరాధించి తరించండి. ఈ గీత రచయిత ఫ్రెడరిక్ ఓకెల్లీ.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపుల వలె ఈనాటి యువతరం లోక సంపాదన వేటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియక ముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

మనమనుకున్నది సాధించడానికి అనేకసార్లు మన శక్తియుక్తులన్నీ ధారపోసినా ఫలితం లేకపోతుంది. చివరకు దేవుని కృపతోనే కార్యం సఫలమవుతుంది.

అత్యధికమైన ప్రేమతో మమ్మను ప్రేమించిన పరలోక తండ్రి, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అమూల్య రక్తము ద్వారా స్వాతంత్ర్యముతో ధైర్యముగా మీ కృపాసనము సమీపించి స్తుతులతో ప్రార్థించుచున్నాను. ఈ క్యాసెట్ వినుచున్న ప్రతి స్థలములో మీ సన్నిధి ప్రసన్నత ఉంచండి. ఆధ్యాత్మిక, మానసిక, శారీరక విడుదల, స్వస్థత దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వలన మీ కుమారులనుగా చేసి మహిమగల స్వాతంత్ర్యమును దయచేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.

తండ్రి, వీరు చేయునదేదో వీరిరుగరు, వీరిని క్షమించుము, వీరిని క్షమించుము.

ఒకరి ముందు ఒకరిని నిలువబెట్టడానికి ముందుగా నలుగు వేసి సిద్ధపరచడం ఎంతో ఉత్సాహభరిత కార్యక్రమం. యేసుని ఎదుర్కోవడానికి సంఘం అనే వధువు సిద్ధపడడాన్ని మనసులో ఉంచుకొని సంతోషంతో ఈ కార్యం జరిగించాలి.

చెండమావులకై పరిగెడుతున్న గుంపుల వలె ఈనాటి యువతరం లోక సంపాదన వేటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియక ముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

తూర్పుదేశపు జ్ఞానులు యేసు జన్మ నక్షత్రాన్ని చూచి ఆయనను ఆరాధించి కానుకలిచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళము వారర్పించిన అర్థవంతమైన కానుకలు. యేసురాజు వారిని, వారి కానుకలను అంగీకరించాడు. ఇది ఆరాధన క్రిస్మస్.

0: శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని రెండు సార్లు కిరోసిన్ పోసుకున్నా.
1: ఎందుకని మీకు అంత మొండి పట్టింపు?
0: యశుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యశుప్రభు దేవుడు అయిన దేవుడు కాడు. ఐదుగురు మన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు. యశుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? అసలు ఆ యశుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు?
1: శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది అంటే మీరు పాములతో ఆడుకుంటారు.
0: ఇంటికెళ్ళి అన్నది ఇట్లా పాము పడగల లెక్క నిలబడ్డాయి లేచి. ఈ జడ ఉంటది కదా అన్న, ఈ పడగల లెక్క లేచి నిలబడ్డాయి. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యశుప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మ నాన్న, నేను రాను లోపలికి అన్న. నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమె ఇష్టానుసారంగా తిట్టిన. అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని? నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు? నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి? నా చేతుల్నే తయారు చేస్తుంటి అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: ప్రైజ్లాడండి, నేను మీ తమ్ముడు జోషిని. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చిన బట్టి దేవునికే వేలాది స్తుతి స్తోత్రములు. ఒకప్పుడు శివభక్తుడు అంటే శివుని యొక్క ఆత్మ తనలోకి వచ్చి అనేక మంది జాతకాలు చెబుతూ నా చేతిలోనే కుంకుమ పసుపు అవన్నీ తయారు చేసి జనాల్ని మబ్బులో పెట్టి అనేక రీతిగా డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన. ఇంకో మరి యొక్క విషయం ఏంటంటే తల్లిదండ్రులు క్రైస్తవులు, తన యొక్క శివభక్తుని జీవితం పాములతోనూ ఎప్పుడు ఆడుకునే వ్యక్తి. తన యొక్క చేసే ఆ యొక్క పూజలకు ఆ తల్లిదండ్రులు అడ్డొచ్చారని చెప్పి 2 సార్లు కిరోసిన్ పోసి చనిపోవాలనుకున్న వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క యవనస్తుడు గొప్ప పరిచర్య ఎలా చేస్తున్నారో, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారో మొట్టమొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం తప్పకుండా చూడండి. అనేక మంది ఈ యొక్క వీడియో షేర్ చేయమని కోరుచున్నాను.
0: ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి వందనాలు, జోష్ అన్నగారికి నా యొక్క వందనాలు. పనికి మాలిన నా జీవితమును ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవాతి దేవుడు, ఆ గొప్ప దేవునికే మహిమ. మాది నిజామాబాద్ జిల్లా చిన్నవాల్గూడ్ సిరికొండ మండల్. ఒకప్పుడు నేను హిందువుగా బ్రతికే వ్యక్తినే, హిందువులంటే నాకు ఇష్టం.
1: అంటే మీరు పుట్టుకతోనే హైందువులు అండి?
0: క్రైస్తవ కుటుంబంలో పుట్టినా పెరిగినా కానీ నాకు చర్చ్ అంటే నచ్చది, సేవకులు అంటే నచ్చది, హిందువుగా బ్రతకాలని నా ఆశ. హిందువుగా నేను ఉన్నప్పుడు

0: కొన్ని రోజుల క్రితం అట్లనే హిందూగా నేను పూజలు చేయటం, ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికి రావటం, బొట్లు పెట్టించుకోవటం, తిరగటం, పూజలు చేయటం. నేను లేకపోతే పండుగలు చేసేవారు కారు, ఎక్కడికంటే అక్కడికి నన్ను తీసుకుపోయేవారు. ఎవరైనా పండుగలు చేసినప్పుడు దప్పులు కొడితే వాళ్ళ దప్పుల ముంగట్నే ఉరుకుతుంటే నేను ఎగపడి
1: పూనకం వచ్చినట్లుగా.
0: పూనకం వచ్చి వాళ్ళ దప్పుల ముంగట వేప కొమ్మలు పట్టుకొని వాళ్ళ దప్పులతో పాటు నేను కూడా నడిచే వ్యక్తిని. ఎవరైనా పండుగలు చేసినప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళి శివశక్తి నా మీదకి వచ్చేది, ఇంకా ఉరుకుతుంటే, ఎగురుతుంటే, దుంకుతుంటే, ఒక్కటే కాలు మీద డ్యాన్స్ చేస్తుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేసుకుంటూ దప్పులు కొట్టమంటుంటే స్పీడ్గా దప్పులు కొట్టుండ్రీ, కొట్టపోతే కోపం కచ్చి వాళ్ళని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా నా జీవితం ఇంకా ఫోటోలు పెట్టుకొని ఒక పక్కకు నేను అదే ఇంట్లో ఒక రూమ్లో నేను ఫోటోలు పెట్టుకొని హిందువుగా పూజలు చేసే వ్యక్తిని. ఇటు పక్కకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అక్కడ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు. నేను పూజలు నా ఇంట్లోకి, నా రూమ్లోకి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ నా రూమ్లోకి ఎవరైనా వస్తే కనుక ఒప్పుకోకపోతుంటే, నా రూమ్లోకి ఎవరైనా ఫోటోల దగ్గరికి కానీ నా రూమ్లోకి వచ్చే అత్తే మళ్ళీ మళ్ళీ కడుక్కుంటుంటే ఆ రూమ్ మొత్తం సర్పేసి కడుక్కుంటుంటే. ఎవరైనా క్రైస్తవులు కానీ ఇంకెవరైనా కానీ ఆ రోజు రాకపోతుండే నా దగ్గరికి. ఇక ఎక్కువ శాతం మంది ఇట్లా మంచిగా లేని వాళ్ళు కానీ ఇంకేమైనా నైనులు కానీ ఇట్లా ఏదన్నా విషయాలలో నా దగ్గరికి వచ్చి అడుగుతుండ్రి. అడిగినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని ఇష్టానుసారంగా ఇట్లా బొట్టు తీసుకొని నా చేతుల్నే తయారు చేస్తుంటే, అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోనే ఇట్లా.
1: మీ చేతిలోనే బొట్టు తయారైద్ది?
0: తయారైతుండే. కళ్ళు మూసుకొని ఇంకా నోటికి వచ్చిన ఇట్లా దేవులను తలుసుకొని శంకరుడు, రాజన్న, వెమ్లవాడ రాజన్న, నరసింహస్వామి, నల్లవోషవ, ఎల్లవ తల్లి ఇట్లా గుర్తు చేసుకుంటూ బొట్టు తీస్తుంటే, బొట్టు తీసి ఇదే బొట్టు తీసి వాళ్ళకి పెడుతుంటే యాప కొమ్మలు ఉంటుండే ఒక చేతులు ఇట్లా పట్టుకొని బొట్టు తీసే వ్యక్తిని. ఆ విధంగా బ్రతికిన నన్ను ఒకరోజు మరి వంట చేయటానికని నేను మా అక్క వాళ్ళ ఇంటికి ఒక విలేజ్కి వంట చేయటానికి వెళ్ళినప్పుడు వంట చేసేటప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళు అన్నారు కదా వంటలు అయిపోతే ఒకసారి ప్రార్థన కచ్చి కూర్చో మరి కొద్దిసేపు దేవుని మాటలు ఏంటంటే, నేను అన్నా కదా యేసుప్రభు అంటే నాకు పడది, వంట చేయటానికి కూడా నేను రాను, ఏదో మన రిలేషన్ వాళ్ళ నచ్చిన ఆ దేవుడు అంటేనే నాకు నచ్చది, నేను రాను ప్రార్థనకు అని చెప్పి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మరి ఒక 10 నిమిషాలు కూర్చో తమ్ముడు ఏమవుతుంది అంటే నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మరి డబ్బులు తీసుకొని వెళ్ళిపోని అన్నప్పుడు నేను డబ్బులు తీసుకొని ఇంటికి రావటం జరిగింది. అదే రోజు రాత్రి నాకు బాగా కడుపు నొప్పి, విపరీతమైన భయంకరమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు నా కుటుంబీకులందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళు ప్రార్థన చేద్దామని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనను తీసుకొచ్చినప్పుడు నేను దూషించి తిట్టిన వారందరినీ కూడా, ఆ క్రైస్తవ దేవుడు కాడు, ఆ దేవుడికి శాతనైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన నన్ను ఏంది కాపాడేది, నన్ను కాపాడతాడు ఆయన, నేను హాస్పిటల్ వెళ్ళాలి అంతేగాని అవి నేను నమ్మనని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి నన్ను హాస్పిటల్లో ఉంచినప్పుడు డాక్టర్లు అన్ని స్కానింగ్లు చేయాలని చెప్పినప్పుడు ప్రతి రిపోర్ట్లో కూడా నాకు నెగిటివ్గానే రావటం జరిగింది. మరి కిడ్నీలు వాపచ్చినాయి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, ఈయనకు గ్యారంటీ లేదని చెప్పినారు. అప్పటిదాకా కూడా నేను ఏమంటున్నానంటే నా శంకరుడు దేవుడు నన్ను కాపాడుతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను బ్రతికిస్తాడనే నమ్మకం నాతోనుంది, నాకుంది అని చెప్పి అలానే మాట్లాడుతున్నా. మా ఇంటి వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే ఒకసారి ప్రార్థన చేపించుకో, ఒకసారి ప్రార్థన చేపించుకుంటే ఏమవుతుందని చెప్తే నేను చేపించుకోను, నా శివయ్య నన్ను బ్రతికిస్తాడు, నన్ను బ్రతికిస్తే కనుక నేను వెమ్లవాడ రాజన్నకు ఇంటికెళ్ళిస్తా, అక్కడ నేను నాకు నచ్చింది నేను మొక్కులు మొక్కుతా తప్ప నేను మాత్రం క్రైస్తవ జీవితంలో మాత్రం నేను ఉండను అని చెప్పి మాట్లాడినా. చెప్పినప్పుడు మరి డాక్టర్లు కూడా ఏమన్నారంటే ఇక్కడ కాదమ్మా హైదరాబాద్ తీసుకోవండి అని చెప్పినప్పుడు, అంత సీరియస్ ఏముందని మా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా 2 కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది, ఒక కిడ్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అవుతుంది, లోపల సీమ్ అయిపోయింది అని చెప్పినప్పుడు గ్యారంటీ లేదన్నప్పుడు మరి సీరియస్ కండిషన్ అన్నది, సీరియస్ కండిషనే కండిషన్లో మరి నేను ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు కదా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా సీమ్ తీసేయాలని చెప్పినప్పుడు, హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నన్ను ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయినప్పుడు భయంకరమైన నొప్పి, భయంకరమైన అవస్థ, ఆ అవస్థ కేగలేక కూడా నేను ఎంతగానో ఏడ్చినప్పుడు మా వాళ్ళు అన్నారు కదా 1 నిమిషం ప్రార్థన చేపించుకో ఏమవుతుంది అని అన్నప్పుడు నేను అన్న కదా సత్తే ఆయన కోసం చచ్చిపోతా బ్రతికితే ఆయన కోసం బ్రతకలే కానీ నాకు మాత్రం నేను ఆ ప్రార్థన అంటే నేను ఒప్పుకోను అని చెప్పి ప్రార్థన చేయడానికి వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్లు అన్ని పీకేసుకుని ఇట్లా తీసేసుకున్నా, నాకు అద్దు అని.
1: అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దు,
0: వద్దు, ఆయన నా దగ్గరికి రావద్దు, అట్లాంటి వారు అత్తే నా దగ్గరికి మంచిగా ఒప్పుకోను, చచ్చిపోవటానికైనా సిద్ధమైన గ్లూకోజ్లు తీసేసుకున్నా. తీసేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేపించుకున్నాను ఏమైతుందని చెప్తే ఎవ్వరు మాట కూడా వినలేకుండా నేను.
1: ఎందుకు మీకు అంత ముండి పట్టింపు?
0: యేసుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యేసుప్రభు దేవుడు ఆయన దేవుడు కాడు. ఎన్ని దేవతలు ఉండగా ఆయన ఎందుకు దేవుడు? ఇన్ని దేవతలకు మనం బలర్పించాలి, కానీ యేసుప్రభు ఆయననే చనిపోయిండు, బల అయిపోయిండు, ఆయన అసలు దేవుడు కాడు అనే వ్యక్తిని నేను. ఆయనకు ఆయన దేవుడైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన దేవుడు కాడు అని ఎందుగానే బ్రతకాలని నా ఆలోచన. ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయారు నన్ను. ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా హోల్ చేయాలి ఖచ్చితంగా, ఈ కిడ్నీలకు అది ఇది ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండగా భయంకరమైన భయం అయిపోయింది అక్కడికి. లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడా నన్ను బతికియు, శివయ్య నన్ను బ్రతికి అని ఇట్లనే మొక్కుకుంటున్నా. మొక్కుతున్న సమయంలో వాళ్ళు నా డ్రెస్సు యూనిఫామ్ తీసేసి వాళ్ళ యూనిఫామ్ వేసి ఇంకా ఆపరేషన్కు తీసుకుపోయిన టైంలో బాగా భయం పెట్టేసి ఏడ్చిన. ఏడ్చి ఒక మాట ఏమన్నంటే అందరూ దేవుడు యేసుప్రభు మంచోడు గొప్పోడు అట్లా ఇట్లా అని చెప్తారు కదా, మరి నువ్వు నిజంగా దేవుడివేనా? అసలు నువ్వు దేవుడివి అయితే మరి నాకు ఈ ఆపరేషన్లో తోడుగుండి నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే గనక నీ పని చేస్తా అని చెప్పి నేను అనుకున్నా నా మనసులో లాస్ట్ స్టేజ్లో.
1: ఎందుకని మీరు ఫస్ట్ వద్దనుకున్నారు? మరి ఎందుకని మీరు యేసుప్రభు?
0: డాక్టర్ ఏమని చెప్పిండంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా అమ్మా, 24 గంటలు గడిస్తే తప్పేం చెప్పలేము, బ్రతకచ్చు చనిపోవచ్చు, మనకు నమ్మకం లేదని చెప్పారు.
1: అంటే ప్రాణం మీద ఆశ పుట్టింది.
0: పుట్టి అప్పుడు ఏమన్నా నిజమైన దేవుడు అని చెప్తారు కదా యేసుప్రభు, ఆయన నిజంగా దేవుడు అయితే సరే నన్ను మంచిగా చేస్తే గనక నేను ఆయన కోసం బ్రతకాలని అనుకున్నా. అనుకున్న తర్వాత 24 గంటల తర్వాత కొంచెం కొంచెం నాకు మెలకు రావటం, మాట్లాడటం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా సరే యేసుప్రభు బతికిచ్చిండు అనే ఆలోచన నా మైండ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అందరూ ఏమంటారు అంటే ఇప్పటికైనా నమ్ముతావా దేవుని తెలుసుకుంటావా అన్నప్పుడు నేను అన్నా ఆయననే ఎందుకు బ్రతికిచ్చిండు అని మీరు నమ్మాలా, నేను ఎన్నో మొక్కులు మొక్కినా నేను ఖచ్చితంగా కొంచెం హెల్త్ కరెక్ట్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెమ్లవాడ రాజానికి నేను ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలా, కొండగట్టుకోవాలా, ధరం పూరుకోవాలా, నా మొక్కులు బాగున్నాయి, నేను మీ మాట వినని చెప్పి మళ్ళీ అదే హిందువుగా పూజలు చేయటం, మళ్ళీ అదే తిరగటం, పాములతో ఆడుకోవటం.
1: అంటే మీరు పాములతో ఆడుకుంటారు?
0: ఆడుకునే వ్యక్తిని. ఎక్కడన్నా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కనబడితే వాటితో నేను కొద్దిసేపు నిలబడి వాటిని చూడటం. ఒకరోజు నేను స్నానం చేయకుండా పొలం కాడికి వెళ్ళినప్పుడు సోమవారం రోజు శనివారం రోజు అది నాకు ఎదురుగా వస్తే ఈరోజు నేను ఒక్క పొద్దు ఉండలేనని కాబట్టి అది నాకు ఎదురుగా వచ్చిందని చెప్పి నేను తానం చేయటం. ఆ విధంగా మెంటల్గా డిప్రెషన్లో ఉండే వ్యక్తిని నేను. ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కానీ మీరు క్రైస్తవులు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు, నా దేవుడు బాధపడతాడని ఎవరిని క్రైస్తవులని పాస్టర్లను తిట్టే వ్యక్తిని. ఇంకా క్రైస్తవులు కనబడితే ఒప్పుకునే వ్యక్తిని కాను, వాళ్ళ ముంగట కావాలని బొట్టు పెట్టుకుని తిరిగే వ్యక్తిని, అసలు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎదురుగా కనబడితే బూతులు తిట్టే వ్యక్తిని, అసలు ఎందుకురా నాకు ఇట్లా కచ్చినావు నువ్వు, ఆ ముండ మతం, భర్త చచ్చిపోయిన వాళ్ళ లేక విధవరాలుగా తిరుగుతారు, అదేం మతం రా, మీరు ఫాస్టర్ రా అని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా తిట్టే వ్యక్తిని ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కొంచెం నాకు శోధన రావటం జరిగింది. అంటే పడిపోవటం, ఇద్దలేసి పడిపోవటం, అట్లనే ఇక శంకరుడు దేవుడు అని నా మెంటాలిటీ, మా వాళ్ళు మాత్రం కాదు ఇది దయ్యము, ఆ శంకరుడిని నమ్ముకోవడం మనం దేవుని చిత్తం కాదు, మనం క్రైస్తవులం, మనం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మేము ఐదుగురం అన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు. మరి శంకరుడు యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు, మా అన్న 22 సంవత్సరాలు చనిపోయిండు, అసలు ఆ యేసుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు, అదంతా కూడా నీ భ్రమ, నేను ఇదే చేస్తాను మీరు అదే చేసుకోండి, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా. శంకరుడు భక్తి నాకు అద్దని చెప్తుర్రు మీరు అని చెప్పి కిరోసిన్ పోసుకున్నా. పోసుకుంటే సరే నీదేందో నువ్వు చేసుకొని చెప్పిండ్రు. ఒకరోజు మాత్రం ఇంకా ఇది దేవుడు అద్దు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం, ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఉండాలని చెప్పి మొండి పట్టుతోని నన్ను ఉపవాస ప్రార్థన ఇంట్లో పెడితే వాళ్ళందరూ ముంగట నేను చచ్చిపోవాలని చెప్పి నేను ఊరేసుకున్నా. పాస్టర్ల ముంగట
1: ప్రార్థన జరగకూడదని
0: జరగద్దని చెప్పి ఊరేసుకున్నా, ఎందుకంటే నన్ను పీడిస్తుర్రు అని చెప్పి, నన్ను ఇంత పీడిస్తున్నారు కాబట్టి నేను చనిపోవాలి ఖచ్చితంగా, మీరు నన్ను లేనిపోని మాటలు చెప్తున్నారని చెప్పి ఊరేసుకున్నా. తర్వాత ఇంకా నీ బతుకేందే నువ్వు బతుకు, మరి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని చెప్పి వదిలేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఒక రూమ్లో పర్సనల్గా ఒక రూమ్లో నేను శివయ్య భక్తి చేసే వ్యక్తిని వాళ్ళు వాళ్ళ ఒక రూమ్లో వాళ్ళు ఉండే వ్యక్తులు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత దేవుని గురించి వదిలేసుకొని ఇష్టానుసారంగా తిరిగి తాగి తిరిగి నాకు నచ్చిన భక్తిని నేను తిరగటం ప్రారంభమైంది. అట్లా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కొంచెం కొంచెం నాకు శరీరం సహకరించకపోవటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకపోవటం, కాళ్ళు పడిపోయినాయి, రెండు కాళ్ళు కూడా మెల్లె కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినప్పుడు ఇంకా నడవలేని స్థితిలో, బాత్రూంలకు కూడా వెళ్ళలేని స్థితిలో, అసలు ఎవరు పట్టుకపోయేటోళ్ళు కూడా దగ్గర లేరు. ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇంకా నన్ను హుషారు చేసిన తర్వాత మ్యారేజ్ చేశారు. ఈ విధంగా నేను మారుతాడు కావచ్చు, మారుతాడు, హిందూ క్రైస్తవుల పిల్లని చేస్తే ఖచ్చితంగా మారుతాడు అని చెప్పి క్రైస్తవుల కుటుంబంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేశారు.
1: మీరు దానికి ఒప్పుకున్నారండి?
0: ఒప్పుకున్నా. పెళ్లి మట్టుకు మాత్రమే నేను ఒప్పుకుంటా, కానీ నేను తర్వాత ఆమెను కూడా నాలోనికే నా దాంట్లోకి మారాలని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా పెళ్లి అయిపోయేంత మట్టుకు అట్లేం చెప్పొద్దు అని చెప్పి చేసినారు, పెళ్లి చేసినారు. పెళ్లి చేసిన తర్వాత కూడా నేనన్నా నాలాగా నువ్వు ఉండాలిగా నీలాగా నేను మారాలంటే నా తను కాదు, నాతో ఖచ్చితంగా వెములవాడ రాజన్న దగ్గరికి రావాలా, మనం ఇద్దరం వెంటకెళ్ళి తీసుకోవాలని చెప్పి తీసుకుపోయినా. తీసుకుపోయినా అక్కడికి వెములవాడ రాజన్న గుడికి తీసుకుపోయి అక్కడ తిరగటం, మొక్కడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా చేసిన. ఇదంతా చేసిన తర్వాత ఇష్టానుసారంగా చేసిన తర్వాత అమ్మాయి ఏమందంటే, నువ్వు ఈ విధంగా చేస్తే కనుక నేను ఒప్పుకోను, మేము క్రైస్తవులం, నువ్వు ఈ విధంగా ఎందుకు చెప్తున్నావు అంటే నాలాగా ఉండటానికి నువ్వు ఇష్టపడితే నాతో ఉండు, లేదంటే నాకు విడాకులు ఇచ్చేయి, కానీ నాకు మాత్రం నాకు ఈ శివయ్యనే కావాలని చెప్పి మాట్లాడినా. ఆ విధంగా ఇంకా నేను పూజలు చేసే వ్యక్తిని ఆమె నేను లేక ముందు దొంగతనాలు ప్రార్థన చేసుకునేది. దొంగతనాలు, దొంగసాటన మా అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, నేను మాత్రం ఒక్కనే ఇంకా వేరే. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఇంకా మెల్లెగా ఇంకా నాకు నడవలేని స్థితిలో, మొత్తం కాళ్ళు పడిపోయి ఇంకా లేవలేని స్థితిలో, ఇంకా కొంచెం కొంచెం మంది రాకపోవటం ఇంటికి, ఇంకా పూజలు చేయ కొంచెం తక్కువైపోయింది. తక్కువైపోయిన తర్వాత మా భార్య అన్నది కదా ఒకసారి ప్రార్థన చేపించుకో, ఎక్కడైనా మనకెందుకు ఇదంతా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, నువ్వు పని చేయలేని స్థితిలో ఉన్నావు, మనకెవరు నడపాలా అని చెప్పి ఆమె నా మీదకి మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేనేమో,
1: మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారండి?
0: చూపించుకునటానికి. నేను ఇట్లా చేతిలో ముడిపి పసుపు తీయటం, ఇట్లా చేతుల ముడిపి బొట్టు తీయటం, నా చేతులు ముడిపే, అదొక భ్రమ అంటే నా చేతులతోనే తీసి పెడితే ఆయన గురువు బొట్టు పెడితే తక్కువైతుంది, జ్వరం తక్కువైతుంది, రోగాలు తక్కువైతాయి. రిగ్గులు చూపించేవాడిని, నీళ్లు నీళ్ళు ఇక్కడ పడతాయి అని చెప్తే అక్కడ నీళ్లు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు.
1: అంటే మీ దగ్గరికి చూపించుకుంటానికి వచ్చి
0: చూపించుకోటానికి వచ్చేవాళ్ళు. అట్లా అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత
1: అంటే శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది
0: యాప కొమ్మలు పట్టుకొని పెద్దగా బొట్టు పెట్టుకొని అట్లా మాట్లాడే వ్యక్తి.
1: రూమ్ లో మీరు కూర్చునేవారు?
0: ఒక రూమ్ లో.
1: అంటే నిజమే అంటారా? మీ యొక్క ఊహకి తెలుస్తుంది కదా.
0: అప్పుడు ఇంకా నేను అదే భ్రమలున్నా, అదే భ్రమలున్నా కాబట్టి నాకు అదే ఇష్టం ఇంకా నాకు. ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కాళ్ళు పడిపోయినాయి, ఇంకా మళ్ళీ లేవలేని స్థితిలో. మళ్ళీ కాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం వాళ్ళ దగ్గరికి, ఇక్కడ బద్దెలు ఆళ్ళు వీళ్ళు దించేవాళ్ళ దగ్గర మేకలతోని కోళ్ళతోని దించిపించారు. మా అమ్మ వాళ్ళు రాలేరు, మా మేనత్త వాళ్ళు హిందువులు, వాళ్ళతోనే వెళ్ళిన. అక్కడ తిరిగి తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ ఇక్కడ చూపించిన తర్వాత ఎక్కడికి పోయినా కానీ ఇంకా నయం కాలేదు. నయం కాకపోతే అసలు ఇక్కడికి పోయినా కానీ నయం అయితలేదు కదా, ఒకసారి ప్రార్థనకు వద్దామని చెప్పి మా అమ్మ వాళ్ళు మా భార్య వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేస్తే నేను అన్నా కదా సావటానికైనా నేను రెడీగా ఉన్నా, కానీ మాత్రం నేను ఆ చర్చిలకు రానంటే రానని చెప్పినప్పుడు, మరి అప్పుడు నువ్వు ఆపరేషన్ చేపించుకున్నప్పుడు దేవుని పని చేస్తాను మొక్కినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారుతున్నావు అంటే నేను అదేదో నా బాధకు మీ బాధకు నేను బతకాలని ఏదో అన్నా కానీ నేను మాత్రం చెయ్యనంటే చెయ్యనని చెప్పి మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంకా ఎట్లయినా సరే తీసుకుపోవాలని చెప్పి ఆటోలో వేరే దగ్గర ముస్లిం అయిన ఉన్నాడు, నిన్ను దించడానికి రమ్మన్నాడు వెళ్దామని చెప్పి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికైతే తీసుకుపోవాలి అక్కడికి తీసుకుపోక చర్చిలకు తీసుకుపోయారు
1: నిన్ను.
0: నన్ను చర్చిలకు తీసుకుపోయేవరకంటే అక్కడిదాకా పోయేదాకా నేను ముస్లిం వాళ్ళే అనుకున్నాను. ఇంకా అక్కడ బయట సిల్వలు కానీ ఆ వాక్యలు కానీ అవోటి ఇవ్వటి రాసి పెట్టింది ఉంది. వాటిని చూసినా ఇంకా వాటిని ఆటోల నుంచి దుంకి ఒక 2 కిలోమీటర్లు ఉరికిన. ఆ పడిపోయి కాళ్ళు పడిపోయిన శక్తి కూడా అప్పుడు ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఉరికిన ఇంకా ఉరికిన ఉరికినప్పుడు నా వెంబట వీళ్ళందరూ కూడా పడి పట్టుకొని మళ్ళా గుంజుకొచ్చి ప్రార్థన చేయించుకోకపోతే నేను కొడతాం చేస్తామని నన్ను ఇద్దరు ముగ్గురు యవనాస్తులు కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ గుంజుకొచ్చి చర్చి దగ్గర పడేసారు. చర్చి దగ్గర పడేస్తే నేను అన్న కదా గేట్ బయటనే ఉంటాను, గేట్ లోపలికి మాత్రం నేను రాను. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పోడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మని ఆయన నేను రాను లోపలికి అన్న. ఆయన్ని బయటకు రమ్మనని చెప్తే వాళ్ళు అన్నారు కదా అట్లా మాట్లాడద్దు, వాళ్ళు సేవకులు వాళ్ళని అట్లా అన్నది అంటే నేనన్నా నిజాంబాద్లో మేరీ జీవన్ అమ్మగారని ఉంటారు, ఆ అమ్మగారు బయటకు వచ్చినప్పుడు నేనన్నా నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేనే నీకు నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. నేనన్నా ఫాస్టర్ అమ్మను నువ్వేంది నాకు ప్రార్థన చేసేది అన్నప్పుడు ఆమె ప్రేమతో బుదిరికిచ్చి మాట్లాడి ఒకసారి లోపలికి రాయ్యా ఒకసారి లోపలికి రాయ్యా అంటే నేనన్నా కదా నువ్వే నా దగ్గరికి రా, నేనెందుకు నీ దగ్గరికి అత్తా, నా కోట్లాది దేవతలు నడిచిపెట్టి నీ దేవుని నేను ఎందుకు నమ్మాలా, నేను లోపలికి ఎందుకు రావాలా, నేను రాను అని చెప్పి మాట్లాడిన. ఆమె అన్నది ఒక్క నిమిషం లోపలికి రాయ్యా నువ్వేం చేయగానే ఒక్క నిమిషం లోపలికి రాంది. వీళ్ళందరినీ మబ్బు పట్టించిన ఆయన వీళ్ళందరినీ మబ్బు పట్టించి కొంచెం అట్లనే గేట్ ముంగట కూర్చుండి కొంచెం నాకు వాష్రూమ్ అత్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మళ్ళా తిరిగి దొరికించుకొని తీసుకొని వచ్చి కట్టేసారు పగ్గంతో, చర్చిలో ఉండాలను ఖచ్చితంగా అని చెప్పి కట్టేసారు. కట్టేస్తే నేనన్నా కదా నేను కట్టేసినా కానీ నన్ను చంపేసినా కానీ నేను శివయ్యను మాత్రం విడిసేది లేదు, మీ దగ్గరకు వచ్చేది లేదని చెప్పి ఈ తాళ్ళన్నీ కూడా తెంపేసుకున్నా. తెంపేసుకొని ఇంకా నేను నన్ను ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక ఆ శివయ్య కోసమే చచ్చిపోవాలని చెప్పి ట్రాన్స్ఫారం పట్టుకోవటానికి అని వెళ్ళిన. ట్రాన్స్ఫారం పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నన్ను తోసేసి కింద వడగొట్టేసి తీసుకొచ్చి మళ్ళా ఎందుకోసం ఇలా చేస్తున్నావని చెప్పి నన్ను గాయపరిచి తిట్టి తీసుకొచ్చి మళ్ళా చర్చి దగ్గర పడేసారు. 3 రోజులు అట్లనే జరిగింది. 3 రోజుల తర్వాత ఒకసారి లోపలికి రా ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నావని కాళ్ళొక్కలు చేతులొక్కలు దొరకబట్టి తీసుకుపోయి చర్చిలో పడేసారు. చర్చిలో పడేసిన తర్వాత అక్కడనే కూర్చుంది ఇంకా చర్చిలో. సరే వాళ్ళ భ్రమ వాళ్ళ ఇష్టం, వాళ్ళది నా ఇష్టం నాది, సరే ఆయనేం గొప్పోడేం కాడు ఆయనేం దేవుడు, సరే వాళ్ళ ఇష్టం అని చెప్పి అట్లనే కొన్ని రోజులు 3 నెలలు ఉన్నాన్న. 3 నెలల తర్వాత ప్రార్థన చేయటం, వాళ్ళు ఏదేదో మాట్లాడడం, నేను అనుకుంటున్నా కదా వాళ్ళు ఎన్ని చేసినా కానీ నేను ఒక కొంచెం నాకు హుషారయ్యేదాకా మాత్రం సరే వాళ్ళని నమ్మిస్తా, హుషారైపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోవాలా, ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలా, నా దేవతలన్నీ అక్కడే ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఇక వీళ్ళు అన్నారు కదా అమ్మవాళ్ళు కానీ పాస్టర్ అమ్మవాళ్ళు కానీ నా భార్య కానీ మా తమ్ముడు కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే లేదు నువ్వు అట్లా ఇట్లా మాట్లాడకు ఇంట్లోనే ఉండి. ఇంకా కొంచెం 3 నెలల తర్వాత మళ్ళీ నడవటం ప్రారంభమైంది. కొంచెం నడవటం, బయటికి రావటం, వాష్రూమ్ బోలన్న నడవటం, స్నానం చేయటానికి నడవటం, ఆ విధంగా నడిచిన. నడిచిన తర్వాత వాళ్ళు అన్నారు కదా ఇన్ని రోజులు అవన్నీ చేసినప్పటికీ కూడా నీకు మంచిగా లేదు, ఇప్పుడు ఇళ్ళకి రాగానే మంచిగా అయింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ పాత జీవితంను గుర్తు చేసుకుంటావు, ఇట్లనే ఉండు అని చెప్పారు. ఇట్లనే ఉండమని చెప్తే నేను అన్నా కదా మరి అవన్నీ ఏం చేయాలి నేను, నా ఇంటికి వెళ్ళి ఇస్తా అని చెప్పినా ముడుపులు కట్టినా ఇవన్నీ ఏం చేయాలి నేను, ఈ దేవుని కోసం బ్రతికితే నా దేవుళ్ళు బాధపడయా అని చెప్పి మాట్లాడినప్పుడు అట్లనే ఆ కొద్ది రోజులలోనే మా అమ్మాయి అనిపోయింది హార్ట్ అటాక్తో చనిపోయినప్పుడు నేను అన్నా కదా సరే ఆమె కూడా చనిపోయింది, నా పూజలన్నీ ఆపేసిన దానికి మా దేవుళ్ళ అట్లా కోపంకే ఆమె చనిపోయిందని చెప్పి మొండిగా మాట్లాడినా.
1: పూజలు ఆపేశాను అందుకే మీ అమ్మ చనిపోయింది.
0: మా అమ్మ చనిపోయింది, నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టేస్తే నేను పూజలు చేసుకుంటా అని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా అట్లేం కాదు ఆమెకు హార్ట్అటాక్తో చనిపోయింది అంటే లేదు హార్ట్అటాక్తో కాదు ఇదే పూజలు ఆపేస్తేనే చనిపోయిందని నేను అన్నా. అన్న తర్వాత లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు అయింది అట్లా కొద్ది రోజుల తర్వాత ఇంకా అక్కడ నేను అమ్మ వాళ్ళ దగ్గర పని చేస్తుంటే అక్కడ బాసన్లు కడగటం, వచ్చిన సంఘాస్థలై ప్లేట్లు కడగటం
1: చర్చిలో.
0: సరే 2000 జీతం ఇస్తా పని చేసుకొని చెప్పారు అక్కడ. నేను మా భార్య ఇంకా అక్కడనే ఉండి సరే నా ఆరోగ్యం అయితే కొంచెం సెట్ అయ్యేదాకా ఏదో ఒక పని చేసుకోవాలి కదని చెప్పి ఆ బాసన్లు దమ్మటం అక్కడ పని చేయటం ఊడవటం అవన్నీ చేసిన. చేసుకుంటూ అలా కొద్ది రోజుల తర్వాత 1 సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత అసలు నిజంగా దేవుడు అంటే ఈయననే కావచ్చు, మరి ఇంతగానం మంది వస్తారు ఇంతగానం మంది పోతారు వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళు నడవటం, పక్షవాతంతో ఉన్న వాళ్ళు లేవటం చూసిన నా కళ్ళతోని అక్కడ. అప్పుడు అనుకున్నా నిజమైన దేవుడు దేవుడు అంటారు కదా, అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఒకసారి నేను తెలుసుకోలేదు దీన్ని, ఇది దీని వెనకాల ఏముందని చెప్పి నేను ప్రయత్నం చేసిన, వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన, తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు అసలు. నేనైతే బొట్టు పెట్టేటోని, యాపకొమ్మలు ఇచ్చేటోని, ఊదేసేటోని, పొగబట్టేటోని, మరి వీళ్ళు ఏం చేస్తారు అసలు, వీళ్ళ దగ్గర ఏముందని చెప్పి అట్లా పరీక్ష పెట్టి చూసిన. చూసినప్పుడు ఆమె బైబిల్ తీసుకొని రావటం, ఏడుసుడు బాగా అక్కడ ప్రార్థన గదిలో చర్చిలో బాగా ఏడుస్తుండే అమ్మగారు. ఈమెకి ఏం పిచ్చి పట్టింది, ఇలా ఎందుకు ఏడుతుంది, మరి ఇట్లా ఎందుకు ఏడుతుంది అని చెప్పి నేను బాగా రోజులు అట్లనే పరీక్షించి చూసినప్పుడు, ఒకరోజు ఇంకా చర్చికి అడుగుతున్నా క్లీన్ చేస్తున్నా ఇట్లా మనుషులు నడిచినట్టు శబ్దం వినొస్తుంది. శబ్దం వినొచ్చినప్పుడు అమ్మగారు వచ్చిందేమని చూసినప్పుడు అమ్మ లేదు, ఎవరు లేరు పైన, ఎవరు లేరు అమ్మ పిలిచినావా అని చెప్పి పోతే, నేను రాలేను పైకి రాలే పిలవలేను కూడా అని అమ్మ అన్నది. తర్వాత మళ్ళొక రోజు శుక్రవారం ప్రార్థన అవుతుంది, సత్యం సత్యం అని పిలిచినారు శబ్దం, సత్యం సత్యం అని పిలిస్తే నేను అన్న కదా అమ్మ ఏమైంది అని చెప్పి పోతే, నేను పిలవలేనయ్యా నిన్నేందుకు నేను పిలిచిన,
1: పాస్టర్ అమ్మగారు
0: నేను పిలవలేనయ్యా, నేను మైకులు సెట్ చేయు అక్కడ కార్పెట్లు గిట్లా వేసేయు ప్రార్థన స్టార్ట్ చేద్దాం ఇంకా అని అమ్మన్నది. నేనన్నా పిలిచినావు కదా అమ్మ ఇప్పుడు ఏం విషయం అంటే నేను పిలవలేనయ్యా అన్నది. సరే ఎవరో నా భ్రమ అనుకుని అట్లనే అట్లా సంవత్సరం గడిపిన తర్వాత ఇంకా నా మనసులో ఉంది శివయ్య పూజ చెయ్యాలని, కానీ అయినప్పటికీ కూడా అక్కడనే వండుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నా. ఇంకా అట్లా ఉండి ఒకరోజు ఏమైందంటే ప్లేట్లు దొమ్ముతుండగా నీ పని ఇది కాదు అని ఒక శబ్దం వినబడుతుంది. నా పని ఇది కాదంటే నేను చేసుకోకపోతే నడవది, ఖచ్చితంగా పొట్ట తిప్పలకు ఏదైనా చేసుకోవాలా, ఇక్కడ ఉన్నాం కాబట్టి నిజాంబుల జిల్లా కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోకపోతే మనకు ఎవరు పెడతారని చెప్పి చేసుకోవాలి కదా, నీ పని ఇది కాదంటే మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా ఎందుకు వినిపిస్తుంది శబ్దం అని చెప్తే ఆమంది కదా నీ భ్రమ, ప్రార్థన చేసుకో ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమంది. ఇంకొక ఆమె కర్ణమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గరికి అయిన తర్వాత ఆమె ప్రార్థన చేసి ఏమన్నదంటే దేవుడే మాట్లాడుతుండే స్వరంతో, దేవుని మాటలు లోబడంటే నేను అన్న కదా అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని, నేను పూజారిని ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు, నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి, ఆయన స్వరం విన్నవా నువ్వు అన్నది. అంటే ఇట్లా శబ్దం వినబడ్డదమ్మా ఆయన నాకేం తెలియదు స్వరం వినబడ్డదని చెప్పి సరే వదిలేసి ఒకరోజు పండుకున్న తర్వాత సత్యం నువ్వు లేవు ఇక్కడికి వెళ్ళే, సత్యం నువ్వు ఇక్కడికి నుంచి లేవు అని చెప్పి ఒక శబ్దం వినబడ్డది. వినబడ్డ తర్వాత ఎందుకు నన్నెవరు వెళుతున్నారని చెప్పి అందరిని చూస్తే అందరు పండుకున్న తర్వాత పొద్దున మళ్ళమ్మ దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఏమన్నదంటే కీర్తనలు 91 చదువుకుంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదు అని నేను అన్నా. దావీది కీర్తనలు 91 చదవంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఆమె తీసిచ్చింది. తీసిస్తే నేను 7th క్లాస్ చదువుకున్నా, నాకేం చదువు రాదు, దాన్ని ఒక 3 రోజులు చదివిన ఆ దావీది కీర్తన 91 3 రోజులు చదివిన, కొంచెం. ఆ విధంగా చదువుకుంటూ మళ్ళా అట్లా ఒక 6 నెలలు గడిపేసిన అక్కడనే. సంవత్సరం నర అవుతుంది ఇంకా అట్లా గడిపేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అమ్మ అంటుంది కదా దేవుడు నిన్ను ఎన్నుకుంటుండు, దేవుని సేవ కోసం నిలబడతావా నువ్వు అని అడిగింది అమ్మ ప్రార్థన రోజు. దేవుని సేవ కోసం నిలబడతావంటే నేను అన్న కదా నీకేమన్నా పిచ్చి పట్టిందమ్మా, నేను 7th క్లాస్ చదువుకున్నా, నేను పని చేసుకోకపోతే మాకెవరు కడుపులోకి పెట్టరు, మీలాగా సంకల బైబిల్ పెట్టుకొని తిరగడంటే ఇంకా నేను ఒప్పుకోను, నేను మళ్ళీ నా దాంట్లోకి నేను వెళ్ళిపోతా, నా పూజలు చేసుకుంటే నాకు 10, 5, 100, 200, 500 ఇస్తారు, ఎవరైనా ఏమన్నా ఇస్తారు, కానీ ఈ సంకల బైబిల్ పెట్టుకొని తిరిగితే ఎవడు పోషిస్తాడు నన్ను అని చెప్తే ఆమన్నది కదా ఆకాశ పక్షులను పోషిస్తున్నా, మిమ్మల్ని పోషించనా అన్నాడు దేవుడు, పోషిస్తాడయ్యా అంటే నేనన్నా నీ బ్రహ్మాదంతా నేను అట్లా చెయ్యను నాతో కాదు అని నేను చెప్పిన. చెయ్యంటే అమ్మ రోగం పెట్టి పట్టుకుంటాడు దేవుడు అని అమ్మ అన్నది. ఏం రోగం పెట్టినా సరే కానీ నాతో కాదు, ఏదో ప్లేట్ దొమటం కడగటం మందిరం ఉడవటం అంటే సరే చేస్తా, అవి ఏదో చెయ్యొచ్చు కాబట్టి చేస్తా, కానీ నాకు బైబుల్ చదవరాదు నేను చేయలేను నాతో కాదు అని మొండిగా మాట్లాడినప్పుడు నీ ఇష్టం అని చెప్పింది. నీ ఇష్టం అని చెప్తే నేనన్నా కదా అట్లనే పని చేసుకుంటున్నాను, ఇంకా పని చేసి ఇంకా అమ్మ దగ్గర కోవటం కూడా కోపం వచ్చి వదిలేసి అక్కడక్కడ పని చేసుకోవటం వంటలు చేయటం తిరుగుతున్నా అట్లా తిరుగుతుంటూ ఆదివారం చర్చికి వస్తూ శుక్రవారం ప్రార్థనకు వస్తున్నప్పుడు అమ్మ ఏమన్నదంటే సత్యం నువ్వు దేవుని కోసం నిలబడాలని ఇట్లా మాట్లాడుతుంది, వాక్యం ద్వారా మాట్లాడుతుంది. నువ్వు బ్రదర్ దేవుని కోసం నిలబడాలా, దేవుని కోసం నిలబడాలి అన్నప్పుడు నేను అన్న కదా, దేవుని కోసం నిలబడాలని నిలబడాలంటే అసలు ఎట్లా నిలబడతారు, ఏం చేయాలా, ఆ ప్రార్థన ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, అసలు దేవుని కోసం ఇది కూడా దేవుని పని కాదా అని చెప్పి అడిగిన. ఈ ప్లేట్లు కడగటం, మందిరం ఉడగటం ఇది కూడా దేవుని పని కదా, ఇది దేవుని పని చేసినట్టు కాదమ్మా, ఇంకా దేవుని పని అంటే నాతో కాదు అని చెప్పి మాట్లాడిన. ఆమన్నది కదా నువ్వు ప్రేయర్ చేసుకో అన్నది. ప్రేయర్ చేసుకుంటే నాకు ప్రార్థన చేసుకున్నాడు తెలియదు, ప్రార్థన చేయటం రాదు. సరే దేవుని చిత్తం అని చెప్పేసి అట్లనే కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను తెలుసుకోవాలా, అసలు వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతుండ్రు అని చెప్పి ఒకరోజు ఆర్మూర్ మీటింగ్కి వెళ్ళిన, జాన్ వెస్లీది. జాన్ వెస్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వాగ్దానాలు ఇస్తారు. వాగ్దానాలు ఇస్తే నేను ఒక వాగ్దానం తీసుకున్నా. ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పి వాగ్దానం వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా, అబ్బా నాతో నేను చెప్పిండు, నన్ను ఎందుకు విడిచిపెట్టాడని ఆ చదువచ్చిన వాళ్ళకు చూపించి నగిన, కొంచెం మిగతాలుగా మాట్లాడిన. ఎందుకు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు ఆయన, ఆయన నేను విడిచిపెడతా వదిలేసుకుంటా, ఆయన ఎవరు అసలు నన్ను వదిలేటానికి, వదిలిపెట్టడానికి ఆయన ఎవరు నేనెవరు అని ఇట్లా మొండిగా మాట్లాడినప్పుడు, ప్రార్థన చేసుకో బ్రదర్, ప్రార్థన చేసుకో బ్రదర్ అని కరుణమ్మ గారు మేరమ్మ గారు ఊరికే చెప్పేవాళ్ళు. చెప్తే నేనన్నా కదా వాళ్ళకు పిచ్చి పట్టింది, దేవుని పిచ్చి పట్టింది వాళ్ళకు. వాళ్ళు ప్రార్థన ప్రార్థన అంటారు, ప్రార్థన చేసుకుంటే ఇంట్లో కూర్చుంటే ఎవరు పెడతారు అసలు కడుపులోకి, ఎవరు నడుపుతారు అని చెప్పి ఇట్లా మొండిగా మాట్లాడిన. మాట్లాడి తర్వాత ఒకరోజు ఆయనతో ఏమైందంటే, సరే ఖచ్చితంగా తెలుసుకోవాలా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి 40 రోజులు నేను కఠినంగా మరి ఉపవాసమే ఉంటా, మరి ఆ నిజమైన దేవుడు అంటారు కదా, నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికిస్తాడా, 40 రోజులు ఏం తినకుంటూ ఉంటా అని చెప్పి మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడినప్పుడు మా భార్య కూడా నాకు సహకరించి సరే చెయ్యి అని చెప్పింది. సరే చెయ్యి అని చెప్పినప్పుడు 40 రోజులు రూమ్లో కూర్చుండి పొద్దున నుంచి సాయంత్రం నైట్ దాకా మళ్ళీ నైటు 7 గంటలకు బయటకు వస్తుంది. ఇంకా చెయ్యొచ్చు చెయ్యరని ప్రార్థనే, అంతగానో మేము తెలియదు దేవుని కోసం. నువ్వు నిజంగా దేవుడివేనా, నువ్వు నిజంగా దేవుడివేనా, మరి నాతో మాట్లాడతావా, నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివేనా, ఇట్లనే చేస్తుంటి. అట్లా 40 రోజులు ప్రార్థన చేసుకుంటూ 2 రొట్టెలు చపాతీలు కొంచెం నీళ్లు తాగి 40 రోజులు గడిపేసిన. ఆయన అంతా మాట్లాడాలి, ఆయన దేవుడైతే, ఆయన నిజంగా దేవుడైతే, ఆయన యేసుప్రభు అయితే అని 40 రోజులు ఆ విధంగా ఒక రూమ్లోనే ప్రార్థన చేసుకున్నా. రోజు ప్రార్థన చేసుకుంటూ 40 రోజుల తర్వాత దేవుడు ఒక మనిషి మనం మాట్లాడినట్టుగా స్వరంతో, నిన్ను నేను వదిలిపెట్టను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని ఒక శబ్దం వినబడ్డది. శబ్దం వినబడితే నేను అన్నా కదా, నాకేదన్నా కనబడితే నేను నమ్ముతా, ఈ మాటలు నేను ఎవరో మాట్లాడితే నేను నమ్మను, ఎవరో నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడినా. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, ఈ 40 రోజుల ఉపవాసం అయిపోయిన తర్వాత నువ్వు చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నాడు. చందుర్తి గ్రామం అంటే ఎక్కడో నాకు తెలియదు, ఆ విలేజ్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నప్పుడు నేను వాళ్ళని అడిగిన, చందుర్తి గ్రామం ఎక్కడుంటుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, సిరిసిల్ల జిల్లాది వెమ్లవాడ దగ్గర ఉంటుంది అని చెప్తే నేను అన్నా కదా, సరే చందుర్తికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి అన్నప్పుడు నేను నీతో ఉన్నాను నడు అన్నప్పుడు నమ్మలే, నాతో నీవెందు ఉండేది, నాతో మనుషులు ఎవరు లేరు, పక్కకు ఎవరు కనబడతలేరు, నాకు ఎవరితో నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళాలని ఇష్టపడ్డ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటి కాడ ఉండాలని చెప్పి అడిగిన. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, చందుర్తిలో స్వప్న రోగంతో భయంకరంగా బాధపడుతుంది, ఆమెకు ప్రార్థన చేయను వెళ్ళిన తర్వాత అని చెప్పిండు.
1: ఆ మాట మీరు నమ్మారండి?
0: నమ్మిన అంటే టెస్ట్ చేస్తున్నా ఇంకా, నేను
1: దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నాను,
0: టెస్ట్ చేస్తున్నా ఇది నిజమా, ఈ మేరమ్మది నిజమేనా, ఇది నిజంగా నేనా, టెస్ట్లోనే ఉన్నా నేను, ఇంకా పూర్తిగా నమ్మలే. వెళ్ళిన తర్వాత స్వప్న అంటే ఎవరు, స్వప్న అంటే ఎవరని అక్కడ అడగరాదు కదా మనం. అయితే అత్తమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ చందుర్తిలో, అప్పుడు ఇప్పుడు జమాన్లో మన చుట్టాలు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వప్న అంటే ఎవరు అత్తమ్మ అని అడిగితే, ఆమె అన్నదంటే స్వప్నలు 4 ఉన్నారు, ఏ స్వప్న అని చెప్పాలా నీకు అన్నది. 4 ఉన్నారంటే నువ్వు నిజంగా దేవుడివి కావు, 4 స్వప్నలు ఉన్నారంటే నాకు ఒక్క స్వప్న అని చెప్పినావు అని చెప్పి అక్కడ తిడుతున్నా. ఇంకా మళ్ళీ దేవుని దూషిస్తున్నా మనసులో, వేధిస్తున్నా, అసలు దేవుడు ఏం దేవుడు ఇది, నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిండు, ఆయనకు నాకు పిచ్చి పట్టిందా, ఆయనకు పిచ్చి పట్టిందా అని చెప్పి ఇట్లనే తిడుతున్నా. ఏ స్వప్నం అని చెప్పిండు, వాళ్ళ మార్వేరు ఏం చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు నీకంటే, ఎవరు చెప్పలేరు ఒక వ్యక్తి చెప్పిండని చెప్పిన, ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి చెప్తలేను ఇంకా, వాళ్ళు కూడా నీకు పిచ్చ అంటారు అని చెప్పి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, స్వప్న అంటే ఏ స్వప్నం తెలుసుకోమరే లోలో ఫోన్ చేయి అన్నప్పుడు, సరే ఒక నిమిషం అయితే ప్రేయర్ చేద్దామని చెప్పి కూర్చుండి మనుషులో మళ్ళా యేసుప్రభు వాళ్ళెవరు నత్తని చెప్పు మరి అని అన్నప్పుడు, ఆమె రోగంతో బాధపడుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అరటి చెట్టు ఉందని చెప్పిండు. సరే ఇదొక టెస్ట్, మళ్ళా వాళ్ళ అరటి చెట్టు ఎక్కడుందో, వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్టు ఉందట అత్తమ్మ, ఆమె రోగంతో బాధపడుతుందట అంటే, అరటి చెట్టు ఉందన్నమాట నిజమే కానీ ఆమెకి ఏం రోగం లేదు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి సరే ఆమెను అయితే ఒకసారి తీసుకురా మాట్లాడదామని చెప్పినప్పుడు ఆమె వచ్చింది, మంచిగా రెడీ వచ్చినప్పుడు ఆమెకి ఏం రోగం లేదు, నన్ను రోగం అని చెప్పి తీసుకొచ్చినావు అని చెప్పి మళ్ళీ మనసులో తిట్టుకుంటున్నా, ఆమెకి ఏం రోగం లేదు, రోగం అని చెప్పినావు అసలు ఏం రోగం ఉంది ఆమెకి అని చెప్పి తిట్టుకుంటున్నప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆమె విపరీతంగా ఏడుతుంది. ఆమె విపరీతంగా ఏడితే నేనేమంటున్నా కదా, ఈమెకి ఏం పిచ్చలేసింది, అక్కడ మేరమ్మ అట్లనే ఏడ్చింది, ఈమె కూడా అట్లనే ఏడుతుందని చెప్పి ఏమైందమ్మా అని అడిగితే, మీరెవరు అంటే, నేను ఇట్లా ఒక దేవుడు మాట్లాడితే వచ్చినమ్మా, క్రిస్టియన్ అమ్మీరని చెప్తే, మేము క్రిస్టియన్ అయ్యా, మీరు క్రిస్టియన్ అంటే, ఆ క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, మా కోసం ప్రార్థన చెయ్యండి అంది. ఏమైందమ్మా అని చెప్తే, మీరు ప్రార్థన చేయడం మీకు తెలుస్తుంది కదా అని అమ్మన్నది. తెలిసేది ఏముందని చెప్పి మళ్ళీ దేవుడిని అడుగుతున్నా లోపల, ఆమె రోగంతో అన్నావు కదా, ఆమె ఆరోగ్యంగా ఉంది, ఏం రోగం ఉందని చెప్పినప్పుడు, ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళ మీద పడి బాగా ఏడుతుంది. కాళ్ళ మీద పడి ఏడిచినప్పుడు నేను అడిగిన కదా, ఏమైందమ్మా నీ ప్రాబ్లం ఏంది అని అడిగినప్పుడు, అయ్యా నన్ను వ్యభిచారు రాలివని అందరు కూడా మా ఊళ్ళో దూషించి నాకు గుండు తీసి చెప్పులు మెడలేసి నన్ను దూషించి నాకు కులం బంధు పెట్టిండ్రు, నాకు సంవత్సరం అవుతుంది, నన్ను ఎవ్వరు కూడా మాట్లాడియ్యరు, నువ్వు నా కోసం వచ్చినావంటే దేవుడు గొప్పోడు అని ఆమన్నది. అన్నప్పుడు నేను అనుకున్నా కదా, నాకు ఇంకా కొంచెం ఆసక్తి పుట్టింది, సంవత్సరం నుంచి మాట్లాడలేని వ్యక్తులతో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిండు అంటే ఆయన నిజంగా దేవుడే కావచ్చు అంటే పూర్తిగా నమ్ముతలే కావచ్చు అని చెప్పి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె అన్నది కదా, మాకోసం ఇంకెక్కువ ప్రార్థన చేయండి అయ్యా, నాతోని ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేను, కానీ ఆ దేవుడికి నేను పనికొచ్చేటట్టుగా నిన్ను తీసుకొచ్చిండు నన్ను అని చెప్పి అన్నది. ఆ విధంగా నమ్మిన తర్వాత ఇంటికి వచ్చినాం, నిజామాబాద్కి వెళ్ళినాం. నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈమె దగ్గర ఉంటే ఇట్లనే టార్చర్ పెడుతుంది మనల్ని, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఏదో వీలైనప్పుడు పార్ట్ టైం జాబ్ లెక్క దేవుని పని చేయాలి, కానీ మొత్తమే ఆయన మీద డిపెండ్ అయితే మనకు ఎవరు పెడతారని చెప్పి మా భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చినాం.
1: ఉప్పు నమ్మారే మీరు నిజమైన దేవుడని?
0: పూర్తిగా నమ్మలే, టెస్ట్ కొంచెం అంతే
1: తెలుసుకో,
0: నమ్మలే మామూలుగా అంటే తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవాలని అంతేకాని నమ్మలే. ఇంటికి వచ్చేసినాం, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మవాళ్ళకి ఇట్లా ఏమంటారంటే, కొంచెం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ప్రేయర్ చేసుకోవటం, టైం దొరికినప్పుడు దేవుణ్ణి అడగటం, ప్రార్థన చేసుకుంటే మా వాళ్ళు ఏమన్నారంటే, సండే చర్చికి పోతున్నాం అత్తున్నాం కదా అయిపోయింది, డిప్రెషన్లు ఎందుకు ఉంటున్నావు అట్లా గంటలు అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే టెస్ట్ చేస్తున్న దేవుణ్ణి తెలుసుకోవటానికి అంటే, అట్లా శాపం అత్తది, అట్లా అడగద్దు దేవుని, అట్లా అనద్దు అని మా అమ్మ వాళ్ళు అన్నారు, మా భార్య వాళ్ళు. మా అమ్మ చనిపోయింది అప్పటికి, మా భార్యకి ఇట్లా అన్నారు, దేవుడు శాపం అత్తది, టెస్ట్ ఏం టెస్ట్, దేవుడి దగ్గర అడిగేటప్పుడు టెస్టులు అడగద్దు అట్లా అని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లా ప్రార్థన చేసుకుంటున్నా, ఇంత చేసుకుంటున్న తర్వాత మా నాన్న వ్యతిరేకమైండు నాకు, మా నాన్న వ్యతిరేకమై ప్రార్థన కోతున్నాం అత్తున్నాం సండే అంతేకాని దేవుడు పిచ్చలేసిందా నీకు, మొత్తం ప్రార్థన అంటున్నావు, ఆ ఫోటోలు ఎక్కడైతున్నాయో అదే రూమ్లో సెటప్ చేసుకొని ఇంకా ప్రార్థన చేస్తుంటే, ఇంతే యేసుప్రభు నువ్వు దేవుడువా, యేసుప్రభు నువ్వు గొప్ప దేవుడు వట, సరే మరి నాకు మాట్లాడతావు నాతో ఇట్లా చేసుకునే వ్యక్తిని. తర్వాత మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే, దేవుని పిచ్చలేసిందా నీకు, దేవుడు దేవుడు దేవుడు అంటున్నావు, మొన్నటిదాకా ఆ దేవుడు పిచ్చలేసింది, ఇప్పుడు ఈ దేవుడు పిచ్చలేసిందా అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను అన్నా కదా, నాకు అది కావాలా ఇది కావాలని చెప్తలేదు, నేను అదే భక్తిని, కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటున్నట్టే, సండే చర్చికి పోదాం రా అని చెప్పి గుంజుకపోయినారు వాళ్ళు. చర్చికి పోతే నాకు మనశ్శాంతి లేదు ఇంక, అక్కడ మళ్ళీ చిన్నవాళ్ళగొట్లో మనశ్శాంతి లేదు, అక్కడ ఆ చర్చిలో కూర్చుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది చిన్నవాళ్ళగొట్లో. వెళ్ళిపోవాలనిపించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా కొంచెం ఇంకా కోపం వచ్చింది ఒకరోజు, కోపం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా చేసుకుంటున్నా వాక్యం చెప్తున్నాడు ఒకరోజు సేవకుడు. ఏమని చెప్తుండంటే, వెచ్చగాననుండు, చల్లగాననుండు, నులివెచ్చని స్థితిలో ఉండద్దు, అటు ఇటు కాకుంటే ఎందుకు రెండు పడవల సావాసం చెప్తున్నావు అని చెప్తే, నన్నే అన్నాడు, అడు కావాలనే అన్నాడు, నన్నే అన్నాడు, అంటే నేను పూజ చేస్తున్నాను నన్నే అన్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఇంకా నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడుతున్నా. మొండిగా మాట్లాడుతున్నా ఇంత మా భార్య రొట్టెలు చేసింది, అన్నం కూర చికెన్ వండింది, తిందామని చెప్పి ఇట్లా తినుకుంటూ తినుకుంటూనే ఒకటే తిన్నా, తినుకుంటూ తినుకుంటూనే వెనుకకు పడిపోయినా. వెనుకకు పడిపోయిన తర్వాత నన్ను ఎవరో తీసుకుపోయినట్టు, నవ్వుపిరిని ఎవరో తీసుకుపోయినట్టు అనిపించింది. కొద్దిసేపటి దాకా మేల్కోలేదు. మా భార్య ఇంకా ఒక డాక్టర్, ఆర్ఎంపి డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తే, అమ్మ నా హార్ట్ బీట్ ఏం కొట్టుకుంటలేదు, కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పినట మా భార్యకు. చెప్పినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ఈ లోకంలో చనిపోయినావు, నీలో నా ఆత్మ నుంచుతున్నా, బ్రతికినంత కాలం నా కోసమే బ్రతకాలా అని చెప్పి ఒక స్వరం వినబడ్డది. అర్ధగంట తర్వాత మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఇంకా నా మైండ్ నాకే పనిచేస్తలేదు, ఇంకా అవి తీసేయాలా తీసేయాలా తీసే. ఆ ఫోటోలు అన్నీ కూడా తీసుకుపోయి పారేసి వచ్చిన ఇంకా వద్దు అవి మాట్లాడాయి అవి ఇవని చెప్పి అవి పారేసి వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుంటుంటే స్వరం వినబడుతుంది దేవుంది స్వరం, నేను నీలో ఉన్నది నా ఆత్మ నా కోసం బ్రతకని చెప్పి స్వరం వినబడితే నేను అంటున్నా కదా పని చేసుకుంటే ప్రార్థన చేస్తా, కానీ మొత్తానికి ప్రార్థన అంటే నాకు ఎవరు నడపాలని చెప్పి మొండిగా మాట్లాడుతుంటే మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే, నీకు దేవుని పిచ్చలేసింది, పని చేయలేక అవన్నీ ఎత్తుకుంటున్నావు, మొన్నటిదాకా అదన్నావు ఇప్పుడు ఇది అంటున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు ఇద్దరిని, మా భార్యని నన్ను. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కిరాయికి ఉన్నాం వేరే దగ్గర. కిరాయికి ఉన్న దగ్గర వాళ్ళు ఏమన్నారంటే, దీపం పెట్టుకున్నట్టు అయితేనే మా ఇంట్లో ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే మేము క్రైస్తవులకు రూమ్ ఇయ్యమని చెప్పారు. అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. ఇంకో దగ్గరికి పోయినాం, వాళ్ళు కూడా క్రిస్టియన్ వాళ్ళకు మేము ఇయ్యమని చెప్పారు. అట్లా కొద్ది రోజులు తిరిగినా కానీ దేవుడు ప్రార్థన చేసుకున్నాడు మర్చిపోతలేను. ప్రతి శుక్రవారం 3 గంటల దాకా నీళ్ళు తాగకుంటుండు, అదే పూజ లెక్క ఇప్పుడు కూడా పాటించాలా, ఒక యేసుప్రభు గొప్ప దేవుడని కొంచెం తెలుసుకోవాలా, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలని చెప్పి 3 గంటల దాకా ఏం తినకపోతుంటే తినకుండా ప్రార్థన చేసుకుంటా అట్లనే 3 గంటల దాకా నాకు అది కచ్చిందంత ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఒకరోజు ఫస్ట్ కరోనాల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. బయట కిరాయికుంటున్నా అట్లా ఉపాధి పనికి పోతుంటుంది, కరువు పనికి పని చేసుకునే వ్యక్తులం. పని చేసుకుంటూ ఒకరోజు ఏమైందంటే, ఇట్లనే ప్రార్థన చేసుకుంటున్నా ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళినా. మా భార్య కొంచెం గొంతులో థైరాయిడ్ వచ్చిందని చెప్పి ఆ మందులకు మెడిసిన్ కోసం అని పోయిన తర్వాత ఆమె ఏమన్నదంటే, పైసలు ఇస్తేనే మెడిసిన్ ఇస్తా అని చెప్పారు. మా దగ్గర అప్పుడు అంతంత మట్టుకే పైసలేం లేవు, ఉపాధి పనికి పోతుంటే ఏదో వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే. ఆమె అంది అంటే 500 ఇస్తేనే మెడిసిన్ ఇస్తామని ఆ డాక్టర్ అన్నాడు. 500 లేవు కదా మా దగ్గర, ఒక 150 ఉంది అని చెప్తే, 150కి మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి వాళ్ళు అన్నారు. మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చుండి కొంచెం మీరు హిందువులా అది ఇదని చెప్పి మాట్లాడుకుంటూ ఆ 150 వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బు మళ్ళీ ఇస్తా కానీ ఇప్పటికైతే ఇయ్యండి సార్ అని చెప్పి తీసుకొచ్చిన. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆ పైసలు ఇచ్చడానికి అని పోయినప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటారు, భార్యాభర్తలు విపరీతంగా గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేనన్నా కదా వాళ్ళ దగ్గర కూర్చుండి, అమ్మ అట్టెందుకు గొడవ పెట్టుకుంటుండ్రు, ఒకసారి దేవుని గురించి తెలుసుకో, నేను కూడా ఇంట్లో హిందువులు ఎక్కున్నా ఇట్లా తెలుసుకున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో నేను కూడా తెలుసుకుంటున్నా, కొంచెం తెలుసుకో అమ్మ అని చెప్పి నేను అడిగిన. అంటే మీరు ఫాస్టరా అంది. ఇంకా నా నోటికి ఫాస్టర్ అనే చెప్పుకుంటున్నా, నేను ఫాస్టర్ అని చెప్పుకుంటున్నా.
1: పూర్తిగా విశ్వసించారండి?
0: కొంచెమే, ఇంకా తెలుసుకుంటున్నా దేవుణ్ణి, ఇంకా నమ్ముతున్నా, ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా. మా భార్యని అంటున్నా, పాల ప్యాకెట్కి కూడా పైసలు లేవు మన దగ్గర, మనం అసలు ఎట్లా ఉపాధి పని కూడా కరువు పని పైసలు కూడా మనకు రాలేవు, ఎట్లా మరి ఎట్లా చేసుకుందామని చెప్పి అడిగినప్పుడు ఆమె అన్నదంటే ఏంటంటే, ఒక ఖాతాలో 1000 రూపాయలు ఉన్నాయి, అంటే ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, బ్యాంకు ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, ఆ ఖాతా కొట్టేసి ఆ 1000 రూపాయలు తీసుకొస్తామని చెప్పి బ్యాంకుకి వెళ్ళింది. ఆమె పెళ్ళైన కొత్తలో అక్షర భారత్ అని చెప్పేది, సాక్షర భారత్ అని రాత్రిబడి చెప్పేది. అయితే అవి ఎప్పుడు వేసారో మాకు తెలియదు డబ్బులు, ఆ డబ్బులు ఎప్పుడు వేసారో తెలియదు. ఆ 1000 రూపాయలు తీసుకొస్తా అని చెప్పి చెక్ చేపించడానికి పోయితే అందులో 10,000 ఉన్నాయి, ఇవి కాక ఇంకో 10,000 ఉన్నాయి, 11,000 ఉన్నాయి. ఏమన్నది కదా నాతోని, 10,000 ఉన్నాయి ఇంట్లో అంటే నేను అన్నా నీకు నెత్తికి ఇట్లా ఖరాబ్ అయిందా, మనకెవలేస్తారు 10,000, నీకు పిసలేసిందని చెప్పి తిట్టినా. నిజంగానే 10,000 ఉన్నాయి అంటే నేను అన్నా కదా సరే నమ్ముతలేను నేను, ఒక 5,000 అయితే తీసుకురా నమ్ముతా మరి ఖచ్చితంగా ఉన్నాయా అని చెప్తే 5,000 తీసుకొచ్చింది. నాకు అనిపించింది అసలు ఇట్లా ఎట్లా పాసిబుల్ అయింది ఇది, ఇది ఎట్లా అసలు సాధ్యం అని చెప్పి మళ్ళొకసారి అయితే ఆయనను అడుగుదాం అని చెప్పి మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తున్నా. మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులను పోషించలేను అని చెప్పింది కదా మేరమ్మ గారు, నిన్ను నేను పోషిస్తాను భయపడకని చెప్పి మళ్ళొక స్వరం వినబడ్డది. ఆహా దేవుడు ఈ విధంగా పోషిస్తున్నాడేమని చెప్పి ఇంకా ఇంకా ఇంకా ఇంకా పూర్తిగా దేవుడి మీదకి డిపెండ్ అవుతుంది, ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి ఇంకా అని చెప్పి ఇంకా ఇంకా ప్రార్థన చేసుకుంటూ 5,000 బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత బాగా వ్యతిరేకమైంది ఇంకా ఇంటికాడ, ఇంకా ఇంకా ఇక ఎక్కువ ప్రార్థన అయిపోయింది తక్కువ పని అయిపోయింది, ఎక్కువ శాతం ప్రార్థనలు దేవుడితో గడపాల ఆయన తెలుసుకోవాలి ఇంకా అని చెప్పి తక్కువ పని చేసిన. మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఈయనకి దేవుని పిచ్చిలేసింది, ఇంకీడు బతకడు, ఇంకా వీడికి మెంటల్ అయిపోయింది మైండ్, మొన్నటిదాకా ఆ పూజ అన్నాడు ఇప్పుడు ఈ పూజ అంటున్నాడు, వాడు మెంటల్ అయ్యండి అని చెప్పి మా భార్యకు లేని పోని చెప్పినారు. చెప్తే ఏమన్నది అంటే ప్రార్థన చేసుకునే మందం చేసుకో అంతే, కానీ మొత్తం బైబిల్ పట్టుకునే తిరుగుతున్నావు గంటలు గంటలు దేవునితో గడుపుతున్నావు నాతో ఉండవా ఇంకా అన్నది, నాతో ఉండవి ఇంకా నాతో మాట్లాడవా, నీకు దేవుని పిచ్చాను ఇంకా నా పిచ్చి లేదా అని చెప్పి మొండిగా మాట్లాడింది. నేనన్నా కదా నీతో తక్కువ సేపు ఉంటావు కానీ దేవునితో ఎక్కువ సేపు ఉండాలా, ఆయన ఆ 10,000 ఇచ్చిండి అది ఎట్లా సాధ్యమైంది అని నేను అడగాల తెలుసుకోవాలా అని చెప్పి మళ్ళా ఒక 30 రోజులు ఉపవాసం చేయాలని మళ్ళా అంటే ఏమంటుందంటే మనకు పిల్లలు ఏం లేరు, నీకు నా మీద పిచ్చి లేదు కానీ దేవుని పిచ్చి లేచింది, నేను ఏదో ప్రార్థన చేయించిన అంతే, చర్చికి వెళ్దాం అర్థమని చెప్పిన అంతే, కానీ ఇంత పిచ్చి లేపుకుంటామని తెలియదని మేము మాట్లాడుతుంది. నేనంటున్నా ఏంటంటే వీళ్ళు ఏదో మాట్లాడితే వీళ్ళ మాటలు ఎందుకు వినాలా, ప్రార్థనలు గడపాలని చెప్పినప్పుడు ఇంకా ఈమె వెళ్ళిపోయింది, ఇట్లా చేస్తే నేను ఉండను నీతట అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించుకొని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఉండను నీ దగ్గర, నీతో కాపురం చేయ, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినా సరే అని అనుకోలే, ఇంకా వెళ్ళిపోయినా సరే అని అనుకోక 2 సార్లు పోయినా తీసుకొద్దామని చెప్పి నేను రాను, నీకు మొత్తం దేవుని పిచ్చలేసింది నేను రాను అన్నది. రాను అన్నాక తర్వాత ఇంటికి వచ్చిన అట్లా అట్లా అట్లా ఇంకా ఆలోచిస్తున్నా నాకు నేనే. అప్పుడున్నప్పుడేమో అందరు సంతోషంగా ఉన్నారు, ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో వీళ్ళందరూ వ్యతిరేకం అవుతున్నారు నాకు, అసలు ఏంది అని మళ్ళీ దేవుని అడుగుతున్నా. మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ 30 రోజులు ఫాస్టింగ్ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటున్నా. 30 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒకరోజు తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయినా, మా సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి, సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి పోయి అన్నా కదా తమ్ముడు కొంచెం ఛాయ్ అన్న అన్నమని నేరా అంటే వాడేమన్నాడంటే నడు నాకు ఇట్లా కించి నడిచి మాట్లాడు, దేవుని పిచ్చి దేవుని పిచ్చి అని దేవుని పిచ్చి లేపుకున్నావు, ఉన్న భార్యను ఇల్లగొట్టుకున్నావు, మేము లేమా చర్చి కోతలే మాత్రలేమా, మొత్తం అదే పిచ్చిలు ఉంటున్నావు నువ్వు, నడికి వెళ్ళి నడిచి మాట్లాడు అని మా తమ్ముడు అన్నాడు. ఇంకా నాన్న మాట్లాడాడు, ఇంత నుంచి వెళ్ళగొట్టేసిండు కదా నాన్న మాట్లాడాడు, ఎట్లా చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి అసలు ఎవరి కోసం బ్రతకాలా ఎవరి కోసం జీవించాలని చెప్పి ఇట్లా మెంటల్గా ఆలోచించి ప్రార్థన చేసుకొని మరి నేను చచ్చిపోవాలనుకుంటున్నా నాకు నువ్వు సహకరించని చెప్పి ప్రార్థన చేసుకొని బైబిల్ ఛాతి మీద పెట్టుకొని రైలు పట్టల మీద వండుకున్నా చనిపోవాలని చెప్పేసి. రైలు పట్టల మీద వండుకున్న తర్వాత ఏడుతున్నా విపరీతంగా ఏడుతున్నా, చచ్చిపోలే నేను చచ్చిపోలా, నేను తెలుసుకోలేను నిన్ను, నాకు 10,000 ఇచ్చినావంటే నువ్వు ఎంత గొప్ప దేవుడు తెలుసుకుంటున్నా నేను, వీళ్ళు నమ్ముతలేరు నేను చనిపోవాలి ఇంకా, అందరు దూషిస్తున్నారు చుట్టాలు బంధువులు అందరు దూరం అయిపోయినారు ఎందుకోసం ఇట్లా దూరం అవుతున్నారు అని చెప్పి ఆ పట్టల మీద వండుకున్నా. పట్టల మీద వండుకున్న తర్వాత మళ్ళొక స్వరం వినబడుతుంది, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నా కోసం బ్రతుకు నా కోసం బ్రతుకు అంటే ఉన్నవాళ్ళు దూరం అయిపోయిన తర్వాత దేవుని కోసం మేము బ్రతుకుతామని చెప్పేసి అట్నే 2 గంటలున్న తర్వాత మా అక్కనే ఆ పట్టల కింద ఒక దగ్గర నీళ్ళు తాగుతామని చెప్పి వెళ్ళిన, బాగా ధూప్ అవుతుందని చెప్పి నీళ్ళు తాగుదామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక తమ్ముడు మరణ అపాయములతో వచ్చిండు, చనిపోవాలని ఇష్టపడుతున్నాడు, ఎందుకు చనిపోతావు బిడ్డ నీతో దేవుడు నేనున్నా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నా దగ్గరికి రాని విపరీతమైన మాటలు చెప్తున్నాడు అక్కడ వాక్యంతో. నేను అనుకుంటున్నా కదా ఆ దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతుండేందో, బంధాలు దూరం అయిపోయినా కానీ నాకు ఆయన ఇంత ఇష్టపడుతుండ నన్ను, ఈ స్వరం ఏంది నాకు వినబడుతుందని చెప్పి అక్కడ పోయి అక్కడ కూర్చున్నా కొద్దిసేపు. కొద్దిసేపు కూసిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా. మరి అందరు దూరం అయిపోయినారు కదా, ఒకప్పుడు తెలవలేక నేను హిందువుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, మరి నిన్ను నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, అందరు దూరం అయిపోయినారు ఎవరు లేరు. ఆయన చెప్తున్నాడు కదా, నా కోసం బ్రతుకు వాక్యంలో చెప్తున్నాడు, నా కోసం బతుకు, ఎవరి కోసం, ఎందుకో బతకదనుకుంటున్నావు, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే ఏడుతున్నా అంతే, ఇంకా భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. మరి మళ్ళీ అనిపించింది, ఆవు కదా నిజమే కదా, బ్రతికితే దేవుని కోసం బతకాలి కదా, మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నాను నేను, ఎక్కడైనా చర్చిలో ఏదో ఒక మ్యాట్లు వేసుకుంటానో లేకపోతే సేవ చేసుకుంటానో ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా ఉంటగాని మాత్రం చచ్చిపోదు చచ్చిపోదు అని ఇట్లా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరం అయిపోయినాయి. తినడానికి బియ్యం లేవు, వేసుకునటానికి బట్టలు లేవు, కొంచెం కొంచెం దీనస్థితి వచ్చింది. దీనస్థితి వచ్చిన తర్వాత నా భార్య వచ్చింది, మాట్లాడుకుందాం వచ్చింది. ప్రార్థన చేసుకుంటాను ఇట్లనే ఉంటున్నావు, మనకి ఎవరు నడుపుతారు, మరి ఎప్పుడు ప్రార్థన, నేను ఇంకా పని చేసుకోవా, పని చేసుకోకపోతే ఎట్లా, ఒక ఆడదని నడపకపోతే నువ్వు మొగడువేనా అని మాట్లాడుతున్నారు. ఇట్లా మొండిగా మాట్లాడుతుంటే నేను అన్నా కదా, పని చేసుకుందామంటేనేమో ప్రార్థనకు దూరం అయితేనేమో, ప్రార్థన చేసుకుంటేనేమో పని చేసుకోలేకపోతున్నా ఎట్లా అని చెప్పేసి అట్నే అట్నే ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. మనం బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలని చెప్పి మా భార్యకు చెప్పిన, బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలంటే సరే చేయు, ప్రార్థన చేసుకో, కానీ పని మాత్రం చేయాలి ఖచ్చితంగా, పని చేయకపోతే మనకు నడవదని చెప్తే ఇంకా అట్లా అట్లా అట్లా పని చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నా, పని చేసుకుంటూ ప్రార్థన చేసిన. ఒకరోజు దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఉన్న దగ్గరనే ప్రార్థన చేస్తే నేను సమస్తం నీ దగ్గరకు తీసుకొస్తా, అనేకులను నడిపిస్తా నీ దగ్గరకు అని చెప్పినప్పుడు మా భార్య నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నట్టు చాలు చేసినాం. ఇంకా కిరాయింట్లో ప్రార్థన చేసుకుంటే కిరాయి వల్ల ఒప్పుకోకపోతే చిన్నగా రూమ్ వేసుకున్నాం ఇంటి దగ్గర, చిన్నగా అంటే ఒక 4-5 కూర్చుండే మందమే ఉంటుంది, ఒక మంచం బట్టి ఎంత మందమే రూమ్ వేసుకున్నాం. అవి కూడా మా కష్టం చేసి పని, పైసలతో రూమ్ వేసుకున్న తర్వాత మా నాన్న ఏమన్నాడంటే, ఇంక అందరితో దేవుని పిచ్చిలేసి ఇంత పెద్ద ఇల్లు వదిలేసుకొని, అన్నదమ్ములను వదిలేసుకొని, మా కుటుంబం అంతటిని వదిలేసుకొని ఆ చిన్న అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాడు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడిండు మా నాన్న. మా నాన్న ఎగతాళిగా మాట్లాడితే వచ్చి చూసే వాళ్ళందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నావా, దేవుడు దేవుడు అని, అప్పుడేం ఆపిచ్చి ఉండే అంత పెద్ద ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు దేవుని నమ్ముకొని ఉన్నదంత వెళ్ళిపోయింది, అసలు నీకు ఏమైనా మైండ్ ఉందా, అంత పెద్ద ఇల్లు వదిలేసుకొని ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకు ఉంటున్నావు, ఇంట్లో చీరలు కట్టుకుని స్నానం చేసేవాళ్ళం నేను మా భార్య, చీరలు కట్టుకుని స్నానం చేసుకుంటూ ఆ రూమ్లో ఉండేవాళ్ళం, ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకు ఉంటున్నావు, ఆ దేవుని నమ్ముకొని నువ్వేం గొప్పగా అయినావు, ఏం పెద్ద పెరిగినావు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినారు అందరు కూడా. ఆయన రుచి ఏందో నేను తెలుసుకున్నా కాబట్టి నేను మీరు ఎన్ని మాట్లాడినా నేను అదే పిచ్చిలో ఉంటాను చెప్పి అదే అటాచ్ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటున్నాం నేను నా భార్య. ప్రార్థన చేసుకుంటుంటాగా ఇంకెవరు ఆపలేరు మమ్మల్ని, ఆ కిరాయిన్ల కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం. ఇంకా మనం ప్రార్థన స్టార్ట్ చేయాలని చెప్పి ప్రార్థన చేసిన, దేవుని దగ్గర అడిగిన. ప్రార్థన స్టార్ట్ చేయాలంటే మా దగ్గర ఏం లేవు కదా, సౌండ్ బాక్స్ లేదు, ఏం లేదు, మనం ప్రార్థన పెట్టుకునేటోళ్ళు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుని చేస్తారు కదా, మనం ఎట్లా అని చెప్తే చిన్నగానే ప్రార్థన చేసుకుంటుంటాం. సండే సండే 4 కూర్చుండి చిన్నగా ఏదో అచ్చిరాని పాటలు పాడి ప్రార్థన చేసుకొని కొంచెం కీర్తన చదువుకొని ముగించుకుంటుంటాం. ఆ విధంగా చేసుకుంటుండగా అందరూ కూడా అటాచ్ బాత్రూంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుండట, ఇట్లనట అట్లనట అనికి దేవుని పిచ్చిలేసింది, ఇష్టానుసారంగా మాట్లాడినారు. ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నేను ఇంకెక్కువ మళ్ళీ ఉపవాసం చేయాలా, దేవుని ఎదగాలని చెప్పి మళ్ళీ 40 ఉపవాసం చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నా, క్యాన్సర్ గడ్డల మీద అధికారం ఇస్తున్నా, పిల్లలు కాని వారి మీద అధికారం ఇస్తున్నా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిండు స్వస్థత వరం. అయితే క్యాన్సర్ వ్యాధి డాక్టర్లతోనే కాదు మనతోనే ఎట్లా అవుతుంది అని చెప్పి నా ఆలోచన రాలేదు అట్లా. ఇంకా దేవుడు గొప్పోడు, ఆయన ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ గడ్డలు కరిగించాడా అని చెప్తే ప్రార్థన చేసినప్పుడు అట్లా అట్లా అట్లా ఇంకా బయటకు వెళ్తుంటాం సువార్తకు, మహారాష్ట్రకు, దేవుని సువార్త నిమిత్తమే మహారాష్ట్రకి వెళ్ళిన. మహారాష్ట్రలో దేవుడు అంటేనే తెలియదు, అసలు దేవుడు అంటే కూడా ఒప్పుకోరు వాళ్ళు, యేసుప్రభు దేవుడు అంటేనే కొడతారు. అక్కడ ఆ ఒక్కటే అతను పరిచయం నాకు, ఒక్కతనే, ఆ ఒక్కతని కోసమే ప్రార్థన చేయటానికి ఆ ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం శక్తి ఉంది, ఆ శక్తిని తీసేయాలని చెప్పి తీసుకొచ్చిన మిమ్మల్ని అని చెప్పారు నన్ను. నేను అన్న కదా ప్రార్థన చేయటం మట్టుకే కానీ శక్తులు అందీసుడు చేసుడు మనతను కాదు అని చెప్పి అట్లా అది ఇందులాక మనం పాటించదయ్యా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అన్ని వెళ్ళిపోతాయి అని చెప్పి నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే ఆ శక్తిని చూడలేము, పెద్ద పెద్ద మంత్రకాలనే తీసుకొచ్చి చూపించినాం, అదెవరితో దంగలేదు, నువ్వు చూస్తే గింతున్నావు, నువ్వేం ప్రార్థన చేస్తావు, నీతోనేమవుతుందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు సరే ఒక నిమిషం అయితే ప్రార్థన చేద్దాం దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చెల్లె ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగలు లెక్క నిలబడ్డాయి లేచి, ఈ జడ ఉంటుంది కదా అన్న ఈ పడగలు లెక్క లేచి నిలబడ్డాయి ఆమె ఇంటికి వెళ్ళు ప్రార్థన చేస్తూ చేస్తుండగా ఆ ఇంటికి వెళ్ళి లేచి నిలబడ్డాయి. నిలబడితోటే వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి కొంచెం సమాధానపరిచి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చిన పిలుచుకొచ్చి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తుండగా ఆమెలోకి వచ్చి నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా మీ జోలికి రాను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండను ఇక్కడ, ఇక్కడ దేవుడు ఉన్న స్థలంలో నేను ఉండనని చెప్పేసి ఆమెలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా మహారాష్ట్రలో ఒక్కటే అతని కోసం వెళ్ళిన సువార్త ఆరుగురు రక్షణ పొందుకున్నారు ఆ మహారాష్ట్రలో ఆమె ద్వారా, ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఆరుగురికి రక్షణ ఇచ్చినాం అన్న మేము. బస్సుల మీద తిరగటం ఎక్కడంటే అక్కడ దిగటం ఎక్కటం బస్సుల మీదనే తిరుగుతుంటుంది. ఒక్కొక్క రోజు ఎక్కడన్నా తిరంబడితే ఉంటుంటుంది, లేదంటే మళ్ళీ బస్సుల మీద వచ్చి మళ్ళీ ఇంటికి నడిచి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా వెళ్తూ వెళ్తూ ఒకరోజు నాగారమ్మని వెమ్లవాడ దగ్గర ఉంటుంది అక్కడ ప్రార్థనకి వెళ్ళినాం. ప్రార్థనకి వెళ్ళినాం అందరు కూర్చున్నారు, కొత్త కొత్తగా దేవుని నమ్ముకోలేని వారు కూడా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకుంటుండగా ఒక ఆమెకు 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అయ్యా మాకు ఇట్లా ప్రార్థన చేస్తారని తెలిసింది మీ దగ్గరికి వచ్చినాం, 18 సంవత్సరాల నుంచి మాకు గర్భఫలం ఏం లేదంటే నేను ప్రార్థన చేస్తామా కళ్ళు మూసుకొని చెప్తే ఆమె ఏమన్నదంటే నాకు నీటి బుడగలైనాయి అని చెప్పారయ్యా, నాకు కార్ అని చెప్పారు, గిర్మిట్ చేపించుకున్నా నేను కార్ అని చెప్పారు హాస్పిటల్ అంటే అమ్మ దేవుడు గొప్పవాడు సజీవుడు నాకు ఆ వరం ఉంది ప్రార్థన చేస్తా అని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తే ఆమె తెల్లారేమన్నదంటే ఆ రోజు తెల్లారి ఆ రోజు అక్కడనే ఉన్నాం. తెల్లారేమందంటే అయ్యా నేను నీటి బుడగల కోసం ఆపరేషన్కి వెళ్తున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు సరే అమ్మ నువ్వు నమ్ముతలేవు కదా సరే వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేసిన. నీటి బుడగల కోసం మన ఆపరేషన్ థియేటర్లకు ఆపరేషన్కి పోయినప్పుడు టెస్టులు రాస్తారు కదా అక్కడ అన్ని టెస్టులు యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తామని టెస్టులు రాసినప్పుడు అమ్మ నీకు నీటి బుడగలు ఉన్నమాట నిజమే కానీ ఇంతకు ముందుండే ఇప్పుడు టెస్ట్లో మాత్రం నీటి బుడగలు లేవని చెప్తుండ్రు డాక్టర్లు, ఆ డాక్టర్లు చెప్తుంటారు రిపోర్ట్లలో నీటి బుడగలు లేవమ్మా ఇందులో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది, అసలు ఏం చేసుకొని వచ్చినావు అని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు నేను అన్న కదా సంతోషించి ప్రార్థన చేసిన, అమ్మా నీకు దేవుడు గర్భఫలం ఇస్తుండమ్మా సంతోషంగా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళక ఆపరేషన్ చేపించుకోక అమ్మ మళ్ళీ అని చెప్పిన. చెప్పినప్పుడు ఆమె నమ్మకుండా 2 నెలల దాకా ఇంట్లోనే ఉంది ఇంకా చేపించుకోకుండా, 2 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండ్రు. అట్లా అట్లా అట్లా ఆమెకు ప్రార్థన చేసుకుంటా ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె కొడుకు పుట్టిండు 18 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిండు ఆమె ద్వారా ఇంకొకళ్ళకు అట్టా తెలిసింది. తెలిసిన తర్వాత ఒకళ్ళ ఒక దగ్గర సువార్త పోయిన తర్వాత నేను అన్న కదా నడుచుకుంటే తిరగటానికి ఇబ్బంది అవుతుందయ్యా నాకు ఒక వెహికల్ ఉంటే చూడండి అని చెప్పి అడిగిన. నువ్వు బైక్ నడుపుతావంటే నాకు బైక్ నడపరాదు, స్కూటీ నడపరాదు, నాకు ఏం నడపరాదు, నేను సైకిల్ దొక్కుతాను చెప్పి అడిగిన వాళ్ళని. సైకిల్ దొక్కుతాను చెప్తే అడిగితే వాళ్ళు అన్నారు కదా అయ్యా మేము స్కూటీ నేర్పుతాం నేర్చుకుంటావా అంటే అంత డబ్బు నా దగ్గర ఎక్కడదయ్యా, నా దగ్గర డబ్బు ఏం లేదు, ఇప్పుడిప్పుడే కొత్తగా సేవ చేస్తున్నా నేను దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నా, లేదయ్యా నా దగ్గర డబ్బులు ఏం లేవు కానీ ప్రార్థన చేయండి దేవుని చిత్తం అయితే తీసుకుంటా అని చెప్పి నేను అన్నా. అంటే ఇంకొక దగ్గర అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు తీసుకుపోతే వాళ్ళు అయ్యా మాకు 20 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ చేసుకుందామంటే నాకు కుదరతలేదు మాకు ఒకసారి ప్రార్థన చేస్తావా అని చెప్పి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిన తర్వాత సరే అయ్యా ప్రార్థన చెప్పి ఇచ్చుకున్నారు మ్యారేజ్ కోసం ప్రార్థన చేసిన. చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమన్నంటే అయ్యా మాకు వెహికల్ కోసం ప్రార్థన చేయండి అని వెళ్ళిన దగ్గరల్లా చెప్తున్నా వెహికల్ కావాలా వెహికల్ కావాలా, నడుపుడైతే నాకు రాదు ఇంకా తీసుకోవాలని ఒక ఆశ. వాళ్ళు అన్నారు కదా అయ్యా మా దగ్గర ఒక స్కూటీ ఉంది మరి సెకండ్ హ్యాండ్ది తీసుకుంటావా అని వాళ్ళు అన్నారు. తీసుకుంటే కానీ నాకు నడపడం రాదు అనే ఆలోచన కంటే ఎక్కువ డబ్బులేం లేవు కదా నా దగ్గర అని నా మనసులో ఒక వేదన. ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఇయ్యడా అని చెప్పేసి సరే తీసుకుంటా అని చెప్పిన. తీసుకుంటా అని చెప్పినప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్నాయి, వాలీలు కానుక పెట్టినాయి ఒక 500 ఉన్నాయి. ఒక 500 ఉన్నాయి, మరి ఆ స్కూటీ ఎంత అయ్యి అని చెప్తే 30,000 అన్నాడు. సెకండ్ హ్యాండ్ ఆ స్కూటీ 30,000 అంటే అంత డబ్బు నా దగ్గర ఏం లేదు కదా అని మనసులో ఒక బాధ. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడక్కడ అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుంపు ఒక 80 మంది దాకా గ్యాదర్ అయినారు.

కొంచెం ప్రాక్టీస్ చేపిస్తాం నీతోని, ప్రాక్టీస్ చేపిస్తాం, తర్వాత నువ్వు నడుపుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తే, ప్రార్థన చేసుకుని కొంచెం కొంచెం మెల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా దాన్ని నేర్చుకొని నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ స్కూటీ మీద పరిచర్య కోసం అక్కడక్కడ తిరుగుతుండగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్లు రావటం, పిల్లలు కాని వాళ్ళకు నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు 22 మందికి కాన్పోయింది, 22 మందికి కన్ఫర్మ్ అయ్యి కొడుకులు పుట్టడం, మళ్ళీ తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళకు విడుదల అవ్వటం, ఎంతోమంది తాగుబోతులు మార్చబడటం, ఆ విధంగా కొంచెం కొంచెం కొంచెం కొంచెం దేవుణ్ణి ఎదిగిన తర్వాత ఎదుగుతూ అట్లా దేవుడు కొంచెం నన్ను ఆశీర్వదించుతూ, ఒకరోజు తిందామంటే కూడా బట్టలు లే తిందామంటే బియ్యం లేకుండా, వేసుకుందామంటే బట్టలు లేకుండే నా జీవితంలో నేను సేవకు కొత్తగా వచ్చినప్పుడు. అందరూ కూడా ఏ దేవుణ్ణి నమ్మి పిచ్చి లేపుకున్నాడు, ఆడికి తిందామంటే లేని స్థితిలో ఉన్నాడని చెప్పి అట్లా గాయపరిచిన నన్ను ఆ విధంగా తిరుక్కుంటూ అటు నేను నాకు చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడికి నేను సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించి నన్ను బట్టలు కొనియటం, ఫోన్ కొనియటం, ఆ దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్కరు ఒక 50 కిలోల బియ్యం ఇవ్వటం, 25 కిలోల బియ్యం ఇవ్వటం, ఆ విధంగా కొంతమంది తాగుబోతులు మార్చబడి, దయ్యాలు పట్టిన వాళ్ళు మార్చబడి, చిన్నగా మల్ల షెడ్ వేసుకున్నాం ఇంటి దగ్గర అందరి సహాయంతో, దేవుడి సహాయంతో చిన్నగా షెడ్ వేసుకున్న తర్వాత నా దగ్గర 4గా ఉన్న బిడ్డలు ఇప్పుడు 70-80 మందిగా మారిండ్రు. నేను నూతనంగా బాప్తీస్మం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా, మేము బాప్తీస్మం ఇచ్చి రక్షించుకున్న వాళ్ళే, తాగుబోతులు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అట్లా 80 మంది మారిండ్రు. 80 మంది మారిన తర్వాత అట్లా కొంతమంది ప్రతీ నెల ఫస్ట్ బుధవారం రోజు వంటలు చేయటానికి దేవుని కృపను బట్టి 200 మంది 300 మంది ఒక్కొక్కసారి అట్లా బుధవారం ప్రార్థనకు అంతగానం భోజనాలు పెట్టినా కానీ మా దగ్గర కొదువా లేకుండా సమృద్ధిని దేవుడిచ్చి ఇంకొక సంఘం స్టార్ట్ చేయాలన్న ఆశతో వేరే దగ్గర దుబాక గ్రామంలో ఇంకొక సంఘం పెట్టినాం. అక్కడ ఒక 40 మంది విశ్వాసులు నూతనంగా రక్షణ తీసుకున్నారు మా దగ్గర. పక్షవాతం వచ్చిన వాళ్ళు విడుదల పొందుకొని అక్కడ దుబాకలో పక్షవాతం వచ్చిన వాళ్ళు, శాతబడితో మంచిగా అయిన వాళ్ళు, తాగుబూతులు మార్చబడ్డోళ్ళు అక్కడ ఒక 40 మంది విశ్వాసులు, ఇక్కడ ఒక 150 మంది దాకా సండేకు నాకు ఖచ్చితంగా వస్తారు. ఇంకా ఆ విధంగా నేను మళ్ళా మీటింగులు పెట్టాలని ఒక ఆశ. దేవుని సువార్త బయటకు తీసుకురావాలి కదా, మనం ఇంట్లోనే ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి మీటింగ్ పెడదామన్నప్పుడు నా దగ్గర పైసలు ఏమి లేవు, ఇంకా కొంచెం కొంచెమే 5,000 2,000 అట్లనే ఉంటుండే. అట్లుంటుండగా మరి నేను మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగింది. ఇంకా దేవుని సాక్ష్యం, ఈ సాక్ష్యం అనేకులకు తెలియాలని చెప్పి మీటింగ్ పెట్టాలని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మీటింగ్కు పైసలు లేవు కదా మరి అన్నప్పుడు దేవుడు అన్నాడంటే, సమస్తమును నా చేతులకు అప్పచెప్పి నేను చూసుకుంటాను అని ప్రార్థన దేవుడు మాట్లాడిండు. ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంత పెద్ద మీటింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు 85,000 ఖర్చు వచ్చింది. అప్పుడు ఒకళ్ళు 25 కిలోల బియ్యం, ఒకళ్ళు వంకాయలు, ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు ఇంకా ఇష్టమైనవి వాళ్ళు తీసుకొచ్చి 85,000 ఖర్చు వచ్చినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా సందేహం లేకుండా, ఏ విషయంలో భయం లేకుండా, ఆ 85,000 కూడా ఎక్కడికి వచ్చినాయి కూడా తెలియకుండా ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నా మీటింగ్ ద్వారా ఇంకా అనేకులు తెలుసుకొని వాళ్ళు మార్చబడటం, ప్రతి సంవత్సరం అట్లా మీటింగులు పెట్టాలన్న ఆలోచనతోనే ఇప్పుడు 4 మీటింగులు పెట్టినామన్నా. ఇప్పుడు 4 మీటింగులు నేను సేవకు వచ్చి 5 సంవత్సరాలు. కొంతమంది వ్యతిరేకం చేసిండ్రు, పెద్ద పెద్ద ఫాస్టర్లు కానీ మందిరాలు ఉన్నోళ్ళు కానీ, ఇంత చిన్న వయసులో నువ్వేం స్వస్థతలు చేస్తావు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, అదంతా నీ భ్రమ, ఏదో భ్రమ పెడుతున్నావు మనుషులని, అట్లెట్లా జరుగుతుంది, స్వస్థతలు ఎక్కడున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు సేవకులు. ఇక కొంతమంది సేవకులు ఏమన్నారంటే, నువ్వు బిషప్ అయినవా, బిషప్ నువ్వు బిషప్ అంటే మరి నువ్వు తర్వాత బిచ్చగడి అవుతావు, నువ్వు బిషప్ ఏం కావు, మేమే 40 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నోళ్ళమే ఎదగలేకపోతున్నాం, నువ్వేం ఎదుగుతావు అని చెప్పి మాట్లాడారు. తర్వాత అట్లా రాంగ్ నంబర్లో ఆనంద్ అనే వ్యక్తి నాకు పరిచయం అయింది, అంటే రాంగ్ కాల్లో ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత ఎవరు మీరు, మీ ఊరేంది, మీరు ఎక్కేంది అని చెప్పి అడిగినప్పుడు ఇట్ల మా చిన్నవాళ్ళు మీద ఎక్కడ అంటే చేయగలని చెప్పి అది ఇది మాట్లాడుకొని

ఆ విధంగానే ఇక ప్రేమ అంటే ఫ్రెండ్స్లా ఫ్రెండ్స్గా మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్గా మాట్లాడుకొని నేను ఎవరినైనా బస్సులో వెళ్ళినప్పుడు కానీ, నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ దేవుని విషయంలోనే దేవుని మాటలు చెప్తే ఇంకా, అంటే వాళ్ళకు వాళ్ళు వినని వినకపోను కానీ చెప్తే ఇంకా దేవుని మాటలు, వాళ్ళు వింటే వినని లేదంటే లేదు కానీ చెప్పుకుంటూ ఇడిచిపెడతా. అతనికి కూడా రాంగ్ నెంబర్లో పరిచయమైన అతనికి కూడా దేవుని మాటలే చెప్పిన. దేవుని మాటలు చెప్తే ఆయన ఏమన్నాడంటే, నేను కళ్ళమ్మే వ్యక్తిని దుబాయ్లో, యేసు ప్రభు గురించి మాకు కూడా తెలుసు, మేము కూడా క్రిస్టియనే, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ మేము పని చేసుకోకపోతే బతకలేము, మీలాగా తిరగాలంటే మేము తిరగలేమని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకిస్తే నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఒకరోజు ఏమన్నంటే, దేవుడు నేను వెళ్తే నువ్వు ఏం చేస్తావు అంటే, అట్లా నన్ను వీలడు, నన్ను పిలిచే అవకాశాలు ఉండవు, నేను అట్లా రాను అని చెప్పి ఆయన అన్నాడు. అంటే పిలిస్తే కనుక నువ్వు ఏం చేస్తావు అని చెప్పి నేను అడిగిన, అదంతా నీ భ్రమ అని ఆయన అన్నాడు. ఆ విధంగా కొద్ది రోజులు పెరుగుతూ అన్న మాట్లాడుకుంటూ నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అని నేను అడిగిన. పాస్పోర్ట్ కూడా లేదు నా దగ్గర, కానీ దేవుడి దగ్గర అడుగుతున్నా. దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడితే సంతోషం కదా, ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఎవరైనా రక్షించబడతారు, ఖచ్చితంగా దుబాయ్ పోవాలని దేవుని దగ్గర అడుగుతున్నా. అడుగుతూ పాస్పోర్ట్ తీసుకున్నా. పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అతన్ని అడుగుతున్నా, ఆనందుని, నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అంటే, ఒక నెలలాగు, రెండు నెలలాగు, ఒక్క నెలలాగు అని ఇట్టనే సతాయించుతుండు. సతాయించిన తర్వాత ఆయన కళ్ళు వెళ్ళిపోయి, అంటే బయట కళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆ విధంగా నేను పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత విజ పంపించిన తర్వాత నేను ఇంటికాడ ప్రార్థన చేసింది ఏంటంటే, ఒక్క ఆత్మ రక్షించబడాల అక్కడ దుబాయ్లో, ఒక్క ఆత్మ రక్షించబడ్డ చాలు సంతోషం అని చెప్పి దుబాయ్కి వెళ్ళిన. దేవుని పని విషయంలోనే దుబాయ్లో నన్ను అక్కడ మందిరానికి కూడా తీసుకుపోయినారు వాక్యం చెప్పడానికి, అక్కడ దుబాయ్లో సేవకులు కూడా. ఈ ఆనంద్ అనే వ్యక్తి కోసం నేను పరిచయాలు పెరిగి దుబాయ్ వెళ్ళి అతనికి దేవుని మాటలు చెప్తే, నేను దేవుని మాటలు చెప్తేనే కళ్ళు కాగత్తుండే. నేను రోజు ఆ రూమ్లో ఉంచిండు నన్ను. నేను దేవుని మాటలు చెప్తే ఆయన కళ్ళు కాగత్తుండే, కళ్ళు కాగచ్చి నా పక్కనే ఉంటుండే. కళ్ళు కాగద్దు నా దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు అని నేను చెప్తే, నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్తే ఎవడింటాను నీ మాట అని చెప్పి అయినా కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తోలుకొచ్చి తాగిపిస్తుండే ఆ రూమ్లో. అట్లా ఆయన కోసం ప్రార్థన చేసి ఒకరోజు ఏమన్నట్టంటే, ఒకరోజు ప్రార్థన కూర్చో, మనం ప్రార్థన ఏకీభవించిన అతను అని చెప్తే, నువ్వు చేసుకుంటున్నావు కదా సరిపోదా, నేను సైకిల్ మీద పోయేటప్పుడు కళ్ళమ్మేటప్పుడు కూడా నేను చేసుకుంటా, దేవుడు ఆడున్నాడు, హృదయంలో ఉన్నాడు, అంతే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటూనే ఉండడు అని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకించిన తర్వాత ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు. ఒకరోజు కూర్చుండే పెట్టుకుని బలవంతంగా ప్రార్థన చేసిన, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, నువ్వు దేవుని కోసం బ్రతకాలయ్యా, దేవుని నీ కోసం ప్రాణం పెట్టిండు, నా కోసం ప్రాణం పెట్టిండు అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు చుట్టీలు ఏమి ఉండయి, ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఒకరోజు చుట్టూ ఉంటుంది కదా, కొద్దిసేపు చర్చికి వెళ్దాం పని అని తీసుకొని పోయిండు నన్ను ఆనంద్ వ్యక్తి. చర్చికి తీసుకొని వెళ్ళిన తర్వాత చర్చిలో వాక్యం చెప్పిండు, ప్రార్థన అయిపోయింది. ఆ రోజు ఒకటే ప్రార్థన చేసుకున్నా, నేను తిరిగి ఇండియా పోతే కనుక ఈ ఆనందం తీసుకొని వెళ్ళిపోవాలి, ఈ తాగుబోతుల మధ్యలో ఉండద్దు, ఈ తాగుబోతులు అంతా కూడా మార్చబడాలి, ఈ వైన్ షాప్ మూతబడాలని చెప్పి ప్రార్థన చేసిన ఆ మందిరంలో దుబాయ్లో. ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ తాగుతుండు. వాళ్ళు నలుగురు కూడా తాగి బాక్సులు పెట్టుకుని ఎగురుతుండ్రు రూమ్లో. ఇంకా వాళ్ళతో నాకు తగ్గుతలేదు కానీ అయినప్పటికీ భరించుకుంటూ ప్రార్థన చేస్తున్నా, వీళ్ళని మార్చు ప్రభు అని చెప్పి. అక్కడ ప్రార్థన చేసినప్పుడు నేను అన్న కదా నాతో పాటు నువ్వు కూడా ఇండియా రా అంటే, ఆయన ఏమన్నాడంటే, నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, నేను కలివిలి పని చేస్తున్నా, నా పాస్పోర్ట్ ఎక్కడ పోయింది కూడా నాకు తెలియదు, ఆ కంపెనీ కూడా నాకు ఆదుకులేదని ఆయన అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడికి సమస్తం సాధ్యమంటే, నా పాస్పోర్ట్ ఇప్పిస్తాడా మీ దేవుడు, అంత పవరా, నువ్వు అంత పవర్ ఉన్నావా, మరి పాస్పోర్ట్ ఇప్పిస్తాడేమో అడుగు అని చెప్పి ఆయన అన్నాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్న మాట ఏంటంటే, బ్లాక్ కలరు షర్ట్ వేసుకుంటాడు, బ్లాక్ షూ వేసుకుంటాడు, షూట్ వేసుకొని ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి అడుగుంటాడంటే, దుబాయ్లో మనకేం తెలియదు కదా అన్న, మనం ఎక్కడికైనా వెళ్తాం. నేను అడిగిన ఆనందుని, మీ కంపెనీ ఎక్కడన్నా తెలుసుకో, అక్కడికి వెళ్దామని చెప్తే ఆయన అంటున్నాడు కదా, నీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడు రాదు, నిన్ను తీసుకుని నేను పోవాలా, నేను పని చేసుకునే వ్యక్తిని, నేను వీసా టికెట్ కొని ఇస్తాను, చక్కగా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడేం మాట్లాడ అని బెదిరించిండు.
నేనన్నా కదా ఒక్కసారి నా మాట విను, ఒక్కసారి పాస్పోర్ట్ తీసుకొద్దాం, పాస్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ దగ్గరనే పెట్టుకో, నువ్వు ఇష్టం ఉన్నప్పుడు రా, కానీ నేను మాత్రం వెళ్తా అని చెప్పిన. వెళ్తా అంటే 14వ ఫ్లోర్కి వెళ్ళాలి మేము, 14వ ఫ్లోర్కి తీసుకొని పోయినా. ఈయన తీసుకొని ఇంకొక తన ఇంకొక అన్న తెలిసిన అన్న తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయన ఏమన్నాడంటే బయటకు వెళ్ళి నువ్వు అన్నాడు నన్ను. ఒక్కళ్ళు రావాలి లోపలికి ఎందుకు వచ్చారని చెప్పినప్పుడు బయటకు వెళ్ళి కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, ఈయన మార్చబడలా, ఈయన మార్చబడలా అని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒక పేపర్ రాసి ఇచ్చిండ్రు. పేపర్ రాసి ఇచ్చినప్పుడు జైల్లో ఉంది పాస్పోర్ట్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. ఈయన భయపడుతుంది ఇంకా, ఈ ఆనంద్ అనే వ్యక్తి జైల్లోకి ఇవ్వాలంటే అక్కడ నన్ను అక్కడనే పట్టుకుంటారు, నేను ఎటు కాకుండా అయిపోతా, నీ మాటలు విని, నీ దేవుని మాటలు విని, నేను అక్కడనే అయిపోతాను, నువ్వు ఇక్కడనే అయిపోతావు, నేను అదనంగా నువ్వు మొండి పట్టు పెట్టినావు అని చెప్తే జైళ్ళకైనా సరే చెరసాలను బ్రద్దలు చేసే దేవుడే, దేవుడి మాటని మనం నడాలని చెప్పి తీసుకొని పోయిన. తీసుకొని పోయినప్పుడు పాస్పోర్ట్ ఇక నన్ను అటే ఉంచుకుంటే ఎట్లా అంటే విశ్వాసంతో నుండు దేవుడు గొప్పోడని చెప్పి ప్రార్థన చేసి ఆయన జైళ్ళకి పంపించిన బయట నిలబడ్డా. నిలబడ్డప్పుడు పాస్పోర్ట్ ఇచ్చారు వాళ్ళు, ఎక్కడ కూడా ఏం అబ్జెక్షన్ చేయకుండా పాస్పోర్ట్ ఇచ్చారు. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అంటుండు కదా, సరే నువ్వు రేపు వెళ్ళిపోయి ఇంటికి, ఇంకా నేను టికెట్ కొనిస్తా, నేను పని చేసుకోవాలా, నాకు అప్పు బాగుంది, నేను మాత్రం రాను అని చెప్పి ఆయన అంటుండు. ఆ షాపే బంద్ కావాలా ప్రవ్వా, ఈ కళ్ళమ్ముడే బంద్ కావాలా ప్రవ్వా, వీళ్ళు మార్చబడాలని ప్రార్థన చెప్తున్నా రోజు. ఎప్పుడైతే ఆయన పాస్పోర్ట్ తీసుకొని నువ్వు వెళ్ళిపో నేను ఉంటా అని చెప్పిండో, ఆయన ఆయన పాస్పోర్ట్ ఆయన గుంజుకొని నేను వెళ్ళిపో నేను ఉంటా ఇక్కడ అని చెప్పిండో, ఆయననే నేను కూడా ఇక్కడ ఉండా, నేను కూడా ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడినప్పుడు ప్రార్థన చేసిన, దేవా నువ్వు గొప్ప దేవుడు, ఆయనను పట్టుకున్నందుకు, ఆయనతో పాటు ఈ నలుగురు, ఇంకా నలుగురు కళ్ళు అమ్ముతారు అందులో, ఈ కళ్ళు దుకాణం బంద్, ఈ నలుగురు కూడా మార్చబడాలా, ఈ దుబాయ్ లింక్ ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని అక్కడక్కడ క్యాంపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించిన. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పుకుంటా వీళ్ళ నలుగురి కోసం ప్రార్థన చేస్తున్నాను. నలుగురి కోసం ప్రార్థన చేస్తే ఆ నలుగురిలో ఇద్దరు అంటున్నారు ఏంటంటే, నువ్వు భూమి తలక్రిందులైనా కానీ అది జరగని పని, కళ్ళమ్ముడు బంద్ కాదా, షాప్ బంద్ కాదు అని చెప్పి ఆ షాప్ ఓనర్, ఆ కళ్ళుకు ఆ యజమాని, దానికి ఓనర్, ఓనర్ నా దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి అంగడి వేసిపోతాను వచ్చినావు ఇక్కడికి, వెళ్ళిపో, ఈ షాప్ బంద్ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావట, పిల్లలు చెప్పారు నాకు అని చెప్పి వ్యతిరేకించిండు. వ్యతిరేకించినప్పుడు నేనన్నా కదా ఖచ్చితంగా ఇది బంద్ కావాలా, దేవుడికి ఆయాసకరం, మీరు నలుగురు చేపట్టి 40 మంది ఖరాబ్ అవుతారు అని చెప్పి తిట్టిన. ఆయన అన్నాడు కదా ఇట్లా కనుక చేతివంటే ఒప్పుకోను అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఆనంద్ అనే వ్యక్తిని నేను తీసుకుపోవాలంటే తీసుకుపోవాలి, ఏదేమైనా సాధ్యమే, ఖచ్చితంగా దేవునికి సాధ్యం, తీసుకుపోతా అన్నప్పుడు ఇంకో వ్యక్తి అంటుండు కదా తీసుకుపో, నేను మాత్రం 3 సంవత్సరాల దాకా ఇదే కళ్ళు అమ్ముతా అంటుండు అన్నప్పుడు ప్రార్థన చేసిన. ఆనంద్ అనే వ్యక్తి ఆ పాస్పోర్ట్ తీసుకొని నాతో ఇండియాకి రావటం జరిగింది, నాతో పాటు ఆయన కూడా సేవ చేస్తుండు, అంటే పరిచర్య నా దగ్గర షాపలు తీయటం, మైకులు సదరటం, సువార్త నిమిత్తమై నా కోసం రావటం. ఆయన నేను రానే రాను అక్కడి నుంచి రాను అనే వ్యక్తి నాతో పాటు వచ్చిండు, ఆయననే ఈ ఆనంద్ నాతో పాటు ఈరోజు సువార్త నిమిత్తమై భారం కలిగి కుటుంబం వదులుకొనైనా సరే దేవుని కోసమే బ్రతకాలన్న ఆశతో ఈరోజు నాతో పాటు ఇతను కూడా నాతోనే ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు చేసినవి, ఇంత చెప్పుకోవటానికి ఇంకా సమయం సరిపోదు కాబట్టి. కానీ ఇంకొక అన్న కూడా ఆ దుబాయ్లో నా ఇంకా 3 సంవత్సరాల దాకా రాను అన్న వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. నాకు అక్కడ ఉన్న యజమాని ఎప్పుడైతే నన్ను బెదిరించిన వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఎందుకు ఇట్లా అంగడి చేస్తానికి వచ్చినావు అనే వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. ఆ షా వైన్ షాప్ మూతబడ్డది, అతను కూడా నా దగ్గరికి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చి అన్న కూడా నా దగ్గర ప్రార్థన చేపించుకున్నాడు, నా షాప్ బంద్ చేసుకున్నా నేను కూడా ఏదో పని చేసుకుని బ్రతకాలని ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న జీవితంలో ఉన్న నాకు మరి తాగుబోతులు, దొంగలు, వ్యభిచారంలో చెడ్డ అలవాట్లకు బానిసైన బిడ్డలు కూడా ఎంతోమంది మా ప్రార్థన ద్వారా మార్చబడి మాతో ఇప్పుడు యవనాస్తులకు 30 మంది దాకా మాతో పాటు సువార్త నిమిత్తమై తిరుగుతున్నారు. ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ మాతో పాటు వాళ్ళు కూడా నా సొంత బిడ్డలుగా నన్ను ప్రేమిస్తూ నాతో పాటు 30 మంది బిడ్డలు ఉన్నారు. ఇంకా అలాంటి వ్యసనాలతో ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని మాకు ప్రార్థన, మా ఒక మనవి. ఇంకా బ్రతికినంత కాలం ఏ విషయంలో భయం లేకుండా దేవుని కోసమే బ్రతకాలని, ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి
ఇంకా అనేకులు నాలాంటి వాళ్ళు, ఒకప్పుడు తాగుబోతిని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు పూజారిని, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగే వ్యక్తిని, నన్ను మార్చి

యేసు రక్త ప్రభావం అమోఘమైనది. యేసు రక్తం కెమిస్ట్రీలో శక్తి, విడుదల, విజయం, బలం, జీవం, విమోచన, స్వాతంత్ర్యం, పరిశుద్ధాగ్ని, జ్వాలాగర్భితమైన మహాత్మ్యం ఉన్నాయి. ఆయన రక్తమందలి ప్రతి కణము ఆరోగ్యప్రదమైనది. యేసు రక్తమే జయం, దిగ్విజయం.

ఈరోజు క్రిస్మస్ వచ్చింది, ఎన్నెన్నో తెచ్చిపెట్టింది. కన్నీరు తుడిచి కలుషాలు బాపే బాలుడు జన్మించాడు. భువిలో ప్రజాళి, దివిలో దూతాళి, ఈ విశ్వమంతా గొంతెత్తి పాడిన ఆ మహిమాన్వితుడైన దేవునికి ఈ స్తుతి సరిపోదు. ఎందరో కవులు ఎన్నో గీతాలు రచించినా, మరెందరో గాయకులు గానం చేసినా ఆయన స్తుతించటానికి ఈ కళాలు ఈ గళాలు సరిపోవు. మనుజాళికి తాను అర్పణంగా చేసుకుని అభయమిచ్చి ఆదుకొని లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల దీనుడై దివి నుండి భూమికి దిగివచ్చిన వేళ మనకు క్రిస్మస్ పండుగ.

పక్షి జాతుల్లో పిచ్చులేనిది పావురం. నిష్కలంకమునకు అది సూచన. 10,000 మంది పురుషులలో అతి శ్రేష్ఠుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బాగున్నారా? దేవుని వాక్యం మిమ్మలను ఆవరించి ఉందా? వాక్య వాతావరణంలో రోజంతా గడుపుతున్నారా? వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయములో ఉన్నది. అది మన విశ్వాస వాక్యమే, దాన్నే ప్రకటిస్తున్నాము. మనం సర్వాంగ కవచధారులం. వాక్య సత్యమే మన దట్టి. ఆత్మ ఖడ్గమే దేవుని వాక్యం. వాక్య సత్యం మన నడికట్టు, పటక, బెల్ట్. అదే మనకు ఆయువు పట్టు. సైతానును జయించాలంటే వాక్య ఖడ్గాన్ని ప్రయోగించాలి. రోమాపత్రిక 8:31 మిమ్మలను నేటి పాఠానికి ఆహ్వానిస్తున్నాము. ప్రభువు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? వాక్య సత్యమనే దట్టి కొరకు, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము కొరకు మనము దేవునికి ఎంతో కృతజ్ఞులం. యేసుదే విజయం. ఆయన విజయమే మన విజయం. ప్రతిరోజూ సర్వాంగ కవచమును ధరించుకుని యుద్ధరంగంలోకి వెడదాము. జయం మనదే. జయం దేవుని బిడ్డలదే, దేవుని సంఘానిదే. రండి ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాము. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. పరలోక సింహాసనాసీనుడవై మమ్మలను పరిపాలిస్తున్నావు. మాకు ఏది శ్రేష్టమైనదో, ఏది మా జీవితాలకు క్షేమాభివృద్ధికరమో, దానిని మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నావు. నీకు మా స్తుతి స్తోత్రములు. మా శ్రోతలను, వారి కుటుంబములను నీ కృపాసనము చెంతకు తెస్తున్నాము. వారి ఆధ్యాత్మిక, శారీరక, మానసిక అక్కరలను క్రీస్తునందు మహిమలో తీరుస్తావని నిరీక్షిస్తున్నాము. వారి పిల్లలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. చదువుకునే పిల్లలకు జ్ఞానమందు ఎదుగుదల దయచేయండి. తల్లిదండ్రులు పిల్లలను పెంచడములో జాగ్రత్త వహించి నీ మార్గములో వారిని నడిపిస్తారని ఆశిస్తున్నాము. కుటుంబములకు కేంద్రమందు తెరువబడిన బైబిల్ గ్రంథం ఉండాలని నిరీక్షిస్తున్నాము. వాక్య ప్రమాణము మేరకు కుటుంబాలు నీకు విధేయత కలిగి జీవించాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. పరలోకమందు వలనే నీ చిత్తము విశ్వాసుల కుటుంబాలలో నెరవేరునట్లు ప్రార్థన చేస్తున్నాము. ఆయా ఉద్యోగాలు చేసే నీ బిడ్డల సాక్ష్యమును బట్టి ఇరుగు పొరుగు వారు నీ వైపునకు ఆకర్షితులగునట్లు వారిని దీవించండి. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక ఆత్మల సంపాదకుడై ఉండాలని ప్రార్థిస్తున్నాము. సంఘాలు దినదిన ప్రవర్ధమానమవ్వాలని, సంఖ్యలో, ఆధ్యాత్మిక అనుభవంలో ఎదగాలని ప్రార్థిస్తున్నాము. మా దేశ సంఘములను, సంఘ నాయకులను, కాపరులను, సువార్తికులను ఆశీర్వదించండి. వారికందరికీ నూతన ఆత్మాభిషేకము దయచేయండి దేవా. కాపరుల వాక్యపరిచర్యలో, సువార్తికుల ఆత్మల సంపాదనలో గొప్ప ఉజ్జీవం రావాలని ప్రార్థిస్తున్నాము. సంఘ దర్శనం భూదిగంతాల వరకు విస్తృతం కావాలని ప్రార్థిస్తున్నాము. మా దేశమును, దేశ ప్రభుత్వమును, ప్రజలను ఆశీర్వదించండి తండ్రి. దేశమందు శాంతి సౌఖ్యములు ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము. కరువు కాటకములు, అంటుజాడ్యములు ప్రబలకుండా దేశమును కాపాడండి. శాంతి భద్రతలు ప్రసాదించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ దయచేయమని మా ప్రియ ప్రభువు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ పాఠంలో మరోసారి మనము దేవుని వాక్యం యొక్క ప్రశస్తి, విశిష్టతను గురించి మరికొన్ని ముఖ్య విషయాలను పరిశోధించబోతున్నాము. వచ్చే పాఠంలో ఆదికాండం 1 వాక్య అధ్యయనం ప్రారంభించుకుంటాము. శ్రోతలు, బైబిల్ అంటోంది, నేను దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం తనను తానే సమర్థించుకోగలదు. మానవులు ఆ ప్రయత్నం చెయ్యనక్కర్లేదు. లేఖనము దైవావేశము వల్ల కలిగింది. బైబిలు రాయబడిన ప్రత్యక్షము గనుక దీనిని లేఖనము అంటాము. లేఖనము అంటే పాత కొత్త నిబంధనల మొత్తం. యేసు ప్రభువు పాత నిబంధనలో నుండి అనేక వచనాలు ఉటంకించాడు. దానిని లేఖనముగా ప్రభువు గుర్తించాడు. 2 పేతురు 3:16-17 వచనాలలో పేతురన్నాడు,
మన ప్రియ సహోదరుడైన పౌలు తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున రాశాడు, తన పత్రికలన్నిటిలో బోధించాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికే అపార్థం చేస్తారు. అనగా పేతురు పౌలు పత్రికలను లేఖనములు అని పేర్కొన్నాడు. బైబిలు రాయబడిన దేవుని లేఖన ప్రత్యక్షము గనుక దీనికి ఎవరూ ఏదీ చేర్చడానికి కాని ఇందులోనిది ఏదైనా తీసివేయడానికి కాని వీల్లేదు. అలా చేస్తే వారి మీదికి దేవుని శిక్ష వస్తుంది. బైబిలు గ్రంథము ఎట్టి దోషము లోపము లేనిది. దేవుడు భక్తులను ప్రేరేపిస్తే వారు రాశారు. వారు రాసిందంతా దేవుని చేత భద్రపరచబడింది. ఇందులో ఏ తప్పు దొర్లకుండా దేవుడు సమస్తము తానే నిర్వహించాడు. ఇది మానవాతీతమైన ఏర్పాటు. దేవుని హస్తం ఇందులో ఉంది. దేవుని ఆత్మ ఈ లేఖనములలో ఉన్నాడు. దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అదంతా అది మాత్రమే ఈ గ్రంథంలో ఉండేటట్లు పరిశుద్ధాత్మ నిర్వహించాడు. మూల భాషలో ఏ భావదోషము కాని భాషాదోషము కాని లేకుండా ఉండేటట్లు దేవుడు పర్యవేక్షించాడు. యెషయా గ్రంథం 27:3 దేవుడన్నాడు, యెహోవా అనే నేను దానిని కాపు చేస్తున్నాను. ప్రతి నిమిషము నేను దానికి నీరు కడుతున్నాను. ఎవడునూ దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దానిని కాపాడతాను. దేవుని వాక్యము దేవుడు నాటిన ద్రాక్షవనము వంటిదే. మత్తయి సువార్త 24:35 ప్రభువు అన్నాడు, ఆకాశము భూమి గతిస్తాయి గాని నా మాటలు ఏమాత్రము గతించవు. దేవుని వాక్యానికి శాశ్వతత్వముంది. పాత నిబంధన గ్రంథము దేవుడిచ్చిందే. అందులో మానవ సహజమైన లోపములు ఏవీ ఉండవు. హిల్కీయాకు యెహోవా మందిరమందు ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన గ్రంథం దొరికింది. రాజు ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు బట్టలు చించుకున్నాడు, అనగా పశ్చాత్తాపం చెందాడు. వెంటనే రాజు అన్నాడు, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను బట్టి నా విషయములో, జనుల విషయములో, యూదావారందరి విషయములో యెహోవా యొద్ద విచారణ చేయండి. మన పితరులు తమ విషయములో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను విననివారయ్యారు. గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుతున్నది. 1 రాజులు 22:13 యోహాను సువార్త 10:35 ప్రభువు అన్నాడు, లేఖనము నిరర్ధకము కానేరదు. మత్తయి సువార్త 5:18 ప్రభువు అన్నాడు, లేఖనములో ఒక్క పొల్లైనా సున్నా అయినా తప్పిపోదు. యేసు ఈ బైబిలును దేవుని వాక్యముగా గుర్తించాడు. పాత నిబంధన సంఘటనలను తన ప్రబోధాలలో విరివిగా వాడుకున్నాడు. ఆదాము హవ్వలను గురించి, కయీను, హెబెలు, సైతాను, నోవహు, యోనా మొదలైన వారి దృష్టాంతాలను యేసు ఎత్తిచూపాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని కూడా చెప్పాడు. బైబిలును దేవుని వాక్యమని ప్రభువు గుర్తించినట్లు మనం గ్రహిస్తున్నాము. అందలి ప్రతి మాట ముఖ్యమైనది. ప్రతి అంశము నమ్మదగింది. అపొస్తలులు పాత నిబంధనను తమ రచనల్లో ప్రామాణిక గ్రంథంగా అంగీకరించారు. లేఖనములు మన ఆత్మలకు ఆహారం. ఆధ్యాత్మికంగా మనం బలం పుంజుకోవాలంటే, ఎదగాలంటే దేవుని వాక్యాన్ని ఎడతెగకుండా అధ్యయనం చేస్తూ ఉండాలి. బైబిల్ మనల్ని పాపం నుండి దూరంగా ఉంచుతుంది, లేదా పాపం మనల్ని దేవుని వాక్యం నుండి దూరం చేస్తుంది. దేవుని వాక్యము మన సర్వశరీరమునకు ఆరోగ్యం, ఔషధం. సామెతలు 4:22 దేవుని వాక్యమందలి ఆజ్ఞలకు మనము విధేయులమైతే అదే మన శరీరాలకు ఔషధంగా పనిచేస్తుంది. యెహోషువాకు బైబిలు ఇవ్వబడింది. అతడు అందులోని ప్రబోధాన్ని ఆచరిస్తే అతనికి విజయము, అభివృద్ధి ప్రాప్తిస్తాయని దేవుడు అభయమిచ్చాడు. దివారాత్రములు వాక్యమును ధ్యానించేవారు ధన్యులు, ఆనందమయులు.
కీర్తనలు 119:130 వచనం. మేధావులకు కూడా ఇది గొప్ప సవాలు. దేవా, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. అవి తెలివిలేని వారికి తెలివి కలిగిస్తాయి. శ్రోతలు, బైబిలులోని ప్రతి పుటలో యేసు సాక్షాత్కారం కోసం మనం చూడాలి. ఎమ్మాయి మార్గంలో యేసు ఇద్దరు బాటసారులతో అన్నాడు, మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములోనూ కీర్తనల్లోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యం మనకు ఆహారం గనుక దీనిని భుజించకముందు ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మన మనస్సును అభిషేకించాలి. పరిశుద్ధాత్మే మనకు నేర్పుతాడు. ఆయన మనకు పరమోపాధ్యాయుడు. ఆయనను వెలుగు కోసం అడగాలి. పాత నిబంధన అర్థం చేసుకోవాలంటే మన మనస్సులపై ఉన్న ముసుకును ప్రభువే తొలగించాలి. కన్నులపై హృదయముపై ఉన్న ముసుకు తొలగిపోనిదే పాత నిబంధన ప్రవచనాలు మనకు అర్థం కావు. దేవా, తండ్రి, నాకు జ్ఞానము ప్రత్యక్షము గల మనస్సు ఇయ్యి, నా మనోనేత్రములు వెలిగించు అని ప్రతి విశ్వాసీ ప్రార్థన చెయ్యాలి. దినదినము ఆహారంలాగే క్రమము తప్పకుండా దేవుని వాక్యమును దేవుని బిడ్డలు అధ్యయనం చేస్తూనే ఉండాలి. ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఈ అలవాటు ఎంతగానో దోహదపడుతుంది. మన అక్కరలు తీరుతాయి. మనకెన్నో ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. రోజుకొక వచనాన్ని కంఠతా చేస్తే సైతానును ఎదిరించడానికి, వాణ్ణి తరిమికొట్టడానికి ఈ వచనం మనకెంతో ఉపకరిస్తుంది. బైబిలులోని మొదటి 5 గ్రంథాలలో ధర్మశాస్త్రముంది. ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండం వరకు సరిగా అర్థం చేసుకుంటే మిగతా గ్రంథాలు సులభంగా మనకు అర్థమవుతాయి. యెహోషువా నుండి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర ఉంది. అలాగే క్రొత్త నిబంధనలో మత్తయి నుండి అపొస్తలుల కార్యముల వరకు చరిత్రే. దేవుని విమోచనాత్మక సంకల్పములోని సంఘటనలన్నీ కలిసి చరిత్ర. బైబిలు అంతటిలో ముఖ్యాంశం విమోచన, మానవ పాప విముక్తి. యోబు నుండి పరమగీతం వరకు కవితలున్నాయి. భక్తిభావాలను వ్యక్తం చేసే కవితలు, పద్యాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దోహదపడతాయి. సత్యాన్ని నేర్పటమే కాదు, భక్తికి కావలసిన ప్రేరణను సంతరించే కవితలు, భజనలు, కీర్తనల గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ప్రవచన గ్రంథాలలో కూడా పద్య రూపంలో రాయబడిన వాక్య భాగాలున్నాయి. పాత నిబంధనలో యెషయా నుండి మలాఖీ వరకు అన్నీ ప్రవచన గ్రంథాలే. కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథం ప్రవచనమే. సువార్తలలో ప్రభు ఆలివు కొండమీద ప్రసంగం చేశాడు. అందులో అంతా ప్రవచనమే. దేవుని భవిష్యత్ ప్రణాళిక ఏది? దేవుడు తన ప్రజల కోసం రూపొందించిన నిత్య ప్రణాళిక ఏది? ఇదంతా ప్రవచన గ్రంథాలలో మనకు తేటగా చూపబడింది. ప్రకటన 20:4 అవిగో సింహాసనాలు, వాటిమీద ఆసీనుడై ఉన్నవారికి విమర్శ చేసే అధికారమున్నది. వారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. 1 కొరింథీ 6:2 పౌలన్నాడు, పరిశుద్ధులే లోకానికి తీర్పు తీరుస్తారు. మనకు అనుదిన భక్తికి జీవమునకు అవసరమైన సూత్రాలు కొత్త నిబంధనలో ఎన్నో ఉన్నాయి. సామెతలు, ప్రసంగి గ్రంథాలలో జ్ఞానవాక్కులున్నాయి. ఆదికాండము, నిర్గమకాండము, ప్రవక్తలు, యిర్మీయా, ఎజ్రా, దానియేలు గ్రంథాలలో ఏముంది అంటారా? మానవత పుట్టుపూర్వోత్తరాలన్నీ ఉన్నాయి. భూమి ఆకాశాలను దేవుడు సృష్టించాడు. సైతాను తిరుగుబాటు, దేవుని సృష్టిక్రమం, మానవుని తిరుగుబాటు, కలవరం, మహాజలప్రలయం, నోవహు వృత్తాంతం, బాబెలు గోపురం, జాతులుగా వివిధ భాషా ప్రాంతాలుగా మానవత విభజన, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వృత్తాంతం, ఈజిప్టులో యోసేపు, మోషే ఇస్రాయేలుకు నాయకుడవడం, జాతీయ విపత్తు, ప్రజల తిరుగుబాటు, చదరిపోయిన గోత్రాలు, ఇదంతా బైబిలులో గ్రంథస్థం చేయబడిన చరిత్రే. ఇక కొత్త నిబంధన అంటారా?
తరతరాల నిరీక్షణకు ఫలమైన యేసు అవతారం, యేసుక్రీస్తు సిలువ వేత, మృతులలో నుండి యేసు పునరుత్థానుడవడం, నాలుగు సువార్తలలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. అపొస్తలుల కార్యముల గ్రంథంలో సంఘ ఆవిర్భావం, పెంతెకోస్తు వృత్తాంతం ఉంది. ప్రకటన గ్రంథం వరకు భూదిగంతాల పర్యంతము సంఘము యొక్క శ్రమలు వర్ణించబడ్డాయి. మృతుల పునరుత్థానం, తీర్పు మొదలైన అంశాలు పత్రికలలో, ప్రకటనలో కూడా ప్రస్తావించబడ్డాయి. ఇక చిట్ట చివరి గ్రంథమైన ప్రకటనలో మంచి చెడుగుల వేర్పాటు, నూతన యెరూషలేము, కొత్త భూమి, కొత్త ఆకాశం, నరకం, దేవ విరోధుల అంతిమ తీర్పు, ఇది సంగ్రహంగా దేవుని వాక్య సారాంశం. బైబిల్ అంతటా త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మనకు సాక్షాత్కరిస్తారు. శ్రోతలు, ఇంతవరకు మీరు దేవుని వాక్య ప్రయోజనాన్ని గురించి 10 సందేశాలు విన్నారు. ముగింపులో ఆదికాండం 3:9 మీ దృష్టికి తేగోరుతాము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు. దేవుడు మనిషితో మాట్లాడడం, ఇదే దేవుని వాక్కు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మనిషిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నవాడు దేవుడు యెహోవా. ఆదాముతో దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. అతడు ప్రథమ మానవుడు, మానవులందరికీ మూలపురుషుడు, ఆదిపితరుడు, మనకు ప్రతినిధి. దేవుడు పిలుస్తున్నాడు. అధికారపూర్వకంగా సృష్టికర్త అయిన దేవుడు పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటున్నాడు? ఎక్కడున్నావు? నాటి నుండి నేటి వరకు దేవుడు ప్రతి మనిషిని అడిగే మొదటి ప్రశ్న ఇదే. ఓ మనుష్యుడా, నీవెక్కడున్నావు? ఆయన తీర్పరి, ఆయన నీ పరిపాలకుడు, ఆయన అద్వితీయ దేవుడు, ఆయన కుమారుడే యేసుక్రీస్తు, అనగా ఆయన యేసుక్రీస్తు తండ్రి. ఆదామా, ఎక్కడున్నావు అనేది వ్యక్తిగతమైన పిలుపు, అదే సమయంలో సార్వత్రికం కూడా. నువ్వే ఎక్కడున్నట్లు? మానవ జాతి యావత్తూ

ఉన్నదే మాట్లాడతాడని మనము గ్రహించాలి. మానవుడు తన బాధ్యతలను విస్మరించి దేవుడు చెప్పింది చెయ్యక, చెయ్యవద్దని చెప్పింది చేసినప్పుడు దేవుని స్వరం వినబడుతుంది, ఆదామా ఎక్కడున్నావు? ఆదాము అనేది ఒక ప్రత్యేక మానవుని పేరు కాదు, ప్రతి మానవుడు ఆదామే. దేవునికి అతడు లెక్క అప్పగించాలి. మానవుని స్థితి పరిస్థితి అతని చేతిలో లేవు. మానవుడు కోరుకున్నట్లు అతడు పుట్టలేదు, అది అతని చిత్తం కాదు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా అతనికి మించింది. దేవుడు పరిస్థితి ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన లేఖనముల ద్వారా, తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన వాక్యంలో మాట్లాడిందే నీతో మాట్లాడతాడు. అది నీతో మాట్లాడిన ప్రత్యేక సందేశమవుతుంది. లేఖనం మాట్లాడింది అంటే దేవుడు మాట్లాడినట్లే. బైబిలును చదువుతూ ఉండు, వింటూ ఉండు, ధ్యానిస్తూ ఉండు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువు. యోహాను సువార్త విను. అది నీతో దేవుడు మాట్లాడిన మాట అవుతుంది. ఆదామా, నేను చెప్పింది విన్నావు, మరెందుకిలా చేశావు? ఏదేనులో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే నీవేమి చేశావు? ఎక్కడున్నావు? హవ్వ, నీ భార్య అలా చేసిందంటే అప్పుడు నీవెక్కడున్నావు? సైతాను నీ కుటుంబంలోకి జొరబడి వచ్చి ఇంతా చేస్తుంటే నీవెక్కడున్నావు అని వాక్యమే దేవుని స్వరమై నిన్ను అడుగుతుంది, నిలదీసి అడుగుతుంది. ఇది నీ మనస్సాక్షిలో నుండి, నీ చుట్టూరా పరిస్థితుల్లో నుంచి పైనుంచి వచ్చే దేవుని స్వరం. ఇది దేవుని వాక్యం. బైబిల్ స్వరానికి బైబిలే సాక్షి. అది మానవునిలో మారుమోగుతుంది. దేవుని వాక్యం దేవుని ప్రత్యక్షం. దేవుడు చెప్పింది మనం వినాలి. నీవెక్కడున్నావు అన్నప్పుడు మనిషి ఆత్మవిచారణ చేసుకోవాలి, తన స్థితి తాను గ్రహించాలి. దేవునికి నిన్నడిగే హక్కు ఉంది, అధికారముంది. నీవు జవాబు చెప్పాలి. తప్పించుకునే ప్రయత్నం చెయ్యకు. దేవుని వద్ద నుండి పారిపోయే విఫల ప్రయత్నం చెయ్యవద్దు. పశ్చాత్తాపపడు, ఒప్పుకో. శ్రోతలు, దేవుని వాక్య ప్రయోజనమిదే. వాక్యమనే అద్దంలో నీ నిజస్థితి నీకు కనపడుతుంది. నీవు ఉండకూడని స్థితిలో ఉన్నావా? ఈ తరం ఆదాములను ఉద్దేశించి అదే ప్రశ్న వ్యక్తిగతంగా దేవుని వాక్యం అడుగుతోంది. ఈ లోకంలో, ఈ సువిశాల ప్రపంచంలో మానవుడు ఎక్కడ, ఏ మూలన ఉన్నా ఎక్కడున్నావు అనే ప్రశ్న వాక్యం ద్వారా మనిషికి వినపడాలి. అందుకే మనం దేవుని బిడ్డలం. దివారాత్రులు వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. తప్పిపోయిన కుమారుడా, కుమార్తె, ఎక్కడున్నావు? తిరిగి నీ తండ్రి దగ్గరికి రా అని వాక్యం ప్రబోధిస్తోంది. మానవుడా, నీవెక్కడున్నావు? నీవు ఉండవలసిన చోటు అది కాదు. నా వద్దకు రా, నేను నీకు విశ్రాంతి కలుగచేస్తాను అని బైబిల్ యొక్క దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొక్క బైబిల్ పిలుస్తోంది. ఆదామా, సైతాను మాట వినవద్దు, నా మాట విను. నిషిద్ధమైనది తినవద్దు, శత్రువు మాట వినవద్దు, ఉన్నపాటున వచ్చెయ్యి అనేదే బైబిల్ స్వరం. ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు అంటోంది దేవుని వాక్యం. మరో మాట, మనకు ఎదురయ్యే శోధనల్లో, విషమ పరీక్షల్లో మనకు యేసుప్రభువునే మాదిరిగా చూపుతుంది బైబిల్ గ్రంథం. ఏది ముఖ్యమో దానిని మొదట ఉంచాలి. యేసులాగే శోధనలను ఎదుర్కొని జయించాలి. దేవుని వాక్యంలో యేసు జీవిత విధానం మనకు ఉపదేశించబడింది. పాపం చెయ్యను, శిలువ మరణ పర్యంతము నా తండ్రికి నేను విధేయుణ్ణి. ఇదే యేసు విధానం, అదే మన విధానం కూడా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8వ వచనాన్ని మా శ్రోతల హృదయాలపై ముద్రించగోరుతాము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు. శ్రోతలు, మరచిపోకండి, యిర్మీయా 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయన నీతిమంతులను పరిశోధించేవాడు, అంతరింద్రియాలను హృదయాలను చూచేవాడు.
ఆయన గ్రంథమే

ఈ పరిశుద్ధ బైబల్ పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.

ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి తెలుగు TTB@radio882.com.

0: నీవు చేయు పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు. ఆదికాండము 21:22.
1: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
2: ఉఫ్, అది ఎంత ఆహ్లాదకరమైన జీవితం! ఈ స్త్రీలు అన్ని రకాల పురుషులను ఆకర్షిస్తారు. అందరూ వాళ్ల ఫోటోలు తీసుకుంటారు, వాళ్లపై కనకవర్షం కురిపిస్తారు. ఇక హాయిగా బ్రతకవచ్చు. ఒక వారం క్రితం పేదరాలుగా ఉన్న మహిళకు ఇప్పుడు అందమైన వస్త్రాలు, నగలు, ఒక పెద్ద ఇల్లు ఉన్నాయి. ఆమె క్రొత్త ఉద్యోగంలో చేరినప్పటి నుండే ఈ మార్పులొచ్చాయి. అబ్బో, ఇదేదో చాలా బాగున్నట్టుందే, ఇంతకీ అదేం ఉద్యోగమబ్బా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అదేంటో ఆలోచిస్తూ ఉండండి.
3: నిరీక్షణ మహిళకు స్వాగతం. 30 నిమిషాల ఈ కార్యక్రమంలో మనం చర్చించుకునే అంశాలు మహిళల హృదయాల్ని స్పృశిస్తాయి.
2: ఈరోజు మనం చర్చించబోయే అంశం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుంది. అయితే ఇద్దరికీ వేరువేరు విధానాలుగా ఉపయోగపడుతుంది.
3: ఆ అంశం ఏమంటే పోర్నోగ్రఫీ, అంటే అశ్లీల రచనలు మరియు దృశ్యాలకు బానిసలవ్వడం. పోర్నోగ్రఫీ అనే మాట గ్రీకు పదాల నుండి వచ్చింది. దాని అర్థం చెడ్డ వ్రాతలు.
2: ఈ దినాలలో ఈ దురలవాటు రచనలోనే కాదు, చలన చిత్రాల ద్వారా, ఇంటర్నెట్ల ద్వారా, లైవ్ షోలలో కూడా లభ్యమవుతుంది.
3: అశ్లీలత ఎన్ని రూపాల్లో ఉన్నా వాటన్నిటి ఫలితం ఒక్కటే, వాటిని చూపించటం ద్వారా మనుష్యుల లైంగిక కోరికల్ని రెచ్చగొట్టడమే ఈ రచనల చిత్రాల లక్ష్యం.
2: ఈ అలవాటును గూర్చి దేవుడు ఏమనుకుంటున్నాడు? కొంతమంది చెప్పినట్లే ఇది హానికరమైనది కాదా? ఈ విధమైన వాటిలో పాల్గొనడం డబ్బు సంపాదించడానికి మంచి మార్గమా? పురుషులు మరియు స్త్రీలు ఈ దురలవాటు అభ్యాసం చేస్తే ఏమవుతుంది? ఈరోజు కార్యక్రమంలో వీటన్నింటినీ చర్చించబోతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: అశ్లీల రచనలకు మరియు చిత్రాలకు బానిసలయ్యే వారిలో ఎక్కువ శాతం పురుషులే అన్నది పచ్చి నిజం. ఎందుచేతనంటే పురుషులు చూడడం ద్వారా లైంగిక ప్రేరణకు లోనవుతారు, ఇక దానివైపే ఆకర్షించబడతారు. అయితే అందుకు వారు చెల్లించే మూల్యం ఏంటో తెలుసా? అశ్లీల చిత్రాల్లో వారు చూసిన ఉన్మాదాన్ని కోరతారు, భార్యల పట్ల ఆసక్తి చూపించరు, వారితో తృప్తి చెందరు. అందును బట్టి భార్యలు కూడా బాధపడాల్సి వస్తుంది. కేవలం భర్తలు చెప్పిన విధానంలో వారి కోరికల్ని తీర్చటానికే భర్తల చేత వాడుకోబడతారు. ఈ పిచ్చి ఇంకా ముదిరింది అంటే చివరికి పిల్లలపై మరియు జంతువులపై కూడా దాన్ని ప్రయోగం చేస్తారు. అది చాలా విచారకరమైన పరిస్థితి. ఈరోజు సునీత గారు మనతో ఉన్నారు. ఆమె భర్త అశ్లీల రచనలకు చిత్రాలకు బానిస అవడం వలన ఆవిడ ఎంత బాధపడిందో మనకు చెప్తారు. మహిళలు, ఒకవేళ మీలో ఎవరైనా ఇదే సమస్యను ఎదుర్కొంటూ ఉంటే సునీత గారు చెప్పే మాటల్ని వినండి, ప్రోత్సహించబడండి.
1: మా బాబుకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం తన గదిలో చిన్న కుక్కపిల్ల ఉన్న బోనును శుభ్రం చేయడానికి లోపలికి వెళ్లాడు. గదిలోకి అలా వెళ్లాడో లేదో మమ్మీ మమ్మీ అది మళ్ళీ వెళ్లిపోయింది అని అరిచాడు. ఇక మా బాబు దాన్ని వెదకసాగాడు. అది ఎక్కడ ఉంటుందని ఊహించాము, ఆ స్థలాలన్నీ వెదికాము. చివరికి వంటగది దగ్గర ఉన్న చిన్న అరలో అది దొరికింది. మొత్తానికి దాన్ని పట్టుకోగలిగాము. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక కాగితపు సంచి నా కంటపడింది. అందులో ఏముందోనని తెరిచి చూశాను. లోపల ఉన్న పుస్తకాలను చూడగాని నాకు చాలా కోపం వచ్చింది, బాధ కూడా కలిగింది. అయితే కుక్కపిల్లను వెతకడంలో ఆ సంచి మా బాబు కంటపడకుండా నాకు కనిపించినందుకు సంతోషపడ్డాను. ఇలాంటి పుస్తకాలను మా ఇంట్లో చూడడం నాకు ఇది మొదటిసారి కాదు. వాటిని చూసిన ప్రతిసారి నాకు కోపం వస్తుంది, అసహ్యం కలుగుతుంది. ప్రతిసారి హృదయంలో నేను మోసగించబడుతున్నానన్న బాధతో చాలా గాయపరచబడ్డాను. నేను చూసిన ఆ పుస్తకాలు ఏవి అని మీరు అనుకోవచ్చు. అవి అశ్లీలమైన రచనలు, పత్రికలు మరియు వీడియోలు. అందులో వ్రాయబడిన మాటలు, చిత్రాలు పాఠకుల లైంగిక కోరికలను, భావోద్వేగాన్ని ఉత్తేజపరుస్తాయి. ఈ అశ్లీల సాహిత్యం మరియు వస్తువులు టెలివిజన్లు, ఇంటర్నెట్లో కూడా ఉంటాయి. అయితే అవి నన్ను ఎందుకు కలవరపరుస్తున్నాయి? వాటి వల్ల కలిగే ప్రమాదాలు నాకు తెలుసు. అలా అశ్లీలమైన వనరులకు అలవాటు పడిన వ్యక్తితో జీవిస్తున్న నేను వ్యక్తిగతంగా వాటి పరిణామాలను అనుభవిస్తున్నాను కాబట్టి అవంటే నాకు భయం, అసహ్యం. మత్తుపానీయాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు కూడా అందుకు పరిణామాలను అనుభవించాల్సిందే. నేను ప్రేమించే వ్యక్తి అశ్లీల సంబంధమైన వాటిలో పాల్గొనడాన్ని అలవాటు చేసుకోవడం వలన తనను తాను నాశనం చేసుకునే మార్గంలోనికి వెళ్తున్నాడు. అది అతని జీవితాన్ని నాశనం చేస్తుంది. అంతమాత్రమే కాదు, అది మా దాంపత్య జీవితాన్ని మరియు కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. అలాంటి వారి కథ అంతా ఒకేలాగా ఉంటుంది. చిన్నపిల్లలు, యవనస్తులు దీనికి అలవాటు పడినట్లే వివాహితులైన స్త్రీ పురుషులు కూడా అలవాటు పడతారు. పురుషుడు దాని ద్వారా లైంగికంగా ప్రేరేపింపబడతాడు కాబట్టి మళ్లీ మళ్లీ ఇంకా ఎక్కువగా చూడాలని అనుకుంటాడు. మరి ఎక్కువగా అశ్లీల సంబంధమైన ఉత్పత్తుల కోసం వెతుకుతాడు. ప్రారంభంలో సిగ్గుపడతాడు, కాని తరువాత అతని మనస్సాక్షి ఘోషను వినడం మానేస్తాడు. ఇంకా ఎక్కువగా కావాలని కోరుకుంటాడు. ఈ విధంగా ఎక్కువ రోజులు పాల్గొనడం హింసకు మరియు ఇతర నేరాలకు దారితీస్తుంది. ముఖ్యంగా వాళ్లు స్త్రీలపై, పిల్లలపై నేరానికి పాల్పడే ప్రమాదం ఉంది. ఈ విధమైన అశ్లీల సాహిత్యానికి అలవాటు పడిన వారిని పట్టుకోవాలంటే వారిలో స్పష్టంగా గోచరమయ్యే లక్షణాలు ఇవి: అబద్ధాలు, గోప్యత, మోసం, స్వార్థం, స్నేహితులకు, కుటుంబానికి వేరుగా ఒంటరిగా ఉండడం, భావోద్వేగపరంగా భార్యతో లేక భర్తతో సన్నిహితంగా ఉండలేని అసమర్థత మరియు కోపం. ఆ వ్యక్తి దానిలో చిక్కుకొని పోతాడు. తన రహస్య పాపంతో పోరాడలేడు. ఒక స్నేహితుని ద్వారా లేక కుటుంబస్తుల ద్వారా ఆ సాహిత్యం కనుగొనబడనంత వరకు ఆ వ్యక్తి అశ్లీలతతో దహించబడుతున్నాడని ఎవరికీ తెలియదు. అశ్లీలమైన వాటిని చూడడం, వినడం ప్రమాదం కాదని, వినోదమని, వయసు వచ్చిన వారిగా మారడానికి మార్గమని, యవనస్తుల జీవితంలో ఇది ఒక భాగమని చాలామంది నమ్మకం. కాని అది అనేక ప్రమాదాలతో నిండినది. దీని గురించి చేసిన పరిశోధనలన్నీ చెప్పేదేమంటే, పదే పదే అశ్లీల సాహిత్యాన్ని చిత్రాలను చూసేవారు స్త్రీలను గూర్చి, వివాహం గూర్చి మరియు అన్యోన్యతను గూర్చి తలంపులను మార్చుకుంటారు. వాళ్లు స్త్రీలను ఒక వస్తువులుగా పరిగణిస్తారు, నమ్మకత్వానికి విలువనివ్వరు. వారి భార్యతో లేక ఇతర భాగస్వాముల పట్ల అసంతృప్తితో ఉంటారు. వారి హానికరమైన ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేస్తుందనుకోరు. ఆ విషయంలో గ్రుడ్డిగా ఉంటారు. అలా ఇంకా ఎన్నో నష్టాలున్నాయి. అశ్లీల సాహిత్యానికి బానిసలైన వారితో జీవించడం చాలా బాధకరం. చాలా కాలం వరకు మావారి అసలు సమస్యను నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను అది నా తప్పే అని అనుకున్నాను. నా హృదయంలో తెలియని వేదన. సోదరి, ఈ కార్యక్రమం వింటున్న మీలో ఎవరైనా నాలాగా బాధపడుతున్నారా? నేను నా భర్తకు నచ్చిన విధంగా దుస్తులు వేసుకోవడానికి, అలంకరించుకోవడానికి ప్రయత్నించాను. అయితే నేను చేసినవేవీ ఆయన తృప్తినివ్వలేదు. కాబట్టి నాలోనే, అంటే నా రూపంలో లేక వ్యక్తిత్వంలో, ఆకృతిలో ఏదో పొరపాటు ఉంది అనుకున్నాను. అతని కోపాన్ని తగ్గించడానికి, అతన్ని సంతోషపరచడానికి అతని డిమాండ్స్ అన్నీ పూర్తి చేశాను. నా సొంత అవసరాలను కూడా గుర్తించలేని స్థితికి వచ్చాను. అతని అవసరాలను గూర్చే చూడసాగాను. నేను చాలా స్వయం సమృద్ధి కలదాననని ఇతరులు అనుకునేవారు. కాని నేను బ్రతకడానికి అలా మారవలసి వచ్చింది. చాలాసార్లు అసలు సమస్య ఉన్నట్లే అనుకునేదాన్ని కాదు. ప్రియ స్నేహితులారా, వీటిలో ఏదైనా మీ జీవితానికి సరిపోయిందా? అలా అయితే మీరు ఒంటరిగా ఉన్నట్లు, తృణీకరించబడినట్లు మరియు గాయపరచబడినట్లు భావిస్తున్నారా? మీరు చేయగలిగినదేమైనా ఉందని ఆలోచిస్తున్నారా? నేను కూడా చాలాసార్లు అలా అనుకున్నాను. ఒకవేళ మీరు అశ్లీలమైన విషయాలలో పాల్గొంటూ ఉంటే మీకు తీవ్రమైన సమస్య ఉందన్న విషయాన్ని ఒప్పుకోవాలి. మరియు మొదట దేవుని సహాయాన్ని, తరువాత నమ్మదగిన సలహాదారుని సహాయాన్ని లేక దైవజనుల సహాయాన్ని కోరాలి. మిమ్మల్ని గూర్చి, మీ కోరికలను గూర్చి ధ్యాస ఉంచకుండా దేవుని వైపు తిరగండి. ఏ దాపరికం లేకుండా ఆయన వద్దకు వచ్చి మీ హృదయాన్ని, మనస్సును మార్చమని ప్రార్థించండి. మీ అంతటా మీరు ఏమి చేయలేరని, మీకు ఆయన సహాయం కావాలని అడగండి. ఆయనొక్కడే మిమ్మల్ని మార్చగలడు. దేవుడొక్కడే మీ పాపాన్ని క్షమించగలడు మరియు మీ అవమానాన్ని కప్పివేయగలడు. నాలాగా భర్తల ద్వారా బాధపడుతున్న వారితో చెప్పేదేమంటే, మీకు మీ వైవాహిక జీవితాన్ని గూర్చిన ఒక నిరీక్షణ ఉన్నది. మొట్టమొదట మీరు దేవుని స్వరూపంలో సృజింపబడ్డారని, దేవుడు మీకు శ్రేష్టమైనవి ఇవ్వాలనుకుంటున్నాడని గ్రహించండి. ఆయన మీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఆయన వైపు తిరగండి. ఆయన తనను తాను మీకు ప్రత్యక్షపరుచుకునేలా ప్రార్థించండి. మిమ్మల్ని బలపరచమని, తగిన జ్ఞానమివ్వమని అడగండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్లు మీ భర్తను ప్రేమించండి. ఈ సమస్యను గూర్చి మీ భర్తతో ముఖాముఖిగా, నిజాయితీగా మాట్లాడడం మంచిది. అతనికి కోపం రావచ్చు, తనను తాను సమర్థించుకోవచ్చు. ఒకవేళ వినడానికి, సమస్య పరిష్కారం కొరకు ఏమి చేయడానికి కాని ఇష్టపడకపోతే, నమ్మకమైన సలహాదారుల, దేవుని సేవకుల సహాయం తీసుకోండి. మేము మీ కొరకు ప్రార్థించాలని కోరితే మీ సమస్యను మాకు వ్రాయవచ్చును.
2: థ్యాంక్స్ సునీత గారు. శ్రోతలు, ఇప్పుడు మన కార్యక్రమంలో రెండో భాగానికి వస్తున్నాము. మీ ఆత్మకు పాఠాలు అందించేందుకు షారోన్ గారు వచ్చారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
3: ప్రియ స్నేహితులారా, ఈరోజు మీతో ఉండగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతకు మీరందరూ ఎలా ఉన్నారు? మీరు, మీ పిల్లలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు కదూ? మీరందరూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని నమ్ముతున్నాను. ఈ మధ్య ఒక శ్రోత ఉత్తరం వ్రాస్తూ, మంచి భర్తను కనుగొనడం ఎలా అని ప్రశ్నించారు. అది చాలా మంచి ప్రశ్న. అది ప్రాముఖ్యమైన ప్రశ్న కూడా. ఈరోజు మనం దానిని గురించే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక భర్తను సంపాదించుకోవడం వేరు, మంచి భర్తను సంపాదించుకోవడం వేరు. మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి మీ జీవితంతో మీరు చేయబోతున్న దానంతటి మీద ప్రభావం చూపిస్తాడు. మీ మనోభావాలను ప్రభావితం చేస్తాడు. అతడు మిమ్మల్ని సంతోషపరచవచ్చు లేక దుఃఖపరచవచ్చు. మీకు పిల్లలు పుడితే అతడు వారిని కూడా ప్రభావితం చేస్తాడు. కాబట్టి ఎవరో ఒకరిని భర్తగా పొందడం కన్నా ఒక మంచి భర్తను ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యం. బైబిలులో రెండు ఉదాంతాలున్నాయి. వాటిని గురించి ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మొదటి కథ నాబాలు అనే వ్యక్తిని గురిచినది. ఇతని గురించి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో వ్రాయబడింది. అతడు చాలా ధనవంతుడు. అతనికి సొంత భూమి ఉన్నది. 1,000 మేకలు మరియు 3,000 గొర్రెలు ఉన్నాయి. సమస్య ఏమంటే నాబాలు చాలా పిసినారి. అతడు మొరటువాడు, ఇతరుల పట్ల నిర్దయగలవాడు, దురాశపరుడు మరియు బుద్ధిహీనుడు. ఒకసారి దావీదు అనే వ్యక్తి నాబాలు నివసిస్తున్న ప్రాంతం గుండా వెళ్తున్నాడు. తన పట్ల దయను, ఉదారత్వమును చూపించమని దావీదు నాబాలును అడిగాడు. దావీదుతో కూడా ప్రయాణం చేస్తున్న వారి కొరకు కొన్ని భోజన పదార్థములనిమ్మని అతన్ని మనవి చేశాడు. కాని నాబాలు ఎంత పిసినారి, మొరటువాడు, దుర్మార్గుడు మరియు బుద్ధిహీనుడంటే వాళ్లకు రొట్టెలుగాని నీళ్లుగాని మరే భోజన పదార్థాలుగాని ఇవ్వను అని చెప్పాడు. ప్రియులారా, నాబాలును గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అనుకుంటున్నారు కదూ. మన మధ్య కూడా నాబాలు లాంటి వాళ్లు ఉన్నారని మీరే ఒప్పుకుంటారు. సరే, ఇప్పుడు కథలోనికి వస్తున్నాను. నాబాలు ఇచ్చిన సమాధానం విన్న దావీదుకు చాలా కోపం వచ్చింది. దావీదు నాబాలు పనివాళ్లు గొర్రెబొచ్చు కత్తిరిస్తున్న సమయంలో వారిని క్రూర మృగాల బారి నుండి కాపాడాడు. వారికి అవసరమైనప్పుడెల్లా సహాయం చేశాడు. వారి పట్ల గౌరవం, శ్రద్ధ చూపించేవాడు. బదులుగా నాబాలు దావీదుకు ఏమీ ఇవ్వకపోగా అతని మనవిని తిరస్కరిస్తూ మాట్లాడాడు. దావీదు చాలా కోపంతో నాబాలును, అతని కుటుంబస్తుల్ని చంపాలనుకున్నాడు. అయితే ఈ కథకు మరో భాగముంది. ఈ దుర్మార్గుడైన పిసినారికి అబీగయేలు అనే మంచి భార్య ఉన్నది. అబీగయేలు తెలివిగలది. దావీదు తన పనివారికి చేసినదంతా ఆమెకు బాగా జ్ఞాపకమున్నది. మరియు అతని పట్ల కృతజ్ఞతాభావం కూడా ఉన్నది. వెంటనే ఆమె రకరకాల భోజన పదార్థాలను, మాంసమును, ద్రాక్షారసమును తీసుకుని దావీదును వెతుక్కుంటూ వెళ్ళింది. వీలైనంత శీఘ్రంగా దావీదు వద్దకు వెళ్ళింది. తాను చెప్పే మాటలను వినమని బతిమిలాడింది. ఒకసారి మాట్లాడేందుకు అవకాశమిమ్మని వేడుకొన్నది. దావీదు ఆమె మాటలను విన్నాడు. ఆమె మాటల్లో దైవిక జ్ఞానం ఉట్టిపడుతున్నది. దావీదు దేవుని యుద్ధాలను చేస్తున్నాడని ఆమెకు తెలుసు. అతని పట్ల దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చబడాలని ఆమె ఆశించింది. ఇలాంటి మాటలతో దావీదును ప్రోత్సహించింది. అలా అని తన భర్త తప్పును సమర్థించలేదు సుమా. అతని పక్షంగా క్షమించమని కూడా అడిగింది. తన పనివారి పట్ల అతడు చేసిన ఉపకారాన్ని బట్టి కృతజ్ఞత తెలియచేసింది. చూశారా, నాబాలు ఎంత మొరటువాడో, ఎంత కఠినుడో, అబీగయ్యలు అంత సుబుద్ధిగల భార్య. అతడు ఎంత పిసినారో ఆమె అంత ఔదార్యము గలది. కనికరము గల మహిళ, ప్రేమగల మహిళ. తగ్గింపు, సౌమ్యము, ఇతరులను గౌరవించడం ఆమె సుగుణాలు. అబీగయేలు తెలివిగలిగిన మృదువైన మాటలు దావీదు కోపాన్ని పూర్తిగా చల్లార్చాయి. అతడు ఏ హాని చేయకుండా వెనక్కి వెళ్లిపోయాడు. బైబిలులో రూతు అనే మహిళ మరియు బోయజును గూర్చి మరో ఉదాంతముంది. రూతు మొదటి భర్త చనిపోయాడు. కొంతకాలానికి ఆమె తన అత్త ప్రజలతో జీవించడానికి ఆమెతో పాటు తిరిగి వచ్చింది. తన సొంత కుటుంబానికి వెళ్లడానికి బదులు రూతు తన అత్తయ్య అయిన నయోమితో ఉన్నది. కోతకాలంలో పొలంలో క్రింద రాలిన ధాన్యపు గింజలను ఏరుకొని తన అత్తను గూర్చి శ్రద్ధ తీసుకునేది. తన అత్తను పోషించేది. తన అత్తను గూర్చి ఇంత శ్రద్ధ తీసుకునే రూతును గూర్చి నయోమి బంధువులలో ఒకడైన బోయజు విన్నాడు. పొలంలో క్రింద రాలిన గింజల్ని దినమంతా కష్టపడి ఏరుకుంటున్న ఆమెను బోయజు చూశాడు. బోయజుకు రూతు పట్ల కనికరం కలిగింది. ఆమెను కాపాడమని, ఆమె కొరకు గింజలను విడిచిపెట్టుమని తన పనివాళ్లతో చెప్పాడు. ఆమెకు ఇబ్బంది కలిగించవద్దని, ఏ హాని చెయ్యవద్దని కూడా హెచ్చరించాడు. రూతు మనోభావాలను గూర్చి అతడు శ్రద్ధ చూపించాడు. రూతును గమనించుట ద్వారా మరియు ఆమె అవసరాలను గుర్తించడం ద్వారా బోయజు ఆమెను గౌరవిస్తున్నాడు. బోయజుకు సమాజంలో మంచి పేరున్నది. అతడు గౌరవించబడ్డాడు. అతడు కనికరం గల వ్యక్తి అని, ఉదారుడని పేరు పొందాడు. చివరికి బోయజు రూతును తనకు భార్యగా ఎన్నుకొన్నాడు. అతడు రూతుకు మంచి భర్తగా ఉన్నాడు. ప్రియులారా, మనం విన్న ఈ రెండు ఉదాంతాలలో రెండు రకాల భర్తలను గురించి విన్నాము. ఒకతను పిసినారి మరియు ఇతరులను గురించి పట్టించుకోడు. అతడు బుద్ధిహీనునులాగా తలంచాడు. మరొకడు దయగలవాడు, శ్రద్ధగలవాడు, కష్టపడి పనిచేసేవాడు. అతడు సమాజంలో గౌరవించబడ్డాడు మరియు ఇతరులను కూడా గౌరవించాడు. ఈ రకమైన భర్త దేవునితో తన సంబంధమును గూర్చి, మరియు ఇతరులతో తన సంబంధమును గూర్చి శ్రద్ధ తీసుకునేవాడు, జాగ్రత్తగా మసలుకొనేవాడు. మహిళలు ఈ రెండు ఉదాంతాలలోని ఇద్దరు భార్యలను గూర్చి కూడా మనం కొన్ని విషయాలను గమనించగలం. వాళ్ళిద్దరూ చాలా శ్రద్ధగలవారు, ప్రేమగల మహిళలు. వాళ్లు తెలివైన వాళ్లు, ఇద్దరూ కష్టపడి పనిచేసేవాళ్లు, ఇద్దరూ వారి భర్తల పట్ల నమ్మకమైన వారిగా ఉన్నారు. అబీగయీలు దేవుని విషయం కూడా నమ్మకస్తురాలు. రూతు తన అత్త పట్ల నమ్మకంగా ఉన్నది, మరియు ఆమె అత్త విశ్వసించిన దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడింది. ఆమె ప్రజలతో కలిసి నివసించడానికి ఇష్టపడింది. నా భర్త జ్ఞానము గలవాడై ఉండాలి, మంచివాడై ఉండాలి, మరియు నన్ను గురించి శ్రద్ధ తీసుకోవాలి అన్న ఆశ మనకు ఉన్నట్లే, మనము భార్యలుగా జ్ఞానము గలవారే, మంచి భార్యలుగా భర్తను గురించి శ్రద్ధ తీసుకునేవారుగా ఉండాలన్న ఆశ వారికి కూడా ఉంటుంది. కాబట్టి కష్టపడి పనిచేసే భార్యను గూర్చి మరియు జ్ఞానము గల భార్యను గూర్చి బైబిలు గొప్పగా ప్రశంసిస్తుంది. ఇతరుల మన్నన పొందిన, ఇతరుల అక్కరల కొరకు ధారాళంగా ఇచ్చే భార్యలను గూర్చి కూడా బైబిలు హెచ్చించి చెప్తుంది. అంతమాత్రమే కాదు, తన భర్తల పట్ల మరియు దేవుని పట్ల నమ్మకత్వం గల మహిళలను బైబిలు ఘనపరుస్తున్నది. అందుకు మీకు సహాయపడే సలహాలను కొన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. పెళ్లి కానివారు మొట్టమొదట దేవుడు శ్రేష్టమైన వాటన్నిటినీ ఇచ్చేవాడు అని గ్రహించండి. దేవుణ్ణి ప్రార్థించండి. మీరు దేవుణ్ణి సంతోషపరిచేవారిగా మరియు భర్తను సంతోషపరిచే భార్యగా ఉండేలా మిమ్మల్ని సిద్ధపరచమని ఆయన సహాయం కొరకు అడగండి. మీ కొరకు ఒక భర్తను ఎన్నుకొనమని మరియు ఒక మంచి భర్తగా అతని సిద్ధపరచమని దేవుణ్ణి ప్రార్థించండి. అతనికి జ్ఞానమిమ్మని దేవుణ్ణి అడగండి. అన్నిటికంటే ముఖ్యమైనదేమంటే, మీరు నమ్మకమైన మహిళగా ఉండడానికి, అనగా దేవునికి మరియు ఇతరులకు నమ్మకమైన వారిగా జీవించడానికి సహాయం చేయమని ప్రభువును ప్రార్థించండి. దేవుడు మీ కొరకు ఒక భర్తను ఏర్పాటు చేసేంతవరకు మీరేమీ సిగ్గుపడనక్కరలేదు. ఆ సమయాన్ని దేవునితో మీ సంబంధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించండి. దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఎలా జీవించాలో నేర్చుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించండి. దేవుడు చాలా మంచివాడు. మీరు అలా కనిపెడుతూ ఉండగా మీరు దేవునికి ఎంత దగ్గరగా వస్తే అంత ఎక్కువ శాంతిని పొందగలుగుతారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకుంటారా? మీ వివాహం విషయం దేవుని చిత్తానుసారమైన జీవిత భాగస్వామిని పొందాలని ప్రార్థన చేయండి. అలాగే వివాహమైన మహిళలు, దేవుడు మీకు ఇచ్చిన భర్త పట్ల మీరు నమ్మకంగా జీవించడానికి, అతనికి సాటి అయిన సహాయకురాలిగా, అతని లాభప్రాప్తికి కొరత కలిగించని మంచి భార్యగా జీవించడానికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తిగల ప్రియప్రభువా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మేము నమ్మకమైన మహిళలుగా, జ్ఞానము గల మహిళలుగా మా జీవిత భాగస్వామిని ఎన్నుకొనటలో మరియు మాకు ఇచ్చిన భాగస్వామితో కుటుంబాన్ని కట్టుకొనటలో మీరు మాకు సహాయం చేయండి. మా ప్రార్థనలకు మీరు ఆలస్యంగా జవాబిచ్చినప్పటికీ మేము నీ చిత్తము కొరకు సహనంతో కనిపెట్టడానికి కృపచూపించండి. ప్రియప్రభువా, మా శ్రోతలు అలా కనిపెడుతూ ఉండగా వారి విశ్వాసాన్ని బలపరచండి. వారి జీవితంలో మీరు సంకల్పించిన ఏర్పాటు విషయం గాని, సమయం విషయం గాని నిరాశపడకుండా, సిగ్గుపడకుండా సహాయం చేయండి. మీ కృప కొరకు కనిపెట్టే సమయంలో వారు మీతో మరి ఎక్కువ సన్నిహిత సంబంధం కలిగి ఉండేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.

0: శ్రోతలు, మనం దేవుణ్ణి ఎలా నమ్మాలో ఆభరణాల పెట్టెలో నుండి ఒక కవిత ద్వారా తెలుసుకుందామా?
1: దేవా, ఈ ప్రపంచం నిలిచినంతకాలం మీ వాగ్దానాలు నిజం కాబట్టి మీకు వందనాలు. నా విశ్వాసం సన్నగిల్లినప్పుడు, నా ధైర్యం చెడిపోయినప్పుడు అవి సమసిపోవు. మీరు వాగ్దానం చేశారు అంటే దాన్ని తప్పకుండా చేస్తారు. అది నాకు కనిపించినా కనిపించకున్నా, దాన్ని గూర్చి నేను అనుభూతి చెందినా చెందకున్నా, మీరు నన్ను నిశీది రాత్రిలో గుండా లోతైన జలములో గుండా తీసుకువెళ్లినా, పరిస్థితులు ఎంత విషమించినా దానిలో నుండి మీరు అత్యంత శ్రేష్టమైన దాన్ని తీసుకుని రాగలరు. ఎందుచేతనంటే మీ వాక్యం నిశ్చయమైంది. ప్రభువా, నా నమ్మకం వమ్ము కాకుండా సహాయం చేయండి. మరోసారి నేను ప్రార్థన చెయ్యకమునుపు కనిపెడుతున్న నా హృదయం నేను నమ్ముతాను నమ్ముతాను అని చప్పుడు చెయ్యాలి.
0: మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మడం చాలా కష్టం కాదంటారా? మనం దేవుణ్ణి చూడలేమనుకోండి, కానీ అలా అని ఆయన మనతో లేడు అని అనుకోవడానికి వీల్లేదు.
2: ఇందాక మనం చెప్పుకున్నట్లు మనం ఆయనను నమ్మినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నా వాటిలో నుండి దేవుడు శ్రేష్టమైన వాటిని తీసుకుని వస్తాడు. అబీగయలు మరియు రూతు జీవితాల్లో మనం చూశాం కదా.
0: ప్రియులారా, దేవుని దృష్టిలో వాళ్ళు వేరు, మనం వేరు కాదు. దేవుడు వాళ్లను ప్రేమించినట్టే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయనను నమ్ముతారు కదూ. ఈరోజు బైబిల్ నుండి నేర్చుకున్న కథలు మీకు ప్రోత్సాహకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం.
2: మరో కార్యక్రమంలో మరికొన్ని అంశాలను నేర్చుకుందాం. అంతవరకు సెలవు.
0: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయాలలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, టీడబ్ల్యూఆర్, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 93999952570. మరొక నంబర్ 93999952580. మా ఇమెయిల్ ఐడి తెలుగు @radio882.com.

నాలుగు ఉత్తరాలు రాశాడు. God enabled him to write more 14 letters to the churches and individuals. సంఘాలకు వ్యక్తులకు కలిపి మొత్తం 14 ఉత్తరాలు, హెబ్రీలకు రాసిన పత్రికతో కలిపి 14 ఉత్తరాలు అపొస్తలుడైన పౌలు రాశాడు. బహుశా నేను అనుకుంటాను పౌలు మహాశయుడు ఆ ఉత్తరాలన్నీ కూడా రాస్తున్నప్పుడు ఇది ఒక బైబిల్గా ఒక పరిశుద్ధ లేఖనాలుగా ఉంటాయని బహుశా పౌలు అప్పుడు అనుకుని ఉండడు. అయితే దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా అవన్నీ రాశాడు గనుక ఇవన్నీ కూడా ఒక చోటకు చేర్చబడి కంపైల్ చేయబడి ఈరోజున పరిశుద్ధ గ్రంథంలో 14 ఉత్తరాలు వరుసగా మన మధ్య ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుని కార్యాలు చాలా ఉన్నతమైనవి. అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి సంఘాలను బలపరచాలనే సదుద్దేశంతో ఈ ఉత్తరాలు రాసుకుంటూ వచ్చాడు. మొదటి శతాబ్ద కాలంలో ధర్మశాస్త్రానికి కృపకు మధ్య అన్న వ్యత్యాసాన్ని తెలుసుకోక చాలామంది ప్రజలు స్ట్రగుల్ అయ్యారు. వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకోసం అంటే కొంతమంది ప్రజలు నువ్వు ధర్మశాస్త్రానుసారంగా క్రియలు చేస్తేనే పరలోకానికి వెళ్తావు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు అనే ఒక వర్తమానాన్ని కృప వెలుగులోనికి వచ్చిన తర్వాత కూడా ప్రకటించడం ద్వారా చాలామంది ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వడం ప్రారంభించారు. అయితే పౌలు చెబుతున్న మాటలు ఏంటంటే కేవలం ధర్మశాస్త్రాన్ని ఆచరించడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళడు. ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభు కృప మీద ఆధారపడినప్పుడు, ఇఫ్ సంబడి డిపెండ్స్ ఆన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ దే విల్ బీ విత్ గాడ్ ఫర్ ఎవర్. దేవునితో సదాకాలం ఉండాలి అంటే ధర్మశాస్త్ర మూలముగా చేసే క్రియల ద్వారా కాకుండా కేవలం యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడతాము అని నమ్మి ఆయన కలువరి శిలువలో చేసిన ఆ పుణ్య దానము లేదా కృపా దానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు మాత్రమే ప్రభుతో సదాకాలం ఉంటారని అపొస్తలుడైన పౌలు తన పత్రికల్లో చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ రాయబడిన అంశం ఏంటి అంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. బైబిల్ అంతా కూడా ఈ రక్షణ అనే మాటతో చాలా అద్భుతంగా రాయబడింది. సాల్వేషన్ ఈజ్ వైటల్ మెసేజ్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ లేఖనాల్లో చాలా ప్రాముఖ్యమైన పటిష్టమైన సందేశం ఏదైనా ఉంది అంటే అది ఆత్మరక్షణ. ఒక వ్యక్తి రక్షణ పొందకపోతే, యేసు రక్తం ద్వారా కడగబడకపోతే, ప్రభు రక్తంలో తమ పాపాలు కడుక్కోపోతే పరలోక రాజ్యం చేరరు అనే విషయాన్ని నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా పరిశుద్ధ లేఖనం నొక్కి ఒక్కాణిస్తుంది. గనుక రక్షణ ప్రతి ఒక్కరూ పొందాల్సిందే. అక్కడ ఆప్షన్ లేదు, మరొక ఆప్షన్. రక్షణకు ప్రత్యామ్నాయం మరొకటి లేదు. దెర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ సాల్వేషన్ ఇన్ ద బైబుల్. సాల్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందితేనే పరలోక రాజ్యానికి వెళ్తారు అనే విషయాన్ని అపొస్తలుడైన పౌలు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. ఈరోజున అంశం ఏంటంటే ప్రభువును అంగీకరించిన తర్వాత లేదా ప్రభువును అంగీకరించేటప్పుడు రక్షణలో కానివ్వండి, ఆధ్యాత్మిక ఎదుగుదలలో కానివ్వండి, లేదా అద్భుతాలు సొంతం చేసుకోవడంలో కానివ్వండి, ప్రతి మానవుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్స్ సావరెనిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. దేవుని యొక్క సార్వభౌమాధికారము, మనిషి యొక్క సహకారం, ఈ రెండు ఉంటేనే ఎక్కడైనా కార్యం జరిగేది. మరొకసారి నేను చెబుతున్నాను, దెర్ ఈస్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్ బిట్వీన్ గాడ్స్ సావరెనిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు. హీఈస్ ద రూలర్, హీఈస్ ద మొనార్క్. దేవుడు చాలా చాలా గొప్ప కార్యాలు జరిగించడానికి సామర్థ్యత కలిగిన వాడు. ఈ భూమి మీద పుట్టిన ఏ శాస్త్రవేత్త అయినా దేవుని సామర్థ్యాన్ని లెక్క కట్టలేడు. ఒకవేళ గాలి బరువును లెక్క కట్టచ్చేమో, నీటి బరువును లెక్క కట్టచ్చేమో, ఈ భూమి బరువును లెక్క కట్టచ్చేమో, ఒకవేళ అంతరిక్షంలో నక్షత్రాల యొక్క సమూహాన్ని లెక్క కట్టచ్చేమో, కానీ ఈ భూమి మీద శాస్త్రవేత్తలందరూ ఒక చోట చేరి యుగ యుగాలు పరిశీలన చేసిన నో వన్ కెన్ ఎస్టిమేట్ గాడ్స్ ఇమ్మెన్స్ పవర్. దేవునికున్న శక్తిని, ఆయన బలాన్ని ఏ ఒక్కరు కూడా అంచనా కూడా వేయలేరు అనే విషయాన్ని గుర్తించాలి. గాడ్ ఈజ్ సావరిన్ ఇన్ హిస్ క్రియేషన్. దేవుడు ఈ సృష్టి అంతట్లో సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఆయన ఏదన్నా చేయాలనుకుంటే చేయగలడు, చేయకుండా ఉండాలనుకుంటే ఉండగలడు. ఏదన్నా చేయాలనే నిర్ణయం తీసుకుంటే ఆయన నిర్ణయాన్ని మార్చే అధికారం కానీ, సత్తా కానీ, దమ్ము కానీ భూమి మీద ఎవరికి లేదు. ఎందుకోసం అంటే దేవుడు సర్వశక్తిమంతుడు గనుక. అందును బట్టే తన్ను తాను దేవుడు పరిచయం చేసుకుంటూ మన ఆది పితృడైన లేదా మూల పురుషుడు
లేదంటే పాట్రియాక్స్ అంటారు, మూల పురుషుల్ని పాట్రియాక్స్ అంటారు కదా బైబిల్లో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు.

0: యాకోబు ఈ ముగ్గురిని కలిపి ప్యాట్రియాట్స్ అంటారు. అంటే ప్రాముఖ్యంగా ఇస్రాయేలు జనాంగానికి మూల పురుషులు కనుక వీరిని మూల పురుషులు అంటారు కదా. వీరందరూ కూడా మనం బైబిల్ ఆలోచన చేస్తే గాడ్ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు అబ్రహాం, ఆమ్ ది గాడ్ ఆల్మైటీ, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని తాను పరిచయం చేసుకున్నాడు. దాని హిబ్రూ భాషలో ఎల్ షద్దాయ్ అనే మాట వాడారు. ఎల్ షద్దాయ్ అనగా ఎల్ అనగా దేవుడు, షద్దాయ్ అనగా శక్తి గలవాడు, ఎల్ షద్దాయ్ అనగా సర్వశక్తి గల వాడు, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిపొటెంట్ అనే మాటలన్నీ కూడా దానికోసం వాడతారు. అయితే దేవుని లక్షణం బైబిల్ లేఖనంలో మనం పరిశీలన చేస్తూ ఉంటే, దో గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ బై హిస్ ఇమెన్స్ పవర్, హీ విల్ నాట్ డూ ఎవ్రీథింగ్ బై హిస్ పవర్ అలోన్. దేవుడు అన్ని కార్యాలు చేయడానికి శక్తి గలవాడు అయినప్పటికీ ఆయన కొన్ని కార్యాలు మన సహకారం లేకుండా చెయ్యడు, చెయ్యలేడు అంటలేదు కానీ చెయ్యడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, పరిశుద్ధ లేఖనాలు రాయబడిన చరిత్ర గ్రంథాలన్నీ కూడా అధ్యయనం చేస్తున్న మనకు బోధపడుతూ ఉంటుంది. దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినప్పటికీ ఆయన మనుష్య సహకారం లేకుండా, ఒక మాటలో చెప్పాలంటే నీ సహకారం నా సహకారం లేకుండా దేవుడు కొన్ని సంఘటనలు చెయ్యడు, కొన్ని అద్భుతాలు చేయడు అనే వాస్తవాన్ని మీరు గుర్తించారు. దర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్ బిట్వీన్ గాడ్స్ సావరెనిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. ఈ రెండింటిలో పర్సంటేజ్ ఎంత అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు దేవునికి సామర్థ్యం చాలా గొప్పది. ఒకవేళ 100%లో 99.9% దేవుడిది వేసుకుంటే 0.001% అయినా మానవునికి సహకారం ఉండాలి అనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి. చదవని వాక్య భాగంలో పౌలు ఏమంటున్నాడంటే, ఎవరైనా ఒక వ్యక్తి రక్షణ పొందాడంటే రెండు కార్యాలు అక్కడ జరుగుతున్నాయి, ఒకటి విశ్వాసము, రెండవది కృప. కృప అనేది దేవుడి దగ్గర నుండి వస్తుంది, విశ్వాసం అనేది ఎక్కడి నుంచి రావాలి, మనిషి దగ్గర నుండి రావాలి. మరలా చెబుతున్నా, కృప అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది, విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనిషి దగ్గర నుండి రావాలి. ఈ రెండూ జరిగితేనే, ఈ రెండూ ఉంటేనే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు. చాలా మంది వ్యక్తులు మన దగ్గరికి వచ్చి ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు క్రైస్తవ విశ్వాసం అయితే ఇలాంటి ప్రశ్నలు బహుశా ఆయా సందర్భాల్లో నిన్ను అడిగిన వారు కూడా ఉంటారు. అది ఏంటి అంటే, జాగ్రత్త వినండి, ఏమండి, దేవుడు శక్తి గలవాడైతే ఆయన భూమి మీద ఉన్న మనుషులందరినీ రక్షించవచ్చు కదా, ఈ సంఘాలు ఎందుకు, ఈ ప్రసంగాలు ఎందుకు, ఈ బ్యాప్టిజాలు ఎందుకు, ఈ రక్షణ పొందంది అని మీటింగ్లు ఎందుకు, క్రూసేళ్ళు ఎందుకు, ఇంత డబ్బు దానికోసం ఖర్చు పెట్టడం ఎందుకు. దేవుడు నిజంగా శక్తి గలవాడైతే, ఆయన నిజంగా గొప్పవాడైతే మనుషులందరూ రక్షణ పొందండి అంటే రక్షణ పొందవా మనం, అది ఆయనకి పెద్ద ఏమైనా గొప్ప విషయమా, అయితే ఎందుకు దేవుడు ఆ పని చేయట్లేదు అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. మరి కొంతమంది వితండవాదాన్ని చేస్తూ ఉంటారు. వితండవాదం అంటే ఆన్సర్ తెలియకపోయినా వాదించడం కొంతమందికి బాగా అలవాటు. వాళ్ళు ఏమంటారంటే, దేవుడే గనక శక్తి గలవాడైతే నేను పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు, ఎందుకు నన్ను ఆపట్లేదు, వై గాడ్ డజంట్ స్టాప్ మీ వెన్ ఐ కమిట్ ఎ రాంగ్ థింగ్, వెన్ ఐ కమిట్ ఎ సిన్. నేను దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తుంటే దేవుడు ఎందుకు నన్ను ఆపట్లేదు, అంటే ఆయనకి శక్తి లేనట్టేనా, అంటే శక్తి లేనట్టు కాదు. దేవదేవుడు, నీవు స్వేచ్ఛాపూర్వకంగా స్వతంత్రపూర్వకంగా నువ్వు దేవుని వెంబడిస్తావని ఆయన నీ కోసం కనిపెడుతున్నాడు తప్ప ఆయనకి శక్తి లేక కాదు. అందరూ కొంతమంది అడుగుతుంటారు, ఒకడు వచ్చి అడిగాడు వెస్లీ గారు, నేను సినిమా చూడకుండా దేవుడు చేయొచ్చు కదండి, రోజు 3 సినిమాలు చూస్తున్నాను, మా అమ్మ మా నాన్న ఏమో వద్దంటున్నారు, ప్రసంగాల్లో అడపాదడపా కూడా సినిమాలు చూడడం తప్పని మీరు కూడా చెబుతున్నారు, అలాంటి అన్ని తప్పులు అన్నప్పుడు దేవుడు నన్ను చేయకుండా ఆపేయచ్చు కదా, సినిమా చూడకుండా ఆపచ్చు కదా అన్నాడు. ఆన్సర్ ఏం చెప్పాలి వాడికి, ఆపడం అన్న దేవునికి కష్టమా, నీ రెండు కళ్ళు పీకి పక్కన పెడితే ఏ సినిమా చూస్తావు ఆయన, ఒకటే ఏ సినిమా, టైటిల్ చెప్పమంటారా, చీకటి ప్రపంచం. ఈ చీకటి తప్ప నువ్వేం చూడలేవు. దేవుడు నీ కన్నులు తీయలేక కాదు, నీ కన్నులు పీకి పక్కన పడేలేక కాదు, ఆ కన్నులతో నువ్వు దేవుని వాక్యం చదువుతావని దేవుడు ఇంకా కనిపెడుతున్నాడు, ఆ కన్నులతో నువ్వు శ్రేష్టమైన సంగతులు చూస్తావని దేవుడు కనిపెడుతున్నాడు, నీకేవబడిన నేత్రాలతో పరిశుద్ధమైన వాటిని చూస్తావని దేవుని లేఖన భాగాలు చదువుకొని నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పిస్తావని దేవుడు నీకు అందమైన కన్నులు ఇస్తే వాటిని వేటిని చూడడానికి ఉపయోగిస్తున్నావు. దేవుని కోసం పాడలేని స్వరం నాకున్నప్పుడు దేవుడు దాన్ని తీసేయచ్చు కదా, తీసేయగలడు, దేవునికి పెద్ద కష్టం ఏం కాదు. అయితే ఆ స్వరంతో నువ్వు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తావని, స్వరం తెరిచి దేవుని స్తుతిస్తావని, ఒకరోజు దుర్దినం రాబోతుంది, ఆ దినంలో నీ ఓకలి కాడి స్పంచ్ అయి నువ్వు పాడాలనుకున్న గాలి తప్ప ఏది రాదు నీ నోట్లోంచి, అలాంటి దుర్దినం రాకముందే నీ స్వరమెత్తి సృష్టికర్తను ఆరాధించు అని దేవుడు చెబుతుంటే, హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్ ఇన్ వర్షిపింగ్ గాడ్. నువ్వు దేవుణ్ణి ఆరాధించడంలో ఎంత నమ్మకంగా ఉన్నావు, స్వరమెత్తి దేవుని స్తుతించగలుగుతున్నావా? ప్రభు లేఖనం మాట్లాడుతుంది, గాడ్ ఈజ్ సావరేన్, ఆయన ఏదన్నా చేయగలడు. కానీ మనిషి సహకారం లేకుండా ఆయన ఏది చెయ్యడు అనే విషయాన్ని మీరు గుర్తించారు. బైబిల్లోంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడిన కోరుతున్నాను. మొట్టమొదటిగా రక్షణ గురించి మనం మాట్లాడాలంటే, ఎవరైనా ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఆ వ్యక్తి దేవుని రక్షణ ప్రణాళికలను రావాలి. హీ షుడ్ ఎంటర్ ఇన్ టు ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోనికి ఒక ఇతి స్టెప్ ఇన్ అవ్వాలి. రోమీయులకు రాసిన పత్రిక 10:9 మీరు చదవండి. యేసు ప్రభు అని నీ నోటితో, మన నోటితోనా పక్కోళ్ళ నోటితోనా? కొంతమంది నా కోసం ప్రార్థన చేసే నువ్వు అంటారు, చేస్తారు పర్లేదు, అయితే నువ్వు కూడా చేయాలంటున్నాడు ప్రభు. ఏమన్నాడు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. రక్షణ అనేది దేవుని వరమే, ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అయితే అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎప్పుడు ఆ వరము మనలోనికి వస్తుంది, ఎప్పుడు మనం దీవెన పొందుతాము అంటే, బైబిల్ సెలవిస్తున్న సుందర సత్యం ఏంటి అంటే, నీవు నీ నోటితో యేసు ప్రభు అని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రతి నాలుక యేసే దేవుడిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇదే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్లాన్. ఎందుకోసం? మానవుడు ఈ నాలుకతో ఎన్నెన్నో ఒప్పుకుంటున్నాడు, కానీ యేసు దేవుడని మాత్రం ఒప్పుకోలేకపోతున్నాడు. ప్రభు అనే మాటను ప్రియులారా, గ్రీక్ భాషలో క్రియోస్ అనే మాట వాడారు, KURAOS, క్రియోస్ అనే మాట వాడారు. ఆ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే, పాత నిబంధన కాలంలో దేవుణ్ణి యాడనోయ్ అని పిలిచేవారు. యాడనోయ్ అంటే ప్రభువు అని అర్థం. యూదులకి దేవుణ్ణి డైరెక్ట్గా పేరు పెట్టి పిలవడం అంటే చాలా భయం. ఎందుకోసం? నీ దేవుడిన యెహోవా నామమును వ్యర్థంగా ఏం చేయకూడదు, ఉచ్చరించకూడదని పదాజ్ఞంలో ఉంది కదా. అందును బట్టి దేవుడు పేరు పెట్టి పిలవడం చాలా కష్టం అనిపించి యాడనోయ్ అని పిలిచేవారు. అంటే ప్రభువా అని అర్థం. ప్రభువు అంటే ద వన్ హూ రూల్స్ అస్, మనలను పరిపాలన చేయువాడు, మనలను నడిపించువాడు, మనలను మార్గదర్శక నిర్దేశత్వాన్ని చేసేవాడు అని చాలా మీనింగ్స్ వస్తూ ఉన్నాయి. యాడనోయ్ అనే పదాన్ని, హిబ్రూ పదాన్ని గ్రీకు భాషలో క్రియోస్ అనే మాట వాడారు. క్రియోస్ అంటే ప్రభు అనే అర్థం. ప్రియులరా, ఈ ప్రభు అయిన దేవుడు మనందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు గనుక, ఎవరైడని యేసు, ఏసు అయితే మనుషులందరి కోసం 2000 సంవత్సరాల క్రితం ఇస్రాయేల్ దేశంలో పుట్టారో, పశువుల సాల్లో పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి మనుషులందరి కోసం మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచారో, ఆ యేసే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే నిత్య రాజ్యాన్ని ప్రసాదించువాడని ఏ ఒక్కరైతే గుర్తించి తమ నోటితో ఒప్పుకుంటారో, ఆ తర్వాత హృదయమందు విశ్వసిస్తారో, ఈ రెండు జరిగినప్పుడు దేవుని కృప ఆ వ్యక్తిని కమ్ముకుంటుంది. గాడ్స్ ఫేవర్ అండ్ గాడ్స్ గ్రేస్ విల్ కవర్ దెం. దేవుని కృప, ఆయన కనికరము వారిని కమ్ముకున్నప్పుడు వారు రక్షణ పొందుతారు. ఇక్కడ ఎవరైనా సరే ఇంకా రక్షణ పొందలేని వారు ఉంటే, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు తన సమయంలో రక్షిస్తాడులేండి అని కొంతమంది మాట్లాడుతుంటారు. అఫ్ కోర్స్ గాడ్ కెన్ డూ ఇట్, బట్ వితౌట్ యువర్ కోఆపరేషన్ గాడ్ కెనాట్ సేవ్ యూ మై ఫ్రెండ్. నీ ఇష్టం లేకుండా, నీ ప్రోత్సాహం లేకుండా, నీ సహకారం లేకుండా, నీ విశ్వాస ప్రమాణం నువ్వు ఒప్పుకోకుండా దేవుడు నిన్ను రక్షించడు అనే మాట గమనించారు. నువ్వు ఎన్ని 100ల సార్లు దేవుని సన్నిధికి వచ్చినా, ఎన్ని 1000ల సార్లు దేవునికి కానుకలు ఇచ్చినా, ఎన్నిసార్లు నువ్వు ప్రపంచం అంతా బహుశా దేవుని కార్యాల కోసం, సభల కోసం నువ్వు తిరిగినా, నువ్వు రక్షణ పొందకపోతే నిత్య రాజ్యంలో ఉండవు అనేది బైబిల్ చెబుతున్న సత్యం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు నిన్నోడితో ఒప్పుకున్న హృదయంలో విశ్వసించాలి, అప్పుడే దేవుడు ఆ వ్యక్తిని రక్షిస్తాడు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే ఒక్కొక్క వ్యక్తికి దేవుడు ఒక సమయాన్ని నిశ్చయించుంటాడు, ఆ సమయంలో వారు రక్షణ పొందుతారు లేని అంటారు. అది బైబిల్ సపోర్ట్ చేసే అంశం కాదు. అలా అన్నప్పుడు బైబిల్లో ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము అని బైబిల్లో రాయాల్సిన అవసరం లేదు. ఇదే రక్షణ దినం, నేడు అను సమయం ఉండగానే మీరేం చేయమన్నాడు? ప్రభు వైపు తిరగండి. నేడు అని సమయం ఉండగానే యేసు దేవుడిని ఒప్పుకోండి అంటే అర్థం ఏంటంటే, గాడ్ ఈస్ గివింగ్ అస్ ఎన్ ఓపెన్ ఇన్విటేషన్. వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్ టుడే, యూ విల్ బి ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో నువ్వు సభ్యుడిగా చేరతావు, దేవుని ఆశీర్వాదాలని పొందుకుంటాను బైబిల్ సెలవిస్తుంది. రక్షణ పొందాలంటే మానవ సహకారం కావాలి. నీవు దేవుని సన్నిధిని తప్పిదాన్ని ఒప్పుకోవాలి, నీ పాపంలో ఒప్పుకొని దేవుని కృపలో వర్ధిల్లా. పాపం ఒప్పుకోవడం అంటే కొంతమంది కలెక్టివ్గా అప్పుడప్పుడు చెబుతా ఉన్నా, దేవా నేను చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా చేసిన ప్రతి పాపాన్ని క్షమించేనాయనా అరణో, సరైన ప్రార్థన కాదు. ఉదాహరణకు బట్టలు ఉతికే ఒక వ్యక్తి నది దగ్గరికి వెళ్ళిన తర్వాత బట్టలన్నీ కూడా మూట కట్టుకుని తీసుకెళ్తాడు, ఎందుకంటే ఒక్కొక్కటే మోయలేడు కదా, మూటకట్టి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత ఆ నది నీటిలో మూటను ముంచి ఒక 5 నిమిషాల నుంచి ఇంటికి తీసుకొచ్చాడు అనుకోండి, అవి ఉతికినట్టేనా? ఒకవేళ మీ బట్టలే మూటలో పెట్టి నీటిలో పెట్టి ఇంటికి తీసుకొచ్చి వేసుకోనాయనంటే వేసుకుంటారా మీరు? ఒక్కొక్క బట్ట ఏం చేయాలి? తీసి సబ్బు రాసి ఉతకాల. దేవుని సన్నిధిలో కూడా మనం చేసిన ప్రతి పాపము, దేవునికి అవిదేమైన ప్రతి కార్యము, నువ్వు ఎవరెవరిని బాధ పెట్టావో, ఎవరెవరి మీద చెడుగా మాట్లాడావో, ఎప్పుడెప్పుడు ఏ పాపం నువ్వు చేసావో, నీ శరీరాన్ని జారత్వం కోసం వినియోగించావో, నీ కన్నులు వ్యర్థమైన వాటిని చూసినయో, నీకు గుర్తున్న ప్రతీది కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు రక్తం అనే సబ్బు పెట్టి దాన్ని ఏం చేయాల? కడగాల. అలా లేని పక్షంలో నువ్వు రక్షణ పొందినట్టు కాదు. ఇఫ్ యువర్ రిపెంటెన్స్ ఈస్ ట్రూ, నీ రక్షణ సరైనదైతే పరిశుద్ధాత్మని వరాన్ని నువ్వు పొందుకుంటావు, పరిశుద్ధాత్మనే వరాన్ని నువ్వు సంగ్రహిస్తావు. కొంతమందికి అనుమానం ఉంది, ఏమండి నాలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు నాకు అనిపించట్లేదండి అన్ను అంటే, నీ రక్షణ ఇంకా సరైనది కాదేమో, ఎందుకోసం నువ్వు దేవుని సన్నిధిలో సంపూర్తిగా నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టలేదు. ఎవరో బలవంతం మీదో పెళ్లి జరుగుతుంది బ్యాప్టిజం కావాలంటున్నారు కదా, ఒప్పేసుకోరా నాయన అంటే మోకాళ్ళు వేసి 2 పాపాలు ఒప్పేసుకుని వచ్చేసావు, ఇలాంటి ఏవో జరుగుంటాయి. నీ రిపెంటెన్స్ సరైంది అయితే, నీ పశ్చాత్తాపం సరైంది అయితే, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి హృదయాన్ని గుండెను బాదుకొని వేసానే పాపినని గుర్తిస్తున్నానయ్యా, నీ రక్షణ నాకు లేకపోతే నేను ఈ భూమి మీద మనలేను స్వామి అని నువ్వు ప్రార్థన చేస్తే, అటువంటి ప్రార్థన నిన్ను రక్షించడం మాత్రమే కాకుండా దేవుని ఆత్మను నీ హృదయంలో తీసుకొస్తుంది. దేవుని నామ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వితౌట్ మ్యాన్స్ కోఆపరేషన్ గాడ్ కెనాట్ సేవ్ సంబడి. దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలంటే ఆ వ్యక్తి సహకారం ఎంత అవసరం అనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి. బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు తెలియచేసి నేను ముందుకు సాగిపోతాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ కూడా మనిషి యొక్క సహకారాన్ని దేవుడు కోరాడు. ఒక అద్భుతం జరగడానికి దేవుడు మనుషుల సహకారాన్ని కోరాడు. ఏం సహకారం అంటే, ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6, ఐ వుడ్ లైక్ టు రీడ్ వర్స్ 16, 6వ అధ్యాయం 16వచనాన్ని యెహోషువ గ్రంథంలో ఉన్నమాట నేను చదువుతున్నాను. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఇక్కడ కూడా గాడ్స్ సావరెనిటీ అండ్ మ్యాన్స్ కోఆపరేషన్, దేవుని యొక్క సార్వభౌమ అధికారము, రెండోది మనిషి యొక్క సహకారం, ఈ రెండు వర్కౌట్ అయినాయి ఇక్కడ. అందరూ బట్టి అక్కడ మిరక్కల్ జరిగింది, ఒక అద్భుతం జరిగింది. దేవుని సార్వభౌమాధికారం ఏంటి అంటే, మానవుడు చేయలేని కార్యాన్ని దేవుడు చేయాలనుకున్నాడు. ఏంటది? ఎరికో ప్రాకారాలు కూలిపోవడం, ఎరికో ప్రాకారాలు భూమిలోనికి దిగిపోవడం, ఇది దేవుడి ప్రణాళిక. ఆ కార్యం జరగాలంటే దేవుడు అన్నాడు, మీరందరూ ఊరికనే మెలకుండా ఆ చెట్ల కింద కూర్చోండి, చక్కగా విశ్రాంతి తీసుకోండి, నేను మీకోసం అన్ని చేసేస్తాను అని దేవుడు అన్నలా. ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎరికో గోడల చుట్టూ తిరగాలి. 6 రోజులు రోజుకొకసారి, 7వ రోజున ఎన్నిసార్లు తిరగాలి? 7 సార్లు తిరగాలి. అలా తిరిగిన తర్వాత మీరందరూ బిగ్గరగా ఏం చేయాలి? కేకలు వేయాలి. ఒక దావీదునుడు లెక్క కట్టాడు, ఎరికో గోడ ఒక్కసారి చుట్టి రావాలంటే 8 కిలోమీటర్లు అవుద్దండి, 8 కిలోమీటర్స్. అంటే ఇక్కడ నుంచి ధవళేశ్వరం అవతల నుండి ఎవరైనా వచ్చుంటే అంత దూరం నుండి ఇక్కడ దాకా మీరు ఒక్కసారి నడిస్తే ఎంత అలిసిపోతారో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అంతే అలిసిపోతారు. అది కూడా ఒక్కరిన ఇద్దరిని తిరగమన్నలా. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉంటే అంతమంది తిరగాలి. అన్ని లక్షల మంది ప్రజలు గోడల చుట్టూ తిరగడం అంటే చిన్న విషయమా? బాబు రారా, తమ్ముడు తిరుగుదా రారంటే అనే నా కాలు నొప్పిందని నువ్వు తిరిగా అంటాడు ఒక్కొక్కడు. వాణ్ణి కన్విన్స్ చేసి తీసుకురావాలి. ఎందుకోసం? వీళ్ళందరూ తిరగకపోతే కార్యం జరగదు అక్కడ. అది యెహోషువకు తెలుసు బాగా. ఏమండి నాపదులు కూడా మీరే తిరిగేయండి అందనుకోండి భార్య, అక్కడ వర్కౌట్ అది అద్భుతం జరగదు. ఆమె కూడా తిరగాలి, తప్పదు. ఏ నొప్పులు ఉన్నా, బాధలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా తిరగాల్సిందే. నేను రాత్రి అంతా పడుకోలేదు, ఇప్పుడే పడుకున్నాను, నన్ను లేపేస్తావేంటి అని ఎవరైనా అంటే లేపుతామే, కావాలన్నా లే త్వరగా తిరగాలని చెప్పి వాణ్ణి కూడా చేయిపెట్టి గిరగరా గిరగరా తిప్పుతా ఉన్నారు. ఎందుకోసం? తిరగకపోతే కార్యాలు జరగవు. గాడ్ నీడ్స్ యువర్ కోఆపరేషన్. తిరిగారు, దేవుని మాట విధేయత చూపించారు. 6 రోజులు 6 సార్లు, 7వ రోజు 7 సార్లు,
1: ఏడో రోజు 7 సార్లు తిరగాలంటే 56 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి దగ్గర దగ్గర సామర్ల కోట అంత దూరం నడవాలి. ఎండ, భయంకర పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఆ టైంలో పెందలు అక్కడనే లేచారట. 6 రోజులు తిరిగి తిరిగి అలిసిపోయి 7వ రోజున 7 సార్లు తిరగాలి. అమ్మో, నా వల్ల కాదు, మనమైతే 100 కారణాలు చెప్తాం. ఈ రోజు నేను ఎందుకు తిరగలేనంటే అని ఒక టైటిల్ ఇస్తే టకటకా మనం 100 కారణాలు రాస్తాం. మనం, నా నరాలు సహకరించట్లేదండి, కండరాలు మూవ్ అవ్వట్లేదండి అని ఎన్నుంటే అన్ని రాసేస్తాం మనమైతే. కానీ ఇస్రాయేల్ ప్రజలు 7వ రోజున 7 సార్లు తిరగడానికి సంసిద్ధులయ్యారు. కంప్లీట్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటకు నా తూచ తప్పకుండా నెరవేర్చే అద్భుతమైన కార్యం వారిలో ఉంది. 7 సార్లు తిరిగేసారు, గోడలు పడలేదు. అనుకున్నా, ముందే అనుకున్నా యెహోషువ మమ్మల్ని రాంగ్ ట్రాక్లో నడిపిస్తున్నాడని. తిప్పి తిప్పి గిరగరా గిరగరా తిప్పేసి ఇప్పుడు గోడలన్నీ పడకపోతే ఏమంటాడు ఇప్పుడు అని అందరూ అనుకున్నప్పుడు యెహోషువ ప్రభువు చూస్తే, ప్రజలందరూ నా మాట వింటారో లేదో మరొక్కసారి పరీక్షించాలని కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు టెస్ట్ మై పీపుల్ ఈవెన్ బిఫోర్ ఐ గివ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఐ డూ ఎన్ ఎక్స్ట్రాడినరీ మిరకల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మై పీపుల్ ఐ వుడ్ లైక్ టు టెస్ట్ దెమ్. జాషువ, లెట్ దెమ్ షౌట్, వారిని బిగ్గరగా కేకలు వేయమని చెప్పాడు. 56 కిలోమీటర్లు నడిచినప్పుడు ఎవడన్నా కేకలేస్తాడండి? అసలు ఓ 10 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నారండి మీరు, లిఫ్ట్ ఆగిపోయింది, సాయంకాలం ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళారు, ఫోన్లే కదా ఇంక లిఫ్ట్ ఎంతసేపు వస్తుందో తెలియదు అని చెప్పి మెట్లెక్కేసి పైకి వెళ్ళిపోయారు. మెల్లగా మెట్లు ఎక్కడ చిన్న విషయమే, చాలా కష్టపడి కష్టపడి ఒగుర్చుకుంటూ 10 మెట్లు 10 అంతస్తులు పైకి వెళ్ళిన తర్వాత మీ ప్రియాతి ప్రియమైన మిస్సెస్ గారు తలుపు దగ్గర నిలబడి, ఏమండి ఓ పాట పాడండి అంటే, పాడతారా మీరు ఎవరైనా? బ్రదర్స్, ఇప్పుడు నీ పాట కావాలా? పాడతాను, పదా లోపల పదా, నువ్వు పాడదు కదా పదా అని చెప్పి నా తడ్డాలు పెడతాడు. ఆమె, నీ పాట కావాలి ఇప్పుడు 10 అంతస్తులు మెట్లు ఎక్కొస్తే. ఎగ్జాక్ట్లీ, ఇస్రాయేల్ ప్రజలు కూడా అదే పరిస్థితులు ఉన్నారు. 56 కిలోమీటర్లు నడిచిన తర్వాత కేకలు వేయాలా? ఈ కేకలు అయిపోతే దేవుడు పడగొట్టలేడా? ఈ కేకలు అయిపోతే ప్రాకారాలు కూలవో కూలవో? ఎందుకోసం? ఇట్స్ అ గాడ్స్ ప్లాన్. అది జరిగితేనే అద్భుతం జరుగుతుంది. గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ. ఆయన నీ కోసం ఎప్పుడు అద్భుతం చేయడానికి సంసిద్ధుడే. నో మ్యాటర్ వాట్ ద ప్రాబ్లం, నో మ్యాటర్ వాట్ ద జెరికో వాల్ దట్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్, నువ్వు ఏ ఎరుకో గోడ ముందు నిలబడినా దేవుని స్ట్రాటజీదే, కేకలు వేయి గట్టిగా. కేకలు వేయడం అనగా అసాధారణ పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, ఆయన సార్వభౌమాధికారానికి ఒప్పుకోవడం. గట్టిగా కేకలు వేయండి. ఇశ్రాయేల్ ప్రజలు వేశారా లేదా? Yes. ఆ కేకలు వేయడంతో ఇస్రాయేల్ యొక్క కోఆపరేషన్ ముగిసింది. ఆ ప్రజలు చేయాల్సిన పని ముగిగానే ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అని దేవుడు చేశాడు. గట్టిగా చెప్పలు కొట్టి వేశానని మహిమపరచండి. ప్రభు తన కార్యం చేయడం ప్రారంభించాడు.
2: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు కనుక మీ జీవితాలు అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఉన్నతమైన నీ ప్రణాళికలో ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి. విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి. నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామములో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో, యేసు నామములో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుగుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేక మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి 100 అంతల ప్రతిఫలం వరకు దయచేసి నా మన మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులు మీరే మార్చి నూతనమైన విధానంలో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాం. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్.
3: మీ ప్రార్థన అవసరతలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 9618-1188. మా వెబ్సైట్
4: ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.

0: ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఫిక్ట్రీ గురించి, అంజరపు చెట్టు గురించి. ఈ ఎపిసోడ్ అర్థం కావాలంటే దీనికి ముందు ఎపిసోడ్ అర్థం కావాలి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. పరలోకపు రహస్యములు గత నమోదులో మనమైతే ఈ అంజరపు చెట్టు నాటిన విషయాలు చూసాం. అది మాత్రమే కాకుండా ఒక విని యాడ్లో ద్రాక్ష తోటలు ఒక అంజరపు చెట్ట అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకని ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్తున్న ఆ ఎపిసోడ్ చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. గత నమోదులో కొన్ని విడిచిన విషయాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం, ఈ అంజరపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అంజరపు చెట్టుకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు సంబంధం ఏమిటి, మనం దీన్ని ఎలా జాగ్రత్తగా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రహస్యాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం మాత్రం కాదు మన జీవితంలో ఎలా కొనసాగించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా ప్రారంభిద్దాం?
1: నేనొక 1 మినిట్ మాత్రం గత ప్రోగ్రామ్ ని రివ్యూ చేస్తా.
0: సమరీ
1: అది చెప్పామంటే
0: కరెక్ట్.
1: ఈ రోజు చూసే వారికి
0: ప్రయోజనంగా ఉంటుంది.
1: ద్రాక్ష తోట అన్నది ఇస్రాయేలీల వంశం. యెషయా 5:7 ఉంది.
0: కరెక్ట్.
1: సో ఇస్రాయేలు జనులు ఆ ద్రాక్ష తోటగా ఉండి వారు ఫలాలను ఇవ్వాలని దేవుడు ఎదురు చూశాడు. ఫలించల, అందువల్ల వారిని విసర్జించాడు. వారొక 1800 పైన వారు వచ్చి చెదరగొట్టబడ్డారు.
0: రైట్.
1: దీనికి మధ్యలో అంజూరపు చెట్టును నాటుతున్నాడు. అంజూరపు చెట్టు అన్నది జెంటైల్ పీరియడ్, అంటే అన్యజనుల కాలం, మన యొక్క కాలము అందులో ఉంది. ఇప్పుడు మన యొక్క కాలాన్ని అందులో నాటుతున్నాడు. అంటే ద్రాక్ష తోట అన్నది మరొక విధానంలో చెప్పాలంటే అదొక కవనెంట్. ఆ యొక్క కవనెంట్లో జెంటైల్స్ వారితో కవనెంట్ ని కలుపుతున్నాడు.
0: చెప్పాలంటే అదే కవనెంట్ లో మనకు కూడా అవకాశాన్ని
1: ఇస్తున్నాడు. కానీ ఈ కవనెంట్ దానికంటే ముఖ్యం. మనల్ని తెచ్చి నిలుపుతున్నాడు. అప్పుడు ఈ అంజూరపు చెట్టును తెచ్చి నాటుతూ అందులో పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. ఈ పండ్లు వెదకినప్పుడు అంటే దీనికి ముందు ఎవరైనా అంజూరపు చెట్టు పండ్లు వెదికారా అనేది
0: క్వశ్చన్
1: వస్తుంది కదా. ఎవరు వెదికారు? క్రైస్టు యెరూషలేముకు వచ్చే దారిలో అంజూరపు చెట్టులో పండ్లు వెతుకుతున్నాడు. ఆయన వచ్చేప్పుడు ఆయనకు ఆకలి కలిగింది. అప్పుడు అంజూరపు చెట్టులో పండ్లు వెతికాడు. అప్పుడు ఆ అంజూరపు చెట్టులో పండ్లు వెదకడం అన్నది దేని సూచిస్తుంది అని చూసినట్లయితే, ఈ అన్యజనుల కాలములో ఇజ్రాయెల్ జనులను తీసుకొచ్చి ఈ అన్యజనుల మధ్య నాటుతున్నాడు. వీరిని పెట్టుకుని వీరి యొద్ద ఫలాన్ని ఎదురుచూస్తున్నాడు. ఈ ద్రాక్ష తోటకును మనకి, అంటే ఇజ్రాయేలీలకి మనకి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్, అది మీరు చూడగలరు. ఈ అంజూరపు చెట్టు అన్నది అన్యజనుల కాలం, అది మార్గంలో ఉండింది. ఒకరోజు ఇందులో దేవుడు ఫలాన్ని వెతికాడు, అందులో లేదు.
0: అవును.
1: ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఇందులో ఒక చిన్న ప్లస్ వారిలో ఉంది. అదేంటంటే యెషయా 5 చదివాం కదా.
0: అవును.
1: యెషయా 5 మనం చదివేప్పుడు ఆయన ద్రాక్ష తోటను నాటి కంచె వేసి అన్ని చేస్తున్నాడు. 5:2 చూస్తే దానికి ఆయన ఇచ్చే కాపుదల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ గా ఉంది. గాని అది కారు ద్రాక్షలు కాచినట్టుగా ఉంటుంది.
0: ఫలం ఇచ్చింది,
1: ఫలిచేది కాని పులుపుగా ఉంటుంది. అందులకైనటువంటి కారణాన్ని కూడా అక్కడే చెప్పడం జరిగింది. బలాత్కారము, రోదన. వారి దగ్గర బలాత్కారము, అదే విధంగా అక్రమ క్రియలు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ అంజూరపు చెట్టు దగ్గర చూస్తే ఫలాలే ఉండవు.
0: ఓ, అక్కడ చేదు ఉంది.
1: ఎక్కడైనా ఫలాలు చూడగలిగాము, అవి కారు ద్రాక్షలుగా ఉండే. ఇక్కడ ఫలమే లేదు. ఇప్పుడు కారు ద్రాక్షలుగా ఉండినవనుకోండి, అది దేనికైనా కొంత యూస్ చేయొచ్చు. ఉదాహరణకు వేప చెట్టు కాయ ఉంది, యూస్ చేస్తున్నారా లేదా?
0: ఏదో ఒక
1: మెడికల్ పర్పస్ కి దాన్ని మనం తీసుకుని యూస్ చేస్తున్నాం. కాకరకాయ ఉంది, యూజ్ చేస్తున్నామా లేదా? దేనికన్నా యూజ్ చేస్తాం. చేదుగా ఉందని మనం వదిలేయడం లేదు.
0: అవునవును.
1: దేనికన్నా ఉపయోగిస్తాం. నేను సమీపంలో బయట దేశాలకు వెళ్ళాను. మీరు నమ్ముతారో లేదోగా నాకు తెలీదు. అక్కడ వారి దగ్గర చీస్ ఉంది. ఆ చీస్ ని ఫంగస్ పట్టించి పాడు చేస్తున్నారు. దాని తర్వాత తింటున్నారు. ఆ స్మెల్ వారికి నచ్చిందట.
0: అలా ఒక విషయం,
1: అలా యూజ్ చేసి అదెంతో మంచిది, ఒంటికి ఇలాగవుతుంది అలాగవుతుందని చెప్తున్నారు. మనల్నే చూడండి, పెరుగుకి పాలు విరిగితేనే కదా పెరుగు.
0: అవును.
1: అలా ఏర్పడిన పెరుగును మంచిదని మనం తింటున్నాం కదా. ఎంతో మంది డాక్టర్స్ చెప్తున్నారు పెరుగు తింటే ఎంతో మంచిది అంటున్నారు. అయితే అది చెడిపోయిన వస్తువు. అదే ఇక్కడ నేను చెప్పదలుస్తున్నా. ఈ ద్రాక్ష చెట్టు పులుపైన పండ్లనిచ్చింది. అయితే ఆ పులుపులో ఏవైనా కొన్ని మంచి జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ అంజూరపు చెట్టులో ఫలమే లేదు. ఇప్పుడు ఈ జెంటల్స్ పీరియడ్లో దేవుడొచ్చి ఈ అంజూరపు చెట్టును నాటాడు. వెతుకుతున్నాడు కాని అందులో ఏమీ లేదు, ఫలమే లేదు, ఏదీ లేదట. అప్పుడు దీని యొక్క పరిస్థితి ఏంటి?
0: వినడానికి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇన్ని విషయాలు చూచే దీన్ని నాటుతున్నాడు. అంటే ఇందులో హిస్టరీ కలిసి ఉంది. వీరైనా అదేమంటే జెంటిల్స్ మనల్ని మన యొక్క ఫలాన్ని ఎదురు చూస్తున్నాడు. అది ఇవ్వలేకపోవడం ద్వారా అందులో ఒక డిఫరెన్సు, లోతైన ఒక వార్నింగ్ ఉంది. అన్నీ కలిసి ఉన్నాయి, అందులో అన్నీ ఉన్నాయి.
1: ఇంకొకటి గమనించండి, నేనే ఆల్టర్నేట్. నాకు మరొకరు మిస్ చేసిన ఛాన్స్ దొరికింది.
0: ఒక అవకాశం
1: అవకాశం దొరికింది. అప్పుడు నేను ఎలా యూజ్ చేయాలి?
0: మాక్సిమం యూజ్ చేసుకోవాలి.
1: హఠాత్తుగా ఒక ఎంతో ముఖ్యమైన ఆటగాడు హర్ట్ అయ్యాడు, తనకేదో జరిగి ఆడలేడు.
0: అవును,
1: సబ్స్టిట్యూట్ని లోనికి తెస్తున్నారు.
0: అది ఛాన్స్ టు
1: ఆ సబ్స్టిట్యూట్ గోల్ వేశాడనుకోండి, తను మెయిన్ ప్లేయర్గా మారిపోతాడు కదా.
0: అవును,
1: ఆ విధంగా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. సబ్స్టిట్యూట్ కొరకు లోనుంచి హఠాత్తుగా లోనికొచ్చి
0: మరి వారు
1: రెండు గోల్ వేసిన తర్వాత తను మెయిన్ ప్లేయర్ అయిపోయాడు.
0: అవును, ఆ ఛాన్స్
1: ఛాన్స్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ సబ్స్టిట్యూటే నేను, లోనికొచ్చాను ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. అయితే నా దగ్గరకొచ్చి సబ్స్టిట్యూట్గా నుంచున్నా పర్వాలేదు, అతడైనా గోల్ ఇవ్వబడి దాన్ని మిస్ చేసిన వాడు, తప్పుగా హ్యాండిల్ చేశాడు.
0: ఇక్కడ మనం ఏం చేయలేము,
1: ఇంకా గోలే వేలేదే.
0: అప్పుడు ఆ అవకాశాన్ని మిస్ చేయడం మాత్రమే,
1: చర్చ్ లో చివరి పరిస్థితి ఇదే. చివరి పరిస్థితి అంటే ఆయన ఫలమును వెదకినప్పుడు అందులో ఏది కూడా కనపడలేదు. అది ఎన్ని సంవత్సరాలని బైబిల్ చెప్తుంది? 3 సంవత్సరాలుగా
0: వెయిట్ చేస్తున్నాడు. వెంటనే డిసైడ్ చేయలేదు.
1: మన దేవుని దగ్గర ఉండేది అదేనండి. ఈ మధ్య మాట్లాడుకున్నాం, దీర్ఘ శాంతము అన్నందులకు ఒకే ఎగ్జాంపుల్ గాడ్ మాత్రమే. మీరు ఏ వ్యక్తిని కూడా చూపించలేరు. కొందరు చెప్తారు ఆ తల్లి ఎంతో ఓర్పుతో ఉండింది, ఆ తండ్రిలాగా ఓర్పుగా ఉన్నాడు, అటువంటిది ఏది లేదు. దేవుని వంటి ఒక దీర్ఘశాంతము ఓళ్ళో మరి ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ చూడలేరు. ఇంతటి అక్రమాన్ని జరగడం చూసి ఆయన ఓర్పుగా ఉన్నాడే. ఇన్ని విషయాలు మన దగ్గర వెదికి దొరకకుండా ఇంకా ఓర్పుగానే ఉన్నాడే. అదే చెప్తున్నా, ఆదాము పండు తిన్న వెంటనే తరిమివేశాడేగాని చంపలేదే. తరిమివేసి తోటకు కావలి ఉంచాడేగాని తోటను నాశనం చేయలేదు. అప్పుడు ఆయన మోటివ్ ఏంటి? నువ్వు తిరిగి రావాలి, ఈ పండును తినాలి, తిరిగి నీవు మంచిగా ఉండాలి, నువ్వు ఉండకూడదు, తోట ఉండకూడదు అని ఒకరోజు కూడా అనుకున్నది లేదు.
0: చివరిగా అందులోకి తిరిగి రావాలనే కదా,
1: రావాలని ఇష్టపడుతున్నాడు. గాని ఇటువంటి ఛాన్స్ ఇచ్చేటువంటి దేవుడు, లవబుల్ గాడ్ని మీరు ఇంకా లోకములు ఎక్కడ చూడగలరు? ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేపి తిరిగి నిలవబెట్టేటువంటి దేవుడు కదా. మరొకటి, మీరు గత ఎపిసోడ్లో ఒక విషయాన్ని చెప్పారు, మనమది నెక్స్ట్ ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే మనము నిద్రపోయినా సరే, లేక బురుజు నాటబడినా సరే, అటువంటి మొక్క ఎదిగినా సరే అది వేరెవరు పెరికి వేయద్దు, నేనే లేపుతానంటాడు. దాని మోటివ్ ఏంటంటే ఆయన చెప్తాడు, మీరు పెరికి వేసేప్పుడు మంచి వాటిని, మంచి విషయాలను కూడా మీరు పెరికి వేస్తారు.
0: అవును, మిస్ అవుతుంది వారు.
1: పలు సమయాల్లో మనము అనేక మందిని, అంటే వాక్యానికి అగేన్స్ట్గా వెళ్తున్నారు, సంఘం ఇలాగవుతుందని చెప్పి మనం వాటిని సరిచేయడానికి కొన్ని విషయాలు తలుస్తున్నాం కదా. అలా అనుకున్నప్పుడు కొందరు మంచివాళ్ళు కూడా అందులో హర్ట్ అవుతున్నారు. ఒక ఉదాహరణకు చెప్తున్నాను, మా వీడియోస్ అన్ని తీసి అనేక మంది యూట్యూబ్లో వేయడం ఆరంభించారు. మేము ఆపడం లేదు. ఆ సరి, గాస్పుల్ వెళుతుందని వాటిని వదిలేశాం. అయితే ఏమైందని చూస్తే దాని యొక్క తంబ్లైన్ వారు ఎంతో ఘోరంగా పెడుతూ ఉన్నారు.
0: ఓహో, మీ వద్ద పర్మిషన్ అడగకుండా.
1: తంబ్లైన్ ఎటువంటిదిగా ఉంటుందంటే ఆ మెసేజ్కి దానికి సంబంధమే లేదు, క్యాచింగ్గా ఉంటే వచ్చి చూస్తారని చెప్పి
0: ఏదైనా
1: ఏదంటే అది లేటెస్ట్గా చెలరేగుతున్న ఒక ఇష్యూని వారు తీసుకొని
0: మీరు
1: నేను మాట్లాడింది ఉంచి తంబ్లైన్లో ఉంటుంది. లోనికి వెళ్ళి చూస్తే దానికి సంబంధం ఏంది కాదు. అప్పుడు నేనేం చేశానంటే ఒకరోజు దాని గురించి ఎంతగానో చెప్పి చూశాను, నాకది వింటున్నట్టుగానే తెలియడం లేదు. అన్ని ఛానల్స్కి కాపీరైట్ పెట్టాను, అలా అన్ని ఛానల్స్ వారికి ఇవ్వడం జరిగింది. చూస్తే నిజంగా సేవ చేసే 10 మంది ఫోన్ చేశారు, అయ్యా మా ఛానల్ స్ట్రైక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, దయచేసి తీయండి, మేమందులో కమర్షియల్ చేయలేదు, ఏం చేయలేదు, ఓన్లీ గాస్పెలే చేస్తున్నాం అని చెప్పి. అప్పుడే నాకు అర్థమైంది, నేను మొత్తంగా చేస్తే 10 మంచి విషయాలు ఏం చేస్తున్నా,
0: అది కూడా స్పాయిల్ అవుతుంది.
1: ఈ పనిని దేవుడే చేస్తున్నాడు, ఆయన చేసేప్పుడు కరెక్ట్గా చేస్తున్నాడు,
0: ఆయనకది తెలుస్తుంది,
1: అదే ఆయన యొక్క ప్రేమ. అందువల్ల ఆయన చెప్తున్నాడు నువ్వు ఈ పని చేయొద్దు. అప్పుడు ఆ దీర్ఘశాంతము ఎటువంటిదిగా ఉందో చూడండి, అట్లే పెరగనిచ్చి ఓపికతో చూస్తున్నాడు, ఉండని అంటున్నాడు. సో గాడ్ ఈ అంజూరపు చెట్టైన మన దగ్గర ఇంకా ఫలాన్ని వెతుకుతూ ఉన్నాడు. అతని దగ్గర కారు ద్రాక్షలైనా కనబడ్డాయి, ఏదో ఒకటి కాసిందండి, పంటిచ్చిందండి, పండిపోయిందండి. సో ఈ పులుపుతో ఏం చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చా అని చూడొచ్చు. అయితే ఇక్కడ ఫలమే లేదు. నాకిందులో మరొక పార్ట్ నాకెంతో ఇష్టమైంది ఏదంటే ఆ తోటమాలి చెప్పేది ఎంతో నాకు ఇష్టమైంది. ఎందుకంటే యజమాని చెప్తున్నాడు అది క్లోజ్ చేసే అంటున్నాడు. అది ఇంకెందుకు అన్న వెంటనే తోటమాలి విన్నవిస్తున్నాడు, లేదు ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మరొక అవకాశం ఇవ్వండి. ఆ మరొక అవకాశములో మనం వెళుతూ ఉన్నాం. ఆ మరొక అవకాశంలోనే ఇస్రాయేలు వెళుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, జ్ఞాపకం ఉందండి, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి ఇస్రాయేలీయులను ఏం చేశాడు, దేవుడొచ్చి ఆ విధేయతలోనికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు.
0: అపొస్తల పాలన గురించి కూడా
1: మెన్షన్ చేశా. ఆయన అట్లే వారు వెళుతున్నారు, సరే వెళ్ళు, మరొకరిని తెద్దాం, ఇప్పుడు అట్లే ఇలా యోచించండి, ఇప్పుడు తిరిగి ఇస్రాయేలీలు వస్తున్నారు అంటే ఏంటర్థం? మనమిప్పుడు బయటికి వెళ్తున్నామనే అర్థం. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, దేవుడు అనుమతిస్తున్నాడు, సరి వెళ్ళనివ్వు. అతనికి 2000 సంవత్సరాలు ఇచ్చా, ఎక్కడా? అబ్రహాం టు క్రైస్ట్. 2000 సంవత్సరాలు ఇచ్చాను, చెప్పి చూశాను, విలపించాను, ఆ దీర్ఘదర్శులను పంపాను, ఎంతో చెప్పాను,
0: సొంత కుమారుణ్ణి
1: పంపాను. వారేం చేశారు? వినలేదు. అట్లే బయటికెళ్లారు. ఒక దగ్గర డిసైడ్ చేస్తున్నాను, ఆ ద్రాక్ష తోటను వదులు, కంచెని పడగొట్టు, మేయబడనివ్వు, మనమందులో మరొకటి చేద్దాం, వేరొక ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి అంజురపు చెట్టును నాటాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలైంది. ఇప్పుడేంటంటే వారికి చివరిగా క్రైస్ట్, మనకి మొదటే క్రైస్ట్. వారికి క్రీస్తు చివరిగా మినిస్ట్రీ చేశాడు,
0: అవును,
1: మన ఆరంభదశే క్రైస్టు. ఇప్పుడు అట్లే కొనసాగుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే, మిగతా 2000 సంవత్సరాలు తిరిగి వీరును మనమును వారిలాగునే. మీరు యోచించండి. ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్టర్ గారు చెప్పింది, మీరొచ్చి సంఘములో ఉన్నటువంటి కొరతలన్నీ చెప్తున్నారు, ఎందుకు చెప్పకూడదు? మనమది సరిచేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నా రోగాన్ని తెలియజేయకపోతే ఎలాగా? ఇప్పుడు స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బాయి దగ్గర ఉన్నటువంటి వట్టి మంచి విషయాలు మాత్రమే టీచర్ చెప్తుందా? తనింకా చదవటం లేదు, బెటర్ అయ్యేది చెప్తారా?
0: బెటర్గా ఉండాలని చెప్పి
1: బెటర్ అవడం చెప్పాలి కదా, అదే మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, 7 సంఘాలున్నాయి ఇందులో. రెవల్యూషన్లో ఫ్రమ్ ఎఫిషియన్స్ టు లవోదికియా, ఈ 7 సంఘాల్లోనూ దాని గురించి మనం చెప్పుకున్నాం. మీరు చూస్తూ రండి, ఎఫెసీ సంఘంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. స్ముర్ణ సంఘంలో చెడ్డదే ఉండదు, మంచి మాత్రమే ఉంటుంది. అటు తర్వాత స్ముర్ణ తర్వాత వచ్చే సంఘాలు పెర్గెము, తుయత్తైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, వీరి దగ్గర చూసినట్లయితే మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఫిలదెల్ఫియాలో చెడ్డదుండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే చివరిగా వచ్చే లవోదికియాలో చూడండి, మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది. ఫిలదెల్ఫియాలో చెడు ఉండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే లవోదికియాలో మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది.
0: అంటే ఆ స్టేజ్లోనే
1: మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఫలాలే లేవే, ఇక్కడి నుండి మరో స్థాయికి
0: బేసిక్గా
1: ఉండాలి,
0: విత్తిన స్థలానికైనా.
1: ఇంతవరకు నేను ఇన్వెస్ట్ చేశానే, నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు.
0: సో ఆ గాస్పల్ వినడం అయితే మనం విన్నాం, జీవించామని మాత్రం కాదు, ఆ ఫ్రూట్.
1: ఇప్పుడు ఇందులో నుండి వీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎలాగంటే ఇప్పుడు అన్ని చర్చలు కూడా ఇలాగ ఉన్నాయా అలా చెప్పడం,
0: మనం తప్పు చెప్పడం
1: లేదు. మనం ఏం చెప్పదలుస్తున్నామంటే, ఆయన చేసిన కృషికైన ఫలితం ఎక్కడా? అలా వెళ్లే కొద్దీ
0: ఫ్రూట్.
1: ఇప్పుడు మనం చెప్పడం లేదు. ఇప్పుడు సాధారణంగానే అందరి మైండ్ సెట్లో ఏముందంటే, 30 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్ ఎదుగుదల, మనలో ఉండవలసినటువంటి దేవునిపైన ప్రేమ, విశ్వాసం అన్నీ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు
0: అయితే విజ్ఞానం పెరిగిపోయింది,
1: ఆర్టిఫిషియల్
0: ఇంటెలిజెన్స్
1: అది పెరిగింది, వరల్డ్ భయంకరంగా పెరిగింది. ప్రపంచం డెవలప్ అవుతుందంటే చర్చ్ అంతకంటే అధికంగా పెరగాలి కదా,
0: మన స్పిరిచువాలిటీ పెరగాలి,
1: అధికంగా పెరగాలి. ఈరోజు ఎలాగుంది చర్చ్ పెరిగిందంటే, మనం దేన్ని చూస్తున్నామంటే ఎన్నికను చూస్తున్నాం. ఎన్నికనేది ఒక ఎదుగుదల కాదు, ఎన్నికనేది ఒక కౌంట్ మాత్రమే. ఎదుగుదల ఎందులో ఉందంటే, నా దగ్గర ఎంతమంది పిల్లలున్నారనేది ముఖ్యం కాదు, పిల్లలందరూ కూడా బలంగా ఆరోగ్యంగా ఉన్నారన్నదే ముఖ్యం. హాస్పిటల్లో 10 మంది చేరుంటారు, 10 మంది పేషెంట్లే, అందులో ఏమీ ఉండబోతుంది? అయితే ఇంట్లో ఉన్న 10 మంది కూడా బలంగా ఉంటారు, ఆ 10కి ఈ 10కి డిఫరెన్స్ ఉంది కదా. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎంతమంది ఎలాగున్నారనేదే ముఖ్యం. నా దగ్గర 10 మంది ఉన్నారు, నా చర్చిలో 50 మంది ఉన్నారు, వారిలో అంతమంది పరలోకానికి వెళ్లడం ఎంత బాగుంది.
0: అయితే ఆ గార్డ్నర్ వచ్చి చూస్తున్నాడు, ఏదో ఒక ఫలం వస్తుంది అని.
1: అదే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు,
0: సిన్సియర్గా ఆయన
1: వర్క్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ సంఘానికై ఇంకా పనిచేస్తున్నాడు.
0: ఎందుకంటే ఆయన సరే నరికేయండి అని చెప్పలేదు,
1: ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. అదే మీరు ఈ యొక్క మీరు మీడియాలో ఉండడం వల్ల ఇది ఇమాజిన్ చేయగలరో చూడండి. రెవల్యూషన్ చెప్తుంది, సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పాడద్రోయబడి ఉన్నాడు. సాతాను మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని ముందు
0: నేరం
1: మోపుతూ ఉంటాడు. ఇప్పుడు యోచించండి, ఒకడిక్కడ నుంచుని నిందిస్తూ ఉంటాడు, అక్యూజ్ చేస్తాడు, ఇతని చేస్తున్నాడు, చూడండి ఇలా యోచిస్తున్నాడు, చూడండి ఇలాగ ఆలోచిస్తున్నాడు, చూడండి ఫోన్లో ఇలా చూస్తున్నాడు, చూడండి మనల్ని గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మన మీద కోపడతాడా లేదా?
0: న్యాయంగా కోపం రావాలి,
1: న్యాయంగా కోపగించుకోవాలి. కానీ ఇటువైపు ఒకరు కూర్చుని, లేదు తండ్రి లేదు, ఇతను ఇందువల్లే పడిపోయాడు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, సరే అయిపోతాడు, తను ఈ వారం మీటింగ్కి వెళ్తాడు, సరే అయిపోతాడు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, సరే అయిపోతాడు. నువ్వెలా చెప్తున్నావు? నా రక్తంలో కడిగానయ్యా, ఆ రక్తం చేతులు ఉంచితే ఆయన సాఫ్ట్ అయిపోతాడు. ఇది నేను చెప్పేది ఒక ఒరిజినల్ సీన్,
0: ఇది ఒక అర్థమైంది.
1: బైబిల్ చెప్పేటువంటిది, మన ఊహకై అది చెప్పి చూస్తున్నాను మీతో. ఒకడు ఒక ప్రక్క నుండి అక్యూజ్ చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే నేను దానికి పాత్రుడను, అక్యూజ్నే.
0: ఇంకా చెప్పాలంటే వాడు పడిపోయి మనం పోకూడదనే ఒక ప్రయత్నం అంటారు.
1: ప్రయత్నం, ఇతన్ని ఎలాగైనా ఆయన చేత కోపంగా ఒక మాట చెప్పించి ఏదో ఒకటి చెయ్యాలి. అలాగే ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు. ఒకవైపున ఇతను నిలిచి ఉండి
0: ఆయన చెప్తున్నాడు, యోబును గురించి, యోబును చూసావా, ఆయన గొప్పతనాన్ని ఆయన చెప్తున్నాడు.
1: నడుచుకుంటే ఆయన చెప్పడం జరుగుతుంది కదా, ఇతను అక్యూజ్ చేయలేడు కదా. అలా చెప్పినందుకే వీడేం చెప్తున్నాడంటే, మీరు బాగా సేఫ్టీగా ఉంచారు కాబట్టి అలాగున్నాడు. ఒక పీరియడ్లో అన్ని ముగించి విజయవంతుడైనప్పుడు ఆయన ఎంత సంతోషపడి ఉంటాడో చూడండి. చూసావు కదా, నువ్వెన్ని చేసినా నా దగ్గర నుండి పోలేదే. ఈరోజు మనల్ని చూసి దేవుడు అలా చెప్పగలడా? రక్తము చేత పట్టుకుని విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ త్రవ్వి ఎరువు వేస్తున్నాడు. బైబిల్ చదివేప్పుడెల్లా లేఖనములు దైవావేశం వల్ల కలిగినవి. చదివేప్పుడు మీకు స్పర్శ ఏర్పడుతుంది కదా, అయ్యో మనల్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం మాట్లాడుతున్నాం, మాట్లాడేప్పుడు ఇతరులకు ఎలాగుందో లేదో మనకొకటి కలుగుతుంది కదా. ఇది మనకెంతో వర్తిస్తుంది కదా, మనం చేయాలనుకుంటున్నాం కదా. ఇదే ఆత్మదేవుని యొక్క ప్రేరణగా ఉంది. వీ వాంట్ బి మోర్ పర్ఫెక్ట్. అదే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమో. ఇప్పుడున్న వారు ఏం చెప్తున్నారు? ఇది చాలు, ఇప్పుడు నువ్వెందుకు ఇంకా పరిశుద్ధం పరిశుద్ధం అని మాట్లాడుతున్నావు? ఎందుకు నీతి నీతి అంటున్నావు? ఆల్రెడీ మనం పరిశుద్ధులమై ఉన్నామని చెప్తున్నారు.
0: అదేంటంటే వన్స్ అయ్యా
1: ఇంకా అయిపోయినట్టే. అయితే బైబిల్ చెప్తుంది పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు కానిమ్ము. ఏ స్థాయికి నువ్వు అవ్వాలి? నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా మీరు పరిశుద్ధులై ఉండు. అదే మీరు క్రైస్ట్ లెవెల్కి పరిశుద్ధులై ఉన్నారని మీకు కన్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు పరిశుద్ధతను గురించి చెప్పడం ఆపండి. అయిపోయామా? లేదు కదా, అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఒక టార్గెట్ని ఫిక్స్ చేసి ఉంచాడు, ఒక 100ని. నేను 99 తెచ్చుకున్నా, ఇక దీనిపైన ఎందుకు మాట్లాడుతున్నావు? నేనే 99. బైబిల్ చెప్తుంది నువ్వు 100% పొందాలి. 100 సంపాదించేంత వరకు టీచర్ ఏం చెప్తుంది? ఇంకా కొంత ప్రయత్నం చేస్తే 100 తీయచ్చయ్యా, ఇంకా కొంత ప్రయత్నిస్తే స్టేట్ ఫస్ట్ తీయచ్చు. అదే మంచి టీచర్కైనా లక్షణం. సరే, ఇలా మీరు చెప్పి చూడండి, పర్వాలేదు నువ్వు 90 తీసుకున్నావు, ఇది చాలు, సంతోషపడు, ఇది చాలు. అలాగని చెప్తే వారు మంచి టీచరే కాదు. తండ్రి చెప్పుంటాడు, తండ్రి వేరేలా చెప్పుంటాడు, పర్వాలేదు చాలా స్ట్రెయిన్ చేయద్దు, ఇంతవరకు ఇదే గొప్ప విషయం, రైజెస్ చూడు, కుదరకపోతే పర్వాలేదని తండ్రి చెప్తాడు. టీచర్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈనాడు మనము
0: అది
1: దానికి ఆపోజిట్గా వెళ్తున్నాం.
0: ఇప్పుడు ఈ పారాబుల్లో మనం లోపలికి ప్రవేశించాం, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని చివరిగా చెప్తున్నాడు ఈ పారాబుల్ ద్వారా?
1: విషయాలే ఉన్నాయి. మంచి ఫలాలనిస్తే తీసుకెళ్ళి నా కొట్టులో చేర్చి పెడతాను అంటాడు.
0: ఓకే,
1: అయితే ఇవ్వకపోతే అదే ఇక్కడ ప్రశ్న.
0: అక్కడే ఒక వార్నింగ్,
1: అక్కడే వార్నింగ్. దేవుని యొక్క ఏ మెసేజ్లోనూ వార్నింగ్ లేకుండానే ఉండదు. అందులో ఏం చెప్తున్నాడు చూడండి, అది ఫలించినా సరి, 39,
0: అవును
1: ఫలించినా సరి, లేని ఎడలా నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది ఇలాగైందే, దీని యొక్క ముగింపు మనకు తెలిసింది.
0: ఇక్కడ కన్క్లూషన్
1: ఇచ్చేశాడు.
0: అందుకనే ఆ పరలోక రాజ్యమును గురించి మనం అర్థం చేసుకున్నాం. పరలోకానికి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి ఫాస్టింగ్ ఉండొచ్చు, వేదకొచ్చు, అన్ని చేయొచ్చు. ఫైనల్ గా మనం అక్కడికి వెళ్ళాలి కదా.
1: అంటే కొన్ని స్ఫూర్తిదాయక మాటలు, పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది చెప్పి క్రియ లేకుండా పోయినట్టయితే మీరేం చేస్తారు?
0: క్రియలేని విశ్వాసం.
1: ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు బాగైపోతారో, దిగులు పడద్దండి, ఇంకొక 1 వీకే మీరింటికెళ్ళచ్చు. అది దేని ఆధారంతో చెప్తున్నాడంటే,
0: మన డిసిప్లిన్ బేస్ చేసుకుని,
1: డిసిప్లిన్, ఇచ్చిన టాబ్లెట్స్ ని కరెక్ట్గా వేసుకుని చెప్పిన ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే, చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే సరిగ్గా ఒక వారంలో ఇంటికెళ్ళచ్చు.
0: కరెక్ట్.
1: డాక్టర్ ఒక వారంలో ఇంటికి వెళ్ళచ్చు అన్నాడు, మాత్రలు అవసరం లేదు. అదే డాక్టర్ ఒక వారంలో వెళ్ళిపోవచ్చు అన్నాడే, ఇక నేనేమైనా చేయొచ్చని చెప్పి మటన్ చికెన్ తెండని చెప్తే ఇక వారంలో వెళ్తారా?
0: వేరే ఎక్కడికో పోతుంది,
1: వేరింకెక్కడికో వెళ్తాం. అదే మీరు చెప్పిందే, మీరు జోక్గా చెప్పినా అదే నిజం, వేరింకెక్కడికో వెళ్తాం. దేవుడేం చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపం అంటున్నాడు, నేను తీసుకెళ్తాను, అన్ని చేస్తానంటున్నాడు. బట్ నేను చెప్పేది నువ్వు ఒకటి చేయాలి కదా, ఫలాన్నివ్వాలి కదా.
0: అది ఇచ్చాడు కదా ఇన్స్ట్రక్షన్,
1: ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. లేని ఎడలా, అదే ఈ మాటను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు చూడండి. లేని ఎడలా 9 ఉంది, లేకపోతే ఏమవుతుంది? ఇఫ్ నాట్,
0: అంటే ఇందులో ఒక క్లియర్ వార్నింగ్ అనేది ఉంది.
1: ఇది ఇదే ఇంపార్టెంట్. అప్పుడు నేను ఫలిస్తున్నానా అనేది మొదటిగా నేను స్వీయ పరిశీలన చేసుకోవాలి కదా. నేనెప్పుడునూ ఈ ఉపమానం చదివేప్పుడు ఒక మాటను తలపోస్తూ ఉంటాను, అతడైనా కారు ద్రాక్ష ఫలాలను ఫలించాడే, మనమేమి కూడా ఇవ్వకుండా కూర్చుని ఉన్నామే. అప్పుడు దేవుడు వెదకినప్పుడు అనేక సమయాల్లో నన్ను ఒక ఈ విషయాన్ని చెప్తుండగానే అది చెప్తాను, ఈ అంజూరపు చెట్టు దగ్గర ఫలాన్ని వెతుకుతున్నాడు కదా. ముందుగానే ఒక స్థలంలో అది చదివాం కదండి. ఆయన ఎక్కడ ఫలాలను వెతికాడంటే మార్గం మధ్యంలో వెతికాడు. ఆ అంజూరపు చెట్టులో ఎందుకు ఫలాలు లేవు అన్నందుకు రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే ఫలాలు ఇచ్చే కాలం కాదు, సీజన్ కాదు.
0: అవును,
1: కానీ దేవుడు అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే సీజన్ కాదు బట్ ఫలము నాకు కావాలి.
0: ఎదురు చూస్తున్నా
1: అన్నాడు.
0: సీజన్ ఆర్ అవుట్ ఆఫ్ సీజన్,
1: యూ మస్ట్ గివ్ ద ఫ్రూట్,
0: సమ్ ఫ్రూట్,
1: సమ్ ఫ్రూట్ ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇదేంటంటే అర్థం,
0: పరిస్థితుల గురించి మనం మాట్లాడరాదు.
1: ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్. ఈ రోజు మనం అదే కదా చెప్తున్నాం,
0: మన పరిస్థితులు, మన సమస్య,
1: సమస్య మన పరిస్థితి.
0: ఉంటే నేను కరెక్ట్ గా ఉంటాను.
1: ఇప్పుడు నేను అనేక మంది పేరెంట్స్ దగ్గర అడిగాను, మా దగ్గర ఉన్నంత వరకు వారు బాగుండేరండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పాడైపోయారు, ఆ సిటీకి వెళ్ళారు పాడైపోయారు, కాలేజీకి వెళ్ళారు పాడయ్యారు. నోవహ్ కాలం నుండి భూమి చెడిపోయే ఉంది.
0: అర్థమైంది.
1: దానిలో ఒక నీతిమంతుడు ఉండాడు కదా,
0: సాల్ట్ అండ్ లైట్
1: ఉండాడు కదా, నోవహ్ ఉండాడు కదా. సొదొమ్ము కంటే కూడా మోసమైన సిటీ ఒకటి ఉందా?
0: లేదు.
1: దాని మధ్యలో నీతిమంతుడు ఉండాడు కదా, అతని ఫ్యామిలీ ఇద్దరు పిల్లల్ని మంచిగా పెంచాడు కదా. అదే అన్సీజన్లో ఫ్రూట్ ఇవ్వడం.
0: సో మనం పరిస్థితులను తప్పు చెప్పరాదు,
1: పరిస్థితిని చెప్పలేము, దేనిని కూడా చెప్పలేము.
0: క్లియర్ గా చెప్పు.
1: అవును, అతను అతనితో ఉండి ఇతను చెడిపోయాడు. అప్పుడు ఎందుకు నీతో ఉండి అతను మంచిగా మారలా?
0: ఆ ప్రశ్న రాదు.
1: ప్రశ్న తలెత్తలేదు కదా. అంటే దేవుణ్ణి ఎరిగి లోపల పరిశుద్ధాత్మని పొందుకొని మీతో కూడా ఉన్న ఒకడు మారలేదు, మంచిగా
0: మారలేదు.
1: ఇవన్నీ లేకుండా సాతానుతో ఉన్న ఒకడు మిమ్మల్ని చెడ్డవానిగా మార్చాడు. అప్పుడెవరు పవర్ఫుల్? ఈరోజు ఎవరిని చెప్తున్నాం, ఆ పిల్లోడు వలన నా పిల్లోడు చెడిపోయాడు, జస్టిఫై చేస్తున్నాం.
0: సరే మనం ప్రేక్షకులకు, సరేనండి మీరు చెప్పేదంతా రైట్ అండి, నేను మిస్ కాకుండా ఉండాలి అనే వారికి మీరు ఏం చెప్తారు?
1: అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్థలంలో అక్కడ అన్సీజన్, ఇక్కడేం చెప్తున్నాడంటే 3 సంవత్సరాలుగా ఉంది. 3 సంవత్సరాల్లో ఒక సీజన్ టైం వచ్చి ఉంటుంది కదా,
0: అంటే పలు సీజన్లు వచ్చాయి,
1: ఫలానిచ్చే ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా. అప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎటువంటిదై ఉంటుంది? సీజన్ లోనే ఫలాన్ని ఇవ్వలేదు,
0: స్టబన్ గా ఉంది. అప్పుడు మనసుని క్లోజ్ చేసింది.
1: ఇప్పుడు ఇది సీజనే కదా, హోలీ స్పిరిట్ ఉన్నారు, చర్చ్ ఉంది, చర్చ్ లో మనకి ఎల్డర్స్ ఉన్నారు, మనకి టీచర్స్ ఉన్నారు. ఇంకొకటి మీరు చెప్పండి, ఈనాటి వలె మీడియాలో లభించేటువంటి స్టఫ్ ఏ కాలంలో దొరికింది?
0: అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి,
1: అన్నీ అవైలబుల్,
0: ఫింగర్ టిప్ లో ఉన్నాయి.
1: ఇప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, బైబిల్లో ఉండేటువంటి వాక్యానికి ఒరిజినల్ గా హీబ్రూలో ఏముందని తెలుసుకోవాలంటే హీబ్రూ టీచరే అవసరం లేదు. ఈనాడు ఒక కాలంలో అనుకున్నా దొరకరు,
0: లైబ్రరీకి వెళ్ళాలి.
1: కొందరైతే ఇస్రాయల్కి వెళ్ళి చదువుకున్న వారున్నారు, 30 సంవత్సరాల క్రితం అంత కష్టపడి చదివారు. ఇంతకుముందు ఇన్ని రెవల్యూషన్ మాట్లాడిన సేవకులకు ఈ స్టఫ్ని బయట దేశాల నుండి తెచ్చుకోవడానికి మార్గాలు ఉండేవి. ఫోన్లో మరి ట్రంకాలు చేసి అలా పొందుకున్నాను. ఈరోజు అలా కాదు, అలాగనే ఒక సెకండ్లో పొందుకుంటున్నారు. ఇది సీజన్ టైం.
0: ఇప్పుడు ఎంత సీజన్లో మనం విని మనం సీజన్కి మారాలి?
1: ఎందుకు ఫలించడం లేదు?
0: రీజన్
1: చెప్పలేకపోతున్నాం కదా. మీరు కొంచెం ఓవరాల్గా థింక్ చేసి చూడండి, 3 సంవత్సరాలు ఆ చెట్టు ఉండిందంటే అప్పుడు 3 సంవత్సరాల్లో ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా,
0: ఖచ్చితంగా
1: ఫలాన్నిచ్చే ఒక సీజన్. అప్పుడు ఆ యజమానుడు ఏం అడుగుతున్నాడు, 3 సంవత్సరాలు అంటే ఫలాన్నివ్వల, ఎందుకంటే సీజన్ లేదు, కానీ ఇది ఫలించింది కారు ద్రాక్ష, ఇది ఉత్తినే ఉంది, సీజన్లో ఊరికనే ఉంది, స్థలాన్ని ఆక్యుపై చేసింది. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ లైక్ దట్? మనలో ఎంతమంది ఆ విధంగా ఉన్నాం? నేను మనుషులకు ప్రయోజనంగా ఉన్నామా లేదా అని అడగలేదు. మీరేంటి ఆయనకెంత ఇచ్చారు ఇవి అడగలేదు. ఆర్ యూ యూస్ఫుల్ ఫర్ గాడ్?
0: సరే ఫలం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను, నేను ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు అని ప్రేక్షకులు చెప్తున్నారు. దానికి మనం ఏం చేయాలి? ఆ స్టెప్కి రండి.
1: వదులుకోవాలి, దేవునికి వదిలిపెట్టాలి. ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని ఒట్టి వాక్యముగా చదవకుండా నా జీవితంలో ఇది అభ్యాసం చేయాలి,
0: అప్లికేషన్తో ఉండాలి.
1: అదే ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు మొదటిగా కమిట్ చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఒట్టి ప్రోగ్రాంకి మాత్రం చెప్పి వెళ్లాలంటే మరలా చెప్తున్నా ఇందులో రిజల్ట్ ఉంటుంది. ఏ రిజల్ట్ దొరుకుద్ది? వినేవారికి ప్రయోజనంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మన ఇద్దరి పరిస్థితి ఏంటి? 500,000-600,000 మందిని ఇస్రాయేల్కి నడిపించి మోషే వెళ్ళలేదే, మనం వెళ్ళాలే. అదే చెప్తున్నాను, ఆ విధంగా వాక్యాన్ని చదివే అంతమంది కూడా ఈరోజు ఇతరులకు మనం బోధించడానికి వీఆర్ రెడీ, ఇతరులను అక్యూజ్ చేయడానికి మనం రెడీ, ఇతరులను జడ్జ్ చేయడానికి వీఆర్ రెడీ. అయితే బైబిల్ చెప్తుంది మనల్ని మనమే పరీక్షించుకుంటే న్యాయం తీర్చబడం. నన్ను నేను సరిచేసుకోవాలి, నేను ఫలించాలి. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఇచ్చే ఫలము, అక్కడైతే బలాత్కారము, రోదన అనేది ఇస్రాయేల్ గురించి చెప్పబడుతుంది. ఇక్కడ వేరొక విషయం చెప్పబడుతుంది. అయితే మనకి న్యూ టెస్టమెంట్లో ఫలాలనేవి ఆత్మఫలాలు, ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
0: మనకిచ్చి
1: ఉన్నాడు. ఇందులో మనం ఫలిస్తున్నామా? త్రవి ఎరువు వేయడం ఉంది కదండి, అదే హోలీ స్పిరిట్ న్యూ టెస్టమెంట్లో. ఆయనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఒకే ఒక పండు, ఆ ఫలమేది? ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
0: ఆ హోలీ స్పిరిట్ విల్లింగ్ టు డూ.
1: నేడాయన అది చేస్తున్నాడు, దిగి చేస్తున్నాడు.
0: మనం ఎలా వచ్చేసి
1: ఎలా చేసి ఆయన చెప్పేటువంటిది నేను విని ఇప్పుడు మీ అబ్బాయి మంచిగా ఆ జీవితంలో ముందుకెళ్లి సంపాదించి మంచిగా జీవించాలనేదే తండ్రి యొక్క హృదయం, అవునా?
0: అవును.
1: కొందరు బిడ్డలు చూస్తే సరేనా చేస్తాను కాని చేయనిచేడు, కూర్చుని వింటాడు. కొంతమంది బిడ్డలైతే అస్సలు వినరు కాని చెవులు వింటూ ఉంటాడు, చేస్తాడు. ఇప్పుడు మనం ఏ గ్రూపులో ఉన్నామనేటువంటిదే ముఖ్యం. ఆయన ఫలాన్ని ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాడు, లేకపోతే నరికి వేయబడేటువంటి కాలము వస్తుంది.
0: ఓకే.
1: ఇస్రాయేలీలో ద్రాక్ష తోట కంచెను కొట్టివేసినవాడు అంజూరపు చెట్టును నరికి వేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. రెండునూ మనకి ఉపమానాలుగా ఉన్నాయి.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పారాబుల్ని మాత్రం దేవుని ప్రేమ మాత్రం కాదు, వార్నింగ్ ఇందులో ఉంది. అయితే మొత్తంగా వార్నింగ్ ఇచ్చేది మన దేవుని వైపు రావాలి, ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఆ వార్నింగ్. సో అందులో దేవుడు ఎంత ప్రేమగా చెప్తూ ఉన్నాడు అని మనం గ్రహిస్తే చాలా డీప్గా ఉంటుంది. చివరిగా 30 సెకండ్స్ ఉన్నాయి, ఏం చెప్పి ఫైనల్గా ఎలా ముగించాలి అని చెప్పండి.
1: ఇస్రాయేల్కు అవకాశం ఇచ్చినవాడు మనకిప్పుడు అవకాశాన్ని
0: ఇచ్చాడు.
1: తనను ఆ అవకాశం నుండి బయటికి పంపించినవాడు మనల్ని బయటికి పంపే అవకాశం ఉంది. తను ఫలించలేదు, తను కారు ద్రాక్షలు ఫలించాడు. మనము మంచి ఫలాలిచ్చేవారంగా మారాలి. ఇది లాస్ట్ ఛాన్స్ అంటున్నాను నేను. క్రైస్ట్ వచ్చే పీరియడ్ వచ్చింది. ఇప్పుడు ఫలాన్నిస్తే రెవల్యూషన్ చెప్తుంది, ఆ ఫలము కోసే కాలం వచ్చింది. అది కోసి ఆయన ఏం చేశాడు? తన దగ్గర ఉంచుకున్నాడు. మిగిలినది దారిలో వేసి తొరికినట్టుగా ఉంటుంది, అదే నిత్యాగ్నిలో వేయబడేది. సో మంచిది చెడ్డదియు న్యాయ తీర్పు పరలోకము మన కంటికి ముందుగా ఉంది. ఫలిస్తే పరలోకం, లేకపోతే న్యాయ తీర్పు, రెండిక్కడే ఉన్నాయి.
0: ఇంకో ముఖ్యమైన విషయం మనం గ్రహించాల్సి ఉంది, పరిస్థితులు చూడకూడదు. పరిస్థితులు కొరత చెప్పి చివరిగా పరిస్థితులు మనకి మైనస్గా మారడానికి అవకాశం ఉంది. పరిస్థితులని కొరత చెప్పకుండా, దేవా ఇది నాకు ఇచ్చాడు, నాకు మైనస్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు, మీరే నన్ను లీడ్ చేయండి, పరిశుద్ధాత్మ నాతో రండి అని అలా ఇన్వైట్ చేసి మనం ఫలం ఇవ్వగలం అనే అష్యూరెన్స్ ఇందులో ఉంది. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మరో కార్యక్రమంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్తో కలుద్దాం. వందనములు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

పులవలే, ఈనాటి యువతరం లోక సంపాదన వెట్టలో పరిగెడుతున్నది, అంతా వ్యర్థమేనని తెలియక ముందే తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

మీరు సర్వసృష్టికి వెళ్లి సర్వలోకమునకు సువార్తను ప్రకటించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నానని యేసు చెప్పెను.

తన ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగు చేసి నా ఆవేదనలన్నిటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం.

ఎవరో నువ్వు? ప్రశ్నించింది కోయన. గ్రామ పెద్ద దేముడు గారి ఏకైక కుమారుడను, పేరు కాంతి. ఎందుకొచ్చా? నా శవమును ఊరేగించడానిక? బాధలో వేదనగా అడిగింది కోయల. కాదు, మనిషి మనిషిని విడదీసిన కులకట్లు తెగగొట్టి, కుల కొరడా సహించి, మనసు మనసును విరిచేసిన మతముట్లు పడగొట్టి, మతముండ్లు భరించి, దైవ మానవ సమసమాజ దేవుని రాజ్య స్థాపనలో తన రక్తాన్ని ప్రోక్షించి, ప్రాణాన్ని సమర్పించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతగా, ఏ బొడ్రాయి కాడ నీ తల గొరిగించారో అదే బొడ్రాయి కాడ నీ తలపై కొంగు కప్పడానికొచ్చాను. ఏ ప్రజల మధ్య నీ బట్టలు విప్పదీశారో అదే ప్రజల మధ్య క్రీస్తు రక్త వర్ణపు రక్షణ వస్త్రముగా నీకు చీర కట్టడానికొచ్చాను. ఏ బజారులో నీ మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారో అదే బజారులో నీ మెడలో మంగళసూత్రము కట్టి పూలదండ వేసి క్రొత్త పెళ్లి కూతురులా ఊరేగించడానికొచ్చాను.

అడిగిన క్షణమందే అడిగినవి ఇచ్చావు, అనురాగంతో ఆనందంతో ఆశీర్వదించావు. ఇంతగా హెచ్చించుటకు నేను నా కుటుంబం ఏపాటిది?

ఎండమావులకై పరిగెడుతున్న గుంపుల వలె ఈనాటి యువతరం లోక సంపాదన వేటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియకముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

దేవుని కరుణ లేకుండా ఆనందించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఆశీర్వదిస్తే అడ్డుకోవడం కూడా ఎవరితరం కాదు. అందుకే ఆ మహోన్నతుని దీవెనలు అపేక్షించి ఆయన సన్నిధిలో ఆయనతో పోరాడి వాటిని సొంతం చేసుకోవాలి.

సూత్రం. దానిని మించి వెళ్ళడం అక్రమమే. కాబట్టి సేవకుడినైనా కానీ ఈరోజు నా సాక్ష్యం వరకు మాత్రమే మీ మధ్యలో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ప్రయత్నిస్తాను కూడా. కాకపోతే మీరు కొంచెం వినడానికి సహకరిస్తే దేవుని కార్యం ఇక్కడ కన్నులారా మనము చూడబోతున్నాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, నా పేరు జయరాజు. నేను మారు మనసు పొంది బాప్తిజం పొందాక నా పేరు జయరాజుగా మార్చబడింది. అయితే నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మాత్రం గంగరాజు. మాది తాడేపల్లిగూడెం దగ్గర వెంకట్రావుపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు, ఒక పేద కుటుంబం. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన నేను నా తల్లిదండ్రులకు ఆఖరివాడిని. నలుగురు సంతానంలో ఆఖరివాడిగా పుట్టాను. అయితే భయంకరమైన పేదరికమైన కుటుంబం. చిన్ననాటి నుండి కుటుంబం అంతా కలిసి కష్టపడి పనిచేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే చిన్నవాణ్ణి అని నన్ను చదువుకోమన్నారు. అయితే నేను చదువుకోవడానికి వెళ్ళాను, కానీ కొంతవరకే చదువుకున్నాను. 7వ తరగతి వరకు చదువుకున్న తర్వాత ఇక చదవడం మానే స్నేహితులతో తిరిగి చివరికి చిన్న వయసులోనే 13వ సంవత్సరం వయసులో నుండే సిగరెట్లకి, మందుకి, గుట్కాలకి, జూదానికి, పాపానికి అన్నిటికీ బానిసనై ఇక ఎవరి మాట వినకుండా నా ఇష్టానుసారంగా నేను జీవితాన్ని గడుపుతూ నా బ్రతుకు నా జీవితం నా ఇష్టం అంటూ తిరుగుతూ తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని ఏడిపిస్తూ బ్రతికా. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులు, పేదవాళ్ళైన తల్లిదండ్రులు కూడా ఏడుస్తూనే ఉన్నారు. అట్లా ఏడిపించుకుంటూ వచ్చాను నేను. వాళ్ళు సరైన భోజనం ఉండేది కాదు, మనశ్శాంతి ఉండేది కాదు. ఏ పక్క నుంచి, ఏ సందర్భం నుంచి, ఏ టైంలో నుంచి ఎట్లాగా ఏ గొడవ తీసుకొస్తాడని భయపడుతూ ప్రతిరోజు బ్రతుకుతూ ఉండేవారు. ఇట్లాగా జీవితం గడుస్తూ ఉంది. ఇక నేను విచ్చలవిడిగా తిరుగుతూ చివరికి ఒక సినిమాలో యాక్టర్లాగా తయారవ్వాలన్న ఉద్దేశంతో సినిమాలు బాగా చూసి, ఆ చూసిన సినిమాల ద్వారాగా హీరోలు ఎట్లాగైతే జీవిస్తున్నారో అట్లాగ బ్రతకాలని ఆలోచన కలిగి ఒక డ్యాన్సర్గా మారి వీధి డ్యాన్సులు వేస్తూ స్టేజీల మీద బాగుం డ్యాన్సర్లను తీసుకుని వచ్చి ఊళ్ళో జరుగుతున్న పండగలన్నిటికీ కుక్కల అడావిడి అన్నట్లుగా ఊళ్ళో ఏది జరిగినా నా భుజాల మీద వేసుకోవడం, అది పెళ్ళైనా పండగైనా మరి ఏదైనా బాగుండ డ్యాన్సర్లను తీసుకురావడం, వాళ్ళని కిరాయికి మాట్లాడడం. ఈ రాజమండ్రి నుంచి కూడా చాలామందిని తీసుకుని వెళ్ళాను. భీమవరం, పాలకొల్లు, మార్టేరు, పెనుగొండ, అమలాపురం, కాకినాడ ఇటువైపు నుంచి చాలామందిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో స్టేజీలు కట్టి రికార్డింగ్ డ్యాన్సులు ఆడుతూ చాలా చండాలంగా బ్రతుకుతూ జీవితాన్ని ప్రారంభించుకుంటూ వెళ్ళాను. ఇక ఇదే క్రమంలో జీవితాన్ని గడుపుతూ కొనసాగిస్తూ ప్రియులారిక కుటుంబానికి చాలా దూరం అయిపోయాను. వారు కూడా నన్ను అసహించుకునే పరిస్థితికి వచ్చారు. వీడెందుకు పుట్టాడు అన్న సందర్భాలు కూడా వాళ్ళ జీవితంలో రాకపోలేదు. ఇక ఆ క్రమంలో నేను కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి ఇంకా వాళ్ళు నన్ను పట్టించుకున్నప్పుడు నాకు వాళ్ళతో సంబంధం ఏముందని చెప్పి ఆ రికార్డింగ్ డ్యాన్సులు ఆడే ట్రూపులతోటి వెళ్ళిపోయాను. కుటుంబాన్ని, తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ డ్యాన్సులు ఆడుకున్న వాళ్ళతోటి వెళ్ళి కొంతకాలం మార్టేర్లో, కొంతకాలం భీమవరంలో, ఇట్లాగ తణుకులో వాళ్ళతోనే కొన్ని దినాలు గడిపి వాళ్ళ అలవాట్లకు బాగా దగ్గరై వారితో పాపం జీవితం చిన్న వయసు అండి, 15-16 సంవత్సరాల వయసు. నాది ఎంత దుర్మార్గంగా పాడై జీవితాన్ని పాడు చేసుకున్నాను అని అంటే నాకే అసహ్యమైన జీవితం అన్నమాట.
ఇట్లాగ ఉండి కొంతకాలం వాళ్ళతో ఉంటే వాళ్ళు కొద్ది రోజులు నన్ను భరించారు, కానీ తర్వాత ఇక వాళ్ళు కూడా నన్ను చేయి పెట్టి బయటికి గెంటారు. మాకే తినటానికి లేదు, నీకెక్కడ పెట్టమని గెంటేస్తే అప్పటికే 4 నెలలు అయిపోయింది ఇల్లు బదులు వెళ్ళి. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వస్తే కొడతారో తిడతారో ఎందుకులే అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరి కాకినాడ బస్సు వెళ్తుంటా బస్సు ఎక్కి కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడ వెళితే దారి లేదు, ఎక్కడుండాలో తెలీదు, ఏం తినాలో తెలీదు. ఇక చివరికి

చివరికి అక్కడ కూడా అడుక్కు తిన్నామంటే డబ్బులు దొరికేవి కాదు. ఇంచుమించు 3-4 రోజులు తిండి లేక దిక్కుమాలిన స్థితిలో నీళ్లు తాగుతూ ఆకలేసి పేగులు మాడిపోయి లోన ఏం చేయాలి అర్థం కాక ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాను ఒంటరిగా. తల మార్చిపోయింది, గుడ్డలు మార్చిపోయాయి, తల పెరిగింది, మొక్కం మార్చిపోయింది, చింపురీకులు గుడ్డలో చిరిగిపోయిన బట్టలతో కట్టుకోవడానికి మరొక గుడ్డ లేకుండా అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి నా జీవితంలో ఏర్పరచబడింది. పిల్లలకు ఆలోచిస్తున్నప్పుడు ఒక తలంపు వచ్చింది, అసలు నువ్వెవడవు, ఎక్కడికి వచ్చావు, ఏంటి నీ బ్రతుకు, ఈ కాకినాడ రోడ్లంతా తిరిగే పరిస్థితి ఏంటి, అడుక్కు తినే పరిస్థితి ఏంటి నీకు అనే ఒక ఆలోచన వస్తూ ఉంటే నా కుటుంబము తల్లిదండ్రులు గుర్తొచ్చింది. ఇక వాళ్ళు గుర్తుకు రాగానే ఇంటికి వెళ్తే కొడతారేమో, అన్నయ్యలు తిడతారేమో, ఏం చేస్తారో తెలీదు. అయినా సరే నేను ఒక ఆలోచన, సరే రెండు కొడితే కొడతారు, రెండు తిడితే తిడతారులే, ఇక్కడ ఈ తిండి లేకుండా చచ్చే కంటే ఇంటికి పోతే ఒక ముద్ద పెడతారుగా అన్న ఆలోచన కలిగిన వాడినై సరే వెళ్ళిపోవాలన్న బయలుదేరి, అప్పటికి ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు అడుక్కుంటే 6 రూపాయలు ఎంత వచ్చాయి, ఇంచుమించు 12, 1 గంట 2 అవుద్దిట. ప్రియులారాయక ఆ డబ్బులు జేబులో పెట్టుకుని తాడేపల్లిగూడెం బస్సు ఒక స్టేషన్, అదే ఒక చిన్న స్టాండ్లో ఆగితే వెళ్తాం వెళ్తాం ఆ బస్సు ఎక్కి వెళ్తాం వెళ్తాం. నాకు మరొక ఆలోచన ఏంటంటే కండక్టర్ గారి కాళ్ళ మీద పడిపోయాను. ఆయన అన్నాడు, నువ్వు బస్సులో సీట్లో కూర్చో, ఒక నా కాళ్ళు పట్టుకున్నావు ఏంటంటే. అప్పుడు అన్నా ఆయనతో, అయ్యా నా పరిస్థితి ఇదండి, డబ్బులు లేవు, మీరు దయదలిసి కాస్త గుడిని తీసుకెళ్ళండి అని అడిగితే కుదరదన్నాడు. కానీ ముందు ఆయన కాళ్ళ మీద పడడం ఆయనకి నచ్చింది. సరే నాన్న వెళ్ళి వెనకాల నుంచో అన్నాడు. ఆ నుంచన్న అతను మళ్ళీ అన్నాడు, ఈ బస్సులో కూడా అయినా ట్రై చేయనంటే అడుక్కున్న చెయ్యే కదని బస్సులో కూడా అందరిని అడుక్కున్నాను. అయ్యా నేను గుడి వెళ్ళాలి, నాకు ఛార్జీకి డబ్బులు లేవు, కాస్త ఏమన్నా హెల్ప్ చేస్తారని అడిగితే ఒక 3 తల్లులు 3 రూపాయలు ఇచ్చారు. ఈ 6 రూపాయలు 3 రూపాయలు పట్టుకుని ఆయన చేతిలో పెడితే ఆయన ఒక టికెట్ కొట్టి వెనకాలకి వెళ్ళి సీట్లో కూర్చో, ఒకవేళ ఎవరైనా పాసెంజర్ వస్తే నువ్వు లేచిపోయి సీటు వాళ్ళకి ఇవ్వన్నారు. సరేనయ్యా అన్నాను. గుడిని తీసుకొచ్చాడు, దించేశాడు. అక్కడి నుంచి తెలిసిన మార్గమే బయలుదేరి ఇంటికి భయపడుతూ బెదిరిపోతూ కొడతారా అంటూ వస్తున్నా. సాయంకాలం అవుతుంది, ఇంటికి చేరగానే రోడ్డు పక్కన ఇల్లు, పూరుగుడుసులో తల్లి లోపల కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. అన్నయ్య వాళ్ళు పని నుంచి ఇంకా రాలేదు. ఈ మాసిపోయిన ముఖంతో, చిరిగిపోయిన తలతో, చిరిగిపోయిన గుడ్డలతో, మురుక్కంపుతో ఉన్న నన్ను లోపల పూరుగుడుసులో ఉన్న నా తల్లి చూసి నన్ను గుర్తుపెట్టింది. అందహీనమైన నన్ను చూసి గుర్తుపట్టి ఆ గుడుసులో నుంచి పరిగెట్టుకుని వచ్చి నా దగ్గర నిలవబడి పైకి కిందకి చూస్తూ ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అంటే, నువ్వెవరు బాబు అని అడిగింది. అప్పుడు నా కళ్ళంతా నీళ్లు కారుతున్నాయి, అమ్మ కూడా ఏడుస్తుంది. అప్పుడు నేను నీ కొడుకునమ్మా అని అంటే సడన్గా అలాగ వాటేసుకుని ఏడ్చి నన్ను లోనుకి తీసుకుని వెళ్ళింది. అప్పటికే 4 రోజులు తాకలతో పేగులు మాడిపోయి ఉన్న నాకు వండుకున్న మట్టికుండలో కాస్త అన్నం పెట్టితే తిన్నాను. అప్పుడు పండుకున్నాను. సాయంత్రం అన్నయ్యలు వచ్చారు. వచ్చి, ఏమయ్యావరా, ఎక్కడికి వెళ్ళావరా, ఏంట్రా ఈ 6 నెలలు ఇంచుమించు ఏమైపోయావు అని అడిగితే విషయమంతా చెప్పాను. అప్పుడు వారు సమాజంలో మంచిగా బ్రతకలేదేమో కానీ గొప్పవాళ్ళుగా బ్రతకలేదో, చెడ్డవాళ్ళుగా బ్రతకలేదురా, ఎందుకురా ఇలాంటి పని చేసావు నీవు అని చెప్పి బాధపడి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. ఎందుకు ఏడుస్తున్నారు అన్నయ్య అని అంటే, నువ్వు 6 నెలలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసరికి నువ్వు చచ్చిపోయావేమో అని చెప్పి నీకు మేము దినం చేసేసాం రా అన్నాడు. బతుకుండగా దినమైపోయినాండి నేను. రోడ్లంట తాగి పడిపోతూ ఉంటే ప్రతిరోజు క్లీన్ చేసి స్నానం చేయించి ఇంట్లో తీసుకెళ్ళి పడుకోబెడుతూ ఉండేవారు నాన్నలను. సో నాన్నలు చాలా మంచోళ్ళు, ఇప్పటికీ కూడా

అలాగే ప్రేమిస్తారు నన్ను. అట్లాగా వాళ్ళు తీసుకుని వెళ్ళి చేసేవారు. వాళ్ళు ఏడుస్తూ అన్నారు, నువ్వు చచ్చిపోయావేమనుకుని బంధువులను పిలిచి అందరం భోంచేసేసాంరా అని అంటే, సర్లే అన్న ఏమైందిలే అన్నాను. సరే అయింది, ఏది అయిందిలే, జాగ్రత్తగా ఉండు అన్నారు. 2 రోజులు ఉన్నాను కానీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఇక ఆ పరిస్థితిలో ఏం చేయాలో నాకు దిక్కు తోచక, ఇక 4 రోజుల తర్వాత అమ్మతోటి, అమ్మా నాకు మందుకి, సిగరెట్లకి, గుట్కాలకి జీవితం అలవాటైపోయింది, నేను బ్రతకలేను ఇక్కడ, ఎటో ఒకటి పోతాను, అడుక్కునైనా బతుకుతాను కానీ నా మనసు అంగీకరించట్లేదని చెప్తే తల్లి ఏడ్చింది. పోయినోడు పోయావనుకున్నావు, తిరిగి వస్తే సంతోషపడితే మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నావు ఏంట్రా అని ఏడిస్తే, అప్పుడు అమ్మతోటి బాధపడ్డాను. అప్పుడు వెళ్ళొద్దు అంది అన్నయ్య వాళ్ళు వచ్చి, నీకు మందుకు కావాల్సిన, దేనికి కావాల్సిన డబ్బులు మేము ఇస్తాం, కాబట్టి నువ్వు మాత్రం ఇల్లు బట్టి వెళ్ళొద్దురా అని బతిమలాడి నన్ను ఆపారు. సరే వాళ్ళు ఆపిన ప్రకారంగానే వాళ్ళు ఏదో ఉన్న దాంట్లోనే తెచ్చి సిగరెట్లు, కైనీలు, మందు తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉండేవారు. సో ఇప్పుడు అన్ను గుర్తొస్తుంటే ఎంత అసహ్యం నా అనిపిస్తుంది నాకు. వాళ్ళు చేతులతో తెచ్చి నాకు, నేను వెళ్ళిపోతానన్న భయంతోనే నాకు తెచ్చిస్తూ ఉండేవారు. ఇలా కొన్ని దినాలు గడిచింది. నా వయస్సు 17 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాలు వచ్చాయి. ఈ 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వీడు పెళ్లి చేస్తేనా బాగుపడతాడేమని చెప్పి చదువు లేని ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నాకు పెళ్లి చేసుకోమని అప్పచెప్తే వద్దు అన్నా, వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్ళైపోయింది. తర్వాత వెంటనే నాకు 1 సంవత్సరంలోనే ఒక కొడుకు పుట్టాడు. ఇక ఆమె లైఫ్ భయంకరంగా తయారైంది. రోజు కొట్టడం, నా చేతుల్లో నలిగిపోయింది, ఎన్నో విధాలుగా గాయపరచబడింది. చివరికి ఇంటి దగ్గర నేను తెచ్చుకున్నవన్నీ కూడా తాకట్టు పెట్టి అమ్మి తాగి చెవులకి ముక్కులకి అన్నీ ఒలిచేసి ఎందుకు పనికిరాని బిడ్డలాగా తయారు చేసి నేను నా సంతోషాన్ని నేను అనుభవిస్తూ బ్రతికాను. ఈ క్రమంలో ఎవరి మాట వినకుండా నా ఇష్టంగా బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా నా లైఫ్లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. 2005 మార్చి 6వ తారీఖున నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్. అదేమిటంటే, ఒక వ్యక్తిని, నా తోటి వ్యక్తిని ఈ పాపపు చేతులతో నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. తాగిన మైకంలో, మద్యమత్తులో, నా దుర్మార్గపు ఆలోచనలతో నా తోటి వ్యక్తిని నా చేతులతోనే నేను చంపడం జరిగింది. నేను ఒక మర్డరిస్ట్ని, ఒక హత్య చేసిన హంతకుణ్ణి గతంలో. ఒకరోజు తాగి ఒక చోట పేకాట ఆడుకుంటూ ఉన్నాం. ఆ జోదమాడుకుంటున్న టైంలో అతనికి నాకు మధ్య కాస్త ఘర్షణ జరిగింది. ఆల్రెడీ తనకి మాకు చిన్న చిన్న కక్షలు ఉన్నాయి, అది కాస్త పెద్దదవ్వడం ద్వారా తను, నేను కొట్టుకున్నాం. అతను వెళ్ళాడు. వెళ్ళిపోయి నిన్ను బ్రతకనేమో, నిన్ను ఈరోజు చంపేస్తానని ఇంటికి వెళ్ళి పెద్ద కత్తి పట్టుకుని వచ్చాడు. సో వచ్చాడు కానీ నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు, కానీ నా చేతిలో అతడు మరణమైపోయాడు. నేను కొట్టిన దెబ్బకి తలకాయ 2 పెచ్చుల కింద పగిలిపోయి తలంతా రక్తసిక్తం అయిపోయి ముఖం తడిచిపోయి నురుగు గార్చుకుని పడిపోయి 5 నిమిషాల్లో ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆ రోజు శుక్రవారం సాయంత్రం 6:30 టైం అవుతుంది. అతను పడి చచ్చిపోయాడు. ఈలోపు పక్కనే మా సహోదరి అక్క, నాకు ఒక అక్క, ఆమె కూడా గబగబగా బయటకు వచ్చింది. అన్నయ్య వాళ్ళు కూడా పనిలో నుంచి అప్పుడే వచ్చారు. వాళ్ళు కూడా, అయ్యో మీ తమ్ముడు ఎవరినో కొట్టాడంట, చచ్చిపోయాడంట అంటే వాళ్ళు పరిగెట్టుకుని వచ్చారు. ఈలోపు ఊరు వారు అందరూ చేరారు. ఆఖరిని పోలీసు వారు కూడా వచ్చేశారు. వచ్చి రాగానే ఏం జరిగింది, ఎవరు కొట్టారంటే ఎవరూ మాట్లాడలేదు. కానీ మా అక్క మాత్రం ఒక మాట చెప్పింది, అయ్యా ఈ వ్యక్తిని నేనే కొట్టాను, నేనే చంపేశాను అని చెప్పింది. నన్ను తప్పించడం కోసం ఆమె ఆ కేసును ఆమె మీద వేసుకుంది. ఆమెను పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, స్టేషన్లో పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు.
రెండు రోజులు అట్లా గడిచిపోయింది. మూడవ రోజుని గ్రామమంతా ఏకమయ్యారు. వారు ఆ రోజు ఏకమయ్యడం మాకు కాస్త బాధే, కానీ ఈరోజు మాత్రం వాళ్ళు ఏకమవడమే నాకు మేలుగా మార్చబడింది. హల్లెలూయా. చెప్పండి అందరూ. వాళ్ళందరూ ఏకమయ్యి చంపినోడు పలానా గంగరాజు గాడైతే ఆమెను తీసుకెళ్లారు అని కోర్టు స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఏలూరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం మీద అరెస్ట్ వారెంట్ పట్టుకొస్తే నన్ను, ఏమీ తెలియని అన్నయ్యలిద్దరిని కూడా అక్కనే నలుగురిని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు కడితే రిమాండ్ విధించారు. సబ్ జైల్లో 14 రోజులు. ఇక అక్కడి నుంచి 90 రోజుల వరకు మాకు బెయిల్ రాలేదు. 90 రోజుల తర్వాత బెయిల్ వస్తే బెయిల్ మీద బయటకు వచ్చినా మా జీవితంలో మార్పు రాలేదు. అదే పాపపు జీవితంతో జీవితాన్ని గడుపుతూ బ్రతికాను. అన్నయ్య వాళ్ళు పాపం వాళ్ళు పని చేసుకున్నారు, కానీ నా దుర్మార్గత పోలేదు. కొన్ని దినాలకే రెండో వాడు కడుపును పడ్డాడు. వాడు గర్భంలో ఉన్నాడు. 2006 సంవత్సరం నవంబర్ నెల వచ్చింది. సాక్ష్యాలు ప్రవేశద్వారం ప్రవేశపెడుతున్నారు ఏలూరు జిల్లా కోర్టులో. ఒక్కొక్కరుగా వెళ్ళి చెప్పడం ప్రారంభించారు. 16 మంది సాక్ష్యాలు చెప్పారు. ఒకరు వన్ బై వన్, ఒకరి తర్వాత ఒకరు. పలానా గంగరాజు కొట్టాడు, వాళ్ళ అన్నయ్యలు అక్క సహకరించారని చెప్తే 16 మంది సాక్ష్యాలు బలమయ్యాయి, రుజువయ్యాయి, మాకు శిక్షకు దగ్గరకు వచ్చాయి. డిసెంబర్ 7 2006లో జడ్జిమెంట్ రోజు. ఆ రోజు లాయర్ గారు, ఈ రోజుతో మీ కేసు కొట్టువేయబడ్డే, రండి ఆఖరి రోజు అని చెప్తే ఆనందంగా వెళ్ళాం. లాయర్ మాట విన్నాం మేము. లోనకు వెళ్ళగానే, స్టేజ్ మీదకు పిలవగానే లోపలికి వెళ్ళి ఆ బోన్లో నిలవబడ్డాం. నలుగురిని పిలిస్తే చివరిగా మీరు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందని జడ్జి గారు అడిగితే, మాకేం తెలియదయ్యా అని రెండు చేతులు ఎత్తిలో దండం పెట్టాం ఆయనకి. ఆయన అన్నాడు, మీ కేసు 16 మంది సాక్ష్యాలు చెప్పారు, రుజువైంది, కాబట్టి మీకు కోర్టు మిమ్మల్ని నమ్మి శిక్షిస్తుంది అని చెప్పి ఆ రోజు ఒక తీర్పునిచ్చారు. అదేంటంటే, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నాను మీకు, మీరు ఒక వ్యక్తిని చంపేనందుకు గాను మీకు కోర్టు శిక్షించిందని ఆ రోజు మాకు శిక్ష విధించారు. కఠిన కారాగార శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష. ఒక వ్యక్తిని చంపినందుకు గాను మాకు పడిన శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష, లైఫ్, బయటకు వచ్చే అవకాశం లేని శిక్ష పడిపోయింది. చంపింది నేను ఒక్కడే కానీ మా అక్కకి, అన్నయ్యలకి, ఇద్దరికి, నాతోటి పాటు నలుగురికి, తల్లిదండ్రులకు పుట్టిన నలుగురికి యావజ్జీవ శిక్ష పడిపోయింది. అక్క బోన్లో ఆ మాట వినగానే కూలబడి ఏడుస్తుంది. అన్నయ్య వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాక కళ్ళు నీళ్లు కుక్కుకుంటూ కిందకు తలదించుకుని ఏడుస్తున్నారు. 30 మంది పోలీసులు వచ్చి పట్టి బంధించి సంకెళ్ళు వేసి తీసుకుని వెళ్తుంటే సోషల్ మీడియా వాళ్ళు ఫోటోలు, ఫోన్లు, వీడియోస్తో తీసి టీవీ ఛానల్స్కి ఇస్తే 5 నిమిషాల్లో మా కుటుంబానికి తెలిసిపోయింది, మీ వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయిందంట అని తెలియపరచబడగానే గొళ్ళుమని అడవడం ప్రారంభించారు. ఆ కన్నీళ్ళు నిజంగా, ఆ బిడ్డలు, నా భార్య, వదినమ్మలు అందరూ ఏడుస్తూ ఉంటే, మగదిక్కు లేని కుటుంబమై కుటుంబీకులు, తల్లిదండ్రులకు పుట్టిన 4 బిడ్డలు జైలు పాలైపోతే ఒక పక్క ఏడ్చేవాళ్ళు తక్కువే, కానీ శిక్ష పడిందని పండగ చేసుకుని ఆనందించిన వాళ్ళు ఎక్కువ. ఆ క్రమంలో కుటుంబం అల్లాడిపోయి నలిగింది. ఇక అక్కడి నుంచి మమ్మల్ని ఒకరోజు సబ్ జైల్లో ఉంచి తెల్లారి ఇక్కడికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. తీసుకొస్తున్నప్పుడే భయంకరంగా హింసలు, మాటలు వింటూ వచ్చాం, ఏడుస్తూ వచ్చాం. ఏమవుద్దో తెలీదు. అట్లాగే జైలుకి రాగానే గేటు తీసి లోనకు వెళ్ళగానే లోపల భయంకరమైన పరిస్థితి. ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసేశారు, అండర్వేర్తో నిలవబెట్టి. ఇబ్బంది కలిగిస్తాయా అని అడిగితే వారిష్టం వచ్చినట్టు మాట్లాడి ఖైదీ వస్త్రాలు తొడిగించి లోనకి పంపి ఒక రూములోకి పంపిస్తే 4 ఒక రూములోకి వెళ్ళాం. అక్కనేమో లేడీ జైలుకి పంపేశారు. మా ముగ్గురిని
బాయ్ జైలుకి పంపారు. ఒక రూమ్ ఇస్తే రూమ్లోకి తీళ్ళం. కటకటాల మధ్యలో ఒక భయాందోళన, భయంకరమైన పరిస్థితి. ఎటు చూసినా గోడలు, గోడలపైన వైర్లు. ఈ భయంకరమైన పరిస్థితులు చూసి అల్లాడిపోయాం. ఏంటి పరిస్థితి ఎలాగొచ్చిందని ఏడిస్తే తప్ప ఏం చేయలేకపోయాం. ఇక గదిలో పెట్టిన తర్వాత 2-3 రోజులు తిండి తిప్పలు మాని బాధపడుతూ ఏడుస్తూ చనవేదన చెందాం. ఇక తర్వాత అన్నయ్య వాళ్ళిద్దరూ నా మీద కోపగించుకుని, అసలు నువ్వు పోయినోడువు, మళ్ళీ పోక ఎందుకు తిరిగి వచ్చావురా, మా జీవితాలు ఎందుకు ఆడుకున్నావు, మా జీవితాలతో ఆడుకుని మమ్మల్ని ఎందుకు బలి పశువులు చేసావని అడిగితే సమాధానం చెప్పలేక ఏడ్చుకుంటూ బ్రతికా. ఒక తల్లికి పుట్టినవాడిగా కుటుంబాన్ని ఏడిపించటమే కాదు, అందరినీ జైలు పాలు చేసిన దుర్మార్గుడిగా బ్రతికినోడిని నేను. నా బ్రతికే ఒక దుర్మార్గమైంది. అన్నలిద్దరూ కూడా బా వదినమ్మల పిల్లలతో కష్టపడి బ్రతుకుతూ జీవితం కాపాడేవారు. అలాంటి వాళ్ళని జైలు పాలు చేసిన పరిస్థితి. ఇక వాళ్ళు నా మీద తిరగబడి, నువ్వు చస్తావో బతుకుతావో మాకు తెలీదు, చస్తే చావిక, నీ వల్ల మా జీవితాలు నాశనం అయ్యాయి, ఇక నీ ముఖం చూడబుద్ధేయట్లేదని నన్ను విడిచి జైలర్ గారితో మాట్లాడి వేరొక బ్లాక్లో వేరొక రూమ్లోకి వెళ్ళిపోతే ఇక అక్కడి నుంచి ఒంటరిగా గదిలో ఏడవడం తప్ప ఏం చేయలేక అల్లాడిపోతూ బ్రతికా. మాట్లాడేవాడు లేక నలిగిపోతూ కుమిలిపోతూ చాలా యాతన చెందాను. అలాగా కొన్ని దినాలు అలాగే తిని తినలేక బ్రతుకుతూ వెళ్ళాను. 5-6 నెలలు గడిచింది. అనుకోకుండా ఒకరోజు ఈ రైట్ సైడ్ కిడ్నీలో నుంచి భయంకరమైన నొప్పి ప్రారంభమైంది. తట్టుకోలేక దెమ్మ మీద పడి దొర్లుతూ కొట్టుకుంటూ అల్లాడిపోతూ ఉంటే ఖైదీలు చూసి నన్ను హాస్పిటల్ ఉంటే తీసుకుని వెళ్ళారు. అక్కడ చూసి ఇంజెక్షన్స్ అయి చేశారు, తగ్గలేదు. కానీ ఏరియా హాస్పిటల్ పంపించి టెస్టులు చేయిస్తే ఆ టెస్టులో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది, అది చీము పట్టింది, ఇక పాడైపోయే స్టేజ్కి వచ్చింది అని చెప్పి రిపోర్ట్ వస్తే డాక్టర్ అమ్మగారు లోన, రే నానా నీ రిపోర్ట్లు బాగాలేదు, మరి ఎట్లాగాను, ఏం చేసేవాడు అంటే బయట భయంకరంగా తాగేవాడినమ్మాను, అందుకే నీ బొత్తికిలగైందిరా, నీ జీవితం ఇట్లాగైంది, దానివల్ల నేను ఎలా తయారయ్యానువని ఆమె చెప్పి ఒకటే అంది, చాలా డబ్బులు అవుతాయి చేయించుకోగలవని అడిగింది, ఇంటర్వ్యూ పెట్టడానికి కూడా ఎవరు రావట్లేదమ్మా అని అడిగితే అప్పుడు ఆమె అంది, ఇంక నేనేం చేయలేను, సో ఇక నీ జీవితం నీ ఇష్టం, ఇక నువ్వు ఎన్నోక దినాలు బతకో అని చెప్తే ఇక ఏం చేయాలి అర్థం కాక ఏడవడం ప్రారంభించాను. ఇక ఫిక్స్ అయిపోనానా, నీకు 10వ నెంబర్ మామిడి తోటే అని అంది. 10వ నెంబర్ మామిడి తోట అంటుంది ఏంటో నాకు అర్థం కాకపోతే, ఆ 10వ నెంబర్ మామిడి తోట అంటే ఒక శవాల తోట, చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి పాతి పెట్టే దాని పేరే 10వ నెంబర్ మామిడి తోట, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇక ఆ మాట చెప్పాక రోజు వేదన ఎక్కువైపోయి బాధ ఎక్కువై ఇన్ని ఉత్తరాలు రాసినా ఎవరు వచ్చేవారు కాదు, జైల్లో ఉన్న అన్నయ్యలు కౌరంపున మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఇక బాధతో ఆ వ్యాధితో చావలేక బతకలేక ఎన్నో దినాలు కొట్టుమిట్లాడుతూ ఉన్నాను. ఇక నడవలేని స్టేజ్ వచ్చింది. యూరిన్కి వెళ్ళాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఒక వ్యక్తి సాయంతో వెళ్తూ ఉండేవాడిని. ఈ క్రమంలో ఇక ఒకరోజు బిడ్డల్ని కుటుంబాన్ని అందరినీ తలుచుకుని ఒక దెమ్మ మీద పడుకుని ఏడుస్తూ ఉన్నాను. కళ్ళంట నీళ్లు ఓ కారిపోతున్నాయి, బుడ్డులో నీళ్లు తరగట్ల. పాప ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు దావీదు తన కన్నీళ్లతో పరుపును తేలజేయనంతగా నా కన్నీళ్లు అట్లా ఓట్లుగా కారిపోతుంటే దిమ్మంతా తడిచిపోయింది. ఆ నీటి మడుగులో కొట్లాడుతూ ఏడుస్తూ ఉన్నాను. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఒక ఖైదీ మాత్రం నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నన్ను తట్టి, అలా ఏడుస్తున్నావు ఏ ఊరు నాయనా, ఏం పేరు అని అడిగాడు. చెప్పాను ఏంటి బాధ అని అడిగితే చెప్తే అప్పుడు అతను నన్ను చాలా ధైర్యపరిచాడు. మానసికంగా కుమిలిపోతున్నావు, మానసికంగా కుమిలిపోతే చచ్చిపోతావు నానా, చచ్చిపోతే నిన్ను 10వ నెంబర్ మామిడి తోటలో పాతారు అని అంటే మరి ఏం చేయను అన్నట్టే, అలా బాధపడకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. నాకు ధైర్యం సరిపోవట్లేదన్నానంటే
సో నీకు ధైర్యం చాలకపోతే, నీకు ధైర్యం లేకపోతే నేను ఒకటి చెప్తాను వింటావా అని అడిగాడు. చెప్పండి అన్నానంటే మొట్టమొదటిసారిగా నాకు చెప్పిన మాట ఒకటే, నీకు ధైర్యం లేకపోయినా ధైర్యం కావాలన్నా ఎవరి వల్ల కాదు కానీ నిన్ను ధైర్యపరచాలన్నా, నిన్ను బలపరచాలన్నా, నిన్ను బ్రతికించాలన్నా, నిన్ను విడిపించాలన్నా ఒకే ఒక్క వల్ల, ఒక ఆయన వల్ల సాధ్యం నాన్న. ఎవరయ్యా ఆయన నాన్న? ఏ మనుషుడేమో, ఎవరైనా చెప్తే ఆయన దగ్గర ఆయన వస్తారేమో అని అనుకుంటున్నాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి లోకానికి వచ్చాడు ఒక ఆయన, ఆయన పేరు యేసు ప్రభు, ఆయన దగ్గరకు వస్తావా అని అడిగాడు. హల్లెలూయా. అడిగితే నాకు తెలియదు యేసు ప్రభు గురించి. చిన్నప్పటి నుంచి నా బ్రతుకు, నా జీవితం నా ఇష్టమే తప్ప యేసు ప్రభు మాట కానీ యేసు ప్రభుని గురించి కానీ ఎప్పుడు వినలేదు నేను. ఆయన చెప్తే ఎవరు ఆయన అంటే, యేసు ప్రభు అంటే ఎవరు అన్నాను. ఆయన దేవుడయ్యా అన్నాడు. దేవుడైతే నేను జైలుకి రాకుండా ఆపాలి కదా, మరి నేను జైలుకి ఎందుకు వచ్చాను అని అతని మీద కూడా వాదం పెట్టుకున్నాను. సో నేను కూడా ఇలాంటి వాడినే, కానీ ఈరోజు దేవుడి కృప వల్ల నేను రక్షింపబడ్డానని ధైర్యపరిచి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత మరలా వచ్చి అడిగాడు, అయినా నేను వినలేదు. ఏమనుకున్నాడు తెలీదు, ఒక ఆదివారం ఎలాగైనా నన్ను మందిరానికి తీసుకెళ్ళాలని ఆ ఖైదీయే వచ్చి నన్ను రెడీ చేసి, నాన్న ఈ ఒక్కరోజు రా, నీకు నచ్చితే ప్రభు దగ్గర ఉంది కానీ లేకపోతే మానేద్దు కానీ అని చెప్పి బలవంతం చేసి నన్ను చేయి పట్టుకుని నడవలేకపోతున్న నన్ను ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రభువుని ఆరాధించే స్థలమునకు మొట్టమొదటిసారి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఇక ఆ రోజు నేను వెళ్ళి ఎక్కడో వెనకాల కూర్చున్నాను. చక్కగా ఆరాధన పాటలు అయ్యి అన్నీ పాడిన తర్వాత ఈలోపు దైవజనులు, థామస్ ఆచార్య గారు, ఆయన ప్రతి వారం వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తారట. ఆయన ఆ రోజు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చి నిలవబడి కళ్ళతో ఏడుస్తూ తలదించుకుని బాధతో ఉన్న ఖైదీలు, 300-400 మంది ఖైదీలు, చాలా క్రమం అండది. సో నేను జైల్లో ఉన్న క్రమాన్ని బయట చూడలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ప్రభువుని ఆరాధించే క్రమాన్ని అక్కడే చూడగలిగాను నేను. అంత క్రమంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే నిజంగా వెనకాల కూర్చుని ఆలోచిస్తున్నా, ఆయన ఆ రోజు మాట్లాడి సమాజంలో ఓడిపోయి తలదించుకుని దుర్మార్గులుగా ఏం చేయాలో తోచక అల్లాడిపోతున్నారు కదా. ఇక మీరు తలదించుకునే టైం కాదు, తలలు పైకి ఎత్తుకునే టైం వచ్చింది, పైకి ఎత్తండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అలా పైకి ఎత్తి అలా నిలబడి కూర్చుంటే ఇప్పుడు అన్నాడు ఆయన, ఒక దుర్మార్గుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు నాన్న. మీరు అంతకులై దొంగలై దుర్మార్గులై అందరినీ చంపో, దొంగతనం చేసో, వ్యభిచరించో, పాపం చేసో జైలుకి వచ్చారు. మీరు దుర్మార్గులుగా సమాజం గుర్తించింది మిమ్మల్ని, కానీ యేసుప్రభు మిమ్మల్ని దుర్మార్గులుగా గుర్తించలేదు, నా బిడ్డలనుకుంటున్నాడయ్యా మిమ్మల్ని అన్నాడు. హల్లెలూయా. ఆ మాటలు వింటూ ఉంటే చెప్పాడు, సమాజంలో ఒక దుర్మార్గుడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, అందరూ అంతటి మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడయ్యా. మీరు దొంగలని అంతకులని బాధపడొద్దు, దయచేసి యేసు ప్రభు నమ్ముకోండి, ప్రభు మీ జీవితాన్ని కడతాడు, బాగు చేస్తాడు అని ఎన్నో విధాలుగా చెప్పి ఆ రోజు 3 విషయాలు చెప్పాడు. ఆ 3 మాటలు నా హృదయాన్ని పగలగొట్టి ఈరోజు ఒక సాక్షిగా నిలవబెట్టాయి. హల్లెలూయా. ఆ రోజు దైవజనుడు చెబుతూ ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే వాడుకున్న డబ్బు పోవాలి అన్నాడు. మనుషుల్ని ఈరోజు అంతకులుగా చేసేది, పాడు చేసేది డబ్బే. ఆ డబ్బే మనుషుల్ని ఏలుబడి చేసి నష్టపోయేటట్లు చేస్తూ ఉంది కదా. ఈరోజు మీరు దుర్మార్గులు అవ్వడానికి గల కారణం మొట్టమొదటి పాయింట్ డబ్బే. అది పోతేనే తప్ప మనుషుడు జీవితంలో మార్పు రాదు. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గర రావాలంటే డబ్బు పోవాలి, 2వది జబ్బన్న రావాలి అన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు వ్యాధితో బాధతో ఉన్న నాకు ఆకర్షించబడ్డాయి. చెవి వాక్యానికి వెళ్ళింది, హృదయం ఆ తప్పిస్తూ ఉంది. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు హృదయంలోకి వచ్చి ప్రతి మాట బాధతో ఖాళీ అయిపోయి కన్నీళ్ళ మధ్యలో ఉన్న నాకు
దేవుడే దైవజనుడితో మాట్లాడి నా హృదయాన్ని గలిబిలి చేశాడు. డబ్బన్న పోవాలి, రెండవది జబ్బన్న రావాలి అని చాలా విషయాలు బోధించే టైం లేదు, కానీ ఇక మూడవదిగా శిక్షన్న పడాలి అని చెప్పాడు. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి, శిక్షన్న పడాలి, లేకపోతే ప్రభువుని అంగీకరించలేడని చెప్పి ఆ రోజు ప్రసంగం ముగిస్తున్నప్పుడే నాకు తెలియకుండానే హృదయంలో దేవుడు కార్యం చేసి మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంటే దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి, గంగరాజు భయపడకు, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు, నిన్ను విడిపిస్తున్నాడు అని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఇక వెళుతూ వెళుతూ ఒక బైబిల్ నా చేతిలో పెట్టి ఒకటే అన్నాడు, గంగరాజు ఇది పుస్తకం అనుకోవద్దు, ఇదేదో నల్లగా ఉంది కదని ఆలోచించుకో, ఇది నీ లైఫ్, నీ జీవితం, నీ బ్రతుకు, దీన్ని పట్టుకున్నావంటే నువ్వు బ్రతుకుతావు, దీన్ని వదిలితే చచ్చిపోతావు, రెండే రెండు త్రోవలు నీకు, దీన్ని పట్టుకుంటే బ్రతుకుతావు. ఇది దేవుడు, మనుషుడు కాదు, ఇది వాక్యం కాదు, ఒక పుస్తకం అనుకోకు, ఇది దేవుడు అయ్యని చెప్పి గట్టిగా చెప్పి నా చేతిలో ఈ బైబిల్ పెట్టి నువ్వు జాగ్రత్తగా చదివని వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి నేను వాక్యం చదవడం మొదలు పెట్టాను. 7వ తరగతి చదువుకున్నాను, తెలుగు అర్థమైంది. చదువుతుంటే నాకు అర్థమయ్యేది కాదు. ఆ ఖైదీ, తీసుకెళ్లిన ఖైదీయే నాకు ప్రతి వాక్యాన్ని విన్నవించి దేవుడు అంటే ఇట్లాగ నానని చెప్పి నన్ను దేవుని బహు దగ్గరగా పరిచయం చేశాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఆయన ఉరిశిక్ష పడినటువంటి ఖైదీ. ఆయన పేరు గంటెల విజయవర్ధన్ రావు గారు. సో నాలాంటి వాళ్ళ కోసం దేవుడు అక్కడ ఆయన ఎన్నుకున్నాడని నేను అనుకుంటాను. ఆయన కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ పెడితే ఇంకా నేను బయటకు వచ్చి ఏం చేయమంటావు నాన్న, తెలుసో తెలియకో మీలాంటి వాళ్ళు వస్తే మీకు వాక్యం చెప్పడానికి ప్రభు నన్ను ఈ సంఖ్యల మధ్యలో ఏర్పరచుకున్నాడు అని చెప్తే నేను ప్రభువును గణపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తులు కూడా ప్రభు నమ్ముకుంటే వారు పొందిన బాప్తీసం ద్వారాగా దేవుడు వారిని కటకట సంఖ్యలు తెంచి ఈరోజు సజీవులుగా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంటే ఏమైంది, 4 గోడల మధ్యలో ఉన్న దేవుని సువార్త అందుతుంది. బయటకు వచ్చి మేము సువార్త చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇలాగ సంతోషించే భాగ్యమే కదా. ఇక నేను ఇక్కడ చచ్చిపోయినా పరలోకం వెళ్తాను నాన్న, గంగరాజు భయపడద్దు అని ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే మాట్లాడుతుంటాడు. ఇలాగ అతని ద్వారాగా నేను వాక్యాన్ని తెలుసుకుని ప్రభువుని నమ్ముకున్నాక, మీరు నమ్మండి, మీకు అబద్ధం నాకు నిజం, నన్ను ఏ మందులు ఏ డాక్టరు బాగు చేయలేదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథం నా బ్రతుకుని బాగు చేసింది. చచ్చిపోయి ఈరోజు నిత్య నరకాగ్నిలో మలమల మాడవలసిన నన్ను నా దేవుడు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం నా బ్రతుకులోనికి వచ్చి చీకటి అంధకారంలో నలిగిపోతున్న నన్ను వెలిగించింది. హల్లెలూయా. ఇకప్పటి నుంచి వాక్యం చదువుకుంటున్నాను, ఆరోగ్యం వస్తూ ఉంది. వాక్యం చదువుతున్నాను, ఆరోగ్యం వస్తుంది. సో వాక్యం చదవడం మీరు ప్రారంభించారో లేదో నాకు తెలియదు, కానీ ఎంత చదివితే అంత ఆరోగ్యం ఇచ్చేది వాక్యం అండి. హల్లెలూయా. ఎంత చదివితే అంత బాగుపడతాం మనం. ఇక నేను దీని రుచి తెలిసిన తర్వాత నా పనులు మానాను, నా అన్నీ మానాను, అన్నీ వదులుకున్నాను. దేవునితో గడుపుతూ రాత్రి పగళ్ళు ప్రభుతో ఏడుస్తూ ఎన్నో పాటలు, ఇంచుమించు 70 పాటలు రాశాను నేను. అంత కృపనిచ్చాడు దేవుడు. అలాగే లోపడే వాక్యం చదువుకుంటూ మందిరాన్ని తుడుచుకుంటూ అధికారులతో చెప్పయ్యా నాకు బలహీనుణ్ణి కదా, ఇక నేను మందిరంలో ఉంటాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దంటే వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టేవారు కాదు. ప్రభుతోనే గడుపుతూ మీరు నమ్మండి, నా భార్య బిడ్డలను కూడా మర్చిపోయి నా దేవునితోనే గడిపాను నేను జైల్లో. హల్లెలూయా. 2.5 సంవత్సరాలు భార్య గుర్తులేదు, బిడ్డలు గుర్తులేదు. వెళ్ళిన మొదట 5-6 నెలలు వాళ్ళని తలుచుకుంటూ ఏడ్చుతూ బతికాను, కానీ నా ప్రభు దొరికాక, నాకు రుచి తెలిసాక, దేవుడు నాకు అర్థమయ్యాక భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టి నేను ప్రభువుకు దగ్గరయ్యాను. సో అలాగే ఇంచుమించు 3 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయాక ఒకరోజు నా భార్య 2 బిడ్డలను తీసుకుని జైలుకి వచ్చింది. లోనుకి వచ్చి నాకు ఇంటర్వ్యూ పెడతాకు వస్తే మర్చిపోయిన ఆమె నాకు ఉత్తరం చూడగానే గుర్తొచ్చి గబగబగా ఇంటర్వ్యూ రూమ్కి వెళితే ఇంటర్వ్యూ రూమ్లో నన్ను మాట్లాడడానికి వచ్చిన ఆమె
ఆమెను చూసి నేను ఏడ్చాను, నన్ను చూసి ఆమె ఏడ్చింది. ఎందుకంటే ఆమె బాగుండేది, అమ్మాయి బక్క చిక్కుపోయి ఎండిపోయి ప్రాణము లేని మనిషిలాగా వచ్చింది. నేను లోపలికి వచ్చాక ఒకడు పుట్టాడు, రెండో వాడు, వాడిని సంకన పెట్టుకుని ఇద్దరు బిడ్డలు తీసుకుని వచ్చింది. ఒకడికి నిక్కర లేదు, ఒకడికి చొక్కా లేదు, చింపిరీకుల జుట్లతో సీముడి ముక్కుతో ఏడ్చుకుంటూ లోనకొచ్చారు. లోపలికి రాగానే ఆమె నన్ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని, అప్పటికే ఆమెను ఇంచుమించు 2.5 సంవత్సరాలు పైన అయిపోయింది. చూసి ఆమె వచ్చి ఏడుస్తూ ఉంటే ఆమెను పట్టుకుని బాధపడి ఏడ్చాను. ఏంటమ్మా అని అడిగితే ఆమె ఏమీ చెప్పలేక ఏడుస్తూ, ఇది ఆఖరి చూపయ్యా నీకు నాకు అంది. అదేంటమ్మానంటే, ఈరోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళి చచ్చిపోతున్నాను, ఇది ఆఖరి క్షణం, నీతో నేను మాట్లాడేది ఆఖరి క్షణమయ్యా అని చెప్తే బాధపడ్డాను. నేను ఏడ్చాను. ఏ అంటే, ఎవరు చేరి భీ మప్పు పుట్టనివ్వట్లేదు, గంజి నీళ్లు కూడా పోయలేకపోతున్నాను పిల్లలకి, ఈ బ్రతుకు బ్రతకాలని ఆశ లేదు, నాకు ఆరోగ్యం పాడైంది, ఇక నేను చచ్చిపోవడానికి నిశ్చయించుకున్నాను, 2 డబ్బా కొనుక్కు తెచ్చుకుని ఇంటికాడ పెట్టుకున్నాను, ఆల్రెడీ చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఎందుకో ఒక్కసారి నిన్ను చూడాలని ఆశతో వచ్చానయ్యా, చివరిసారిగా చూసి వెళ్ళి చచ్చిపోతాను అని బాధపడి ఏడుస్తూ ఉంది. నువ్వు చచ్చిపోతే బిడ్డల పరిస్థితి ఏంటి అని అడిగాను. వాళ్ళకు కూడా ఇష్టం పెట్టి చంపుదాం అనుకున్నాను, కానీ తల్లిగా నాకు చంపలేకపోతున్నాను, వాళ్ళ ఇష్టం ఏమవుతారో నాకు తెలీదు అని బాధపడింది, ఏడ్చింది. ఇక బాధపడి ఏడ్చి టైం అవుతుంటే ఇక నా చిన్న కొడుకు, వాడిని నేను చూడలేదు బయట, వాడు నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుని, నువ్వు మా నాన్న వంట కదా, ఎప్పుడు వస్తావు నాన్న, ఎప్పుడు బయటకు వస్తావు నాన్న అని ఏడిస్తే వాడి కన్నీళ్ళు కూడా జవాబు చెప్పలేని అసమర్థత తండ్రిగా ఆ శంకెళ్ళ మధ్యలో కుమిలిపోయి ఏడ్చాను. ప్రియారా, వాడు ఏడుస్తూ, నెల రోజుల నుంచి గంజన్నమే పెడుతున్నానమ్మా, కూరన్నం కూడా పెట్టట్లేదు, నువ్వన్నా చెప్పునానంటే ఏం చెప్పనరా, ఏం చేయనరా, ఏమి చెప్పలేక ఏడుస్తూ బాధపడి కుమిలిపోయి ఎన్నో క్షణాలు నా బ్రతుకులో ఏడ్చుకుంటూ బ్రతికాను. చివరికి టైం అయింది, ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. టైం అయిపోయాక మీ నమ్మండి లోనకి వెళ్ళి మోకాళ్ళ మీద పడి ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఒకటే అడిగానయ్యా, చచ్చిపోతానని వెళ్ళింది, నేను చచ్చిపోవాల్సిన ఎందుకు బతికిచ్చావు, ఆమె చచ్చిపోతానని వెళ్ళింది, నీవు నిజమైన దేవుడు అయితే ప్రభు నన్ను ఎలాగైతే బతికించావో ఆమెను కూడా చచ్చిపోకుండా ఆప్జేయి ప్రభు అని ఆ రాత్రి 9 గంటలు లాకప్ వేస్తే 9 ఇంటికి మొదలు ఉదయం 6 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రభు దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేయడం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా. దేన్నైనా దాటిపోతాడు, కానీ దేవుడు కన్నీటిని దాటిపోడండి. హల్లెలూయా. ఏడుస్తూ ప్రభు దగ్గర మొరపెడితే దాటిపోడు. ఆ రాత్రంతా ఏడ్చాను, తెల్లారి ఏడ్చాను. ఇంచుమించు 5-6 రోజులు నా భార్య చచ్చిపోతానని, బతికిందా చచ్చిపోయిందా, నాకు కవురు రాలేదు, ఏమైందంటావు అని ఆ టెన్షన్లో పడి ఏడుస్తుంటే 6వ రోజున మరలా ఆమె బిడ్డలు తీసుకుని వచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టింది. దేవునికి స్తోత్రం. ఏమంటమ్మా అని గబగబగా పరిగెట్టుకుని సంతోషంగా వెళితే ఆమె ఒకటే చెప్పింది, ఆ రాత్రి నేను చచ్చిపోవడం నిజమేనండి, కరెక్టే, కానీ నేను ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళగానే గవర్నమెంట్ నుంచి 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు 50,000 రూపాయలు తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టి, నీ మీ భర్తలు జైల్లో ఉన్నారు, మీ పిల్లలు తిండి లేదని ఎంక్వైరీలో మాకు తెలిసింది, మేము ఆల్రెడీ వచ్చి ఎంక్వైరీ చేసాం, ఇక్కడ మీ పరిస్థితి బాగోలేదని గవర్నమెంటే సెలెక్ట్ చేసి మీకు కొంత డబ్బు ఇవ్వమని పంపించింది అని చెప్తే ఆ మాట విన్న వాళ్ళు ఎంతో సంతోషించి ప్రభువుని గణపరిచారు. దేవునికి స్తోత్రం. ఆమె వచ్చి నాతో చెప్పింది, ఎక్కడి నుంచి వచ్చి ఎవరిచ్చారంటే, ఇలాగా పలానా వాళ్ళు వచ్చి నాకు 50,000 ఇచ్చెళ్ళారు, ఆ రోజు చచ్చిపోవాలి నేను ఆ డబ్బులు ఇవ్వకపోతే, కానీ ఆ డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులతో మేము చక్కగా బతుకుతున్నాం, ఇగో నీకు కూడా కొంత తెచ్చామని అని చెప్తే నేను అన్నాను, నాకు అక్కర్లేద్దమ్మా, నా దేవుడు నన్ను బాగు చేశాడు, నీకేం భయం లేదు అని నేను చెప్పి అప్పుడు నా భార్యతో ఒక భరోసా ఇచ్చాను, దేవుడు నన్ను బాగు చేయడం ప్రారంభించాడు, నిన్ను చచ్చిపోయేదాన్ని బతికించాడు,
మన ఇంట్లో ఆల్రెడీ కార్యాలు చేయడం ప్రారంభించాడు. జైల్లో ఉండి ప్రార్థన చేస్తేనే నువ్వు బతికావు, అసలు బయటకు వస్తే ఇంకెంత బాగుంటుందిలే, దేవుడు విడిపిస్తాడు. ఈరోజు మొదలుకుని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, ఉన్నాయన్నీ పక్కన పెట్టేసే దేవుని దగ్గరికి వెళ్ళని చెప్తే, ఆ రోజు నుంచి నా భార్య మందిరానికి వెళ్ళడం ప్రారంభించింది. హల్లెలూయా. నా భార్య బిడ్డలు మందిరానికి వెళ్ళి చక్కగా ప్రభువుని తెలుసుకుంటూ మొదలుపెట్టారు. నేను జైల్లో ఇంకా ఉజ్జీవంగా సంతోషంగా ప్రభువులో గడుపుతూ ఉంటే, ఒకరోజు క్రిస్మస్ ఆరాధన జరిగితే, ఆ క్రిస్మస్ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడాను. ఆ రోజు డాక్టర్ అమ్మగారు ముఖ్య అతిథిగా వచ్చి విన్నారు. విన్న తర్వాత ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో చూసి, ఒరే నువ్వు మొన్న పాట పాడినవాడు కదా, నీ ఆరోగ్యం బాగుందా అని అడిగారు. బాగానుందమ్మా అని అంటే, అప్పుడు ఆవిడ అంది, నీలాంటి వాడు బతికితే 100 మంది బతికిస్తాడరా, నువ్వు చచ్చిపోకూడదు, నిన్ను మంచి వైద్యం కోసం నేను కాకినాడ రాస్తున్నాను, వెళ్ళిపో అని చెప్పి నన్ను కాకినాడ హాస్పిటల్కి పంపించారు. సరే, ఎస్కార్ట్ వచ్చి తీసుకుని వెళ్ళారు. ఆమె కూడా కొంత హెల్ప్ చేశారు, ఖైదీలు కూడా కొంత హెల్ప్ చేశారు. డబ్బులు పట్టుకుని వెళ్ళాను. కాకినాడ వెళ్ళి కాకినాడ హాస్పిటల్లో 22 రోజులు ఉన్నాను. 22 రోజుల్లో ఒక గదిలో పెట్టారు నన్ను. అది ఖైదీలకి ప్రత్యేకమైన గది. అందులో లైటు ఫ్యాన్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం. బైబిల్ ఒకటే నా దగ్గర ఉంది, చదువుకునే అవకాశం కూడా లేదు. తినే ఛాన్స్ లేక బాధపడ్డాను. అక్కడ పెడతారు కానీ నాకు తెచ్చిచ్చేవారు ఎవరు లేక ఇబ్బంది పడ్డాను. కానీ దేవుడు అక్కడ ఒక సహోదరి, ఒక సిస్టర్ నర్సుని ఏర్పాటు చేశాడు నా కోసం. ఆమె వచ్చి, ఆమె ఎప్పుడు 3 రోజుల తర్వాత వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టింది. విషయాలన్నీ కనుక్కుంది, చెప్పాను మొత్తం అన్నీ. ఇక ఆ తర్వాత సహోదరి, అన్న నేనున్నా నువ్వేం భయపడకని చెప్పి ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్న నాకు ఇంటి దగ్గర నుంచి 18 రోజులు భోజనాన్ని పట్టుకొచ్చి ఏమీ తెలియకపోయిన నన్ను ఆకలితో అలమటిస్తున్న నాకు భోజనం పెట్టి బ్రతికించింది. హల్లెలూయా. 22 రోజులు అదే హాస్పిటల్ అదే గదిలో ఉన్నాను. యూరిన్కి వెళ్ళడానికి ఒక డబ్బా పెడితే ఆ డబ్బాలోనే యూరిన్ పోసుకుంటూ చాలా నరకయాతను అనుభవించాను. అయితే ఆ సహోదరి చక్కగా డాక్టర్ని తీసుకొచ్చి మంచిగా ట్రీట్మెంట్ చేయించింది. బాగుపడి తిరిగి నేను జైలుకి బయలుదేరిపోయాను. ప్రార్థన చేసి పంపించింది నన్ను. నేను లోపలికి వచ్చేసి, లోనకు వచ్చేసిన తర్వాత అందరూ ఉపాస కూటాల్లో ఉంటే నేను కూడా ఉంటాను ఉపాసాలకి అని పాస్టర్ గారిని అడిగితే, వద్దురా నువ్వు బలహీనుడు కదంటే, అయ్యా బతిమిలాడాను, సరే అని నా పేరు ఇస్తే నేను కూడా ఉపాసాలు ఉండడం ప్రారంభించాను. 6 రోజులు జరిగింది. 7వ రోజు ఆ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈలోపు మా కేసు జిల్లా కోర్టు నుంచి హైకోర్టులో జడ్జిమెంట్కి రెడీగా ఉంది. అప్పటికి 5 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయింది మాకు. 2005 నుండి 2011 ఫిబ్రవరి 28వ తారీఖు ఆ రోజు మరి హైదరాబాద్ హైకోర్టులో జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. ఆ జడ్జిమెంట్ జరుగుతున్నప్పుడు నేను ప్రార్థన చేసి ప్రభువుని అడిగానయ్యా, నేను దుర్మార్గుణ్ణే, చిన్న దొంగని, ఇంటిలో దోచుకున్న వాడిని, కుటుంబాన్ని ఏడిపించిన వాడిని, సమాజంలో చీడ పురుగునయ్యా, నీకు ఇష్టమైతే విడిపించాను, కుష్ఠరోగి అడిగినట్లుగా ప్రభు పాదాలు పట్టుకుని అడిగితే, ఆ రోజు ఉదయకాలం ఆర్గ్యుమెంట్ అయ్యిందట. మధ్యాహ్నం జడ్జిమెంట్ 3:30 టైంలో ఒక మంచి శుభవార్త హైకోర్టు నుంచి వచ్చింది. అదేంటంటే, పలానా కేసులో ఉన్నవారి ఖైదీల్లో 4లో 3 హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష నుంచి వారి కేసు కొట్టివేయబడింది అని ఒక అద్భుతమైన తీర్పును దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వెంటనే ఆ వార్త తెలియగానే నేను మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను. నాతో అప్పటి వరకు మాట్లాడిన అన్నయ్యలు పరిగెట్టుకొచ్చి గుసగుసలాడుతుంటే ప్రార్థన ముగించుకుని లేచాను. ఏమైందంటే, కేసు కొట్టేశారు మందిని, ఎంతమంది కన్నా తెలియదు అన్నారు. ఈలోపు సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి ఒక సహోదరుడు వచ్చి, అయ్యా మీ కేసు 4లో 3 కేసు కొట్టారు అని అంటే, ఇప్పుడు నేను అనుకున్నాను నేనే కదా హంతకుణ్ణి, నేనే కదా చంపినోడిని, నాకు పడుంటుందిలే, పోన్లే అన్నయ్య వాళ్ళు అక్కన్న విడుదల పొందితే కుటుంబం అన్న ఆదరించబడదు కదా అని సంతోషపడ్డాను. కానీ ఆ వ్యక్తి అన్నాడు, నువ్వు కూడా కేసులోంచి కొట్టివేయబడ్డావు, మీ అన్నదమ్ములు 3 కేసు కొట్టేశారు, కానీ మీ అక్కకు మాత్రం కేసు కొట్టలేదు, ఆమె లైఫ్ పోయి 10 ఏళ్ళు ఇచ్చారు అని చెప్పాడు. అదేంటన్నా అలా జరగకూడదు కదా అని అంటే, మరి అట్లా జరిగిందయ్యా, మీ అక్క మరణ వాంగ్మూలం ఇచ్చింది కోర్టులో, జిల్లా కోర్టులో, మీ 3 తప్పించాలన్న ఉద్దేశంతో
ఆమె నేనే చంపానని జడ్జి గారి ముందు నోటుతో చెప్పడాన్ని బట్టి ఆమెకి శిక్ష పడింది. కానీ లైఫ్ పోయింది, 10 సంవత్సరాలు ఇచ్చారు ఆమెకి అని చెప్తే నేను బాధపడ్డాను, కానీ తర్వాత సంతోషించాను. ఇక అక్కడి నుంచి కేసు కొట్టువేయబడింది. ఈ కేసు కొట్టువేయబడడానికి జన అద్భుతమైన కార్యం దేవుడు మెడ చేశాడు. అదే రోజు మాకు తర్వాత మేము పెట్టుకున్న లాయర్ చెప్పిన మాట ఏంటంటే, అసలు మీ కేసు పోదు, కానీ మీ కేసు పోయింది. ఆ రోజు నిజంగా జడ్జి గారి ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. లైవ్లో ఉంది కాబట్టి నేను కొన్ని చెప్పట్లేదు. ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరగడాన్ని బట్టి నిజంగా ఈరోజు మీరు బయటకు వచ్చారయ్యా, లేకపోతే మీ వల్ల కాదు, మీరు వచ్చేది లేదు. సో నేను ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల మీరు బయటకు రాలా, మీరు ఎవరు నమ్ముకున్నాడో ఆయన వల్లే బయటకు వచ్చారు అన్నాడు. హల్లెలూయా. ఆ లాయర్ చెప్పాక నేను ప్రభువును స్తుతించాను. ఇక అక్కడి నుంచి విడుదల పొంది బయటకు వచ్చేసాం. అన్నదమ్ములు ముగ్గురు బయటకు వచ్చాక దేవుని సేవ చేయాలనుకున్నాను, కానీ కొన్ని దినాలు కుటుంబ పరిస్థితులు నన్ను భారం చేశాయి. కష్టపడి ఒక పెయింటర్గా మారి 2011 నుంచి 2016 వరకు పనిచేసుకుంటూ కుటుంబాన్ని పెంచుకుంటూ 3 రోజులు పనిచేసేవాడిని. 3 రోజులు ఇలాంటి సభలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాక్యాన్ని విని ఇలాంటి ప్లాట్ఫారాల మీద పడుకొని దేవుని బహు దగ్గరగా చేసుకుంటూ వెళ్ళా. 2016 వరకు నేను జైల్లో ఉండగా నా బిడ్డలు హాస్టల్లో బతికారు. తిండి లేక అల్లాడిపోయారు. 1వ తరగతి నుంచి హాస్టల్, ఎందుకంటే స్కూల్లో మా గ్రామస్తులు వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లో వేత్త కుదరదు, అంతకులు పిల్లలంటే అప్పుడు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకోకపోతే వాళ్ళని హాస్టల్లో పడేశారు. పాపం వాళ్ళకి చిన్నప్పటి నుంచి బట్టలు ఉతుక్కోవడం తెలియదు, శుభ్రం చేసుకోవడం తెలియని రోజుల నుంచి హాస్టల్లో బతికారు. అలాగే బతికిన వాళ్ళు నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చి చక్కగా కాలేజీలో స్కూల్లో చదివించాను, ఇంగ్లీష్ నేర్పించాను, మంచిగా చదివించుకుంటూ అలాగే 8 రూపాయలు బిడ్డలు ఖర్చు పెడితే 2 రూపాయలతోనే తిని ఆ గంజి నీళ్ళు తాగుతూనే ప్రభువుని గణపరుచుకుంటూ వచ్చాను. ఇలా 2016 తర్వాత దేవుడు నా ఏళ్ళ గొప్ప కృప చూపి నన్ను సేవకు పిలిచాడు. దేవునికి స్తోత్రం. 2016 నుంచి నేను సేవ చేస్తున్నాను. నా బిడ్డ ఫస్ట్ 1 నుంచి 10 వరకు తెలుగు మీడియమే, కానీ ఇంటర్మీడియట్ కాడి చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. మంచిగా దేవుడు ముందుకు నడిపించాడు. ఈరోజు ఒక ఇంజనీర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తూ దేవునికి మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పెంటలాంటి బ్రతుకుని దేవుడు తీసుకొచ్చి అందలు మెక్కించే పరిస్థితి చేశాడు. ఇలా ఎన్నో కార్యాలను ఎళ్ళ చేశాడు. ఒక భయంకరమైన జీవితంలో జీవిస్తున్న నా బ్రతుకుని ఒక సాక్షిగా నిలవబెట్టాడు. 1-2 పరిచర్లు ఇచ్చాడు. సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. చిన్న కొడుకు కూడా పరిచర్యకి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, నేను మీ అందరికీ చెప్పే మాట ఒకటే, దేవుడు ఎలాంటి వారినైనా విడిపిస్తాడు. హల్లెలూయా. దోషులను నిర్దోషులుగా చేయగలడు ఆయన. నేను దోషిగా దోషారోపణ చేయబడిన బ్రతుకుని ఈరోజు నిర్దోషిగా మార్చి మీ మధ్యలో నిలవబెట్టాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, తీయొద్దు కానీ టైం లేదు. 22:30 నిర్దోషి కాని వానినైనా నేను విడిపిస్తాను, అతడు తన చేతుల శుద్ధి వలన విడిపించబడతాడు అని. నేను దోషినై దోషారోపణ చేయబడి సంకెళ్లతో పట్టబడి ఆ 4 గోడల మధ్యలో నలిగిపోతున్న దోషినయ్యాను. సమాజం అంతా కూడా నన్ను దోషిగా ముద్రించింది. ప్రభుత్వాలు, అధికారులు అందరూ కూడా హంతకుడని, దోషి అని, దుర్మార్గుడని పట్టి బంధించి నన్ను యావజ్జీవ కారాగార శిక్షకు అప్పజెప్పబడ్డాయి. లోకమంతా ఒక వైపునుంది, నా దేవుడు నా వైపునున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అటు ఉన్న నా పక్క, నా పక్షాన నా దేవుడుండి నువ్వు దోషివి కాదు నిర్దోషివని నా జీవితమును మార్చాడు. నా ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టబట్టి ఈరోజు నిర్దోషిగా, ఒక సాక్షిగా, ఒక దైవజనుడిగా మీ మధ్యలో నిలవబడ్డా. ప్రియులారా, ప్రియ కుటుంబాలారా, మీ అందరికీ ఒక మాట, నేను చేసిన పాపం నన్ను హంతకుడిగా మార్చింది. సో నేను తాగిన మందు ఒక పేదవాణ్ణి చేసింది, నేను తాగిన మద్యం ఒక దొంగను చేసింది నన్ను, నేను తాగిన మద్యం
ఒక బెగ్గర్న చేసింది నన్ను. నేను తాగిన మద్యం ఒక హంతకుణ్ణి చేసింది నన్ను. నేను తాగిన మద్యం నన్ను కటకటాల పాలు చేసింది. నేను తాగిన మందు ప్రజల్ని అవహేళన చేసేదిగా చేసింది. చివరికి నా జీవితాన్ని ఒక పురుగిలాగా చేసింది. నేను తాగిన మద్యం చావు బతుకుల వరకు తీసుకుని పోయింది. ఈ చెడు వ్యసనాలు నా జీవితాన్ని కాల్చి చంపాయి. కానీ యేసుక్రీస్తు రక్తం నన్ను పరిశుద్ధుడిగా మార్చింది. హల్లెలూయా. పాపముతో అపరాధముతో పట్టబడి సమాజంలో ఓడిపోయి దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లు పట్టుకుని ఏడుస్తున్న నా బ్రతుకులోనికి నా ప్రభు వచ్చి నా బ్రతుకును మార్చాడు. చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నేను విడుదల పొంది బయటికి వెళ్ళాక శత్రువులతో సమాధాన పడడానికి ప్రయత్నం చేశాను. ఎన్నో సందర్భాలు కుదరలేదు. అయితే వారి వల్ల నాకు ముప్పు పొంచి ఉందని చాలా బాధపడ్డాను. సో వారు కూడా నా మీద చాలా కోపంగా ఉండేవారు. అయితే వారి వల్ల నాకు భయం ఉండేది. అయినా ప్రభువు నొగిటాడు కానీ, అయ్యా బ్రతికించావు కదా, నేను చచ్చిపోయినా పరలోకం వస్తాను, భయం లేదు, ఎదురు తిరిగి మాత్రం వాళ్ళు ఏమి అననయ్యానే దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నా. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కానీ దేవుడు చేసిన ఒక అద్భుతం, ఏ వ్యక్తుల ద్వారాగైతే నాకు ప్రమాదం వాటిల్లుతుందని నేను భయపడ్డానో అదే వ్యక్తిని ఈరోజు దైవజనుడిగా మార్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి ద్వారాగైతే నాకు కాస్త ప్రాణాపాయం ఉంటుందో అని భయపడ్డానో ఆ వ్యక్తిని దైవజనుడిగా దేవుడు మారిస్తే ప్రభువును స్తుతించాను. నేను కనపరిచాను, అయ్యా ఎంత గొప్ప దేవుడు అని స్తుతించాం. దేవుని కృపలో ఈ మధ్యకాలంలో ఒక 4-5 నెలల క్రితం, ఒక 5-6 నెలలు అవ్వచ్చు, ఆ వ్యక్తి నేను కలిసి ఒక వేదిక మీద కూర్చుని ప్రభువుని స్తుతించాం. హల్లెలూయా. అదే వ్యక్తి నేను కలిసి ఒక వేదిక మీద నిలవబడి ఆ బిడ్డ ఆరాధించాడు, నేను ప్రభువుని వాక్యం చెప్పాను. ప్రభు ఎంత మహిమపరచబడ్డాడు. నా దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన ఎందుకు వచ్చిన వారిని ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. ఈరోజు కన్నులారా భాగ్యాన్ని చూసిన వ్యక్తిగా మీ మధ్యలో నేను ప్రకటిస్తున్నాను. సమాజంలో చీడపురుగుగా, అంతకుడిగా, దుర్మార్గుడిగా, పాపిగా, ఎవరూ ప్రేమించలేని వ్యక్తిగా బ్రతికిన నాకు నా యేసయ్య దగ్గరే నా బ్రతుకును మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల మధ్యలో మీకు భోజనాన్ని సిద్ధపరుస్తానన్న నా దేవుడు అలాగే సిద్ధపరిచాడండి. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే నిందించబడ్డానో, ఎక్కడైతే అవమానించబడ్డానో, ఎక్కడైతే కొట్టబడ్డానో, ఎక్కడైతే గెంటి వేయబడ్డానో, ఎక్కడైతే శిక్షించబడ్డానో, ఎక్కడైతే నలగొట్టబడ్డానో, అక్కడే ఘనతనిచ్చాడు నా ప్రభువు నాకు. హల్లెలూయా. ఆ ప్రజల మధ్యలో నిలబడే అవకాశం ఇచ్చాడు, వారితో ఉండే కృపనిచ్చాడు. ఇలాంటి వేదికలు కొన్ని 100 చోట్లకు తీసుకుని వెళ్ళి ఆయన బిడ్డగా ప్రకటించుకునే అవకాశం ఇచ్చాడు. ఇంకేం కావాలి నా బ్రతుక్కి? ఎంతోమంది జీవితాలను మార్చడానికి ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. మీ అందరికీ ఒకటే, మీ బిడ్డల విషయాల్లో జాగ్రత్తగా ఉండమని అడుగుతున్నాను. దేవుడు చాలా గొప్పవాడు. జీవితాలను మార్చగలడు, బ్రతుకులను మార్చగలడు. హంతకులను, దొంగలను, దుర్మార్గులను, నరరూప రాక్షసులను కూడా ఆయన యొద్దకు వస్తే చేయి బట్టి, వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి నా సమయమైంది, నేను ముగిస్తున్నాను. నా గంగరాజు లాంటి, పెంట లాంటి బ్రతుకుని పాతిపెట్టి ఈరోజు జయరాజుగా, సేవకుడిగా, సాక్షిగా నిలవబెట్టాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి విడిచిపెట్టవద్దని, ఇలాంటి మంచి దేవుణ్ణి ఎవరూ తృణీకరించొద్దని, పోగొట్టుకోవద్దని, అలాంటి దేవుని పక్షంగా మీరుండాలని, మీ పాపం ఎలాంటిదైనా, దుర్మార్గం ఎలాంటిదైనా, మీరందరూ దేవుని వైపు ఉండాలని. నేను బయటకు వచ్చాక 4 యవ్వనస్తులు, మా ఊరు వాళ్ళే, వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే నా సాక్ష్యాన్ని విని వాళ్ళు మారిపోయి ఈరోజు పరిచర్లో ఉన్నారు. వాళ్ళు కూడా దేవునికి స్తోత్రం. ఇలాగ ఎన్నో కార్యాలు దేవుడు ఒక్కొక్కటిగా చేసుకొచ్చాడు. అలాంటి దేవుణ్ణి గణపరచడానికి కృపనిచ్చాడు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ

శూలమ్మితి కాపరి మెచ్చిన సుందరి పావురము వలె నిష్కళంకురాలు సూర్యకళలు చంద్రబింబ సౌందర్యము గలదై ప్రియ కాపరి ప్రేమను చూరగొన్న ధన్యురాలు పావన చరిత గుణవతి. ఆమె యేసు ప్రేమ కావ్య రసవాహిని పరమగీత కథానాయిక వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ప్రేమమయీ సంఘానికి ఆమె అందమైన సాదృశ్యం.

కానికై తండ్రి ప్రేమను నీవు తెంపుకున్న నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

ఆనాడు దేవుని మాట వినని యోన దేశానికి ఒకడే అయితే, ఈనాడు దేవుని చిత్తాన్ని ఎదురించి యేసయ్య మాట వినని యోనాలు ఎందరెందరో.